ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెడ్జ్పై ఈనాటి మా ప్రసారాలకు స్వాగతం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 25వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూన్ నెల 14వ తేదీ ఆదివారం. మా శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు సమయం 6:00. ఇప్పుడు విందాం దేశభక్తి గీతం. ఎందరో మహాత్ముల కన్నతల్లి బృందగానం. రచన టి. రాజగోపాల్.

దేశభక్తి గీతం. ఎందరో మహాత్ముల కన్న తల్లి. బృందగానం. రచన టి రాజగోపాల్. సంగీతం ఎన్సి కేశవ్.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 6:05 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ నుంచి.

0: భక్తిరంజని కార్యక్రమంలో మీరు ఇంతవరకు ఆదిత్య గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. వినదగు మాట వ్యాఖ్యాత శ్రీమతి ఎంటి జ్యోత్స్న గారు.
1: తనువున విరిగిన అలుగుల అనువున పుచ్చంగవచ్చు. అతినిష్ఠురతన్ మనమున నాటిన మాటలు వినుమెన్ని ఉపాయములను వెడలునే అధిపా. శరీరంలో గుచ్చుకున్న బాణాలను ఉపాయంగా పిరికివేయవచ్చునేమో, కానీ మనసులో గుచ్చుకున్న కఠినమైన మాటలను ఎన్ని ఉపాయములతోనైనా తొలగించలేం. ఒక్కసారి నోరు జారితే వెనక్కు తీసుకోలేం. మాట అన్నది సకల చరాచర జీవరాశి నుంచి మానవుడిని వేరు చేసింది, అధికుడిని చేసింది. మాటే మంత్రం. మాట మనుషుల్ని దగ్గర చేస్తుంది, దూరము చేస్తుంది. కొంతమంది మాట్లాడుతూ ఉంటే సరదా సరదాగా ఉంటూ సమయమే తెలియదు. మరికొందరు మాట్లాడుతూ ఉంటే ఇంకా ఆపితే బాగున్ను అనిపిస్తూ ఉంటుంది. ఇంకొందరు మాట్లాడుతూ ఉంటే వేరే అర్థంతో మాట్లాడుతున్నారేమో అనిపిస్తూ ఉంటుంది. ఇంకా కొందరు మాట్లాడుతూ ఉంటే కోపం వస్తూ ఉంటుంది. అందుకే మాట తీరు సక్రమంగా ఉండాలి. నోరు మంచిదైతే ఊరు మంచుదవుతుంది అన్నారు పెద్దలు. మాట మంచి ముత్యాల తేటలా స్వచ్ఛంగా ఉండాలి. మరు మల్లెలా మూటలా గుభాలిస్తూ ఉండాలి. బంగారు పూల తోటలా మనసును ఆనందంతో పరవశింపజేసేలా ఉండాలి. కానీ కొంతమంది ఎప్పుడూ అసంతృప్తితో రగిలిపోతూ ఉంటారు. ఎదుటివారు తమను గుర్తించలేదనో, తమను చులకనగా చూశారనో నిరంతరం ఎదుటివారి మెచ్చుకోలు కోసం పరితపించిపోతూ ఉంటారు. వీలైతే మాటల ఈటలతో పొడవాలని చూస్తూ ఉంటారు. మాట కలుపుకుంటే మనసు కలుస్తుంది. మనసు కలిస్తే బంధం ఏర్పడుతుంది. బంధం ఏర్పడితే అన్యోన్యత ఏర్పడుతుంది. అన్యోన్యత ఏర్పడితే ఆనందం కలుగుతుంది. ఆనందమే జీవిత పరమార్థం. ఆ పరమార్థాన్ని సాధించాలంటే చక్కని మాట తీరును అలవర్చుకోవాలి. మాటలు సెలయేటి గలగలలా సాగాలి, కానీ ఏటిగట్టు దగ్గరే ఆగిపోకూడదు. మాట మనసును రంజింపచేయాలి, కానీ కుంగిపోయేలా చేయకూడదు. మహామహుల మాటలే భావి తరాలకు రాచబాటలు వేశాయి. మాట అన్నది భగవంతుడు మనిషికి అందించిన బాసట. మాటనే గొప్ప నేతలను తయారు చేస్తుంది, స్ఫూర్తి ప్రదాతలను అందిస్తుంది. ఇచ్చిన మాట కోసం ఎవరైతే త్రికరణ శుద్ధిగా ప్రయత్నిస్తారో వారినే విజయం వరిస్తుంది. వారే చరిత్రలో నిలిచిపోతారు. అయితే మాట్లాడమన్నారు కదా అని ఏదో ఒకటి మాట్లాడేయకూడదు. ఎంత ఎక్కువ మాట్లాడితే మన అజ్ఞానం అంత ఎక్కువ బయటపడుతుంది. అందుకే మేధావులు చాలా మితంగా మాట్లాడతారు, అమితంగా ఆలోచిస్తారు. వారు మాట్లాడే కొన్ని మాటలు ఆని ముత్యాలుగా మిగిలిపోతాయి. అందుకే సుమతి శతకారుడు, ఎప్పటికెయ్యేది ప్రస్తుతం అప్పటికా మాటలాడి అన్యుల మనములు నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నారు. సందర్భానుగుణంగా మాట్లాడుతూ ఏది అవసరమో, ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడుతూ ఎదుటివారిని బాధించకుండా తాను బాధపడకుండా ఎవరైతే ఉండగలుగుతారో వారు ఏదైనా సాధించగలుగుతారు. కొన్ని కొన్ని మాటలు జీవితాలనే మార్చివేస్తూ ఉంటాయి. గొప్ప గొప్ప వాళ్ళ జీవితాలను గురించి తెలుసుకున్నప్పుడు వారి జీవితాలను మలుపు తిప్పిన అనేక అంశాలలో మాటలు కూడా ఉన్నాయి. ఎవరేమి చెప్పినా వినని చిన్నపిల్లలు వాళ్ళ ఉపాధ్యాయుల మాటలను తారక మంత్రంలా భావించి పాటించడం మనం చూస్తూ ఉంటాం. మాటల మహత్యం అలాంటిది. చేతనైన సాయం చేసినా చేయకున్నా మాట సాయం చేయొచ్చు. మాట్లాడితే మనసులోని భారమంతా దిగిపోతుంది. ఈనాడు పెరుగుతున్న ఆత్మహత్యలకు, ఆత్మ న్యూనతలకు సరి అయిన మాటలు సరి అయిన సమయానికి అందకపోవడమే ఒక కారణంగా చెప్పవచ్చు. నేడు ఎందరో తల్లిదండ్రులు వృద్ధాప్యంలో తమ పిల్లలు తమతో మాట్లాడే చిన్న మాట కోసం పరితపించిపోతున్నారు. పిల్లలు తమ కడుపు నింపితే చాలదని, మంచి మాటలతో వారి మనసులు నింపాలని, ఎండిపోతున్న వారి హృదయాలను తొలకరి మాటల జల్లులతో తడపాలని వారు భావిస్తూ ఉన్నారు.
0: మాటల విలువపై శ్రీమతి ఎంటి జ్యోత్స్న గారు వినిపించిన వినదగు మాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సేద్యపు శుద్ధులు. భూసార పరీక్షల ఆధారంగా సమగ్ర ఎరువుల యాజమాన్యం గురించి కదిరి వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం శ్రీనివాస్

0: ఆశాచారి గారు అందిస్తున్న వివరాలు.
1: రైతు సోదరులకి మరియు శ్రోతలకి అందరికీ ప్రప్రథమంగా నా నమస్సమాంజలి తెలియజేస్తున్నాను. ఈరోజు మనం చర్చించుకునేటటువంటి అంశం ఏంటంటే సమగ్ర ఎరువుల యాజమాన్యము మరియు సమగ్ర సస్య పోషణ, ఈ రెండింటి మీద ఈరోజు ప్రధానంగా వివరించడం జరుగుతుంది. ఈ సమగ్ర ఎరువుల యాజమాన్యము లేకుంటే సమగ్ర సస్య పోషణ, ఈ రెండింటికి గురించి మనం చర్చించుకోవాలంటే మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది వచ్చేసి ఈ భూసార పరీక్ష గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో హరిత విప్లవం సాధించి దాదాపుగా 50 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటికీ కూడా భూసార పరీక్ష, ఆ నమూనా సేకరించడము ఎలాగా అనే దాని గురించి రైతు సోదరులు ఎక్కడో ఒక దగ్గర పొరపాట్లు చేయటం జరుగుతూ ఉంది. సో ఆ చిన్న చిన్న పొరపాట్లని సరిదిద్దుకొని సరి అయిన పద్ధతిలో నేల నమూనా లేదా మట్టి నమూనాను సేకరించినప్పుడు మాత్రమే మనకు వచ్చేటటువంటి ఫలితాలు సమగ్రంగా ఉంటాయి. దానిని అనుసరించి మనము ఎరువుల యాజమాన్యం చేపట్టినప్పుడు తప్పనిసరిగా మనకి సాగు లాభసాటిగా మారుతుంది అని చెప్పడంలో ఎంతైనా ఆవశ్యకత ఉంది. సో ఇక్కడ మట్టి నమూనా సేకరించడము రైతు సోదరులు ఏం చేస్తున్నారంటే ముఖ్యంగా మన ఉమ్మడి అనంతపురం జిల్లా నిగన మన ఒకసారి గన పరిగణలోకి తీసుకున్నట్లయితే ఇక్కడ ఫీల్డ్ క్రాప్స్ అంటే వరి, వేరుశనగ ఇట్లాంటి పంటలు ఎంతవరకు సాగుతున్నాయో అంతే సమానంగా ఈ ఉద్యానవన పంటలు కూడా సాగులో ఉన్నాయి. రైతు సోదరులు ఈ రెండింటికి కూడా నేల నమూనా లేదా మట్టి నమూనాను ఒకే రకంగా ఉపరితలం మీద మాత్రమే సేకరిస్తున్నారు. సో దీనివలన ముఖ్యంగా ఉద్యానవన పంటలు సాగు చేసే రైతులు తర్వాత కాలంలో నష్టాన్ని చవిచూడవలసినటువంటి అవసరము ఉంది. ఇక్కడ ఒకటి ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలనుకుంటే ఉద్యానవన పంటలకైతే సుమారుగా 1.2 మీటర్ల లోతు వరకు ఒక గొయ్యిని తీసి అందులో మీకు పొరలు కనిపిస్తాయి. ఆ పొరలు కనిపించినప్పుడు ఆ పొరలు ఒక్కొక్క పొరని ఒక్కొక్క నమూనాగా మనం సేకరించవలసినటువంటి అవసరం ఉంది. సో తద్వారా మనకి ఉపరితలం మీద మంచిగా మట్టి ఉన్నప్పటికీ వేరు వ్యవస్థ లోపలి పొరల్లోకి, ముఖ్యంగా ఉద్యానవన పంటల యొక్క వేరు వ్యవస్థ లోపలి పొరల్లోకి చొచ్చుకొని పోతుంది. కాబట్టి ఎప్పుడైతే ఆర్థికంగా ఫల సాయం అందవలసినటువంటి అవసరం ఏర్పడుతుందో అలాంటి సమయంలో మనకు సమస్యలు తలెత్తి తద్వారా రైతులు నష్టం చవిచూడాల్సినటువంటి అవసరము వస్తుంది. సో కాబట్టి దీనికి ఇంకొక ఉదాహరణ ఏంటంటే ముఖ్యంగా చీనీ నిమ్మ సాగు చేసే రైతుల్ని మనం ఒకసారి గమనించినట్లయితే ఈ చీనీ నిమ్మలో అన్ని దానిలలో కూడా మీకు చూసినట్లయితే జింక్ ధాతు లోపము, మళ్ళీ ఐరన్ ధాతు లోపము, ఈ రెండు ధాతు లోపాలు ప్రధానంగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఎండు పుల్ల ఎక్కువగా పడుతూ ఉంటుంది. సో ఎందుకు ఇట్లాంటి సమస్య వస్తుంది అంటే భూమి యొక్క లోపలి పొరల్లోకి ఎప్పుడైతే వేరు వ్యవస్థ వెళ్తుందో అక్కడ వచ్చేసి మీకు 0% ఎక్కువ పెరుగుతుంది. తద్వారా మన భూమి లోపల పోషకాలు అయినటువంటి జింక్, ఐరన్ ఉన్నప్పటికీ కూడా అది మొక్కకి అందుబాటులోకి రాకపోవడం మూలాన మనకేందంటే జింక్ ధాతు లోపము మరియు ఐరన్ ధాతు లోపము వస్తుంది. తద్వారా మీకు ఏంటంటే ఎండు పుల్ల ఏర్పడి పూర్తిగా కొన్ని పరిస్థితులలో మొక్కలు చచ్చిపోవటం జరుగుతుంది. సో ఇట్లాంటి సమస్యలు తర్వాత కాలంలో చూడకూడదు అని అనుకున్నప్పుడు రైతు సోదరులు ఏదైతే పద్ధతి వివరించబడి ఉంటుందో ఆ పద్ధతి ప్రకారము మట్టి నమూనాని సేకరించి వాటి యొక్క ఫలితాలను విశ్లేషించుకొని తద్వారా ఆ నేలకి మనం వేసేటటువంటి పంట సరిపోతుందా లేదా అని తెలుసుకున్న తర్వాత మాత్రమే మనము సాగుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుంది. ఈరోజు మనం ఇంకొక విషయం గమనించినట్లయితే ప్రభుత్వాలు కానీ లేకుంటే ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ఇవన్నీ కూడా మీకు ఏంటంటే రైతు సోదరులకి మట్టి నమూనాలను విశ్లేషించి మీకు ఫలితాలను అందజేస్తున్నాయి. ఎప్పుడైతే ఫలితాలు మన దగ్గరికి వస్తాయో దాన్ని ఒక్కసారి మనము విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా రైతు సోదరులు ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే ఈ సాయిల్ హెల్త్ కార్డ్స్ అనేటివి మన చేతికి వస్తాయో అప్పుడు దానిలో మన నేలలో ఉండే నత్రజని ఎంత ఉంది, భాస్వరం ఎంత ఉంది, పొటాషియం ఎంత ఉంది అని మాత్రమే చూస్తున్నారు తప్పించి అందులో అన్నిటికంటే ముందు 2-3 విషయాలు అక్కడ పొందుపరచబడి ఉంటాయి. అందులో ముఖ్యమైనది వచ్చేసి నేల యొక్క స్వభావము ఒకటి, రెండవది వచ్చేసి లవణ సూచిక, మూడవది వచ్చేసి సేంద్రియ కర్బణం. ఈ మూడింటి గురించి కూడా

0: తెలుసుకున్న తర్వాతనే మన నేలలో ఉండే నత్రజని ఎంత ఉంది, భాస్వరము, పొటాషియం గురించి తెలుసుకోవచ్చు. సో ఇక్కడ నేల స్వభావము అంటే దాన్నే మనం ఏమంటామంటే పిహెచ్ అని చెప్తాము. ఈ నేల స్వభావము సాధారణ నేలలకు వచ్చేసి 6.5 నుంచి 7.5 మధ్యలో ఉండాలి. కానీ మనం విశ్లేషించినప్పుడు ఇది సుమారుగా 8.5 వరకు కూడా వెళ్ళటం జరుగుతుంది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నేల స్వభావము 6.5 నుంచి 7.5 మధ్య ఉన్నప్పుడు ముఖ్యంగా మన నేలలో ఉండేటటువంటి అన్ని పోషకాలు అందుబాటులో, అంటే మొక్క తీసుకునే రూపంలో ఉండి మొక్కకి అందుబాటులోకి రావటం జరుగుతుంది. అలా కాకుండా నేల స్వభావము 7.5 కంటే పైకి పోతూ ఉంది అంటే మన నేలలో పోషకాలు ఉన్నప్పటికీ కూడా అవి మొక్కకి అందుబాటులోకి రాకుండా పోతూ ఉంటుంది. రెండోది లవణ సూచిక. ఈ లవణ సూచిక మామూలుగా ఇది సాధారణ నేలల్లో 0.5 డెసిసైమన్స్ పర్ మీటర్గా నిర్ణయించబడి ఉంటుంది. సో ఈ 0.5 కంటే ఎక్కువగా గన ఈ లవణ సూచిక ఉన్నప్పుడు ఏం తెలియజేస్తుందంటే మన నేల లోపల లవణాలు ఎక్కువగా ఉన్నాయి అని తెలియజేస్తుంది. ఈ నేలలో లవణాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మొక్క పెరుగుదల చాలా వరకు తగ్గిపోవటం జరుగుతుంది. మనము ఎన్ని నీళ్లు పెట్టినా కూడా, లేకుంటే ఎన్ని రసాయనిక ఎరువులు వేసినప్పటికీ కూడా మొక్క పెరుగుదల సరిగా లేకుండా, ఇది తీవ్రత పెరిగిందనుకోండి, లవణ సూచిక తీవ్రత, మొక్కలు చచ్చిపోవటం జరుగుతుంది. మూడోది అతి ముఖ్యమైనది ఏంటంటే సేంద్రియ పదార్థం. ఈ సేంద్రియ పదార్థము లేకుంటే సేంద్రియ కర్బనము అతి ముఖ్యమైనది. ఒక మనిషికి గుండె అనేది ఎంత ఇంపార్టెంటో నేలలకు కూడా ఈ సేంద్రియ కర్బనము అనేది అంత ఇంపార్టెంట్ అయినటువంటి పదార్థం అన్నమాట. సో ఇక్కడ ఈ సేంద్రియ కర్బనము మన నేల లోపల కనుక గమనించినట్లయితే సాధారణంగా ఇది 0.5% ఉండాలి. కానీ ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లా అయినా కావచ్చు, లేకుంటే అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలు రెండు జిల్లాల్లో కనుక మనం కనుక తీసుకున్నట్లయితే అది 0.2 నుంచి 0.3% వరకు మాత్రమే ఉన్నట్లు మన విశ్లేషణ ఫలితాలు తెలియజేస్తున్నాయి. సో ఇంత తక్కువ సేంద్రియ కర్బనం మనకు ఉండడం దేనివల్ల అనేది మనం కనుక ఒకసారి కనుక ఆలోచన చేస్తే, ఒకటి మనకు ఉండేటటువంటి అధిక ఉష్ణోగ్రతల మూలాన మన నేలలో ఉండేటటువంటి సేంద్రియ కర్బనము కార్బన్ డైఆక్సైడ్గా మారిపోయి వాతావరణంలోకి వెళ్ళిపోతుంది. సో తద్వారా ఒకటి సేంద్రియ కర్బనం తగ్గుతుంది, రెండవది వచ్చేసి రైతులు వాడేటటువంటి ఎరువుల యాజమాన్యం. ఇక్కడ రైతులు వాడేటటువంటి ఎరువుల యాజమాన్యం ఏంటంటే మామూలుగా మనం ఏం చెప్తామంటే, ఇక్కడ ఒక విషయం చర్చించుకొని మనం ముందుకెళ్దాము. ఈ గతంలో గన మనం హరిత విప్లవానికి ముందు గన మనం ఒకసారి గన చూసినట్లయితే మనం సాగు చేసే రకాలు కానీ ఆనాటి సేంద్రియ ఆనాటి వ్యవసాయ పద్ధతులు అన్నీ కూడా సేంద్రియ వ్యవసాయం మీద ఎక్కువగా ఆధారపడి ఉండేటివి. ఎప్పుడైతే మనం హరిత విప్లవం సాధించామో అప్పుడు ఏమైందంటే రసాయనిక ఎరువుల వినియోగం పెరిగింది. తద్వారా రసాయనిక ఎరువుల వినియోగం ఎప్పుడైతే పెరిగిందో రైతు సోదరులు పూర్తిగా ఈ సేంద్రియ ఎరువుల వాడకం తగ్గించేసి పూర్తిగా రసాయనిక ఎరువుల మీద మాత్రమే వాడుతూ వస్తున్నాం. సో దానివల్ల భూమి లోపల ఉండేటటువంటి సేంద్రియ కర్బనం నిల్వలు తగ్గిపోతూ ఉన్నాయి. ఇక్కడ ఎస్ సార్, రైతు సోదరులు ఒక క్వశ్చన్ వేస్తారు, ఏంటి సేంద్రియ కర్బనం తగ్గిపోతుంది అంటున్నారు, ఈ సేంద్రియ కర్బనం లేకపోతే ఏమవుతుంది అనేది నెక్స్ట్ క్వశ్చన్. మనం ఒకసారిగా చూసినట్లయితే మనము నేలలోకి వేసేటటువంటి రసాయనిక ఎరువులన్నీ కూడా మొక్కకి అందుబాటులోకి తీసుకొని రావాలంటే తప్పనిసరిగా భూమి లోపల సూక్ష్మజీవులు అనేటివి ఉండాలి. ఆ సూక్ష్మజీవులకి ఆహారం ఏంటంటే సేంద్రియ కర్బనం.
1: భూసార పరీక్షల ఆధారంగా సమగ్ర ఎరువుల యాజమాన్యం గురించి కదిరి వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం శ్రీనివాసాచారి గారు అందించిన వివరాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 6:45. ఇక ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది.

0: బాలకృష్ణ ఎల్లా ప్రకట. ముందుగా ముఖ్యాంశాలు. గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ అభివృద్ధికి జలధార జలహారతి కార్యక్రమంలో అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని అన్ని శాఖల అధికారులు వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. గృహ నిర్మాణ పథకాల అమలులో గతంలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపడతామని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. రాజధాని అమరావతి అభివృద్ధి కోసం భూ సమీకరణ ప్రక్రియను వేగవంతం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. వార్తల వివరాలు. గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ అభివృద్ధికి జలధార జలహారతి కార్యక్రమంలో అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. జలధార పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి దృశ్య మాధ్యమ సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉపాధి హామీ నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నీటి మిగులు ఉన్న ప్రాంతాలను నీటి కొరత ఉన్న ప్రాంతాలతో అనుసంధానించే పనులు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు. జలధార కింద చేపట్టే చెక్ డ్యాములు, ఇంకుడుగుంటలు, పంటకుంటలు, కాంటూర్ కందకాల పునరుద్ధరణ పనుల్లో జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు. చిన్న వాగుల అభివృద్ధికి వాల్మీకిపురం వాగు అభివృద్ధి నమూనాను పరిశీలించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 రోజుల సింగపూర్ పర్యటనకు ఈరోజు బయలుదేరనున్నారు. రేపటి నుంచి 2 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో సింగపూర్ ప్రధాని, పలువురు మంత్రులు, పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. అలాగే స్టార్టప్లు, సెమీకండక్టర్ రంగం, పట్టణాభివృద్ధి, పెట్టుబడుల అంశాలపై పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. సిఏఐ పార్ట్నర్షిప్ సమ్మిట్, పెట్టుబడుల సన్నాహక రోడ్షోలో పాల్గొంటారు. అమరావతి నిర్మాణ ప్రాజెక్టులు రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి పెట్టుబడులను ఆకర్షించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి నారాయణతో పాటు పలువురు ఉన్నతాధికారులు సింగపూర్లో పర్యటిస్తారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని అన్ని శాఖల అధికారులు వర్షాకాలం అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు. వర్షాలపై హైదరాబాద్లోని తన నివాసంలో ఉన్నతాధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో పోలీస్, మున్సిపల్, హైడ్రా, విద్యుత్, వాటర్ బోర్డుతో పాటు ఇతర సంబంధిత శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వర్షాల కారణంగా నగరవాసులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, రోడ్లపై నీరు నిలిచే ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక బృందాలను మోహరించాలని ఆదేశించారు. వాతావరణ శాఖ సూచనల మేరకు ముందస్తు ప్రణాళికతో పనిచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని స్పష్టం చేశారు. గృహ నిర్మాణ పథకాల అమలులో గతంలో జరిగిన అక్రమాలు, అవకతవకలపై సమగ్ర విచారణ చేపడతామని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా బొల్లవరం హౌసింగ్ లేఅవుట్ను స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డితో కలిసి ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: ఎవరైతే థర్డ్ ఆప్షన్ లో కాంట్రాక్టర్ మోసం చేశారో వారి మీద క్రిమినల్ కేసులతో పాటు రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద కూడా చర్యలు తీసుకోమని చెప్పేసి మరి డిపార్ట్మెంట్ ని ఆదేశించడం, కలెక్టర్స్ కూడా తగిన ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఇక మిగతా శాఖ పరంగా అవకతవకలు జరిగింటే కొంతమంది అధికారుల మీద ఇప్పటికే చర్యలు తీసుకున్నాం. ముఖ్యమంత్రి గారు చెప్పింది ఒకటే, ప్రతి పేదవాడికి ఇల్లు ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది.
0: రాజధాని అమరావతి అభివృద్ధి కోసం భూ సమీకరణ ప్రక్రియను వేగవంతం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. రాజధాని ప్రాంతంలోని హరిచంద్రపురం, వడ్డమాను గ్రామాల్లో నిన్న నిర్వహించిన గ్రామసభల్లో ఆయన పాల్గొని రైతులతో సమావేశమయ్యారు. భూ సమీకరణ విధానంపై రైతులు వ్యక్తం చేసిన సందేహాలకు ఈ సందర్భంగా మంత్రి సమాధానాలిచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,
2: ఏదైతే ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చామో ఆ 3 గ్రామాల్లో 46.9% ఇచ్చేశారు. ముఖ్యమంత్రి గారు త్వరలో ఈ ఏరియాలో ఇంటర్నేషనల్ స్పోర్ట్ సిటీ ప్లాన్ చేస్తామన్నారు. దానికి యాక్చువల్ గా ఈ గ్రామాలను కూడా చేయమని యాక్చువల్ గా ఇక్కడ భాష్యం ప్రవీణ్ చెప్పడం జరిగింది. అదేవిధంగా మిగతా గ్రామాల్లో కూడా ఇంతవరకు ల్యాండ్ తీసుకుంటే రీసర్వే ఒకటి, ఆ 22A కావచ్చు, ఇనామ్ కావచ్చు, వాటి మీద మీరు కొద్దిగా ఫోకస్ చేసి వీలైన తొందరలో కంప్లీట్ చేయండి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. స్కిల్ ఇండియా మిషన్ ద్వారా కోట్లాది మంది యువతకు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ అందిస్తున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ప్రధానమంత్రి ప్రోత్సాహంతో దేశంలో స్టార్టప్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని, ఇది యువతను ఉద్యోగాలు అన్వేషించే స్థాయి నుంచి ఉద్యోగాలు కల్పించే స్థాయికి తీసుకెళ్లిందని పేర్కొన్నారు. యువతకు కొత్త అవకాశాలను కల్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలు, వారి నైపుణ్యాలతో దేశాన్ని వికసిత్ భారత్గా మార్చే పునాదిని వేస్తున్నామని కిషన్ రెడ్డి వెల్లడించారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే కూటమి ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నంలోని టీడీపీ కార్యాలయంలో ఆయన నిన్న ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నియోజకవర్గంలో ఇప్పటి వరకు అందిన 408 వినతుల్లో 318 వినతులను పరిష్కరించామని, మిగిలిన వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తోందన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని, పరిశ్రమలు, డేటా సెంటర్లు, స్టీల్ ప్లాంట్లు, తయారీ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయకుండా P4 పేరుతో కొత్త కార్యక్రమాన్ని తీసుకురావటం మహిళలను మోసం చేయడమేనని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నాయకురాలు విడదల రజని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, 2 క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులను సాకుగా చూపి ఆడబిడ్డ నిధి పథకాన్ని పక్కన పెట్టిందని ఆరోపించారు. ఎన్నికల ముందు మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్నారు. ఒక్కో మహిళకు 2 36,000 రూపాయల చొప్పున రాష్ట్రంలోని సుమారు 2 కోట్ల మంది మహిళలకు 72,000 కోట్ల రూపాయల మేర ప్రభుత్వం బాకీ పడిందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో గ్రామాలకు మహర్దశ వచ్చిందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపాలెం, సమిశ్రగూడెం, అట్లపాడు, డి ముప్పవరం, పెండ్యాల గ్రామాల్లో నిన్న పర్యటించిన ఆయన 2 పల్లె పండుగ కార్యక్రమంలో నిర్మించిన పలు అంతర్గత రహదారులను ప్రారంభించారు. పర్యటనలో భాగంగా ప్రతి గ్రామంలో మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. రక్తదానం చేసేవారికి కృతజ్ఞతలు తెలియజేయడం, రక్తదానం పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించి ఈ కార్యక్రమాన్ని ఉచితంగా నిర్వహించేలా ప్రోత్సహించడం, రక్తదానం వల్ల శరీరాన్ని కలిగే మేలును తెలియజేయడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. రక్తంలోని గ్రూపులను కనుగొన్న ఆస్ట్రియా, అమెరికా దేశాల పౌరసత్వం కలిగిన జీవశాస్త్రవేత్త, వైద్యులు కార్ల్ ల్యాండ్ స్టీనర్ జయంతి అయిన జూన్ 14 రక్తదాతల దినోత్సవంగా నిర్వహించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఏటా ఇదే రోజున ఈ కార్యక్రమం జరుగుతోంది. వాతావరణం. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, తమిళనాడులపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తా, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని వాతావరణ కేంద్ర అధికారి నారాయణ వెల్లడించారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేక ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ అభివృద్ధికి జలధార, జలహారతి కార్యక్రమంలో అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజన్ పరిధిలోని అన్ని శాఖల అధికారులు వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. గృహ నిర్మాణ పథకాల అమలులో గతంలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపడతామని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. రాజధాని అమరావతి అభివృద్ధి కోసం భూ సమీకరణ ప్రక్రియను వేగవంతం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు

ఈ ఉదయం ప్రసారంలో 7 గంటలకు లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు, 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, స్తుతిమాల క్రైస్తవ భక్తిగీతాలు, ఆ తర్వాత గేట్ కీపర్ హంపన్న గురించి శ్రీ కుంటిమద్ది శేషశర్మ గారి స్వీయ కవిత ప్రసారమవుతాయి. ఆంగ్లంలో వార్తలు 8:15. 8:30 గుంటూరు జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ ఎంపి రవిశంకర్. హలో అభిలాష టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటలు ప్రత్యక్ష ప్రసారం ఈ ఉదయం 8:35 నుంచి 9:30 వరకు వినవచ్చు. 9:30 చంపావతి రూపకం మొదటి భాగం ప్రసారమవుతుంది. రచన శ్రీ రాంభట్ల నృసింహ శర్మ, నిర్వహణ శ్రీ ఆర్వి రమణమూర్తి. 10:00 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ఇక 12:00 హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. అలాగే 12:30 తెలుగులో జాతీయ వార్తలు, 1:20 ప్రాంతీయ వార్తలు, 2:00 ఆంగ్లంలో, 2:15 హిందీలో వార్తలు ప్రసారమవుతాయి. 2:30 నుంచి వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి.

ఇక ఈరోజు సాయంత్రం 5 గంటలకు చిత్రసీమ సినిమా పాటలు ప్రసారమవుతాయి. 5:30కు బాలవాణి చిన్నారుల కార్యక్రమంలో అనంతపురం జిల్లా సింగనమల మండలం నాగులగుడ్డం తాండ ప్రాథమిక పాఠశాల చిన్నారులు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:05కు ఆంగ్లంలో వార్తలు, 6:10కు ప్రాంతీయ వార్తలు, 6:20కు ప్రసార వివరాలు, 6:30కు ఐసీసీ మహిళల T20 క్రికెట్ ప్రపంచకప్ 2026లో భాగంగా బర్మింగ్హామ్లోని ఎడ్జ్ బాస్టన్లో భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ క్రికెట్ మ్యాచ్ మధ్యలో 7:05కు అలాగే 8:30కు తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. 9:00కు ఆంగ్లంలో వార్తలు, అలాగే 9:16కు స్పాట్లైట్ ప్రసారమవుతాయి. 9:30 నుంచి క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం కొనసాగుతుంది ఆట ముగిసే వరకు. ఇక ఈరోజు రాత్రి 11:00కు చిత్రసీమ సినిమా పాటలు, 11:10కు 12 ఏళ్ళు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూస్ సర్వీస్ డివిజన్ వారి ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 11:45కు ప్రసార సమాప్తి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఓ లలిత గీతం. చినుకు చినుకు సత్యయామిని పాడిన గీతం. రచన డాక్టర్ డి కామేశ్వరరావు. సంగీతం కె రామాచారి.

సత్యయామిని పాడిన లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి.

0: నరేంద్ర మోదీ దేశంలో విద్య, నైపుణ్యం, ఆవిష్కరణలు, అంకుర పరిశ్రమకు కొత్త సంస్కృతిని అందించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రానున్న 3-4 రోజుల పాటు కేరళ, తమిళనాడు, ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో నిన్న రాత్రి జరిగిన పురుషుల క్రికెట్ తొలి వన్డే మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్పై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 దేశాల పర్యటనలో భాగంగా తొలి దశగా ఫ్రాన్స్లోని నీస్ నగరానికి చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఫ్రాన్స్ అధ్యక్షులు ఇమాన్యుయల్ మక్రాన్తో చర్చలు జరుపుతారు. భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని సంయుక్తంగా ప్రారంభిస్తారు. ఇది భారత ఆవిష్కరణలు, స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను ప్రదర్శించే ఒక ప్రతిష్టాత్మక వేదిక. సాంకేతికత, రక్షణ, ఆవిష్కరణలు, వ్యూహాత్మక వ్యవహారాలతో సహా కీలక రంగాల్లో సహకారాన్ని సమీక్షించడానికి ఇరు దేశాల నాయకులు ద్వైపాక్షిక చర్చలు కూడా జరుపుతారు. అలాగే కీలకమైన ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై అభిప్రాయాలు పంచుకోవడంతో పాటు G7 సదస్సులో కూడా పాల్గొంటారు. ఫ్రాన్స్ పర్యటన ముగిసిన అనంతరం ప్రధానమంత్రి తన పర్యటనలో 2వ దశగా స్లోవేకియాకు ప్రయాణమవుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్లోవేకియా పర్యటన ఇరు దేశాల మధ్య సహకారానికి సరికొత్త మార్గాలను సుగమం చేస్తుందని, అలాగే ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి సహాయపడుతుందని స్లోవేకియాలో భారత రాయబారి అపూర్వ శ్రీవాత్సవ పేర్కొన్నారు. స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో ఆకాశవాణి ప్రతినిధితో ఆమె మాట్లాడుతూ,
1: So the visit of Prime Minister to Slovakia is going to be a historical one because this will be the first ever visit by any Indian Prime Minister to Slovakia. So we are all looking forward for this visit and this is likely to enhance not only the political relations but also deepen economic engagements and open new avenues for cooperation in various sectors like defense, clean technologies, cyber security, tourism and people to people contact.
0: వచ్చే వారం ఫ్రాన్స్లో జరగనున్న G7 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఇతర ప్రపంచ నాయకులతో సమావేశమవుతారని వైట్ హౌస్ తెలిపింది. ఈ చర్చల్లో ప్రధానంగా ఆర్థిక వృద్ధి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పెట్టుబడి భాగస్వామ్యాలు, పలు ప్రపంచ భద్రతా సవాళ్లపై దృష్టి సారించనున్నట్టు ఒక సీనియర్ అధికారి తెలియజేశారు. బుధవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ద్వైపాక్షిక సమావేశం జరుపుతారు. మిత్ర దేశాలు, భాగస్వాములతో సహకారాన్ని బలోపేతం చేసుకుంటూనే అమెరికా ఆర్థిక వ్యూహాత్మక ప్రాధాన్యతలను ముందుకు తీసుకెళ్లడానికి ఈ సదస్సు ఒక మంచి అవకాశం కల్పిస్తుందని వైట్ హౌస్ పేర్కొంది. దేశవ్యాప్తంగా గత 12 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్య, నైపుణ్యం, ఆవిష్కరణలు, అంకుర పరిశ్రమకు కొత్త సంస్కృతిని అందించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధానమంత్రి అమలు చేసిన విధానాలతో నేడు భారత్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద విద్యా వ్యవస్థ కలిగి ఉందని, కృత్రిమ మేధలో 2వ అతిపెద్ద మేధో సంపత్తిగా ఉందని, 2 లక్షల అంకుర పరిశ్రమలతో 3వ అతిపెద్ద అంకుర పరిశ్రమ వ్యవస్థగా నిలిచిందని అమిత్ షా పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దాదాపు 6 కోట్ల మంది యువత నైపుణ్యాభివృద్ధితో దేశం అపారమైన వృద్ధిని సాధించిందని అన్నారు. 12 కోట్ల రూపాయల ముద్ర రుణాలు, 300కు పైగా అంతరిక్ష పరిశ్రమల కల్పనతో నేటి భారత యువత ఉద్యోగ అన్వేషకులు మాత్రమే కాదని, ఉద్యోగాల సృష్టికర్తలని అమిత్ షా అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు ఉపాధి కల్పనపై రవాణా మంత్రిత్వ శాఖ దృష్టి సారిస్తోందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం సాధించిన అభివృద్ది పనులపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గడ్కరీ, రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలను కూడా ఏర్పాటు చేసిందని తెలియజేశారు. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద సుమారు 58 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిచామని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ 60 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం చేకూర్చగా, ప్రధానమంత్రి ఉజ్వల

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు దేశాల పర్యటనలో భాగంగా తొలిదశగా ఫ్రాన్స్లోని నీస్ నగరానికి చేరుకున్నారు. గత 12 ఏళ్లలో ప్రధానమంత్రి

0: యోజన కింద 11 కోట్ల మందికి ఎల్పీజీ కనెక్షన్లు అందజేసినట్టు వెల్లడించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 11 కోట్ల మంది రైతులు వార్షికంగా ఆదాయాన్ని అందుకుంటున్నారని గుర్తు చేశారు. దేశంలోని ప్రధాన నగరాలు ఆర్థికంగా సుస్థిరమైన పర్యావరణం, సామాజిక సమ్మిళితంగా అధునాతన సాంకేతికతతో పటిష్టంగా ఉండాలని ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి పీకే మిశ్రా అన్నారు. నిన్న న్యూఢిల్లీలో నిర్వహించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ స్వర్ణోత్సవ వేడుకలను ఉద్దేశించి పీకే మిశ్రా ప్రసంగించారు. దేశంలోని పట్టణాల అభివృద్ది, సంస్థల సామర్థ్య బలోపేతంలో ఎన్ఐయుఏ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. వేగవంతమైన ఆర్థిక అభివృద్ది, విస్తరిస్తున్న మౌలిక సదుపాయాలు, డిజిటల్ పరివర్తన, ఆవిష్కరణలు పట్టణీకరణతో అవకాశాలు సృష్టిస్తున్నందున భారత అభివృద్ది పదంలో ముందుకు సాగుతోందని మిశ్రా అన్నారు.
1: This milestone today is not only an occasion to celebrate an institution but also an opportunity to reflect on India's urban transformation and the path ahead as we move forward to achieve our goal of Viksit Bharat envisioned by our Prime Minister. India's development journey today is defined by confidence, aspiration and unprecedented transformation across infrastructure, technology, governance and urbanization.
0: నైరుతి ఋతుపవనాలు రాబోయే 2-3 రోజుల్లో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాలకు మరింత విస్తరిస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 3 నుండి 4 రోజుల పాటు అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. ఈరోజు రాజస్థాన్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని కూడా పేర్కొంది. రానున్న 3-4 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, తెలంగాణ, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పిడుగులు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో నిన్న రాత్రి జరిగిన పురుషుల క్రికెట్ తొలి వన్డే మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్పై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 22.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ 84 పరుగులతో నాటౌట్గా నిలిచారు. అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌట్ అయింది. శుభ్మన్ గిల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా మ్యాచ్ ప్రారంభం కావడం ఆలస్యం అవడంతో 25 ఓవర్ల మ్యాచ్గా కుదించారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య 2వ వన్డే మ్యాచ్ ఈ నెల 17వ తేదీన లక్నోలోని ఏక్నా క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 దేశాల పర్యటనలో భాగంగా తొలి దశగా ఫ్రాన్స్లోని నీస్ నగరానికి చేరుకున్నారు. గత 12 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో విద్య, నైపుణ్యం, ఆవిష్కరణలు, అంకుర పరిశ్రమకు కొత్త సంస్కృతిని అందించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రానున్న 3-4 రోజుల పాటు కేరళ, తమిళనాడు, ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో నిన్న రాత్రి జరిగిన పురుషుల క్రికెట్ తొలి వన్డే మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్పై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 41వ శ్లోకం.

అర్జున, పూర్వజన్మ సంస్కారాలను బట్టి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులలో సత్వరజస్తమో గుణాల భేదం ఏర్పడుతూ ఉంటుంది. ఆ గుణాలే వారికి ఆయా కర్మలను పంచి ఇస్తూ ఉంటాయి. వేదసారమే స్మృతుల సారం, వేదస్మృతుల సారమే గీతాశాస్త్రం, దాని సారమే ఈ శ్లోకం నుంచి అధ్యాయం చివరి వరకు రాబోయే గ్రంథం. అందుకే భగవానుడు దీనిని నిదానంగా మెట్లు మెట్లుగా ముందుకు సాగించబోతున్నాడు. వాటిలో మొదటి మెట్టుగా చతుర్వర్ణ ధర్మాలకు వెనకాలగల మూలసూత్రాలను 4 శ్లోకాలలో ఆయన ప్రస్తావిస్తున్నాడు. మొదటి శ్లోకంలో గుణాలు చేసే కర్మల పంపకాన్ని ఆయన ప్రస్తావిస్తున్నాడు.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.

0: ನಿರ್ವಹಣ ಡಾಕ್ಟರ್ ಚುಂಡೂರು ಮಾಣಿಕ್ಯರಾವ್. ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಪ್ರಾಯೋಜಕರು ಆರ್ಷ ಭಾರತಿ ವಿಕಾಸ್ ಪರಿಷತ್, ಸೀತಾನಗರಂ, ತಾಡೇಪಲ್ಲಿ ಮಂಡಲಂ, ಗುಂಟೂರು ಜಿಲ್ಲಾ. ವಿವರಾಲಕು ಸೆಲ್ ನಂಬರ್ 7382262736. మరొక సెల్ నెంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

0: ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, స్థుతిమాల, క్రైస్తవ భక్తి గీతాలు, ఆ తర్వాత గేట్ కీపర్ హంపన్న గారి గురించి శ్రీ కుంటిమద్ది శేషశర్మ గారి స్వీయ కవిత ప్రసారమవుతాయి.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: పోలీస్?
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏది లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: ఇప్పుడు వినండి సమాచార వేదిక. శని త్రయోదశి సందర్భంగా అనంతపురం నగరంలోని హౌసింగ్ బోర్డు శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో నిన్న అరుదైన అభిషేకం జరిగింది. 22 అడుగుల ఆంజనేయ స్వామి మూల విరాట్కు 1,000 కేజీల తేనెతో అభిషేకం చేశారు. నిన్న ఉదయం నుంచే వందలాది భక్తులకు అభిషేకం చేయడానికి అనుమతి ఇచ్చారు. 58 సార్లు సామూహిక హనుమాన్ చాలీస పఠనం జరిగింది. తాడిపత్రి మండలంలో పండ్ల తోటల పెంపకానికి అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీఓ వెంకటాచలపతి కోరారు. 2026-27 సంవత్సరానికి గాను వీబీజీ రామ్జీ పథకంలో భాగంగా మామిడి, సపోటా, జామ, దానిమ్మ, చీని, నిమ్మ, మునగ, డ్రాగన్ ఫ్రూట్, రేగుపండ్ల పంటలు, గులాబీ, మల్లెపూల తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. రైతులు 5 ఎకరాల్లోపు వ్యవసాయ భూమి కలిగి ఉండి తెల్ల రేషన్ కార్డు, జాబ్ కార్డు కలిగి ఉండాలన్నారు. మరిన్ని వివరాలకు ఎంపీడీఓ కార్యాలయంలో గాని ఆయా గ్రామాల ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను గాని సంప్రదించాలన్నారు. అనంతపురం జిల్లా ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ లేబర్ కోర్టు జిల్లా జడ్జి దేవి గారు నిన్న కుటుంబ సమేతంగా నెట్టికంటి ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. కసాపురం ఆలయానికి విచ్చేసిన జడ్జి దంపతులకు అధికారులు, అర్చకులు ఘనస్వాగతం పలికారు. యోగాతో మానసిక ఒత్తిడి తగ్గించుకోవచ్చునని జిల్లా జైలు సూపరింటెండెంట్ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. బుక్రా సముద్రం మండలంలోని జిల్లా జైల్లో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఖైదీలు, సిబ్బంది యోగా సాధన చేశారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ యోగా చేయడం వల్ల శారీరక ఆరోగ్యం మెరుగుపడి మానసిక ఒత్తిడి తగ్గించుకోవచ్చన్నారు. నిత్యం గంటపాటు యోగాసనాలు వేయాలన్నారు. ప్రఖ్యాత దర్శకులు పద్మశ్రీ భారతీరాజాకు గాయని గాయకులు అద్భుతమైన పాటలతో స్వర నీరాజనాలు అర్పించారు. నిన్న స్థానిక మ్యూజికల్ అకాడమీ ఆధ్వర్యంలో గాయని గాయకుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. డిఆర్ఓ మలోలా, శ్రీశైలం దేవస్థానం విశ్రాంత ఈవో కెఎస్ రామారావు, ఇంజనీర్ అనిల్ కుమార్ రెడ్డి ఆత్మీయ అతిథులుగా హాజరై మాట్లాడారు. దిగ్గజ దర్శకులు భారతీరాజ స్మారకార్థం ఈ అకాడమీలో నిర్వాహకులు ఓబళదాసు నేతృత్వంలో గాయని గాయకులు ఆలపించిన పాటలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. పుట్లూరు మండలం నాగిరెడ్డిపల్లిలో హజరత్ అల్లా అలీ రహమతుల్లా అలై ఉర్సు కార్యక్రమం ఈరోజు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నిన్న గంధం, ఈరోజు ఉర్సు, రేపు జియారత్ నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా ఆదివారం అంటే ఈరోజు, రేపు అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారని నిర్వాహకులు తెలిపారు. వార్తాపత్రికల ఆధారంగా సేకరించిన సమాచార వేదిక విన్నారు.

0: ముఖాన మొటిమల
1: సైబాల్,
0: గజ్జా బొబ్బల
1: సైబాల్,
0: నడువులో తామర
1: సైబాల్,
0: బురద పుల్ల
1: సైబాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: ఈరోజు ఉదయం, ఈరోజు సాయంత్రం 6:30 ఐసీసీ మహిళల T20 క్రికెట్ ప్రపంచకప్ 2026లో భాగంగా బర్మింగ్హామ్లోని ఎడ్జ్ బాస్టన్లో భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. మ్యాచ్ ముగిసేంత వరకు ఈ క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం కొనసాగుతుంది. ఈరోజు

0: మీరు ఇంతవరకు స్తుతిమాల క్రైస్తవ భక్తి గీతాలు విన్నారు.
1: ఇదిగో కోడలి పిల్ల,
2: ఏంటత్తయ్య?
1: ఈ ఇంటికి కొన్ని పద్ధతులున్నాయి.
2: ఏంటవి?
1: ఏంటంటే ఇక్కడ క్యాష్ ఆన్వాయితీ లేదు.
2: మరి ఇచ్చిపుచ్చుకోడాలు?
1: అదేమంటే మేము డిజిటల్ పేమెంట్ చేస్తాం.
2: ఓ,
1: ఎలాగంటే యూపీఐతో?
2: అలాగా?
1: ఇదిగో అమ్మాయి, ఇంకొక పద్ధతి ఉంది.
2: అదేంటత్తయ్య?
1: నీకొచ్చే కానుకలు కూడా యూపీఐ నుండే వస్తాయి.
2: అబ్బా చాలండి అత్తయ్య.
3: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
2: అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం.
0: ఇప్పుడు వినండి, గేట్ కీపర్ హంపన్న గురించి శ్రీ కుంటిమద్ది శేషశర్మ గారి స్వీయ కవిత.
4: అనంతపురం నుండి గుంతగంటికి పోయే రైలు మార్గంలో పామిడి గుంతకల్ స్టేషన్ల మధ్య గోళ్లపాళ్ళం దగ్గర ఒక రైల్వే గేటు. రైళ్లు వచ్చిపోయేటప్పుడు బాటసారులకు బండ్లకు రక్షణగా గేటు మూస్తారు. గేటు కీపర్కు ఎండా వానల నుండి రక్షణకు గేటు దగ్గర ఒక రాతి గది. అతట గేటు కీపర్ హంపన్న. చదువు విజ్ఞానం ఎక్కువగా లేకున్నా ఆర్తరక్షణ పరత అనే మానవత నిండుగా గలవాడు. మానవ జీవితంలో మరపురాని సంఘటనలు ఒకటి రెండు తటస్థపడుతూ ఉంటాయి. అట్టి యాదృచ్ఛిక సంఘటన హంపన్నను చిరస్మరణీయునిగా పెంచినది. మానవజాతికే ఆదర్శమైనది. అతన్ని అమరుని చేసినది. కాలగర్భంలో కలిసిపోకుండా భావితరాల వారికి ఉద్దీపకంగా చిరకాలం సుప్రతిష్ఠితం కావలసిన చారిత్రక అంశమే హంపన్న. వినరా వినరా వినరా విని ఆనందము గనరా భవ్యజీవి హంపన్న చరిత్రము వినరా వినరా వినరా. గేటు కీపరకు హంపన్నంటే పొద్దు పొడమటని పొటమరించినా పారావారము నీరమింకినా నింగి తారకలు నీలగూనినా ధర్మము తప్పని కర్మశీలుడు నినరుగుండగల నియతవ్రతుడు హంపన్నను గని అపరిచితంబకు కరకుటిడందయు కరగియొకించుక ఇరవున సంగును చిరునగవులతో

వాయించును. వినరా వినరా వినరా విని ఆనందము గనరా. ఉంపన్న వేషము వృత్తి, కాలికి చెప్పులు కాకీ అంగి, అదే రంగుదే అర్ధోర్కము, అలంకారము ఆధికారికము. పట్టకుండిన పెట్టిన టోపీ, వదులుగనున్న వదలని బెల్టు, అతనికి అమరిన అమూల్య వేషం. అచల తనువుతో హస్తముద్రను, పచ్చదీపమున పట్టి నిల్చుకొని, వచ్చే బండికి స్వాగతమిచ్చుట, పోయే బండిని సాగనంపుటో, అనవరతమ్మది అతని కొలువు. వినరా వినరా వినరా విని ఆనందము గనరా. మండు టెండకు చిమ్మ చీకటికి, జడియక సుడియక సృక్కక సోలక, కవంకలు దాటి వాగులు దాటి, కొండలు నెక్కి కోనలు ద్రొక్కి, మలుపులు తిరిగి మెలికలు మెలిగి, అంతే తెలియని అయోమార్గమున కోడనాగువల బుసలు కొట్టుతూ, పాలలోచన మురేల విచ్చుకొని, పొగలు జిమ్ముతూ సెగలగ్రక్కుతూ, చకచక చక చక చక చక చక చక దూర దూరమున దూకుతూ వచ్చే పొగబండించుక పొడగనినంతనే, బాటకడ్డముగ బారతల్పులను మూసి బిగించి వేషము వేసి నిలబడి ఉండును నిచ్చలేమరక. భవ్యజీవి సంపన్న చరిత్రము వినరా వినరా వినరా విని ఆనందము గనరా. దూకుతూ వచ్చే ధూమశకటమది ఎండకెండినా వాననానినా, ఎవ్వడవనదు ఏమని ఎడుగదు, సత్కరింపదు సంభావింపదు, చిరునవ్వించుక చిందిపోయదు. మదమత్తద్యుప మస్తిష్కమ్ముల కషనాయితముకు హరియక్షేంద్రము, కేవల నుండిన కించుమెకమ్ముల క్రేగంటను గమనించని విధమున, తన్ను గణింపుక తరలిపోయినను కలతవహించని కర్మఠుడాతడు. గుళ్ళెపాళ్ళమునకు ఉపకంఠమున గుట్టలు మెట్టుచు కూతలు వేయుచు, గుంతలు దూకుచు పగబండి హుటాహుటి వచ్చెను పోయెను. ధూమశకటమది తామసించినను తన ధర్మమ్మను దప్పని హంపన, స్వాగతమిచ్చెను సాగనంపెను. భవ్యజీవి హంపన్న చరిత్రము వినరా వినరా వినరా విని ఆనందము గనరా. ఆనిజాముఖమందు అంగనామణులిద్దర రుగుచుండిరిగేటు కల్లంత దూరాన, చదరిపోయిన కురులు చిందులాడముఖాన, తమ్మలపు రాగమున దంత ధవళి మదోప, పర్వంపు నిగ నిగల ఫాలముపై ఘర్మ బిందువులు గ్రమ్మి ఒక వింతయందముదోప, తారుణ్య గాఢతాదర్శకస్తన పీవరత యువకులకు తత్తరము జనింపగజేయా. చిత్తమురవడి పరువులెత్తుతున్నను కూడా, పీనకు చభారము బిరుదుభారము కూడా, అంజసాగనీక ఆటంకమగుచుండా, మొలదోపుకున్న కొడవలుల పిడులే చేను కోయబోనిన పల్లెగుబ్బెతలు నాదెల్ప, ముత్తటలు తలుపుతును ముదితలరుగుతునుండ్రి. అంతలో గంచినారల్లంత దూరాన లేడి పిల్లల వేటలాడ నడవుల తిరుగు, దాపులో దిగియున్న దండులో కొలువున్న ప్రాయంపు కావరము కాయము గ్రమ్ముకొన, రమణి అనగానే రిరంసాకులంబైన మానసంబున పొంగు, మాన్మధోద్రేకంబున అణతజాలని వారిని ఆ కామినీమణులు. దండువారన్ననే దగబుట్టు గుండెలకు పొడలు గడగడలాడు అడుగు తడబడుచుండు, రణరంగముల యందు తృణముగా ప్రాణాల లెక్కచేయని ఉక్కు ముక్కలు సిపాయిలు. అందులో తెల్లవారన్న వారికి ఇంకా ఆటంకమే లేదు, అడుగువాడే లేడు. అనరాదు పల్లెత్తి కనరాదు కన్నెత్తి మనకు వారల చేత మరికెంత రోతైనా, వారల గనుగొని వనితలంతటను పలు పలు విధముల బలవని తలపులు కందుకొనక తమ డెందములందున, బావురుగానికి భయపడి తొలగటి రాచులు కలవలె రమణులు విసవిస తనుచుండగనే, చయ్యన వారల దరిసి ఒక్కరుడు దురుసుతనమ్మున కాంతనొక్క తను కరము పట్టుకునే, అబలామణియును నాగ్రహముతో అంటిన కరమును నట్టె దులుపుకొని, మలదోపిన కొడవలి కడువడితో దూసి నిల్చే కింగవ కనుగవతో, అంతలోన నా పుంతనెవ్వరో అరుగుచుండినట్టు లలబడి ఒడమగా, వెనుక దగ్గర వీర పురుషులు అది అదనుగగొని అంగనలురవడి పరుగులిడుచు, హంపన్ననుడాసిరి రక్షింపు సంరక్షింపు మా అన్న, ఓహంపన్న అన్నుల మాన రక్షణము పూనుము కడువడి అని ప్రార్థించడి. అన్నుల కన్నులలో దొలకడి చెదలో గుమ్మలికము, నడకలోని తొందరపాటును మాటలలో దోచడి డగ్గుత్తికయును, చెంతలమూగడి చేతి సన్నయును కలయత్తమ్మును తెలియబరచినవి. తలయూచి ఒకసారి తలిరుబోణుల చూచి అల్లంత తను దెంచు తెల్లదొరలను చూచి, వారింపరానట్టి వారి తెగువను దల

మానిని మాన సమ్మాననీయత గుణై అంతకంటెను వేరి అనువుగా మీరింగి అందురాబోవున త్యాగితము నూగించి దందము కొంత కుదురుబాటుకు తెచ్చి చెంతగల గదిలోని కింతులను పంపి తా బీగమ్ము వేసి చెవి ఏగ నిందో వైచే అటు చిక్కినటు చుట్టి మటుమాయమైనట్టి కుటిలాలకల కొరకు అటునిటుల పరికించి చేయిజారిపోవుటకు చింతించి మదిలోన తెగువ భూనిన గుండె దిటవుతో రయముతో బూటు టకటకలతో ఆటోపములతోడ ఓట సుంకయు లేక గేటు కడకే తెంచి గేటుకి పరుగంచి కేడించి ఎడిగినారిటు వచ్చి ఆ కంతలిటు ఓయినారంతు పాశ్చాత్య భటులు పంపన్న నొప్పరికించి ఎందువోయిరయేమో ఏనరుగన యగాది గవాని గమనించి తిలకించి గది తలుపు రేలాడు బీగమ్ము నిక్షించి గద్దించి గది తలుపు తెరువమనగా అతడు వినకున్న మృక్కడులు బీగమ్ము ఉరక్కలింపదొడంగా అడ్డమ్ముగానంత హంపన్న నిలువబడి ఆపాడి తోపాడి ఆ పాపజాతితో కడిగి పోరాడు.

0: ఎందు ఓయిరయేమో ఏనరుగన యగాది గవాని గమనించి తిలకించి గది తలుపు రేలాడు బీగమ్ము నిక్షించి గద్దించి గది తలుపు తెరువమనగా అతడు వినకున్న మృక్కడులు బీగమ్ము ఉరక్కలింపదొడంగా అడ్డమ్ముగానంత హంపన్న నిలువబడి కాపాడి తోపాడి ఆ పాపజాతితో కడగి పోరాడ రక్కసులు కక్కసపెట్టి పీడించుచుండ పద తాడనమ్మున తలుపు నూడదన్న గనొకడు వీడడ్డుపడుతుండ లోనున్న భీతైన లోచనలు కుయ్యవెట్ట కైపట్టిద్వవో కామాతురులు వారు కామమ్ము క్రోధమై కడగి వారించు హంపన్నపై పగగొని తుపాకీలతో గుమ్మి పొడుచుచుండగా తత్తుడివోవు దాక హంపన్న అంగంగములు క్రొన్నెత్తులొలుకంగా పంతమున బోరి ఆ పన్నుడై కనుమూసే భుగభుగమని నిప్పులు గక్కడి పొగబరి పొగలగయించుతున్నట కేదెంచడి ఒక బండిని గని ఆ దుండగులెతడనో పరువెత్తిరి హంపన్న కళేబరమవని పైన కన్నార్పగయుండగా అర్థరక్షణ పరుండల్లదిగ గుత్తి సత్రముదాపులో రోడ్డు ప్రక్కన సమాధిలో మూగభాషణతోడ బోధించుతున్నాడు స్త్రీరక్షణము మాతృ భూరక్షణము మించి పుణ్యము లేదు పో పురుషులకు వేరంటూ ఎన్నగా ధరమే హంపన్న ధన్యులమిన్నా వినరా వినరా వినరా విని కీర్తికాయు హంపన్న చరిత్రము వినరా వినరా వినరా విని ఆనందము గనరా.
1: గేట్ కీపర్ హంపన్న గురించి శ్రీ కుంటిమద్ది శేషశర్మ గారి స్వీయ కవిత విన్నారు.

వ్యక్తిపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలిలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 8:15 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ నుంచి ప్రసారం.

0: T20 internationals, winning 13 of their 16 encounters. The Ministry of Ayush, in collaboration with Morarji Desai National Institute of Yoga and Habilt, organized a landmark global online yoga session this morning as part of the celebrations leading up to the International Day of Yoga. The event, which witnessed participation from more than 130 countries, was held with an aim to create a new Guinness World Record for the most viewers on a YouTube live yoga stream. And now, for a look at today's newspapers, it's over to Tanvi Khurana.
1: Thank you, Shagun. Trump-Modi meeting on cards. PM lands in France, reads a headline in Hindustan Times, while the Economic Times reports Modi-Macron to inaugurate Bharat Innovates today, the event to help deep tech startups attract knowledge partnerships and funds. India flays lethal action on mariners. Jaishankar raises issue with Rubio, who warns against violations in Hormuz. Headlines The Pioneer. Lieutenant General Dheeraj Seth appointed next Army Chief, will assume office on 30th of June, informs the Statesman. Rajnath praises rise in women's strength in IAF. Indian Air Force sees the commissioning of its first batch of women officers. Defence Minister says Operation Sindoor showed the forces capability to destroy enemy infrastructure with precision, cites the Hindu. Hindustan Times informs Anthropic has disabled its two most powerful AI models, Fable 5 and Mythos 5, on a US government order. Under the headline, in a first, AI model pulled offline after US government intervenes. FSSAI bans use of pins, metallic wires in food packaging, reads a front page story in the Times of India. The FIFA World Cup 2026 may be attracting over 5 million strong live audience, but match attendees from India to be only about 30,000, far less than previous edition in 2022. High average costs, travel hurdles, results in tepid interest from Indian travellers, writes the Financial Express. And finally, in a piece titled Fashion to Furnace, some Luke's gold watches fail the test of time. The Economic Times writes, as yellow metal price hit record high, vintage pieces are being melted down as the gold content value outstrip their resale worth. And with that, it's back to you, Shagun.
0: Thank you, Tanvi. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to hold talks with French President Emmanuel Macron and jointly inaugurate Bharat Innovates event in Nice today. Indian Space Research Organization developing long-life moon landers capable of surviving up to 200 days, says ISRO Chairman V. Narayanan. IMD says conditions are favorable for further advance of southwest monsoon into Karnataka, Telangana, Andhra Pradesh, Odisha and South Chhattisgarh during next 2 to 3 days. U.S. President Donald Trump claims deal to end war with Iran will be signed today and Strait of Hormuz will be open to all immediately afterwards. India beat Afghanistan by 7 wickets in rain-affected first one-day international cricket at Dharamshala. And in ICC Women's T20 World Cup, India to begin their campaign against arch-rivals Pakistan in Birmingham this evening. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
3: స్పైసెస్ బోర్డు చైర్మన్ పర్యటన, యునిడో ప్రతినిధుల పర్యటన, గుంటూరు ఛానల్ అభివృద్ధికి నిధుల కేటాయింపు, ప్రపంచ పర్యావరణ దినోత్సవం వంటి పలు ముఖ్యాంశాలతో కూడిన గుంటూరు జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. దేశంలోనే అతి సమగ్రమైన క్యాన్సర్ ఆసుపత్రిగా గుంటూరు ప్రభుత్వ సమగ్రాసుపత్రి అవతరించింది. గడచిన మే 14 ఇక్కడి నాట్కో క్యాన్సర్ సెంటర్లో 18 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన పెట్ స్కాన్ యంత్రాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, ప్రపంచం యుద్ధ వాతావరణంలో ఉన్నా మన దేశ ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఉన్నారని అన్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 140 కోట్ల రూపాయలతో నూతన నిర్మాణాలు చేపట్టామన్న పెమ్మసాని, తెలంగాణలో కేవలం 1 క్యాన్సర్ ఆసుపత్రి మాత్రమే ఉందని గుర్తు చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, ప్రపంచంలో సంభవిస్తున్న మరణాలలో 17% క్యాన్సర్ వల్ల సంభవిస్తున్న నేపథ్యంలో ఆసియాలోనే అతిపెద్ద క్యాన్సర్ థెరపీ సెంటర్ ప్రజలకు అందుబాటులోకి రావడం ఆనందకరమని, రాష్ట్రంలో 4 కోట్ల మందికి పైగా ప్రజలకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించామని తెలిపారు. గుంటూరు నగరం పట్టాభిపురంలో గల రైతు బజార్ను 6 కోట్ల రూపాయలతో ఆధునీకరించి 100 దుకాణాలను ఏర్పాటు చేసే కార్యక్రమానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్

0: శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మే 15న శంకుస్థాపన చేశారు. ఆధునిక వాణిజ్య కేంద్రంగా రూపొందుతున్న ఈ రైతు బజార్ రైతులను నేరుగా వినియోగదారులతో అనుసంధానం చేస్తూ మధ్యవర్తులు లేకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎంతో ఉపయోగపడనుందని అన్నారు. దక్షిణ మధ్య రైల్వే గుంటూరులోని రైల్ మహల్లో మే 23న రోజుగార్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాని మోదీ ఆన్లైన్లో అభ్యర్థులను ఉద్దేశించి ప్రసంగించి వారికి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర కమ్యూనికేషన్లు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ హాజరై మాట్లాడుతూ ప్రధాని నేరుగా ఈ నియామకాల ప్రక్రియలో పాల్గొనటం ఎంతో విశేషమని, ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి భారతీయుడు బాధ్యతతో అడుగులు వేస్తే మన దేశం ఉన్నతంగా ఎదగడానికి ఎంతో కాలం పట్టదని అన్నారు. 2016 నుంచి 2025 వరకు పోస్టల్ శాఖ ఆదాయం కేవలం 200 కోట్లు ఉంటే ప్రస్తుతం దానిని 2000 కోట్లకు తీసుకొచ్చామని తెలిపారు. గుంటూరు నగరపాలక సంస్థకు యునిడో జెండర్ ఈక్వాలిటీ మొబిలైజేషన్ అవార్డు లభించింది. ఐక్యరాజ్య సమితికి చెందిన యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ప్రతిష్టాత్మక జెండర్ ఈక్వాలిటీ మొబిలైజేషన్ అవార్డును గుంటూరు నగరానికి ప్రకటించింది. జూన్ నెల 1వ తేదీన విజయవాడలో జరిగిన సస్టైనబుల్ సిటీస్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ పైలట్ ప్రాజెక్ట్ వర్క్షాప్లో గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె మయూర్ అశోక్ ఈ అంతర్జాతీయ అవార్డును కేంద్ర స్వచ్ఛభారత్ మిషన్ డైరెక్టర్ సురభి మాలిక్ చేతుల మీదుగా అందుకున్నారు. యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్ యునిడో ప్రతినిధి బృందం ఈ నెల 2వ తేదీన గుంటూరులో పర్యటించింది. నగరంలోని పారిశుద్ధ్య పునరుత్పాదక ఇంధన కార్యక్రమాలను పరిశీలించిన బృందానికి సుస్థిర పట్టణాభివృద్ధి, ప్రజారోగ్య పరిరక్షణ, ఆధునిక పారిశుద్ధ్య నిర్వహణలో గుంటూరు నగరపాలక సంస్థ అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలను గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ మయూర్ అశోక్ వివరించారు. ప్రజారోగ్య పరిరక్షణ, పారిశుద్ధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టేందుకు ఈ ఆటోల వినియోగం, వాటి ద్వారా చెత్త సేకరణ, శుభ్రత కార్యక్రమాల నిర్వహణ, పర్యావరణ హిత సాంకేతికతలకు ప్రాధాన్యతస్తూ రిజర్వాయర్ల వద్ద ఈ ఆటోలకు అవసరమైన ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసిన విధానాన్ని కమిషనర్ వివరించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఈ నెల 3వ తారీఖున గుంటూరులో ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి, హార్ట్ఫుల్నెస్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో సైక్లింగ్ ఫర్ గ్రీన్ ఫ్యూచర్ పేరుతో భారీ సైకిల్ ర్యాలీని నిర్వహించారు. నగరంలోని సీతారామయ్య ఉన్నత పాఠశాల నుంచి గుజ్జనగుండ్ల వరకు జరిగిన ఈ ర్యాలీని ప్రారంభించిన గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ, పర్యావరణ హిత రవాణా విధానాలను అవలంబించడం, స్థిరమైన జీవన విధానాలను ప్రోత్సహించడం ద్వారా ప్రజలలో అవగాహన పెంచడానికి ఈ ర్యాలీని నిర్వహించామని తెలిపారు. దేశవ్యాప్తంగా కేవలం 3 ప్రాంతాల్లో మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమృద్ధి కేంద్రాలలో ఒకటి గుంటూరు జిల్లా నారాకోడూరులో ఏర్పాటైంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మే 6న ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ, సమృద్ధి కేంద్రాలు గ్రామీణాభివృద్ధికి నూతన వేదికలుగా మారి ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ సేవలు, పునరుత్పాదక ఇంధన వినియోగం వంటి అనేక రంగాల్లో గ్రామ ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనాలు చేకూరుస్తాయని చెప్పారు. ముఖ్యంగా హెల్త్, ఏటీఎం, పోస్టల్ సేవలు వంటివి ఒకే చోట అందుబాటులోకి వస్తాయి. గుంటూరు జిల్లా సమాచార లేఖను ఇప్పటి వరకు విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన ముదిగొండ రవిశంకర్, గుంటూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. హలో అభిలాష, టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటలు ప్రత్యక్ష ప్రసారం. శ్రోతలు ఈ కార్యక్రమానికి ఫోన్ చేయాల్సిన నెంబర్ 2255533, మరో నెంబర్ 2968890, ఎస్టిడి కోడ్ 08554. మరి శ్రోతలైతే ఎంతో ఆసక్తిగా ఈ కార్యక్రమానికి కాల్స్ చేస్తున్నారు. మరి మొదటి కాలర్ ఎవరు చూద్దాం. హలో అభిలాష్, కార్యక్రమానికి స్వాగతం.
2: హలో అండి,
1: బాగున్నామండి. బబ్లు గారా? బబ్లు
2: గారు
1: లాస్ట్ వీక్ కూడా చేశారు మీరు?
2: లాస్ట్ వీక్ చేశాను, కానీ లేట్ చేశానంటే హత్యా అలా చెప్పేశాను.
1: చెప్పండి బాబు గారు, ఏ పాట విందాం?
2: నమో వెంకటేశ సినిమా నుంచి అది ఏడు కొండల బాలాజీ డియర్, మన వెంకటేష్ గారి నమో వెంకటేశ సినిమా నుంచి.
1: నమో వెంకటేశనా
2: అండి?
1: అందులోంచి నమో వెంకటేశ లేదు ఫిల్మ్
2: దగ్గర,
1: ఆ ట్రాక్స్ లేవు.

0: లేకు సూర్యవంశం సినిమా అంటే రోజావే చిన్ని రోజావే,
1: రోజావే చిన్ని రోజావే,
0: సూర్యవంశం,
1: సూర్యవంశం ఉంది.
0: ఎక్కడ
1: మీరు అనంతపురమేనా ఉండేది?
0: వరంగల్ అండి, మాది వరంగల్.
1: వరంగలా? ఓకే ఓకే. చాలా దూరం నుంచి చేస్తున్నారు? ఓకే. వర్షం పడిందా వరంగల్లో?
0: నైట్ పడ్డది, నైట్ పడింది.
1: నైట్ పడిందా? ఓకే బబ్లు గారు. అందులోంచి రోజావే చిన్ని రోజావే హరిహరంది విందామా? మేల్ వాయిస్ విందామా, ఫిమేల్ వాయిస్ విందామా? హరిహరన్ గారు పాడింది విందామా? ఓకే బబ్లు గారు, మీరు కోన్ పాట వస్తుంది వినండి.

0: హలో అభిలాష్ కార్యక్రమానికి స్వాగతం.
1: సార్ గుడ్ మార్నింగ్. సార్
0: గుడ్ మార్నింగ్ అండి.
1: సార్ నేను వజ్రకరూర్ మండలం గంజిగుంట గ్రామం నుంచి కోరుతున్నాను సార్.
0: గంజిగుంట.
1: పేరు జాకిర్ హుసేన్.
0: జాకిర్ గారు బాగున్నారా?
1: బాగున్నాను సార్. మీరు బాగున్నారు సార్?
0: బాగున్నామండి. రెగ్యులర్గా చేస్తూ ఉంటారా? మీ పేరు కొత్తగా?
1: లేదు సార్, ఈసారి ఫస్ట్ టైం చేశాను సార్. చాలా సంతోషంగా ఉంది.
0: ఫస్ట్ టైం చేస్తున్నారా?
1: అవును సార్.
0: ఆహా.
1: మాకు దేవ

0: సినిమా నుంచి
1: దేవరా? దేవరా లేదండి, దేవరా?
0: అవును సార్.
1: ఏం చేస్తుంటారు జాకిర్ గారు మీరు?
0: సార్ నేను ప్రైవేట్ టీచర్ సార్.
1: ఎక్కడ?
0: వజ్రకరూర్ సార్.
1: ప్రైవేట్గా చేస్తుంటారు?
0: అవును సార్.
1: వజ్రకరూరు. వాన పడింది, ఏమైనా వజ్రాలు దొరుకుతున్నాయా?
0: ఇంకా లేదు సార్, స్టార్ట్ కాలేదు వజ్రాలకైతే.
1: ఇంకా స్టార్ట్ కాలేదా?
0: వర్షం వచ్చింది సార్ ఈరోజు.
1: మరి స్టార్ట్ చేస్తారా వజ్రాన్వేషణ?
0: లేదు సార్, ఇప్పుడు పంటలు వేస్తారు కదా, వెళ్ళకుండా సార్ చేపలల్లోకి.
1: ఎందుకు ఎందుకు
0: అంటే మా ఇప్పుడు విత్తుతారు కదా సార్.
1: అవును,
0: అంటే చేలల్లోకి రానివ్వరు సార్.
1: ఓకే ఓకే. ఇప్పుడు అంతా పదును చేసుకుంటారేమో దున్ని. మామూలుగా ఇప్పుడు ఏ సీజన్లో అయితే వెళ్ళొచ్చు?
0: సీజన్ అంటే పంట అయిపోయిన తర్వాత వర్షాలు మళ్ళీ పడుతుంటాయి కదా సార్, అప్పుడు వెళ్తారు.
1: ఓకే, పంటలన్నీ అయిపోయినాక.
0: అవును సార్. అవును సార్.
1: ఓకే జాకర్ గారు, ఏ పాట అందులోంచి దేవర చిత్రంలోంచి?
0: టైటిల్ సాంగ్ సార్.
1: టైటిల్ సాంగ్ ఏది? అల్లే ఆయుధ పూజ ఉంది, రెడ్ సీ ఫియర్. ఆయుధ పూజేనా?
0: అవును సార్.
1: ఓకే ఓకే జాకిర్ గారు, మరి గంజిగుంట నుంచి చేస్తున్నారు మీరు?
0: అవును సార్.
1: ఓకే, మీరు కోరిన పాట వస్తుంది, విందామా?
0: థ్యాంక్ యూ సార్.
1: ఓకే అండి.

0: హలో అభిలాష్ కార్యక్రమానికి స్వాగతం. హలో
1: హలో నమస్తే సార్.
0: నమస్తేనండి.
1: కృష్ణా జిల్లా ముదిగు మండలం నక్కలపల్లి నుంచి యంగమూని సార్.
0: యంగమూని గారు
1: బాగున్నారు సార్?
0: బాగున్నామండి. నక్కలపల్లి నుంచి యంగమూని గారు.
1: అవును సార్,
0: చెప్పండి. మా పాత శ్రోత
1: వచ్చేసి అల్లుడా మజాకు.
0: అల్లుడా మజాకా, అందులోంచి
1: రెడ్డి రెడ్డి బుగ్గేరు
0: పాటలు బాగా వింటుంటారు కదా మీరు?
1: అవును సార్, పాటలు బాగా వింటారట.
0: అవునులేండి. ఓకే,
1: అన్ని కార్యక్రమాలు వింటారు సార్?
0: అవునా? ఓకే, ధన్యవాదాలండి. యంగమూని గారు
1: సార్
0: చెప్పండి.
1: కృష్ణా జిల్లా మరియు ఉపమానాలు నక్కలపల్లి నుంచి యంగమూని, శ్రీదేవి, పెద్దిరాజు, విష్ణు, బాలు, వైష్ణవి,

0: ராமலம்மா, சின்னாரி, பூஜா தெரிஞ்ச, அர்ச்சினி, கோலரியா,
1: మీ ఫ్యామిలీతో పాటు రేడియో శ్రోతల పేర్లు కూడా చెప్పేశారు.

0: హలో అభిలాష కార్యక్రమానికి స్వాగతం. హలో హలో అభిలాష్ కార్యక్రమానికి స్వాగతం అండి. ఎవరు
1: సార్? నమస్తే సార్.
0: నమస్తే. ఎవరు?
1: చారుగుండ ఓబులేష్ సార్, కుమ్మెత నుంచి.
0: కుమ్మెత నుంచి చారుగుండ ఓబులేష్.
1: బాగున్నారా సార్?
0: బాగున్నామండి ఓబులేష్ గారు. మీరు బాగున్నారా?
1: బాగున్నాను సార్.
0: చెప్పండి ఓబులేష్ గారు, ఏ పాట?
1: సినిమా పేరు మనసున్న మహారాజు.
0: మనసున్న మహారాజు
1: సార్,
0: రాజశేఖర్ గారిది.
1: అవును సార్.
0: అందులోంచి
1: నేను గాలి గోపురం పాట సార్.
0: నేను గాలి గోపురం, నీవు ప్రేమ పావురం. వర్షం పడిందా అండి అక్కడ?
1: సార్ నైట్ ఫుల్గా పడింది సార్, బాగా పడింది సార్ వర్షం అయితే.
0: అబ్బో, వెలిసిందా లేదా ఇంకా వాన?
1: లేదు సార్, సన్నగా పడుతూనే ఉంది సార్.
0: పడుతుంది ఇక్కడ కూడా అంతే, అనంతపురంలో కూడా బాగా పడుతుంది.
1: అవును సార్.
0: మళ్ళీ మనసున్న మహారాజు ఉందిలేండి.
1: కోరుతున్నవారు సార్?
0: చెప్పండి.
1: మా కుటుంబ సభ్యులు వీరస్వామి, శివశంకర్, రాధా, చోడమ్మ, లక్ష్మీదేవి, సూర్యతేజ, పూజశ్రీ, జయంత్, రాజని. ఇంకా మా మిత్రులు సార్, కేదర్, వీరేష్, వెంకటేష్, సంజయ్.
0: హలో.
1: హలో సార్.
0: చెప్పండి. ఇంకా
1: మిత్రులు అంతే సార్, అందరి కోసం సార్ ఈ పాట.
0: అందరి కోసం? ఓకే, మరి మీ అందరి కోసం ఈ పాట వస్తుంది, నేను గాలి గోపురం అని పాట. ఓకేనండి, మంచిదండి. కాల్ చేసినందుకు ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ సార్.

0: పోలీస్
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తాం.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: హలో, అభిలాష్ కార్యక్రమానికి స్వాగతం. హలో.
5: గుడ్ మార్నింగ్ సార్, సాయి ప్రసాద్.
4: గుడ్ మార్నింగ్ అండి.
5: మూర్తి వెంకటకృష్ణమూర్తి, ఉల్లికల్ సార్.
4: ఉల్లికల్ కృష్ణమూర్తి గారు. బాగున్నామండి. చెప్పండి కృష్ణమూర్తి గారు, ఏ పాట కావాలి?
5: సార్, నాగేశ్వరరావు సార్.
4: నాగేశ్వరరావు అనే సినిమా లేదు.
5: మూగ మనుషులు సార్.
4: మూగ మనుషులు సినిమా అయితే ఉంది. మూగ మనసులు, అందులోంచి ఏ పాట?
5: ముక్కు మీద కోపం నీ
4: ముఖానికి అందం అనే. ముక్కు మీద కోపం ఉంటుందా మీకు?
5: అప్పుడు ఉండాలి, అప్పుడు ఉండాలి సార్. ఊరికే ముక్కు మీద కోపాలు వస్తే అట్లా సార్.
4: ముక్కు మీద కోపం అంటే ముక్కు మీద ఉంటుంది, వెళ్ళిపోతుంది అనమాట, ఎక్కువసేపు ఉండదంట. నేను ఎప్పుడు చిన్నప్పుడు విన్నా.
5: అవును సార్.
4: ఓకే కృష్ణమూర్తి గారు, మరి మీరు కోరిన పాట వస్తుంది, విందామా?
5: థ్యాంక్ యూ సార్.
4: మంచిదండి.

0: హలో అభిలాష్ కార్యక్రమానికి స్వాగతం.
1: నమస్తే సార్.
0: నమస్తేనండి. చింతా భవానీ గారు
1: బాగున్నావు సార్? మీరు బాగున్నారు?
0: బాగున్నాం అండి. ధర్మవరం నుంచే?
1: అవును సార్.
0: చెప్పండి, గ్యాప్ తీసుకున్నారా?
1: అవును సార్.
0: చెప్పండి భవానీ గారు, ఏ పాట విందాం
1: సార్? పెద్దన్నయ్యలో నుంచి సార్, కుటుంబం అనే పాట.
0: పెద్దన్నయ్య కుటుంబం, అన్నగారి కుటుంబం అనే. మీ కుటుంబం పెద్దదా చిన్నదా? చిన్నదేనా?
1: బాలకృష్ణ అభిమాన సార్.
0: మీరు బాలకృష్ణ అభిమాన? స్టార్ట్ చేశారా వర్క్?
1: లేదు సార్, వాన వస్తుంది సార్.
0: వాన వస్తుందా? వాన వస్తే పని చేయరా?
1: అవును సార్.
0: అంటే అది మళ్ళీ ఇది చేసుకునేంత వరకు నీళ్ళు వస్తాయనా?
1: ఎండగాయలు సార్.
0: ఎండగాయలే? వర్షం వస్తే పని బందేనా?
1: అవును సార్.
0: ఓహో, ఓకే ఓకే ఓకే. భవాని గారు మీరు కోరిన పాట వస్తుంది, విందామా?
1: ఓకే సార్.
0: పేర్లు చెప్తారా ఏమన్నా?
1: వింటున్నారు అందుకోసం సార్.
0: ఓకే భవాని గారు, కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మీరు కోరిన పాట వస్తుంది, వినేద్దాం.

0: హలో అభిలాష్ కార్యక్రమానికి స్వాగతం. హలో
1: హలో సార్,
0: హలో చెప్పండి, ఎవరు?
1: సార్ రామాదేవి సార్, తాటిచెర్ల.
0: తాటిచెర్ల నుంచి రామాదేవి గారు?
1: అవును సార్.
0: చెప్పండి రామాదేవి గారు, ఏం చేస్తున్నారు?
1: ఏం చేస్తాం సార్, ఊరికే ఉన్నాము. వానలు వస్తున్నాయి.
0: వానలు వస్తే ఊరికే ఉన్నారా?
1: ఏం పనులు పోతారు సార్? ఇంకా
0: ఆ
1: ఏం పనులు పోయేస్తుందా సార్, చాము కదా వానలు.
0: అవునా, వ్యవసాయ పనులు ఏం జరగవా ఇప్పుడు?
1: ఏం పనులు పోతారు సార్, బురద కదా.
0: మామూలుగా ఏం పని చేస్తూ ఉంటారు రామాదేవి గారు మీరు? హలో,
1: పోతాం సార్, పని పోతాం సార్.
0: కూలి పనికి వెళ్తూ ఉంటారు? ఓకే, చెప్పండి రామాదేవి గారు, ఏ పాట విందాం మరి ఈరోజు?
1: గ్యాంగ్ లీడర్లో పాట ఏంటి సార్?
0: గ్యాంగ్ లీడర్ అందులోంచి
1: యాదవ్ పాట ఏంటి సార్? వాన వాన వెళ్ళువాయి అనే పాట ఏంటి?
0: ఓహ్, వాన వస్తుందని వాన వాన వెళ్ళువాయి పాట విందామా? ఓకే ఓకే రామాదేవి గారు.
1: సార్ బాగున్నారు కదా సార్?
0: అందరూ బాగున్నామండి. మీరు బాగుంటే మేమందరం కూడా బాగున్నట్లే. ఓకే రమాదేవి గారు, మీరు కోరిన పాట వస్తుంది, విందామా?
1: విందాం సార్.
0: మంచిదండి.

0: హలో అభిలాష్ కార్యక్రమానికి స్వాగతం.
1: నమస్తే సార్.
0: నమస్తే అండి. ఎవరు?
1: భాస్కర్ రావు అండి, శ్రీకాకుళం అండి.
0: శ్రీకాకుళం. చెప్పండి భాస్కర్ రావు గారు, బాగున్నారా?
1: బాగున్నాను సార్. సార్, జీవిత రథం సినిమాలో
0: జీవిత రథం
1: చిగురాకులలో చిలకమ్మ.
0: జీవిత రథం.
1: అవును సార్.
0: చిగురాకులలో చిలక మా పాట కాదు కదా ఇది, ఇది వేరేది.
1: అదే సార్, దాంట్లో సినిమా నా స్వామి బాబు గారు.
0: ఓకే ఓకే. లే, నేను ఘంటసాల గారిది ఓ పాట ఉంది కదా, అది దొంగరాముడు అంట. చెప్పండి భాస్కర్ రావు గారు, వర్షాలు పడుతున్నాయా శ్రీకాకుళంలో?
1: లేదు సార్, వర్షాలు లేదు సార్.
0: లేవు
1: లేవు లేవు.
0: ఇదేం ఇక్కడ రాయలసీమలో అంతా వానలు దంచేస్తున్నాయి.
1: అంటే మా చుట్టుపక్కల పడుతున్నా కానీ మా దగ్గర లేదు సార్ ఇంకా.
0: మీరు ఎక్కడ, శ్రీకాకుళంలో ఎక్కడుంటారు? శ్రీకాకుళమేనా?
1: అది శ్రీకాకుళం దగ్గర ఒక పల్లెటూరు సార్, కృష్ణయ్యపేట అనేసి ఒక పల్లెటూరు.
0: కృష్ణయ్యపేట.
1: కృష్ణయ్యపేట.
0: కృష్ణయ్యపేట కదా?
1: అవును సార్. అక్కడ అంటే టౌన్లో పడుతున్నాయి కానీ మాకు లేవు ఇక్కడ.
0: అరే రే, పల్లెలో పడాల్సింది కదా వాన?
1: పల్లెల్లో పెడితే బాగుండు, పల్లెలో లేదు.
0: టౌన్లో పడి పడుతుంది.
1: టౌన్లో పడుతుంది.
0: మీ ఊరు ఏమిది ఫేమస్ అండి అక్కడ?
1: ఇక్కడేం వరే సార్, అక్కడ
0: వరి పడుతుందా? శ్రీకాకుళం, శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు సినిమా ఉంది కదా?
1: అవును సార్.
0: ఆ టెంపుల్ ఎక్కడ ఉంటుంది? అవునా? ఓకే ఓకేనండి. సరే, దూరం నుంచి చాలా సుదూర ప్రాంతం నుంచి చేస్తున్నారు భాస్కర్ రావు గారు. పేర్లు చెప్తారా ఏమన్నా?
1: లేదు సార్, అందరి కోసం.
0: అందరి కోసం. మరి పాట వస్తుంది, విందామా?
1: థ్యాంక్ యూ సార్.

0: హలో అభిలాష్ కార్యక్రమానికి స్వాగతం.
1: హలో నమస్తే సార్.
0: నమస్తే అండి, ఎవరు?
1: నేను సార్, ఓబుల్ రెడ్డి సార్.
0: ఓబుల్ రెడ్డి గారు ఎక్కడి నుంచి?
1: తిరుపతి.
0: చెప్పండి ఓబుల్ రెడ్డి గారు, ఏ పాట విందాం?
1: అదే దొంగరాముడు చిత్రంలో. దొంగరాముడు. అవును సార్.
0: అందులోంచి
1: చిగురాకులలో చిలకమ్మ అనే పాట కావాలి సార్.
0: ఇప్పుడు చిగురాకులలో అనే పాట ఒకటి కోరారు శ్రీకాకుళం నుంచి భాస్కర్ రావు గారు. నేను ఇదే పాట అనుకున్నా. మీరు ఇది ఈ పాట కొడుతున్నారా ఇప్పుడు?
1: అవును సార్. బాగుంది సార్ ఆ పాట, నాగేశ్వరరావుది.
0: మంచి మెలోడీ సాంగ్ అది.
1: అవును సార్.
0: ఘంటసాల గారు పాడిండేది. జిక్కి గారు, ఘంటసాల గారు
1: సార్.
0: జిక్కి ఘంటసాల గారు పాడిండేది. మంచి మెలోడీ సాంగ్.
1: అవును సార్, బాగుంది సార్ అది.
0: ఓకే ఓబుల్ రెడ్డి గారు, మరి మీరు కోరిన పాట వస్తుంది, విందామా?
1: విందాం సార్. బాయ్ సార్.
0: మంచిదండి.

0: ఇదిగో కోడల పిల్ల.
1: ఏంటత్తయ్య?
0: ఈ ఇంటికి కొన్ని పద్ధతులున్నాయి.
1: ఏంటవి?
0: ఏంటంటే ఇక్కడ క్యాష్ ఆన్వాయితీ లేదు.
1: మరి ఇచ్చిపుచ్చుకోడాలు?
0: అదేమంటే మేము డిజిటల్ పేమెంట్ చేస్తాం.
1: ఓ,
0: ఎలాగంటే యూపీఐతో?
1: అలాగా.
0: ఇదిగో అమ్మాయి, ఇంకొక పద్ధతి ఉంది.
1: అదేంటత్తయ్య?
0: నీ

0: కొచ్చే కానుకలు కూడా యూపీఐ నుండే వస్తాయి.
1: అబ్బా చాలా అత్తయ్య,
2: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
3: అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం.
4: హలో అభిలాష్ కార్యక్రమానికి స్వాగతం. హలో
5: సార్.
4: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు?
5: హర్షవర్ధన్ సార్, పెరవల్ నుంచి.
4: పెరవల్ నుంచి? పెరవలి కర్నూలు జిల్లానా?
5: అవును సార్.
4: ఓహో, అనంతపురం జిల్లాలో కూడా ఉంది పెరవలి. ఎక్కడ వస్తుంది చెప్పు. కర్నూలు జిల్లా
5: మధ్యకర మండలం.
4: ఓహో, మధ్యకర దగ్గర పెరవలి. ఓకే చెప్పు హర్షవర్ధన్, ఏ పాట కావాలి? ఏది? ఆహా లేవు, కొత్తవి లేవు.
5: ఎక్కడ వరకు ఉంది సార్? అప్పుడే లిమిట్
4: దేవరా వరకు.
5: దేవరా వరకేనా సార్? అయితే ఇంద్రా మూవీ నుంచి సార్.
4: ఇంద్రా అంటే పాత సినిమానే కోరుతీవే. ఇంద్రాలోంచి?
5: ఇంద్రాలో నుంచి దాయి దాయి దామ.
4: దాయి దాయి దామ. ఏం చేస్తుంటావు హర్షవర్ధన్?
5: సెవెంత్ క్లాస్ చదువుతున్నా సార్.
4: సెవెంత్? ఎయిత్. ఇప్పుడు ఎయిత్కి పోయినావా?
5: అవును సార్.
4: మరి స్కూల్కి పోలేదా? ఈరోజు సండే కదా. అబ్బా నేను మర్చిపోయాను చూడు. తెరిచినారు కదా స్కూళ్ళు? వెళ్తున్నావా? అంటే 12వ తేదీ నుంచి స్కూల్ తెరిచినారు కదా. పాఠాలు జరుగుతున్నాయా?
5: లేదు సార్, బుక్స్ లేదు
4: ఇంకా. ఎప్పుడు ఇస్తారట?
5: ఈ మండే, రేపు ఇస్తారేమో.
4: రేపు ఇస్తారని చెప్పారా? సరే హర్షవర్ధన్, బాగా చదువుకో. నువ్వు కోరిన పాట వస్తుంది, వినండి మరి. సరేనా?
5: ఓకే సార్,
4: మంచిది.

0: Mr. DJ.
1: హలో అభిలాష్ కార్యక్రమానికి స్వాగతం. హలో
2: హలో నమస్కారం, బాగున్నారా సార్?
1: నమస్తే అండి, ఎవరు?
2: నాగరంగం జిల్లా సాతాపు నుంచి నాగశెట్టి సార్.
1: నాగశెట్టి?
2: అవును సార్.
1: నాగశెట్టి నాగర్ కర్నూలు అంటే?
2: నాగరకం జిల్లా సార్.
1: నాగర్ కర్నూలా?
2: అవును సార్. ఇక్కడ అచ్చింపేటు
1: మహబూబ్నగర్
2: సార్. మహబూబ్నగర్ సార్,
1: తెలంగాణ నుంచి చేస్తున్నారు.
2: అవును సార్.
1: చెప్పండి నాగశెట్టి గారు, చేస్తూ ఉంటారా రెగ్యులర్గా మా కార్యక్రమాలకి?
2: ఏం చేయను సార్, ఇదే ఫస్ట్ టైం చేస్తున్నా.
1: ఇదే ఫస్ట్ టైం చేస్తున్నారా?
2: పాటలు అయితే వింటుంటా కానీ
1: కాల్ చేయడం ఫస్ట్ టైమా?
2: కాల్ చేయడం మాత్రం ఫస్ట్ టైం.
1: సరే, మా ఆకాశవాణి కేంద్రానికి కాల్ చేసినందుకు ధన్యవాదాలు, స్వాగతం మీకు. చెప్పండి నాగశెట్టి గారు, ఏ పాట విందాం మరి?
2: వాగ్దానం సార్.
1: వాగ్దానం
2: నాకంటి పాపలు.
1: వాగ్దానం అంటేనే ఆ పాట గుర్తొస్తుంది కదా. కంటి పాపలు అని చిన్నప్పటి నుంచి అంతే ఆ పాట. వాగ్దానం అంటేనే ఆ పాట గుర్తొస్తూ ఉంటుంది. ఏం చేస్తూ ఉంటారు నాగశెట్టి గారు మీరు?
2: కిరాణా షాప్ సార్.
1: కిరాణా షాప్?
2: పల్లెటూరు సార్. ఇది పల్లెటూరు.
1: అవునా? ఎన్ని ఇల్లు ఉంటాయి అక్కడ?
2: 1500 ఉంటాయి సార్.
1: 1500? అంటే యాప్ ద్వారా వింటూ ఉంటారు మీరు?
2: అవును సార్.
1: చాలా గ్రేట్. మీరు అన్ని అంటే మహబూబ్ నగర్ అంటే తెలంగాణ నుంచి అనంతపురం ఆకాశవాణి కేంద్రానికి ఫోన్ చేయడం. ధన్యవాదాలు కాల్ చేసినందుకు. సరేనండి, మీరు కోరిన పాట వస్తుంది, విందామా?
2: అందరి కొరకు.
1: ఓకే నాగశెట్టి గారు, ధన్యవాదాలు.
2: కాల్ వేరే.
1: మంచిదండి.

0: మరి లాస్ట్ కాల్ ఎవరు తీసుకుందాం. హలో
1: హలో
0: హలో అభిలాష్, కార్యక్రమానికి స్వాగతం అండి.
1: నమస్తే సార్, నా పేరు నరేష్ సార్, ముసాపేట మహబూబ్ నగర్ జిల్లా.
0: మహబూబ్ నగర్ జిల్లా నుంచి చెప్పండి నరేష్ గారు, సమయం తక్కువగా ఉంది.
1: సార్ రామ్ చరణ్ ధ్రువ సినిమా సార్,
0: ధ్రువ
1: చూసా చూసా అనే పాట సార్.
0: ధ్రువ సినిమా కొత్త సినిమాలో లేదనుకుంటాను. కొత్త సినిమా ధ్రువ లేదు, వేరే సినిమా లేదు.
1: అతడు ఉందా సార్ సినిమా?
0: అతడు ఉంది.
1: నీతో చెప్పాను అనే పాట సార్.
0: నీతో చెప్పానా అనే పాట కదా,
1: అదే పాట సార్.
0: అతడు ఏ ఊరు అంటారు మీది?
1: ముసాపేట గ్రామం సార్, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. ఇది
0: ముసాపేట
1: సార్, మహబూబ్ నగర్ జిల్లా.
0: ఓకే,
1: యాప్ ద్వారా వింటుంటాం సార్ కార్యక్రమాలు.
0: అవునా, ఓకే ఓకే. మీరు కోరిన పాట వస్తుంది, విందామా మరి నరేష్ గారు.
1: నరేష్ రోజా శిరీష వంకర్ లక్ష్మణ తొడలు మా ముసాపేట గ్రామం అందరికోసం సార్.
0: ఓకేనండి, అందరికోసం మరి పాట వస్తుంది, వినేసేయండి.
1: థ్యాంక్ యూ సో మచ్.
0: ఓకేనండి, ధన్యవాదాలు కాల్ చేసినందుకు.

హలో అభిలాష. టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు ప్రత్యక్ష ప్రసారం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి చంపావతి రూపకం మొదటి భాగం. రచన శ్రీ రాంభట్ట నృసింహశర్మ, నిర్వహణ శ్రీ ఆర్వి రమణమూర్తి. వినే ముందుగా ఈ ప్రకటనలో

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: చంపావతి రూపకం మొదటి భాగం.

0: కొమ్మళ్ళు ఎక్కడుందో తెలియకుండా కూసే కోకిల గొంతెంత కమ్మనా. అందుకేనేమో పిట్ట కొంచెం కూత ఘనం అన్న నానుడి పుట్టింది. ఏ మారుమూల కొండ పొత్తిళ్లలోనో ఒత్తిగిల్లి లోయల్లో ఊయలలూగి ఒకనొక ఊరు చేరి ఒద్దికగా పారుతూ ఉంటే, అక్కడి ప్రజలు అవసరాలు తీరుతూ ఉంటే ప్రవాహం తక్కువైనా ప్రభావం ఎక్కువే అన్న కొత్త నుడికారానికి శ్రీకారం చుడితే
1: ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లాలో ఉరకలెత్తే చంపావతి గుర్తొస్తూ, ఆ నది చలువతో విరగపండిన చేలు, తరగలెత్తిన అక్షర జలధులు, శిరమెత్తిన పౌరుషాలు, తరతరాల తరగని జ్ఞాపకాలు తలపుల వెల్లువలవుతాయి. మెల్లమెల్లగా ఆ సంగతుల్ని మేల్కొలుపుతాయి. అది చంపావతి పాడే స్మృతిగీతి. అనంతగిరిలో ఆవిర్భావం, కోనాడరేవు కొనవరకు సాగే ప్రయాణం, ఆపై అనంత సాగరాన ఐక్యం కావడం, అదే చంపావతి చరితం, గత వైభవ స్ఫురితం.

0: అలా ఎర్రమట్టిని సింధూరపు బొట్టుగా దాల్చిన చంపావతి నది అడుగు పెట్టగా ధన్యమైన మన్యస్థలం ఆంధ్ర. ఇది బహుపురాతన మన్య ప్రాంతం. జయపురం మహారాజు విశ్వంభరదేవుని చేత నియుక్తుడైన గారయ్యదొర ఆంధ్రను పాలించిన ఏలికలలో ముఖ్యుడు.
1: ఇతడు ప్రతాపరాయదొర బిరుదాంకితుడు. ఇతని కుమారుడు 1796 ప్రాంతానికి చెందిన రామన్నదొర. ఈ దొరకు విజయనగరం రాజులకు స్నేహ సంబంధాలుండేవి. అందుకే రామన్నదొర కోసం పచ్చల పల్లకీని పంపేవారట పూసపాటి పాలకులు. రామన్నదొర అనంతరం రాజ్యం చేసిన గారయ్యదొర పాలనలో పండితులకు పోషణ, సంస్కృతికి సంరక్షణ సమృద్ధిగా ఉండేవని ఐతిహ్యం.

0: అంతటి ఆంధ్రమణ్యం గురించి మరింత సమాచారం తెలియాలంటే తెలుగు ఉపన్యాసకులుగా పదవీ విరమణ చేసిన గజపతి నగరం వాస్తవ్యులు శ్రీ తాతా రాంబాబు గారి మాటల్లో విందాం.
1: చంపావతి నదీ ప్రాంతములో మధుపాడ, లోగేశ, ఇంగిలాపల్లి, సల్లపేట మొదలైనటువంటి అగ్రహారాలు ఉండేవి. చంపావతి ఒడ్డునే ఆంధ్ర ఆస్థానం ఉండేది. ఆంధ్ర ఆస్థానములో మొదట గారప్రతాపరాజు గొప్పవాడు. గారప్రతాపరాజు మించినటువంటి వాడు రామప్రతాపరాజు. ఈ రామప్రతాపరాజు పండితుల్ని, వేద విద్వాంసుల్ని, కవీశ్వరులని పోషిస్తూ ఉండేవాడు. ప్రతి సంవత్సరము దసరాల్లో అనేక మంది, అంటే చల్లపేట, లోగేశ, ఇంగిలాపల్లి, మధుపాడ ఈ అగ్రహారాల నుంచి అనేక మంది పండితులు వస్తూ ఉండేవారు. చల్లపేటలో ఉండేటటువంటి పండితులలో జ్యోతిష పండితుడు తాత అక్కాజీ రామయ్య గారు, మామూలు శాస్త్ర పండితుడు తాత సీతారామయ్య గారు, వారి కుమారుడు జగన్నాథస్వామి వరహాలు, అతని పేరు ఉరఫ్ వెంకట్రామూర్తి, వీరిద్దరూ పండితులు. వీరిద్దరూ కూడా చివరి వరకు ఆంధ్ర ఆస్థానంలోనే ఉన్నారు. ఆ తర్వాత ఇంగిలాపల్లిలో నిష్టల సుబ్రహ్మణ్య శాస్త్రి మహాపండితుడు, శాస్త్ర విద్వాంసుడు, నిష్టల సింహాచల సిద్ధాంతి జ్యోతిషంలో పేరు ఎన్నిక కలిగినటువంటి వాడు. ఆ తర్వాత మధుపాడలో వేద విద్వాంసులు ఉండేవారు. దువ్వూరు శ్రీరామావధానులు, దువ్వూరు సత్యనారాయణ అవధానులు మొదలైనటువంటి పండితులు ఉండేవారు. లోగేశలో పప్పు నాగభూషణ శాస్త్రి, పప్పు సుబ్రహ్మణ్య శాస్త్రి మొదలైనటువంటి మహాపండితులు ఉండేవారు. ఇక్కడి నుంచి దగ్గరగా ఆంధ్రకు దగ్గరగా చిట్టాయి వలస అనేటటువంటి గ్రామం ఉన్నది. ఆ గ్రామంలో పంతులు లక్ష్మీనారాయణ శాస్త్రి గారు ఉండేవారు. ఈ పంతులు లక్ష్మీనారాయణ శాస్త్రి గారు అనేకమైనటువంటి గ్రంథాలని రాసాడు. ఆసు కవి, మహానుభావుడు. అయితే అలాంటి మహానుభావుడు వేదాంత గ్రంథాలు రాయడం వల్ల అతనికి పెద్ద పేరు ప్రఖ్యాతులు రాలేదు. అతను విజయనగరం మహారాజా సంస్కృత కళాశాలలో చాలా కాలం పనిచేస్తూ ఉండేవాడు. ఆంధ్రలో ప్రతి సంవత్సరం కూడా ఈ దసరా ఉత్సవాలు జరుగుతూ ఉండేవి. ఈ ఉత్సవాలకి లోగేశ నుంచి పప్పు సుబ్రహ్మణ్య శాస్త్రి, పప్పు నాగభూషణ శాస్త్రి మొదలైనటువంటి వాళ్ళు వస్తూ ఉండేవారు. ఈ మధుపాడ నుంచి దువ్వూరు శ్రీరామావధానులు, దువ్వూరు సత్యనారాయణ అవధానులు వస్తూ ఉండేవారు. చల్లపేట నుంచి తాత అక్కాజీ రామయ్య, సీతారామయ్య గారు, తాత జగన్నాథస్వామి వరహాలు మొదలైనటువంటి మహాపండితులందరూ వస్తూ ఉండేవారు. వీరే కాకుండా సంస్కృత కళాశాలలో దిగ్దంతిగా పనిచేస్తూ ఉండేటటువంటి పేరు వెంకట శాస్త్రి గారు, మహానుభావుడు వచ్చేవాడు. వీరందరూ కూడా అతనిని ఆశీర్వదించి అతని చేత కవిత్వాలు వింటూ ఉండేవారు. ఇలాగుంటుండగా ఉర్లాంపద్ అనేటటువంటిది ఒకటి ఉన్నది. శ్రీకాకుళం జిల్లాలో ఉర్లాం అనేటటువంటి ఒక ఊరు ఉన్నది. ఆ గ్రామంలో మహాలక్ష్మి అనే ఒక ఆవిడ పేద పాఠశాలని పెట్టి అనేక మంది బ్రాహ్మణుల్ని ఉచిత భోజనము, ఉచిత వసతి గృహము ఇచ్చి అనేక మంది బాలుర్ని చదివిస్తూ ఉండేది. ఇలాగుంటూ ఉండగా ప్రతి సంవత్సరము వేద విద్వాంసుల్ని పోషిస్తూ ఉండేది. ఆ వేద విద్వాంసులు అనేక మంది పెడుతూ ఉండేవారు. అందులో ఉర్లాంపద్దులో ఒక వేద అధ్యయనం చేసినటువంటి మహానుభావుడు వీళ్ళందరినీ వేద విద్వాంసులందరినీ పరీక్ష చేసేవాడు. ఆ పరీక్షల్లో నెగ్గినటువంటి వారికి ఆ రోజుల్లో పారితోషికంగా 8 రూపాయలు ఒక చాలువ ఇచ్చేవారు, ఒక సర్టిఫికెట్ కూడా ఇచ్చేవారు. ఇందులో గంటి శంకర సూర్యనారాయణ శాస్త్రి గారు ఉర్లాంపద్దుగా ఉండేవారు. చల్లపేటలో కాశీ ప్రకాశం గారు, తర్వాత పప్పు నాగభూషణ శాస్త్రి గారు కూడా ఉర్లాంపద్దుగా ఉండేవారు. మధుపాడలో దువ్వూరు శ్రీరామావధానులు వేద విద్వాంసుడుగా ప్రసిద్ధికెక్కి ఉర్లాంపద్దుగా ఉండేవాడు. దువ్వూరు సత్యనారాయణ శాస్త్రి గారు కూడా, తర్వాత కాశీ ప్రకాశం గారు ఉర్లాంపద్దుగా ఉండేవాడు. కాశీ అప్పన్న శాస్త్రి ఉరఫ్ అబ్బాయి శాస్త్రి అనేటటువంటి వాడు మహానుభావుడు, శాస్త్ర విద్వాంసి. అతను కూడా వీళ్ళందరూ వచ్చి ఆంధ్ర సంస్థానంలో ప్రతి సంవత్సరము దసరా ఉత్సవాలకు వచ్చి

0: రామచంద్ర రామప్రతాపరాజు చేత గౌరవింపబడినటువంటి పురస్కారాలు అందుకుంటూ ఉండేవారు. చంపావతి నది ఒడ్డును ఉండేటటువంటి వీళ్ళందరూ, ఈ కవీశ్వరులందరూ కూడా ఈ ఆంధ్ర ఆస్థానమును పోషిస్తుండేటటువంటి రామప్రతాపరాజును గూర్చే ఆ పద్యాలన్నీ చెబుతూ ఉండేవారు.
1: చంపావతి చల్లటి ఛాయలో ఎదిగిన నిర్మాణం విజయనగరం మట్టి కోట. ఆదిలో ఈ కోట నెలకొన్న చోటు కుంభిళాపురం, అదే ఈనాటి కుమిలి. రాజా కృష్ణన్రాజు ఆలోచనల ఫలం ఈ మట్టికోట.
2: అనంతరం నిర్మించిన రాతికోటకు ఆది పునాది ఇదే. రెండవ రాచిరాజు కోవలోని వారైన కృష్ణంరాజు పొట్నూరు భోగాపురం ప్రాంతాలను సంపాదించినట్లుగా ఐతిహ్యం.

0: కుమిలి మట్టికోట తర్వాత విజయనగరం రాతికోటను నిర్మించిన పూసపాటి వంశీకుడు మొదటి ఆనందరాజు. ఆ తరువాత రాజ్యాన్ని ఏలిన విజయరామరాజు కాలంలో జరిగినదే బొబ్బిలి యుద్ధం.
1: అది 1757 సంవత్సరం. బొబ్బిలి వారితో యుద్ధానికి విజయరామ గజపతి సర్వసన్నద్ధంగా ఉన్నాడు. 250 గుర్రపు సైన్యం, 750 యూరోపియన్ పదాతి దళాలు, 4 యుద్ధ ఫిరంగులు, 11,000 మంది బంట్రోతులు, సిపాయిలు కథనోత్సాహంతో కథం తొక్కుతూ రాజాం ప్రాంతం మీదుగా బొబ్బిలిని చేరలేమని ఎంచుకున్న మరో రాజమార్గం గజపతి నగరం ఒడ్డును ఒరిసి ప్రవహిస్తున్న చంపావతి నదిని దాటడం.

0: సమరోత్తేజానికే కాదు సాహిత్య భోజనానికి కూడా కొదవలేని సదుపాయం కల్పించిన నదీ సరస్వతి చంపావతి. దీని ప్రవాహ స్పర్శతో ప్రముఖ సాహిత్య సంగీతవేత్తలుద్భవించిన జిల్లా విజయనగరం. పెనుమళ్ల సోమనామాచ్యుడు, అడిదం సూరకవి, చాట్రాతి లక్ష్మీనరసకవి, నడిమింటి రామయోగి కవి, కాళ్లకూరి గౌరీకాంత కవి వంటి విజయనగర ఆస్థాన పోషితులు ఎందరో.
1: భాష్యాంత వ్యాకరణ పండితులైన పేరి కాశీనాథ శాస్త్రి గారి వంటి సంస్కృత విద్వత్ శేఖరులు పుట్టిన పురిటిపెంట గ్రామం చంపావతి చెమ్మతో కమ్మని కవిత్వ ధారలు కురియడం గమనార్హం. 20కి పైగా సంస్కృతాంధ్ర రచనలు చేసిన కవీంద్ర దిగ్గజం పేరి కాశీనాథ శాస్త్రి.
0: వైణికులు, సైరికులు, సైనికులు, నర్తకులు, వర్తకులు, రాజిల్లి రోసిల్లి రాణకిక్కిన రసవద్రాజశాల మొగసాలల మణిహారం కాదు చంపావతి తీరం.

0: ఎంత స్ఫూర్తి, ఎంతెంత కీర్తి! బుల్లి బుల్లి తరగల అడుగులతో తారాడే పారాడే చిన్నారి చంపావతికి ఎక్కడిది ఆర్తి? ఎటుగా పయనిస్తోంది నది? ఏది దీనికి ఆది? ఈ సందేహాలన్నిటికీ సమాధానంగా విజయనగరం నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ జి రామ్మోహన్ రావు గారి వివరణ విందాం.
1: చంపావతి నది అనంతగిరి కొండ శ్రేణుల్లో పుట్టి శృంగవరపుకోట, సాలూరు, మెంటాడ, గజపతి నగరం, గుర్ల, బొండపల్లి, డెంకాడ, పూసపాటరేగ మండలాల గుండా సుమారు 96 కిలోమీటర్ల దూరం ప్రవహించి కోనాడ గ్రామం వద్ద బంగాళాఖాతంలో కలుస్తున్నది. ఈ నదిలో 26 కిలోమీటర్ దగ్గర పెద్దగడ్డ కలుస్తున్నది. అలాగే 41 కిలోమీటర్ వద్ద లింగాలవలస గడ్డ కలుస్తున్నది. పిమ్మట గడిగడ్డ ఈ చంపావతి నదిలో కలుస్తున్నది. ఆ తరువాత సమతరంగా ప్రవహించి కోనాడ వద్ద బంగాళాఖాతంలో కలుస్తున్నది. ఈ నది సముద్ర మట్టమునకు సుమారు 3,750 అడుగుల ఎత్తులో ప్రారంభమై చివరగా సముద్రంలో కలుస్తున్నది. ఈ చంపావతి నది పారివాహక ప్రాంతము ఉత్తరమున నాగావళి, కందివలస గడ్డలు, తూర్పున బంగాళాఖాతము, దక్షిణమున గోస్తని నది ప్రాంతము నెలకొని ఉన్నది.
2: బంగారు పళ్ళానికైనా గోడ చెరుపు ఉండాలంటారు. అలాగే పారే నీటికి కూడా ఆనకట్టలేని నది. అడవినిగాచే వెన్నెల ఒక్కటే. వెన్నెలను పట్టలేకున్నా వెల్లువకు అడ్డుకట్ట వేయగలం. అలా చంపావతి నీటిపై నిర్మించిన ఆనకట్టల వివరాలను అందిస్తున్నారు శ్రీ రామ్మోహన్ రావు గారు.
1: జమీందారీ కాలంలో నడుపూరు ఆనకట్టు కట్టి సుమారు 1700 ఎకరములకు నీరు ఇవ్వడం జరుగుతున్నది. అదే విధంగా దాని డౌన్ స్ట్రీమ్ లో తుమ్మకాపల్లి వద్ద 1980 ఎకరములకు, కుమిలిగ్రాయిను 3,653 ఎకరములకు, డెంకాడ ఆనికట్టుకు 5,153 ఎకరములకు నీరు ఇవ్వడం జరుగుతుంది. ఇటీవల కాలంలో 1998 ఆంధ్రా రిజర్వాయరు ఆంధ్ర వద్ద కన్స్ట్రక్ట్ చేయబడ్డది. దాని ఖరీదు 43 కోట్ల వ్యయంతో నాబార్డు వారి ఆర్థిక సహాయంతో కన్స్ట్రక్ట్ చేయబడ్డది. దీని వలన 22 గ్రామములు, అదే మెంటాడ, గజపతి నగరము, బొండపల్లి మండలాల్లో 9,424 ఎకరములకు నీరు అందించడం జరుగుతున్నది. ఆంధ్రా రిజర్వాయరుకు కుడి ఎడములగా 2 కాలువలు నిర్మాణం చేయబడ్డవి. కుడి కాలువ ద్వారా 4,796 ఎకరములకు నీరు అందుచున్నది. ఈ కాలువ సుమారు 3 కిలోమీటర్లు ఉన్నది. అదేవిధంగా ఎడమ కాలువ 6 కిలోమీటర్లు ప్రవహించి 4,600 ఎకరములకు నీరు ఇవ్వడం జరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఇరిగేషన్లో 100 ఎకరములు దాటినవన్నిటికి కూడా 1997 నీటి సంఘములకు ఒక యాక్ట్ తయారు చేసి పెట్టడం జరిగినది. ఆ యాక్ట్ కింద 100 ఎకరములు దాటిన ప్రతి చెరువు, అలాగే మీడియం ప్రాజెక్ట్స్, మేజర్ ప్రాజెక్ట్స్, మైన్ ఇరిగేషన్ స్కీమ్స్ కూడా వస్తాయి. ఈ యాక్ట్లో ముఖ్య ఉద్దేశము ఆయకట్టుదారులనే సంఘముగా ఏర్పరిచి ఆ యొక్క సోర్సును బాగు చేసుకున్నటకు ఏర్పాటు చేయబడినది. ఈ మైన్ ఇరిగేషన్లో ప్రతి చెరువుకి 100 రూపీస్ శిస్తు వసూలు చేసి 90 రూపాయలు వారి యొక్క మెయింటెనెన్స్ కోసం ఉపయోగించుకుందరు, 10 రూపాయలు గ్రామ పంచాయతీకి ఇస్తారు. అదే మీడియం ఇరిగేషన్లో 200 రూపాయలు ఎకరములకు తీసుకుని 100 రూపాయలు గవర్నమెంట్నకు, మిగతా 100 రూపీస్లో 60 రూపాయలు నీటి సంగమనకు, 30 రూపములు ప్రాజెక్ట్ కమిటీనకు, 10 రూపాయలు పంచాయతీనకు ఇవ్వడం జరుగుతున్నది. అదేవిధంగా ఈ ఆంధ్రా ప్రాజెక్టులో 6 నీటి సంఘాలు పెట్టడం జరిగింది. అందులో లెఫ్ట్ కెనాల్లో 1 సంఘము, మెంటాడ ఛానల్ సిస్టమ్ కింద 1 సంఘము, గంగచోళపెంట కింద 1 సంఘము, రైట్ కెనాల్లో 1 సంఘము, పిట్టాడ కొనిస 1 సంఘము, మెంటాడ నెలివాడ 1 సంఘము పెట్టడం జరిగినది.

0: ఎంటైర్ ఐకట్ను ఈ ఆరు సంఘములు కూడా మెయింటైన్ చేయడం జరుగుతాయి. ప్రతి ఖరీఫ్ ముందు ఒక మీటింగ్ పెట్టుకొని ఏ ఏ పనులు అవసరమో వాటినన్నింటినీ కూడా చేసుకొని ఈ నీటిపారుదల వ్యవస్థని క్రమబద్ధీకరణ ఈ సంఘం వారిచే చేయబడును. ఈ సంఘం పెట్టడం వలన టెయిలెంట్కు ముందు నీరు అందేటట్టు చేయడం ఈ సంఘ అధ్యక్షుల యొక్క ముఖ్య బాధ్యత. ఈ సంఘము పెట్టడం వలన ముఖ్య ఉద్దేశము చిత్త చివరి భూములకు నీరు అందేటట్టు చేయడంలో ఈ నీటి సంఘ అధ్యక్షులు కానీ టెరిటోరియల్ కాన్ఫరెన్స్ మెంబర్స్ కానీ ప్రధాన పాత్ర వహించి ఆ ఆయకట్టుదారులతో సమీక్షించి ఆ చివరి భూములకు నీరు అందేటట్టు చేయడమే ముఖ్య ఉద్దేశం.
1: సాయం ఉంటేనే వ్యవసాయం, అది జరిగితేనే ఫలసాయం. అడ్డుకట్టల సాయంతో గడ్డంలోంచి త్రెల్లుకుని వచ్చే నీటిని గడ్డం పట్టుకుని బతిమాలి బుజ్జగించుకుంటే పంటల నవ్వుల పకపక సుఖశాంతులు పరిగిడు చకచక. ఆయా సస్య రహస్యాలను సవిస్తరంగా తెలియచేస్తున్నారు వ్యవసాయాధికారి శ్రీ ఎం శ్రీనివాసరావు.
2: చంపావతి నది విజయనగరం జిల్లాలో పుట్టి విజయనగరం జిల్లాలోనే సాగర్ గర్భంలో కలుస్తున్న ఒక నదిగా చెప్పవచ్చు. ఈ నదికి జీవనదిగా చేయగలిగిన చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. చంపావతి నది మెంటాడ, గజపతి నగరం, గుర్లా, నెల్లిమర్ల, పూసుపాట్రేగ మండలాల్లో ముఖ్యంగా ఒక క్రమబద్ధమైన ప్రభావాన్ని పంటల సరళిపై చూపించడం జరుగుతోంది. పూర్వపు రోజుల్లో చాలా దీర్ఘకాలిక వరి రకాలు చోడి, గంటి, గోగు పంటలకే పరిమితమైన ఈ ప్రాంతం ఈ చంపావతి నది జలాన్ని వినియోగించుకుని మొక్కజొన్న లాంటి వాణిజ్య పంటలు, అక్కడక్కడ ప్రత్తి లాంటి పంటలు సాగు చేయడం జరుగుతోంది. దీని ప్రభావం గణనీయంగా చూపిస్తున్నదని చెప్పవచ్చు. ముఖ్యంగా మొక్కజొన్న ఆరుతడి పంటగా గుర్లా, నెల్లిమర్ల మండలంలోని, గజపతి నగరం, బొండపల్లి మండలాల్లో కూడా చాలా ప్రభావాన్ని చూపిస్తోంది. పంటల సరళిపై మొక్కజొన్న లాంటి వాణిజ్య పంటల్ని పండించడం ఎంతైనా అవసరంగా మనం చెప్పుకోవచ్చు. ఇక మెట్ట వ్యవసాయంలో ప్రధాన పంటలుగా వేరుశనగ, గోగు లాంటి పంటలు పండిస్తున్నారు రైతులు. వీటిలో సాగు చేసే పద్ధతుల్లో స్వల్ప పరిధుల్లో మార్పులు తీసుకొచ్చి గణనీయమైన దిగుబడులు పొందొచ్చు. ఏ నీటి పరివాహక ప్రాంత సమగ్ర అభివృద్ధికైనా నేల కోతని అరికట్టడం, నీటిని నిల్వ చేయడం ప్రధాన లక్ష్యాలుగా ఉంటాయి. మన జిల్లాలో వాలుకి అడ్డంగా దున్నడం, ముఖ్యంగా లోతు దుక్కి చేయడం, పంటల్ని దగ్గర దగ్గరగా నాటడం, ఇలాంటి చిన్న చిన్న మెళుకువలు పాటించి పంటల దిగుబడిలో 30% మార్పు తీసుకురావచ్చు. నీటి నిల్వని 25 నుంచి 27% వరకు కూడా నీటి నిల్వని మనం పెంచడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో ముఖ్యంగా ఈ చంపావతి నీటి పరివాహక ప్రాంతంలో ఇక నేలల విషయానికి వస్తే తేలిక నేలలైన ఇసుకతో కూడిన గరప నేలల నుంచి బంకమట్టి నేలల వరకు రకరకాల నేలలు ఉన్నాయి. నేల లక్షణాలు బట్టి, నీటి లభ్యత బట్టి రైతులు పంటల సరళిని తప్పనిసరిగా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అనేక రకమైన మామిడి, జీడి లాంటి పండ్ల తోటలతో పాటు ఎన్నో మందు మొక్కలు, సువాసనల మొక్కలు ఇలాంటి మొక్కలను కూడా సాగు చేయడం నేడు తప్పనిసరిగా రైతులు చేయాల్సిన పనిగా మనం చెప్పుకోవచ్చు. వాణిజ్యపరంగా వ్యవసాయంలో మార్పులు తీసుకురావడానికి ముఖ్యంగా ఈ ప్రాంతంలో మొక్కజొన్న పంటని తప్పనిసరిగా ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. ఎక్కడైతే భూగర్భ జలాలు మెండుగా ఉన్నాయో, ఎక్కడైతే నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయో అలాంటి చోట వరి పంటకు వెళ్లకుండా వరి పంటకు బదులుగా మొక్కజొన్న లాంటి ఆరుతడి పంటలను సాగు చేసుకున్నట్టయితే రైతు వాణిజ్యపరంగా ప్రయోజకంగా 3 రెట్లు అధికంగా ఆర్థికంగా ప్రయోజనం కోరుతుంది. దీనితో పాటు 1 ఎకరాలో వరి సాగు చేసే చోట సుమారుగా 3 ఎకరాల వరకు మొక్కజొన్న లాంటి పంటలు పండించడం వల్ల విస్తీర్ణం కూడా తప్పనిసరిగా పెరుగుతుంది. ఈ నీటి పరివాహక ప్రాంతంలో సమగ్ర అభివృద్ధికి వ్యవసాయ శాఖ తగు సూచనలు ఇవ్వడానికి, తగు సలహాలను అందించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఈ వ్యవసాయ శాఖ తాలూకా సూచనలు రైతులు తప్పక తీసుకొని లబ్ధి పొందుతారని ఆశిస్తున్నాం.
3: విజయనగరం దాహార్తిని తీర్చిన కీర్తిని దక్కించుకున్న మూర్తిగా జనస్మృతిలో నిలిచిన వారు అప్పల కొండమాంప. 1909-1913 సంవత్సరాల మధ్య నెల్లిమర్లలో చంపావతి వద్ద త్రాగునీటి సరఫరా నిర్మాణ బాధ్యత వహించారామె. ఆ రోజుల్లో 243,000 రూపాయలను ఇందుకోసం కేటాయించిన వితరణశీలి అప్పలకొండ మాంప. ప్రజలకు

0: రాజులకు శౌర్యాన్ని,
1: రసజ్ఞులకు కావ్యాన్ని,
0: పొలాలకు జలాల్ని,
1: జనానికి జీవాన్ని,
0: పంచగా ప్రవహించే చంపావతి కవళికలను
1: ఒక చెంప నుండే పరికించాం.
0: మరో దిక్కు నుండి మన దృక్కును ప్రసరిస్తే
1: ఇంకెన్ని ప్రాచీ గాథలు,
0: మరిన్ని జ్ఞానానంద ఆధ్యాత్మిక సుధలు
1: అనంతర భాగంలో అవగాహన చేసుకుందాం.
2: చంపావతి రూపకం మొదటి భాగం విన్నారు. గాయని గాయకులు శ్రీమతులు ఎం శశిరాణి, ఏవిఎల్ పద్మప్రియ, సి మైథిలి, అల్లమురాజు సంధ్య, ఆర్ అచ్యుతానంద జ్యోతి, కుమారి దార్ల సునీత, శ్రీయతులు కె శంకర్ సింగ్, సింహాద్రి శ్రీనివాసరావు, డి దిలీప్ కుమార్. వాద్య సహకారం వీణ శ్రీమతి ఎంబిటిఎస్ దేవి, కీబోర్డ్స్ శ్రీయతులు బిఆర్ కిరణ్ కుమార్, ఎస్ శ్రీరాములు, ఎలక్ట్రిక్ గిటార్ శ్రీ ఎం సన్యాసిరాజు, ఎలక్ట్రిక్ ప్యాడ్స్ శ్రీ కె సింహాచలం, తబలా శ్రీయతులు సిహెచ్ రాజు, ఎస్ఎస్ఆర్ రెడ్డి, పకావస్ మరియు రిథమ్స్ శ్రీ ఈ శ్రీకృష్ణ, కంజీరా శ్రీ కేశానపల్లి జ్ఞానానందం. గేయ రచన శ్రీ రాంభట్ల నృసింహ శర్మ, సంగీత నిర్వహణ శ్రీ కెఎస్ చంద్రశేఖర్. రచనా సహకారం శ్రీమతులు బి శారద, టి ఉషశ్రీ, శ్రీ బి రామారావు. వ్యాఖ్యానం శ్రీమతి దువ్వా వెంకటకుమారి, శ్రీ రాంభట్ల నృసింహ శర్మ. నిర్వహణ శ్రీయుతులు ఆర్వి రమణమూర్తి, పివి రామగోపాల్.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

సో ఎస్, నిజంగా 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే కదా. అండ్ ఎస్ ఫ్రెండ్స్, ఈరోజు మరి వరల్డ్ బ్లడ్ డోనర్ డే గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ ఎస్, ఇంకా ఇలా చాలా పోహ్లు. అండ్ వన్ మేజర్ థింగ్ మీతో చెప్పాలనుకుంటున్నాను ఫైనల్లీ. సో టాటూస్ ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ కదా, అయితే మీరు కనుక టాటూ పియర్సింగ్ చేయించుకుంటే మాత్రం 3 to 12 మంత్స్ ఆగాల్సిందే. మీరు వేయించుకున్న టాటూని బట్టి, అంటే ఆ సైజ్ ఆర్ ప్లేస్, మీరు ఎక్కడ టాటూ వేయించుకున్నారో దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది మీరు ఎన్ని మంత్స్ బ్లడ్ డొనేట్ చేయకూడదు అని చెప్పి. సో ఈ విషయం ఈసారి డొనేట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి. సో టాటూ వేసిన 1 ఇయర్ వరకు దయచేసి ఎవరు కూడా బ్లడ్ డొనేట్ చేయొచ్చు, బికాస్ ఇట్ ఆల్ కాస్ వన్ డ్రాప్ ఆఫ్ హ్యుమానిటీ. గివ్ బ్లడ్ అండ్ సేవ్ లైవ్స్. కాస్త మానవత్వం కొన్ని ప్రాణాలని కాపాడుతుంది. సో ఫ్రెండ్స్, మరి ఈసారి ఎలాంటి అపోహలు లేకుండా స్వచ్ఛందంగా మీరు కూడా డొనేట్ చేయండి బ్లడ్ని, అండ్ ఎన్నో ప్రాణాలని కాపాడండి. సో స్టూడియోలో టైం 10 గంటలు ఇప్పుడైతే మీకోసం వస్తున్నాయి. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్, స్టే ట్యూన్డ్.

0: విరుద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: విరుద్ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణాల ప్రగడ. చంద్రునిపై అడుగుపెట్టే ఉపగ్రహాల ల్యాండర్ల జీవితకాలాన్ని 200 రోజులకు పెంచే సాంకేతికతను అభివృద్ది చేస్తున్నట్లు ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. కొత్త వ్యవస్థలతో చంద్రునిపై రాత్రివేళల్లోనూ ల్యాండర్ నుంచి డేటా సేకరణ సాధ్యమవుతుందన్నారు. 2040 నాటికి అంతరిక్షంలో భారతీయ స్పేస్ స్టేషన్లో భారతీయ వ్యోమగామి అడుగుపెట్టగలరని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భారత సంస్కృతికి చెందిన ప్రముఖ జీర్ణకోశ వైద్య నిపుణురాలు, మహిళల ఆరోగ్య సంరక్షణ హక్కుల పరిరక్షకురాలైన డేమ్ పర్వీన్ కుమార్కు బ్రిటన్లో అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ వైద్య విద్య, ఆరోగ్య రంగానికి చేసిన సేవలకు గాను బ్రిటన్లో అత్యంత ప్రతిష్టాత్మక రాజ పురస్కారాల్లో ఒకటైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ను నిన్న జరిగిన కింగ్ చార్లెస్ III అధికారిక పుట్టినరోజు వేడుకల్లో ఆమెకు ప్రదానం చేశారు. ఈరోజు ఇరాన్తో శాంతి ఒప్పందం కుదుర్చుకొనున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. యుద్దం ముగియనుందంటూ కీలక ప్రకటన చేశారు. అంతకుముందు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కూడా 24 గంటల్లో శాంతి ఒప్పందం కుదరనుందని ప్రకటించారు.

పురస్కారాల్లో ఒకటైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ను నిన్న జరిగిన కింగ్ చార్లెస్ III అధికారిక పుట్టినరోజు వేడుకల్లో ఆమెకు ప్రదానం చేశారు. ఈరోజు ఇరాన్తో శాంతి ఒప్పందం కుదుర్చుకోనున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. యుద్దం ముగియనుందంటూ కీలక ప్రకటన చేశారు. అంతకుముందు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కూడా 24 గంటల్లో శాంతి ఒప్పందం కుదరనుందని ప్రకటించారు. అయితే ఇరాన్ మాత్రం వీటిపై ఆచితూచి స్పందిస్తోంది. చర్చలు జరుగుతున్నాయని, తుది నిర్ణయం అమెరికా వైఖరిని బట్టి ఉంటుందని పేర్కొంది. యోగా అభ్యసించడం ద్వారా ఆరోగ్యంతో పాటు ఆనందం, ఐశ్వర్యం సిద్ధిస్తాయని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. 12వ అంతర్జాతీయ యోగా వేడుకల్లో భాగంగా విజయనగరం జిల్లా బొండపల్లి మండలం నెల్లిబాడ గ్రామంలోని అంకన్న చెరువు వద్ద యోగాంధ్ర థిమాటిక్ యోగా కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. బీహార్కు చెందిన 3 విలక్షణ సంప్రదాయ ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు జీఐ ట్యాగ్ లభించింది. నలందాకు చెందిన బావన్ బూటీ చీరలు, వస్త్రాలు, గయాజీ కళాకారుల పత్రకట్టి శిల్పాలు, భోజ్పూర్ పీడియా పెయింటింగ్లకు ఈ ప్రత్యేక గౌరవం లభించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్లో హోరాహోరీగా జరిగిన మ్యాచ్లో పివి సింధు 20-22, 12-21తో జపాన్ క్రీడాకారిణి అకానే యమగుచి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆఫ్ఘనిస్తాన్తో 3 వన్డేల సిరీస్లో భాగంగా నిన్న ధర్మశాలలో జరిగినటువంటి మ్యాచ్లో భారత జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించి 3 వన్డేల సిరీస్లో 1-0 ఆధిక్యతంలోకి వెళ్లింది. ఫిఫా ఫుట్బాల్ ప్రపంచకప్లో స్విట్జర్లాండ్, ఖతార్ల మధ్య జరిగిన మ్యాచ్ 1-1 గోల్స్తో డ్రాగా ముగిసింది. అటు బ్రెజిల్, మొరాకో జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కూడా డ్రాగా ముగిసింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 11 గంటలకు వినవచ్చు.

మీరు వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈజ్ యువర్ అజల్ కందా. స్టూడియోలో సమయం 10:05, విచ్ మీన్స్ మనం ఎంటర్ అయిపోయాం హరివిల్లు ప్రోగ్రాంలోకి. ఎన్ఎస్ అయినో హరివిల్లు కోసం ఎంతగా అందరూ వెయిట్ చేస్తున్నారు అని చెప్పి, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మెసేజెస్ నేను క్వశ్చన్ అడగక ముందే స్టార్ట్ అయిపోయినాయి కనుక ఎన్ఎస్ ఫ్రెండ్స్. సో మరి ఈ మెసేజెస్ జామ్ మనం కనుక అవాయిడ్ చేయాలి అంటే ముందు అసలు ఇక్కడ ఉన్న మెసేజెస్ అంటే ఆన్సర్ కాకుండా మామూలుగా వచ్చిన మెసేజెస్ ఫినిష్ చేసేద్దాం. సో ఎస్, శుభోదయ మిత్రమా అంటున్నారు. మరి ఇట్లా పిలిచేది ఎవరు, హైదరాబాద్ నుంచి శ్వేత గారు. సో ఎస్, మార్నింగ్ నుంచి సూపర్ ఆధ్యాత్మికంగా ఎలా కొనసాగాలో చెప్పారు. రక్తదానం చేసేవాళ్ళు ప్రాణదాతలే మేడం అంటున్నారు. నిజంగా అండి, ఎగ్జాక్ట్లీ. సో చెప్పాను కదా, మనం చేసే ఆ రక్తదానం వెళ్ళి ఎవరికి ఏ సమయంలో ఆదుకుంటుందో మనకు తెలీదు, బట్ అందుకే ఒక ప్రాణాలను నిలబెడుతుంది కాబట్టి వన్ డ్రాప్ ఆఫ్ హ్యూమానిటీ అని ఈ సంవత్సరం థీమ్ అందించారు. సో ఎస్, రక్తదానం గురించి చక్కగా చెప్పారు అంటున్నారు. అండ్ అలానే బద్రీనాథ్ సాంగ్లో అల్క్నంద వర్డ్ వింటేనే చాలా హ్యాపీగా ఉంటుంది అంటున్నారు. ఎస్, నాకు కూడా అండి, అంటే అంత పవిత్రమైన పేరు పెట్టుకున్నందుకు విష్ దాన్ని ఫుల్ఫిల్ చేయాలి అని అనుకుంటూ ఉంటాను. అసలు వాస్తవానికి పెద్దలందరూ ఆ పేర్లు కూడా అందుకే పెడతారు, అంటే ఆ రాముడు సీత అట్లా ఏమన్నా మంచి పేర్లు పెడితే మంచి అర్థం ఉన్న పేర్లు, అది తెలిసైనా దానికి తగ్గట్టుగా మనం నడుచుకుంటాము అని చెప్పి. అందుకే మనం ఏం చేస్తున్నాం, ఎట్లాగో నడుచుకోవట్లేదు కాబట్టి ఆ పేరుని ముక్కలు ముక్కలు చేసి పెట్ నేమ్స్ పెడుతున్నాం. సో అలా కాకుండా అంటే నిక్నేమ్స్ కాకుండా మామూలుగానే పిలవాలి అంటే మనం అందరూ కూడా అంతే మంచిగా నడుచుకోవాలి. అండ్ ఎస్, సో సూపర్ బ్రేక్ఫాస్ట్తో ఎంజాయ్ చేస్తున్నారని అర్థమైపోయింది. అండ్ అప్పల రాజు గారు పెనం నుంచి, ఎస్ మేడం చాలా బాగుంది అంటున్నారు. ఎస్, అంటే బ్లడ్ డొనేషన్ గురించి. అండ్ ఇంకా ఓకే, సో మానవ్ మెసేజ్ పంపించారు ఏమని అంటే మొత్తానికి చిన్నపిల్లని కవర్ చేశారు. సో హిమోగ్లోబిన్ వెయిట్ ఇట్లా ఇంకా చాలా ఉంటాయన్నమాట అంటూ ఎప్పటి నుంచో నాకు ఒక

అవుట్ అండి అంటూ, ఓకే బ్లడ్ ఎందుకు ఎప్పుడు హ్యాండ్ నుండే తీసుకుంటారు, వై నాట్ లెగ్స్ అండ్ షోల్డర్స్ అని. బ్లడ్ లేకపోతే బా ఇది సూపర్ అండి, అసలు మీరు తాగకూడదండి. బ్లడ్ అనేది మనకి ఆర్టరీస్లో ఉంటుంది కాబట్టి వాటికే ఎక్కిస్తారంటే ఈ వెయిన్స్కి దానికి, అంతేగాని తాగితే ఎలా వస్తుంది అదేమన్నా జ్యూస్ ఆ సినిమాలో చూపించినట్టు. అండ్ ఎందుకు హ్యాండ్కే అంటే హ్యాండ్ దగ్గర మనకి ఆ వెయిన్స్ అనేవి యాక్సెసిబుల్గా ఉంటాయి ఎక్కువ అందుకని చెప్పి. సో అందుకే మనకి ఏదైనా సెలైన్ అయి పెట్టినప్పుడు కూడా చేతులకే పెడతారు, అవి మనకి సూపర్ఫిషియల్గా అంటే పైకి కనిపిస్తూ ఉంటాయి కదా, అందుకని. అమ్మయ్య మీ డౌట్ క్లారిఫై చేశాను అనుకుంటున్నాను, బట్ మొత్తానికి అసలు మీ క్వశ్చన్ చూడగా నాకు ఏమనిపించింది, సార్ మీ వస్తుంది కదా రీ యూరా మీరు అంతా అని చెప్పి, బట్ ఐ నో యు ఆర్ మానవ్ అని చెప్పి. సో ఎస్, ఇలా చాలా డౌట్స్ ఉంటాయి అందరికీ బ్లడ్ డొనేషన్ గురించి, అండ్ ఆ అపోహలన్నీ పోవాలి అని చెప్పే ఈ వరల్డ్ బ్లడ్ డోనర్ డే అనేది స్టార్ట్ చేశారు. సో ఎస్ ఫ్రెండ్స్, ఇంకా చాలా మెసేజెస్ వస్తున్నాయి, బట్ నేనైతే ఫస్ట్ క్వశ్చన్ అడిగేస్తాను. ఆల్రెడీ మన లిజనర్స్ అందరూ కూడా ఈ బ్లడ్ డొనేషన్ గురించి ఇంకా ఆ మూడ్లో ఉన్నారు కాబట్టి ఆ క్వశ్చన్ అడిగేస్తున్నాను. ఏంటి అంటే యూనివర్సల్ డోనర్ అని చెప్పి ఏ బ్లడ్ గ్రూప్ని పిలుస్తారు? ఓకే, సో యూనివర్సల్ బ్లడ్ డోనర్గా ఏ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళని పిలుస్తాం? యూనివర్సల్ యాక్సెప్టర్స్ ఉంటారు, రిసెప్టర్స్ ఉంటారు, అండ్ ఇంకా అలానే డోనర్స్ కూడా ఉంటారు. సో నాకు డోనర్స్ ఎవరో చెప్పండి చాలు, అండ్ మీకు కనుక ఆన్సర్ తెలిస్తే మా వాట్సాప్కి మెసేజ్ పంపించండి. అండ్ మా వాట్సాప్ నెంబర్ 8664888146284848184. సో ఈ నెంబర్కి మీ ఆన్సర్స్ అన్నీ పంపించేసేయండి. సో యూనివర్సల్ డోనర్ అని ఏ బ్లడ్ గ్రూప్ని పిలుస్తాం? సో మీ ఆన్సర్స్ కోసం నేనైతే వెయిట్ చేస్తున్నాను. అండ్ మీరు పంపించిన చిన్న చిన్న డౌట్స్ ఏమన్నా నాకు తెలిస్తే ఖచ్చితంగా క్లారిఫై చేసే ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ యస్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకోసం ఒక లవ్లీ ట్రాక్ వినిపిస్తాను, బట్ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జే అల్క్నందా.

0: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైట్ లాంటి దేశ జీడిపికి దాదాపు 3 రెట్లు.
1: కరోడో ఛోటే ఉద్యమియో కో ముద్రా యోజన సే లోన్ మిలా. ఉనే ఆజ్ మహసూస్ హోతా హై కి డెమోక్రసీ కెన్ డెలివర్.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
4: అలాగా? ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ, నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: सपनों को हकीकत में बदलने के लिए सही समय पर सही कदम उठाना जरूरी है. भारतीय वायुसेना में कमीशन्ड ऑफिसर बनने के लिए एफकैट 2 ऑफ 2026 के आवेदन 20 मई से खुले हैं. विवरण के लिए विजिट करें fcat.edcil.co.in.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ అజయల్ నింద అండ్ మనమున్నాము హరివిల్లు కార్యక్రమంలో. ఎస్ ఫ్రెండ్స్, మరి వావ్ అని ఎందుకన్నానో తెలుసా? ఇక్కడ ఆల్మోస్ట్ 30+ మెసేజెస్ ఉన్నాయి. ఇది కదా కావాల్సింది, అది కూడా యూస్ఫుల్ టాపిక్.

గురించి ఇంతమంది ఆన్సర్స్ పంపించారు అని చెప్పి ఐ రియలీ ఫీల్ సో హ్యాపీ. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే మెసేజ్ పంపించింది ఓకే కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి. ఓకే, పెళ్ళి కాని ఆడవాళ్ళు మంచిది కాదని నా అభిప్రాయం. మగవాళ్ళు కూడా 35 సంవత్సరాల తర్వాత పెళ్లి తర్వాత చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అయ్యయ్యో, ఇంతసేపు నేను గంటసేపు చెప్పింది ఏంటండి? అట్లా ఏమీ లేదు. మన బ్లడ్ అంతా కూడా మనకి ఒక అంటే మనం ఎంతైతే డొనేట్ చేస్తామో ఆ రెడ్ బ్లడ్ సెల్స్ మళ్ళీ ఫామ్ అయిపోతాయి మన బాడీలో. సో దానికోసం మీరు పెళ్ళయ్యే వరకు 40 సంవత్సరాల వరకు ఆగాల్సిన అవసరం అస్సలు లేదు.

ఇలాంటి అపోహలు పోగొట్టాలనే కదా అసలు ఈ డే స్టార్ట్ చేశారు. అండ్ నేను కూడా ఈ టాపిక్ మీద చెప్తూ ఉన్నాను అండ్ చెప్తూనే ఉంటాను బికాస్ ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో 18 ఇయర్స్ నిండిన వాళ్ళు, 50 కేజీస్ వెయిట్ ఉన్న వాళ్ళు ఎవరైనా నిరభ్యంతరంగా ఏ భయం లేకుండా బ్లడ్ డొనేట్ చేయొచ్చు. సో అపోహలన్నీ పక్కన పెట్టేసండి అని చెప్పి నేను అడిగిన క్వశ్చన్, యూనివర్సల్ డోనర్ అని ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళని అంటాం అండ్ ఎస్ ఎవరు అంటే, ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించింది కనకారావు గారు పెడన నుంచి. అండ్ ఓకే, సో మానవ్ మెసేజ్ పంపించారు అయ్యుండొచ్చు అంటున్నారు. సో అయ్యుండొచ్చులో సగం కరెక్ట్ అనమాట. సో బ్లడ్ గ్రూప్ అయితే కరెక్టే పంపారు కానీ పక్కన పాజిటివ్ నెగిటివ్ దగ్గర కొంచెం పక్క ట్రాక్ వెళ్ళారనమాట. అండ్ రాజ్ గోవా నుంచి రైట్ ఆన్సర్, హే గుడ్ మార్నింగ్ అల్కా, ఐఎమ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యూ అండ్ నీ వాయిస్ అసలు సూపర్ వండర్. మన వాయిస్ గోవా వరకు చేరుకుందండి, మన వివిధ భారతి వాయిస్. సో రాజ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాజేష్ హిందూపూర్ నుంచి, ఓకే సో రాజేష్ గారు కూడా రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ రాజేష్ గారు ఏం చేశారు తెలుసా, అది పాజిటివో నెగిటివో ఎందుకు వచ్చింది, మనం సేఫ్ సైడ్ ఉందామని చెప్పి బ్లడ్ గ్రూప్ ఒకటే పంపించారు. బట్ స్టిల్ నేను మంచితాను కాబట్టి రైట్ ఆన్సర్కి ఇచ్చేస్తున్నానండి. అండ్ మీ వాయిస్కి నేను పెద్ద ఫ్యాన్ ఉన్నారు అండి, థ్యాంక్ యూ సో మచ్ మీ అభిమానానికి. అండ్ ఇంకా రాధాగారు మంగళగిరి నుంచి, ఓకే రాధాగారు ఏమంటున్నారంటే, మొన్న మీరు ఇంగ్లీష్ ఏదో అన్నారు, నాకు ఇంగ్లీష్ రాదు కానీ మీరు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే భలే అందంగా ఉంది, ఒకసారి ప్లే చేయండి కుదిరితే. ఓకే మన ఆకాశవాణి 90 ఇయర్స్దా, ఓకే ఓకే. సో ద వాయిస్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి, సో ప్రౌడ్గా 90 ఇయర్స్ సెలబ్రేట్ చేసుకుందాం. అండ్ థ్యాంక్ యూ రాధా గారు ఫర్ యువర్ మెసేజ్, దట్ మీన్స్ అ లాట్. అండ్ ఇంకా అపరంజీ గారు తిరుపతి నుంచి, ఓకే ఇస్తున్నాను రైట్ ఆన్సర్ కిందే. అండ్ ఎందుకు పాజిటివ్ ఇచ్చానో నేను ఆన్సర్ చెప్పాక మీ అందరికీ తెలిసిపోతుంది. అండ్ అనంతపురం నుండి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించేశారండి. నెక్స్ట్ ఎవరు అంటే పుట్టపర్తి నుంచి నికం బాబురావు, రేణుకాబాయ్, వాసుదేవ్ రావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, నీ శరీరం నుండి వెళ్తే ఒక్క చుక్క రక్తం మరొక శరీరంలో కొత్త జీవితాన్ని మొదలు పెడుతుంది అంటూ మెసేజ్ పంపించారు. ఎస్ అండ్ అప్పలరాజు గారు పెడ నుంచి, ఓకే మీరు ఆర్జేగా ఉండడం మాకు ఒక అడ్వాంటేజ్, ఇలాంటి సలహాలు ఇస్తూ ఉంటారండి అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు. మరి అంతే కదండి, మనకున్న విద్య అందరికీ తెలిసేలా చేయాలి, ఉపయోగపడేలా చేయాలి. అండ్ జి చంద్రశేఖర్ కొల్హాపూర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఇంకా హాయ్ మేడం అంటున్నారు తాడేపల్లి నుంచి నాగా, ఓకే అండి. సో ఏబి పాజిటివ్ అని పంపించారండి, ఏబీ పాజిటివ్ అయితే కాదండి, ఆన్సర్ రివీల్ చేసేస్తాను మరి కొద్దిసేపట్లో. కానూరు నుంచి తాతారావు గారు, గుడ్ మార్నింగ్ స్పెషల్ స్టార్ ఆదివారం వెళ్తుంది గారు అంటూ, ఓకే మీకు ఆనందం నాకు కూడా ఆనందం ఎందుకంటే రైట్ ఆన్సర్ పంపించేశారు కాబట్టి. నెక్స్ట్ పిఎస్ రంగారావు గారు వెస్ట్ తామరం చెన్నై నుంచి, సో సూపర్ అండి. మొత్తం ఆన్సర్తో పాటు ఎందుకు ఆ బ్లడ్ గ్రూప్ అని కూడా మనకి డీటెయిల్స్ అన్నీ పంపించారు, సో సూపర్. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరంటే కానూరు నుంచి అంజిబాబు, దివ్య, ప్రణీత్, హర్షిత, వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్. హైదరాబాద్ నుంచి శ్వేతలక్ష్మి, నిష్క అండ్ హనీ రైట్ ఆన్సర్ పంపించేశారండి. నెక్స్ట్ ఎవరు అంటే ఎంఆర్ తేజశ్రీ అండ్ ఫ్యామిలీ, బైరెడ్డిపల్లి చిత్తూరు నుంచి, ఓకే రైట్ ఆన్సర్. అండ్

అది మీకున్న కన్ఫ్యూజన్ నేను క్లియర్ చేసేస్తాను మరి కొద్దిసేపట్లో. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి. ఎస్ రైట్ ఆన్సర్ అండి. అండ్ ఇంకా చాలా మెసేజెస్ అయితే వచ్చాయి, బట్ మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ ట్రాక్ వినిపించేస్తున్నాను. ఆ తర్వాత అయితే మీ ఆన్సర్స్ అండ్ ఇంకా క్వశ్చన్కి ఆన్సర్ కూడా రివీల్ చేసేస్తాను. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 అండ్ నేను మీ RJ అల్క్నందా.

సో నేనైతే క్వశ్చన్ అడిగేశాను, యూనివర్సల్ డోనర్ అని చెప్పి ఏ బ్లడ్ గ్రూప్ని పిలుస్తాము అని చెప్పి. అండ్ ఎస్, ఇంకా చాలా ఆన్సర్స్ అయితే వచ్చేసాయి. అనంతపూర్ డిస్ట్రిక్ట్ యాడిక్కి మండలం నుంచి నాభిషావళి, రైట్ ఆన్సర్ పంపించారండి. అండ్ ఇంకా ఖమ్మం నుంచి, ఖమ్మం దగ్గర రబ్బవరం విలేజ్ నుంచి, ఓకే, నాగుల్మీరా అండ్ అమీదా బేగం. సో వీళ్ళు కూడా రైట్ ఆన్సర్. పి జానకిరామ్ నందిగామ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారని. అండ్ వేటుపాలెం దగ్గర రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ. అంతర్జాతీయ రక్తదాన దినోత్సవ శుభాకాంక్షలు. మీరిచ్చే రక్తం చాలా మేలు చేస్తుంది అంటూ రైట్ ఆన్సర్ కూడా పంపించేశారండి. అండ్ ఇంకా ఎవరు అంటే, ఓకే, కృష్ణ గారు రైట్ ఆన్సర్ పంపారండి. అండ్ ఇంకా దేవసేన తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. అబ్బో, ఇంకా చాలా ఆన్సర్స్ వస్తూనే ఉన్నాయి. పోలవరం నుంచి భాస్కర్ రావు అండ్ ఇంకా రాణి రైట్ ఆన్సర్ పంపించేశారండి. సత్యకుమార్ కాకినాడ నుంచి రైట్ ఆన్సర్. విశ్వదాత, ఓకే, విశ్వదాత ఎవరు అంటే అంటూ, అబ్బా ఎంత చక్కగా తెలుగులో పంపించారండి. చంటి ఫ్రమ్ తాటిగుమి, ఓకే, రైట్ ఆన్సర్ అండి. అండ్ అసలు ఈ యూనివర్సల్ లోనర్ని ఇట్లా పిలుస్తారని కూడా మీరు పంపించాకే అర్థమైంది. అండ్ వంశీరాజ్ గుంటూరు నుంచి, హలో అల్కనంద, హవ్ యూ, ఓకే, నువ్వు వస్తే మాకు పండగే అంటున్నారు. మీరు ఇలా రైట్ ఆన్సర్స్ పంపిస్తే నాకు కూడా డబుల్ పండగ అండి, సందడే ఫుల్ జోష్ అనమాట అంటూ పంపించారండి. మరి సండే ఇలా పాజిటివ్గా జోష్ఫుల్గా స్టార్ట్ చేస్తే వీక్ అంతా ఇలానే ఉంటాం. అండ్ ఆశ శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు, రైట్ ఆన్సర్ ఆశ గారు. అండ్ ఇంకా కేవి రమణమూర్తి శ్రీకాకుళం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారండి. అండ్ శ్రీను ఐరాల నుంచి, సో టైలర్స్ అంటూ రైట్ ఆన్సర్. అండ్ ఇంకా, ఓకే, ఇంకా పంపిస్తూ ఉన్నారు, చూద్దాం. సో మానవ్ ఏమంటున్నారంటే, నా మనసు పాజిటివ్ కదండి, పాపం బ్లడ్ కోసం నెగిటివ్ ఏం చేస్తాం, అందుకే పాజిటివ్ అని చెప్పాను. నెగిటివ్ ఎక్కడ ఉంటే అక్కడ దూరంగా ఉంటాం కదండి మీరు నేను. ఎస్ ఎస్, అవునండి, అర్థం చేసుకోలేకపోయాను, ఇప్పుడే ఇప్పుడే అర్థమైందండి మీ మంచి మనసు. అసలు బ్లడ్ గ్రూప్లో కూడా నెగిటివిటీకి దూరంగా ఉంటారని చెప్పి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే, ఎంఎంఎస్ నివాస్ నెలపాడు గుంటూరు నుంచి మెసేజ్ పంపించారండి. ఎస్, రైట్ ఆన్సర్. అండ్ ఇంకా అలానే మీ ఆర్జేయింగ్ అండ్ స్పష్టత కూడా బాగుంటుంది అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే, ఓకే, వీళ్ళ పేరు పేరు పేరు పేరు వీళ్ళ పేరు అయితే పంపించలేదండి. అండ్ ఆన్సర్ కూడా, ఓకే, ఇది చాలా పెద్ద మెసేజ్ ఉంది, నేను డీకోడ్ చేసి మళ్ళీ చెప్తాను. ఈ లోపు ఇంకా నెక్స్ట్ ఎవరు పంపించారో చూద్దాం. రాఘవ మెసేజ్ పంపించారండి. అండ్ ఇంకా అక్కర్పాడు నుంచి రమ గారు. అండ్ ఇంకా సూర్యప్రకాష్ ఫ్రమ్ పెనుకొండ రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్, మా అభిమానాజు అల్కింద గారికి వందనములు అంటూ ఏబీవీ నాగేశ్వర గారు హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే, వీళ్ళ నేమ్ ఏంటండి, మీరు పేరు పంపించకపోతే ఎలా. అండ్ ఇంకోటి, ఓకే, గిరిధర్ గారు, గిరిధర్ రెడ్డి గారు. సో జేఎస్వి అండి, నేను జేఎస్వి కాదండి, నేను అల్కనంద, హోప్ గుర్తుపెట్టుంటారు, చెప్తూనే ఉన్నా కదా నేను మీ ఆర్జీ అల్కనంద అల్కనంద అని. ఇట్స్ ఓకే. ఇందుకే ఏమంటున్నారంటే, ఈరోజు మీ మాటలు మనసులని ఆలోచింప చేస్తాయి, ఓకే, జ్ఞానం పెంపొందించుకున్న పెద్దలు, ఓకే, కావాలి పిల్లలకు మార్గదర్శకాలు అంటూ, కాకూడదు వారి పాట యమపాసాలు అంటూ ఆన్సర్ కూడా పంపారండి. హాఫ్ రైట్. అండ్ ఇంతకీ హాఫ్ రైట్ అంటూ ఉన్నాను కదా, అసలు ఇంతకీ ఆన్సర్ ఏంటి చెప్పేసేనా, వారు ఇంకొంచెం సస్పెన్స్లో పెట్టినా వద్దు చెప్పేసి నువ్వు సెకండ్ క్వశ్చన్ అడిగేస్తే ఈలోపు మేము దానికి కూడా ఆన్సర్ పంపించేస్తాం అనుకుంటున్నారా? ఎస్, ఆన్సర్ వచ్చి ఓ నెగిటివ్. సో ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ని యూనివర్సల్ డోనర్ అని చెప్పి అంటాం. ఎందుకంటే వాటిలో వేరే ఏ యాంటిజెన్స్ అవి ఉండవు కాబట్టి దాన్ని యూనివర్సల్ డోనర్ అంటాం. అంటే ఎవరైనా కూడా

0: దాన్ని తీసుకోవచ్చు అన్నట్టుగా, ఎవరైనా తీసుకోవచ్చు కాదు, దాన్ని మనం ఉపయోగించవచ్చు అన్నట్టు. అండ్ ఇంకా అలానే యూనివర్సల్ రిసీవర్ అని కూడా అంటాం. అంటే ఈ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఎవరి దగ్గర నుంచి అయినా తీసుకోవచ్చు అని చెప్పి, అదొచ్చి ఏబి బ్లడ్ గ్రూప్ అన్నమాట. బట్ ఓ నెగిటివ్ వాళ్ళు పాపం అందరికీ బ్లడ్ ఇవ్వచ్చు, కానీ వాళ్ళకి బ్లడ్ ఎక్కించాలి అంటే మాత్రం వాళ్ళు ఓ నెగిటివే తీసుకోవాలి. సో అందుకే చాలా రేర్ బ్లడ్ గ్రూప్ అంటారు. అండ్ ఈ బ్లడ్ బ్యాంక్స్లో కూడా వాళ్ళ ఇన్ఫర్మేషన్ అదంతా కూడా ఉంటుంది. బికాజ్ ఏమైనా ఎమర్జెన్సీ అయితే వాళ్ళకి ఇన్ఫామ్ చేసి ఆర్ రిక్వెస్ట్ చేసి వాళ్ళ నుంచి బ్లడ్ తీసుకోవడానికి. అండ్ యస్ ఫ్రెండ్స్, సో విన్నారు కదా బ్లడ్ డొనేషన్ గురించి, ఏ అపోహలు పెట్టుకోకండి. బికాజ్ మీకు ఆ డౌట్స్ అవన్నీ ఉంటే వెళ్ళి ఆ కన్సర్న్ పర్సన్ని ఆ డాక్టర్ని అడగండి. అంతేగాని ఇట్లా వాళ్ళు వీళ్ళు చెప్పిన ఆ హాఫ్ బేక్డ్ ఇన్ఫర్మేషన్ మాత్రం అస్సలు నమ్మకండి. ఎస్ ఫ్రెండ్స్, మరి సెకండ్ క్వశ్చన్ అడుగుతాను, బట్ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత స్టే ట్యూన్డ్.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: మీకు తెలుసా, భారత్లోని లఖపతి దీదీల సంఖ్య బెల్జియం లేదా గ్రీస్ వంటి దేశాల మొత్తం జనాభా కన్నా ఎక్కువ. 3 కోట్లకు పైగా మహిళలు లఖపతి దీదీలయ్యారు. కుటుంబాల దేశ ఆర్థిక పునాదిని వారు బలోపేతం చేశారు.
3: లఖపతి దీదీ బనానే కా యే అభియాన్ ఆనే వాలీ పీడియోన్ కో సశక్త కర్నే కా ఏక్ మహా అభియాన్ హై.
2: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి 12 ఏళ్లు.
4: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
5: చెప్పండి.
4: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
5: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
4: కానీ ఇది ఎలాగవుతుంది?
5: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
4: అలాగా, మరి ఏదైనా మార్పు ఉంటేనో?
5: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
4: అంతేనా?
5: అంతే.
4: అర్థమైంది.
5: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
6: ఆర్బీఐ అంటుంది,
7: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

Mirvi Naru Vivid Bhati FM 101.3, and this is your Ajalina Manvi Namu Harvilu Karkramanlo. Yes, last minute lo answer sheet ichinattu ikkada inko rendu messages vachayi, I kuda chadivi vinipinchedamandi. So evaru ante దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. ఓ నెగటివ్ అంటూ రాయి డాన్స్ పంపించేశారు. హాయ్ విజయమ్మా అంటున్నారు అనంత. ఓకే, నాగలక్ష్మి అనంతపూర్ నుంచి, ఇప్పుడు అనంతపూర్ కట్ ధర్మవరం నుంచి. అండ్ గుడ్ మార్నింగ్ ఆన్సరీస్ అంటూ ఓ నెగిటివ్ అని పంపించేసింది. అండ్ మానవ్ ఏమంటారంటే, డాక్టర్నే అడుగుతున్నాను నేనైతే అంటున్నారు. మీరు ఇంటెలిజెంట్ అండి, మీరు ఇంటెలిజెంట్. సో ఎస్ ఫ్రెండ్స్, ఏమాత్రం లేచకుండా సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం, బికాజ్ ఆల్రెడీ టైం 10:36, ఇంకా 11 అవడానికి కొద్దిసేపు మాత్రమే ఉంది. అండ్ జెట్ స్పీడ్లో సెకండ్ క్వశ్చన్ అడగబోతున్నాను. ఎందుకు అంటారా, ఎందుకంటే సెకండ్ క్వశ్చన్ అలాంటిదే కాబట్టి. ఏంటి క్వశ్చన్ అంటే, మరి ఇండియాలో ఫస్ట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎక్కడి నుంచి అండ్ అలానే ఎప్పుడు స్టార్ట్ చేశారు? అర్థమైందిగా, వందే భారత్లో దూసుకెళ్లే ప్రశ్న అని చెప్పాను అందుకే. అండ్ ఈ 12 ఇయర్స్లో ఎన్ని డెవలప్మెంట్స్ జరిగాయో మనందరికీ తెలిసిందే. అండ్ అందులో వందే భారత్ ఈజ్ వన్ అమాంగ్ అని చెప్పాలి. నిజంగా ఆ ట్రైన్ ట్రావెల్ జర్నీని తగ్గించడం కానివ్వండి, సో దానిలో ఉన్న ఆ లగ్జరీ ఆర్ వాట్ ఎవర్ ఇట్స్, అంటే లైక్ ఇట్స్ అ మైల్ స్టోన్ అనే చెప్పాలి మన రైల్వేస్లో. అండ్ ఇంతకీ క్వశ్చన్ విన్నారు కదా, ఇండియాలో ఫస్ట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎక్కడి నుంచి ఎక్కడికి అండ్ అలానే అది ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశారు? ఎస్ ఫ్రెండ్స్, మరి మీ ఆన్సర్

నాకు పంపించాలి అంటే మా వాట్సాప్ నెంబర్ ఫస్ట్ టైం వినే వాళ్ళ కోసం మరొకసారి 8662488114. నువ్వు నెంబర్ ఎక్స్ప్రెస్లో చెప్పకు, మామూలుగా చెప్పు అంటారా? ఎస్, అంటే మీ అందరికీ ఆల్రెడీ తెలుసు అని చెప్పే ఈ స్పీడ్లో వెళ్ళిపోతున్నాను. 8662484.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ ఎస్, మనం విన్నాం హరివిలిలో. మరి ఈ పాట వింటున్నప్పుడు మీకైతే ఆ సినిమాలో విజువల్స్ గుర్తొచ్చేయేమో, కానీ నాకైతే అసలు వందే భారత్ వచ్చినప్పుడు అందరూ ఇలానే వందే భారత్ జరగండి జరగండి జరగండి, సో హై స్పీడ్తో మన వందే భారత్ వస్తుందండి అని అనిపించింది. అండ్ ఎస్ ఫ్రెండ్స్, మన నేను అడిగాను మన భారతదేశంలో మొట్టమొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎక్కడి నుంచి ఎక్కడికి అండ్ అలానే ఎప్పుడు స్టార్ట్ అయింది అని చెప్పి. ఇక్కడైతే చాలా మెసేజెస్ ఉన్నాయి, అడగడం అడిగేశాను, ఇక్కడ వచ్చిన ఆన్సర్స్ చదివే బాధ్యత కూడా ఇప్పుడు నాదే. సో మురళి గారు హాయ్, అల్కినంద గారు అన్నారు హాయ్ అండి. మురళి గారు ఆన్సర్ కూడా పంపించేయచ్చు కదండి, పంపించేయచ్చు కదా. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే కనకారావు గారు పెడ నుంచి, నేను మీ ఆన్సర్ చూశాను. సో ఇందాక కూడా ఆయన అంటే నేను మీ ఆన్సర్ రైటే చెప్దాం అనుకున్నాను, బికాజ్ ఆయన ఏం పంపించారు అంటే, సో నాగ్పూర్ వందే భారత్ అంటే ఇప్పుడు ఈ స్లీపర్ కోచెస్ ఉన్నాయి కదా ఫస్ట్ అది అనుకున్నారు, బట్ ఇప్పుడైతే నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ పంపించేశారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ స్లీపర్ వందే భారత్ కాదు, మామూలు వందే భారత్ ఫస్ట్ ట్రైన్ ఎక్కడి నుంచి ఎప్పుడు అని కూడా పంపించారు కనకారావు గారు, సూపర్ అండి మీరు. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరంటే ఆపల్ రాజ్ గారు పెడల నుంచి, ఎస్ రైట్ ఆన్సర్. సో రైట్ ఆన్సర్ అని చెప్పట్లేదు బికాజ్ తెలుసు కదా మీరు అందరూ ఇంటెలిజెంట్స్ అని చెప్పి, అందరూ ఆల్మోస్ట్ రైట్ ఆన్సర్ అయితే పంపించారు. నేమ్స్ ఫటాఫట్ ఫినిష్ చేసేద్దాం బికాజ్ ఆల్రెడీ 10:47 అయిపోయింది స్టూడియోలో టైం. రాజేష్ హిందూపూర్ నుంచి, అండ్ ఇంకా యడికి మండలం అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి ఎవరు నబీషావాలి, అండ్ ఇంకా శివప్రియ తిరుపతి నుంచి. నెక్స్ట్ రాజ్ గోవా.

నుంచి ఇంకా హైదరాబాద్ నుంచి శ్వేత లక్ష్మి నిష్క రైట్ ఆన్సర్ అండ్ ఇంకా దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి ఇంకా ఎవరు అంటే జీకే వేణి బృందావన్ కాలనీ విజయవాడ ఎస్ రైట్ ఆన్సర్ ఇంకా అనంతపూర్ నుంచి అనురాధ గారు ఓకే మనకి అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు అదేంటో నేను లాస్ట్లో చెప్తాను అండ్ ఇంకా నాగలక్ష్మి ఎస్ నాగలక్ష్మి కూడా ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అదంతా కూడా నేను ఆన్సర్ రివీల్ చేసిన తర్వాత చెప్పేస్తాను అండ్ ఇంకా పి జానకీరామ్ నందిగామ నుంచి అండ్ ఇంకా ఎవరు అంటే దేవసేన తిరుపతి నుంచి మెసేజ్ పంపించారండి ఓకే సో దేవసేన గారు మీరు అనుకుంటున్నా అన్నారు కదా దానికి క్లారిటీ నేను ఆన్సర్ చెప్పాక మీకు అర్థమైపోతుంది అండ్ నెక్స్ట్ సచికుమార్ కాకినాడ సో ఈ వందే భారత్ పట్ల అందరికీ ఎంత ప్రేమ ఉందో నాకు అర్థమైపోతుంది బికాజ్ నువ్వు అసలు ఎక్కడి నుంచి ఎప్పుడు అని అడిగావు మేము మంత్ డేట్ అండ్ ఎవరు జెండా ఊపారో అవన్నీ కూడా పంపిస్తాం తెలుసా అని పంపిస్తున్నారు సూపర్ అండి అసలు మీరు అందుకే నాకు లిజనర్స్ అంటే ఇంత ప్రేమ అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే కర్నూలు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్ పంపించేశారు అండ్ హలో మేడం ఆన్సర్ ఏంటో తెలుసా మీకు అంటూ పంపించారు తేజశ్రీ దేవదొడ్డి బైరెడ్డిపాలెం చిత్తూరు నుంచి ఓకే నెక్స్ట్ ఎవరు అంటే అక్కర్పాడు నుంచి రమా గారు అండ్ తేజశ్రీకి ఇంకో డౌట్ కూడా వచ్చింది ఇఫ్ టైం పర్మిట్స్ నేను ఖచ్చితంగా చెప్తాను ఈ మెసేజెస్ అన్ని ఫినిష్ చేసేసాక ఈ లోపు అండ్ ఇంకా అక్కర్పాడు నుంచి రమా గారు కూడా రైట్ ఆన్సర్ పంపించేశారండి నెక్స్ట్ ఎవరు అంటే ఓకే వేటపాలెం నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం అండ్ ఇంకా దేవంగ అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు ఎర్రమిల్లి సీతా మహాలక్ష్మి అమలాపురం నుంచి రైట్ ఆన్సర్ అండ్ వంశీరాజ్ గారు గుంటూరు నుంచి హౌరా టు కామాఖ్య అంటూ పంపించారు యాక్చువల్గా మనకి ఆల్మోస్ట్ 70+ వందే భారత్ ట్రైన్స్ రైట్ నౌ ఉన్నాయండి మరి నేను అడిగింది ఫస్ట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎక్కడి నుంచి ఎక్కడికి అని చెప్పి నో ప్రాబ్లం వంశీ గారు ఇంకా టైం ఉంది త్వరగా మీ ఆన్సర్ మార్చుకుని అన్న పంపిస్తే పంపించేసేయండి అండ్ ఇంకా రెబ్బవరం విలేజ్ నుంచి నాగుల్ మీరా అండ్ అమీదా బేగం రైట్ ఆన్సర్ పంపించారండి అండ్ ఇంకా నెక్స్ట్ ఎస్ చాలా మెసేజెస్ అయితే ఉన్నాయి బట్ ఇప్పుడే ట్యూన్ చేసిన వాళ్ళ కోసం మరొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను మన భారతదేశంలోని ఫస్ట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎక్కడి నుంచి ఎక్కడికి అండ్ అలానే ఎప్పుడు స్టార్ట్ చేశారు మీకు తెలిస్తే కనుక మీ ఆన్సర్స్ మాకు మెసేజ్ చేయండి అండ్ మా వాట్సాప్ నెంబర్ 8662488144 86624888 సో ఇప్పుడైతే మీ అందరి కోసం రాధేశ్యామ్ ఫిలిం నుంచి ఒక లవ్లీ ట్రాక్ సో ట్రైన్ ఎక్కితే ఎలా ఉండకూడదు అని చెప్పి ఈ సినిమాలో హీరోయిన్ చూసి అయితే నేర్చుకోవచ్చు సో సినిమా కదా ఏదన్నా చేస్తారు దట్ ఈస్ రియల్ లైఫ్ బట్ రియల్ లైఫ్లో మాత్రం తస్మా జాగ్రత్త అండ్ ఎస్ రాధేశ్యామ్ ఫిలిం నుంచి లవ్లీ ట్రాక్ స్టేడియం టు విత్ భారతీ ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా

Mirvin Naru with Bharatiya FM 101.3, and this is your Jalgunda. And yes, friends, nenu adiganu ఇండియాలో ఫస్ట్ వందే భారత్ ఎక్కడి నుంచి ఎక్కడికి అండ్ ఎప్పుడు స్టార్ట్ అయింది అని చెప్పి ఎస్ ఇంకా మెసేజెస్ అయితే వస్తూనే ఉన్నాయండి. సో వందే భారత్కు ఉన్న క్రేజ్ ఏంటో నాకు అర్థమైపోయింది. సో ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. ఇంకా తేజస్విని ఫ్రమ్ ఈపురపాలెం, ఓకే రైట్ ఆన్సర్ అన్నారు అని అక్క. మీ వాయిస్ బాగుంటుందండి, థ్యాంక్ యూ సో మచ్ డియర్. అండ్ ఇంకా ఎవరు అంటే నెక్స్ట్ మొదల్, ఓకే ఏబివి నాగేశ్వరరావు గారు హైదరాబాద్ నుంచి. సో నేమ్సే ఫాస్ట్గా చదివేస్తున్నాను. అండ్ కొంతమంది కొంచెం కాంప్లిమెంట్స్ అండ్ అలానే దీని గురించి కూడా మెసేజెస్ పంపించారు, బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరి ప్రేమ అభిమానాలకి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే మెసేజ్ పంపించింది నికం బాబురావు, రేణుకాబాయి, వాసుదేవరావు పుట్టపర్తి నుంచి. సో వీళ్ళు కూడా రైట్ ఆన్సర్స్, ఆల్మోస్ట్ అందరూ రైట్ ఆన్సర్సే పంపించారు. పోలవరం నుండి భాస్కర్ రావు అండ్ ఇంకా రాణి. నెక్స్ట్ ఎవరు అంటే శైలజ ఫ్రమ్ అనంతపూర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అల్కనంద గారు అంటున్నారు, ఓకే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్, అండ్ సెకండ్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మీరు రైట్ ఆన్సర్ పంపించేశారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. యువర్ వాయిస్ ఇస్ సో స్వీట్ అంటూ పంపారు వీర్ రాఘవమ్మ, రేఖ సాయి, మోనిక. సో ఆన్సర్ ఎక్కడండి, ఆన్సర్ ఎక్కడా. అండ్ ఇంకా జీవిత ఆరు విజయ ఫ్రమ్ శ్రీశైలం, ఓకే. సో ఓకే రైట్ ఆన్సర్ పంపించారు విజయ గారు శ్రీశైలం నుంచి. ఇందాక వేరే క్వశ్చన్ ఆన్సర్ వచ్చి ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది అనమాట. అండ్ ఇంకా ఎవరు అంటే తాడేపల్లి నుండి నాగమణి గారు రైట్ ఆన్సర్, కేవి రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారండి, సత్యనారాయణ కృష్ణలంక విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. నెక్స్ట్ ఎవరు అంటే ఓకే రవీందర్ దుబాయ్ నుంచి, అల్కంద గారు గుడ్ మార్నింగ్, యువర్ వాయిస్ ఇస్ సో స్వీట్, యువర్ స్పీక్ లైక్ బుల్లెట్ ట్రైన్ స్పీడ్ అంటున్నారు. ఇంత వర్ణించారు మీరు రాంగ్ ఆన్సర్ పంపించారు, ఇదేంటండి లాస్ట్లో ట్విస్ట్ క్లైమాక్స్లో ఇట్లా ట్విస్ట్ ఇచ్చారేంటి. ఇట్స్ ఓకే ఆల్రెడీ 10:56, ఇప్పుడైతే ఆన్సర్స్ ఎవరు పంపించకండి, ఇంకా నేను ఆన్సర్ రివీల్ చేసేస్తాను మరి కొద్దిసేపట్లో. అండ్ ఎవరు అంటే నెక్స్ట్ పంపించింది జయశ్రీ గారు ఒక పాట, ఓకే పాటలు చాలా బాగా పాడారా నేనా, ఓకే. సో మురళీ గారు అండ్ వాయిస్ బాగుందన్నారు, బాగానే ఉంది. అసలు ఇప్పుడు మాటలు మాట్లాడడానికే టైం లేదు, ఆల్రెడీ 10:57 అయిపోయింది. పాటలు పాడుకుందాం, సందర్భం వచ్చినప్పుడు బోల్డ్ పాటలు పాడుకుందాం. అండ్ ఇంకా

నెక్స్ట్ చిత్తూరు నుండి నరేందర్ రెడ్డి అండ్ స్వరూప, రైట్ ఆన్సర్ పంపించేశారండి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే, ఓకే రైట్ ఆన్సర్ పంపించేసింది మానవ్. ఓకే మానవ్ కూడా చాలా చాలా పెద్ద మెసేజ్ పంపించారు. సో నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు అని చెప్తున్నారు. ఎస్, అండ్ ఇంకా భద్రాద్రి కొత్తగూడెం నుంచి కట్ల సతీష్, సుమలత అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారండి. నెక్స్ట్ ఎవరు అంటే ప్రదీప్, విజయ, హనీ, బృందావన్ నిలయం అనంతపూర్ నుంచి రైట్ ఆన్సర్. ఇంకా టైపింగ్ టైపింగ్ అంట, లాస్ట్ మినిట్ వరకు చూసారా మన లిజనర్స్ ఎంత కృషి చేస్తున్నారో రైట్ ఆన్సర్స్ పంపించడానికి. అబ్బా ఏం ఎఫర్ట్స్ పెడుతున్నారండి. సాయి కృష్ణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గుంటూరు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మంచిర్యాల నుండి చంద్రమొగ్లి, పద్మరాణి, అక్షర, కృప రైట్ ఆన్సర్ పంపించేశారండి. అండ్ ఇంకా హైదరాబాద్ బౌరంపేట నుండి సంతోష్ అండ్ సుప్రియ మెసేజ్ పంపించారు. ఎస్, ఇంకా అయితే మెసేజెస్ వస్తూనే ఉన్నాయి, బట్ ఆన్సర్ రివీల్ చేసేస్తున్నాను ముందుగా, బికాజ్ నువ్వు క్లైమాక్స్ వరకు ఉంచి అసలు క్లైమాక్స్లో ఏం జరుగుతుందో చెప్పపోతే ఎలా అనుకుంటారు కాబట్టి. సో ఎస్ ఫ్రెండ్స్, మరి మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్లో భాగంగా మొట్టమొదటిసారిగా వందే భారత్ అంటే సెమీ హై స్పీడ్ ట్రైన్స్ని మన ఇండియాలో స్టార్ట్ చేయాలి అని చెప్పి మన నరేంద్ర మోడీ గారు స్టార్ట్ చేశారు. ఫిబ్రవరి 15, 2019లో వందే భారత్ ఎక్స్ప్రెస్ న్యూఢిల్లీ నుంచి వారణాసికి. సో ఎస్, అండ్ ఇదంతా ఎవరి నేతృత్వంలో జరిగింది అంటే, సో సుధాన్షు మణి, సో ఆయన మన రైల్వేస్లో చీఫ్ అండ్ సీనియర్ ఇంజనీర్. సో ఆయన పర్యవేక్షణలోనే ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇవన్నీ స్టార్ట్ చేశారు. అండ్ స్టార్టింగ్ ఫ్రమ్ 2019 ఇప్పటికీ ఎన్నో రూట్స్లో ఆల్మోస్ట్ మనకి 70+ వందే భారత్ ఎక్స్ప్రెస్లు అయితే ఉన్నాయి. అండ్ ఆ టైంని అది తగ్గించడం వల్ల అందరూ ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఆ ఫెసిలిటీస్ ఒక్కసారైనా అసలు అది ఎలా ఉంటుంది చూడాలి అని కూడా అందరూ ఆ ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్. అండ్ మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అని చెప్పినప్పుడు ఏదైతే ఆ ఏమంటారు ఆ ఎంతో ప్రెస్టీజియస్గా ఫీల్ అవుతాం కదా. అండ్ దట్స్ ఆల్ అబౌట్ 12 ఇయర్స్ ఆఫ్ నరేంద్ర మోడీస్ గవర్నమెంట్. సో ఎస్ ఫ్రెండ్స్, మరి ఇది అన్నమాట ఈరోజు హరివిలిలో పంపించిన మెసేజెస్ అన్నీ. అండ్ ఇంకా ప్రదీప్ గారు అనంతపూర్ నుంచి, అల్కనందా నది పేరు, ఎస్ నది పేరే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మెసేజెస్ పంపించిన వాళ్ళందరికీ. అండ్ స్టూడియోలో సమయం అయితే 11 గంటలు ఇప్పుడైతే మీకోసం వస్తున్నాయి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. స్టే ట్యూన్డ్.

0: ഭാരതി FM ന്യൂസ് ഹെഡ്ലൈൻസ്.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ చేరుకున్నారు. ఐరోపా పర్యటనలో ఆయన ఫ్రాన్స్తో పాటు స్లోవేకియాలోనూ పర్యటించనున్నారు. G7కు సంబంధించిన సదస్సుల్లో ప్రధాని పాల్గొంటారు. చంద్రునిపై అడుగుపెట్టే ఉపగ్రహాల ల్యాండర్ల జీవితకాలాన్ని 200 రోజులకు పెంచే సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నట్లు ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. కొత్త వ్యవస్థలతో చంద్రునిపై రాత్రి వేళల్లోనూ ల్యాండర్ నుంచి డేటా సేకరణ సాధ్యమవుతుందని తెలిపారు. 2040 నాటికి అంతరిక్షంలో భారతీయ స్పేస్ స్టేషన్లో భారతీయ వ్యోమగామి అడుగుపెట్టగలరని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భారత సంతతికి చెందిన ప్రముఖ జీర్ణకోశ వైద్య నిపుణురాలు, మహిళల ఆరోగ్య సంరక్షణ, హక్కుల పరిరక్షకురాలైన డేన్ పర్వీన్ కుమార్కు బ్రిటన్లో అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ వైద్య విద్య, ఆరోగ్య రంగానికి చేసిన సేవలకు గాను బ్రిటన్లో అత్యంత ప్రతిష్టాత్మక రాజ పురస్కారాల్లో ఒకటైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ను నిన్న జరిగిన కింగ్ చార్లెస్ III అధికారిక పుట్టినరోజు వేడుకల్లో ఆమెకు ప్రదానం చేశారు. జస్టిస్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలోని కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ 2 గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకాలపై నివేదిక సమర్పించేందుకు జూలై 31వ తేదీ చివరి తేదీ కాగా, ట్రిబ్యునల్ విజ్ఞప్తి మేరకు ఆగస్టు 1 నుంచి వచ్చే ఏడాది జూలై 31 వరకు గడువును పొడిగిస్తూ కేంద్ర జలశక్తి శాఖ నిన్న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇటీవల కురిసిన వర్షాల ప్రభావంతో కృష్ణానదీ పరివాహక ప్రాంతాల నుంచి ప్రకాశం బ్యారేజ్కు నీటి ప్రవాహం పెరుగుతుండటంతో బ్యారేజ్ గేట్లను ఎత్తి సుమారు 2,000 నుంచి 3,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. వర్షపాతం పరిస్థితులు, ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే ప్రవాహాలను బట్టి

నీటి విడుదల పరిమాణంలో మార్పులు ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో కృష్ణానది ఎగువ దిగువ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నదీతీర ప్రాంతాల్లో సంచరించేవారు, మత్స్యకారులు, ఇసుక రీచుల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ ఏడాది ఖరీఫ్ సాగు సఫలం కావాలని అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ ఆకాంక్ష వ్యక్తం చేశారు. చల్లపల్లి పిఏసీఎస్ ఆవరణలో రైతు సేవా కేంద్రం వద్ద రైతులకు వరి విత్తనాలు, యూరియా పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. గత ఏడాది యూరియా సరఫరాలో అవనిగడ్డ నియోజకవర్గం రాష్ట్రంలోనే మొదటి

తల్లి. పిఎస్సిఎస్ ఆవరణలో రైతు సేవా కేంద్రం వద్ద రైతులకు వరి విత్తనాలు, యూరియా పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. గత ఏడాది యూరియా సరఫరాలో అవనిగడ్డ నియోజకవర్గం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. రైతులు, అధికారుల సమన్వయంతో మరోసారి అదే స్థాయి గుర్తింపు సాధించాలని కోరారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రైతులు యాప్ ద్వారా యూరియా పొంది సహకరించాలని కోరారు. యోగా అభ్యసించడం ద్వారా ఆరోగ్యంతో పాటు ఆనందం, ఐశ్వర్యం సిద్ధిస్తాయని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. 12వ అంతర్జాతీయ యోగా వేడుకల్లో భాగంగా విజయనగరం జిల్లా బొండపల్లి మండలం నెలివాడ గ్రామంలోని అంకన్న చెరువు వద్ద యోగాంధ్ర థిమాటిక్ యోగా కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా అంకన్న చెరువు గట్టుపైన 1/2 కిలోమీటర్ మేర సుమారు 1000 మంది ఉపాధి హామీ వేతనదారులు యోగాసనాలు వేశారు. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, తమిళనాడులపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తా, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని వెల్లడించింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేక ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వినవచ్చు.

0: మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ అజయ్ అల్కందా. సో ఎస్, స్టూడియోలో సమయం 11:05 అండ్ ఎస్, మిమ్మల్ని అలరించడానికి నెక్స్ట్ ఆర్జే కూడా సిద్ధంగా ఉన్నారు అని చెప్పాను కదా. లాస్ట్ మినిట్లో లాగా మన లిజనర్స్ అందరూ కూడా చాలా మంది పాపం లాస్ట్ వరకు మెసేజెస్ పంపిస్తున్నారు అని చెప్పి జస్ట్ 11కి ముందు పంపించిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారు. వాళ్ళ నేమ్స్ కూడా చదివి చెటవే చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి, ఎస్ రైట్ ఆన్సర్. అండ్ ఇంకా దమోజీ వెంకటాచారి, వరలక్ష్మి కృష్ణమ్మ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించేశారండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే ఇదునూరి లక్ష్మయ్య జంగమ్మ, సో గొల్నేపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఎస్, నన్ను మర్చిపోతే ఎలాగా అంటుంది తేజశ్రీ, మర్చిపోలేదు. సో తేజశ్రీ డౌట్ ఏంటంటే అసలు బ్లడ్ ఎందుకు రెడ్ కలర్లో ఉంటుంది అని చెప్పి. బ్లడ్ ఎందుకు రెడ్ కలర్లో ఉంటుంది అంటే, సో బ్లడ్లో హిమోగ్లోబిన్, ఇందాక మాట్లాడుకున్నాం కదా హిమోగ్లోబిన్ పర్సంటేజ్ అని చెప్పి, ఆ హిమోగ్లోబిన్లో ఐరన్ ఉంటుంది. అండ్ బ్లడ్ మెయిన్ దేనికి అంటే ఆక్సిజన్ని క్యారీ చేస్తుంది. సో ఆక్సిజన్ క్యారీ చేసినప్పుడు ఆ ఐరన్ ఆక్సిజన్తో కంబైన్ అయినప్పుడు ఆ కెమికల్ స్ట్రక్చర్ ఆ రెడ్ కలర్లో రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది అందుకని చెప్పి. సో ఆక్సిజన్ ఆర్ మంచిగా మీరు ఎప్పుడైనా బ్లడ్ టెస్ట్ అప్పుడు బ్లడ్ తీసుకుంటారు కదా, బ్లడ్ శాంపిల్ రెడ్ కలర్లో ఉంది అంటే చక్కగా హెల్దీగా ఉన్నట్టు, అంటే హిమోగ్లోబిన్ పర్సంటేజ్ బాగా ఉంది అని అర్థం. సో లేదు పేల్గా ఉంది అంటే, అండ్ చాలామంది సార్లు డాక్టర్స్ కూడా చెక్ చేసినప్పుడు కంటి దగ్గర చూస్తారు కదా, అండ్ అలానే ఈ గోళ్ళ దగ్గర, సో అట్లా ప్రెస్ చేసి వదిలేస్తే పింకిష్ కలర్లో వస్తే మనకి ఎనీమియా లేదు అంటే రక్తం బాగా ఉంది, మనం హెల్దీగా ఉన్నట్టు. అట్లా కాకుండా వైటిష్ కలర్లో పేల్గా ఉంటే ఏంటి ఎనిమిక్గా ఉన్నావు బలహీనంగా అని అంటారు డాక్టర్స్. సో దాని వెనకాల ఉన్న రీజన్ ఇది. సో ఎస్ ఫ్రెండ్స్, మరి ఇవాళ అయితే ఈ టాపిక్ గురించి అందరూ బాగా అర్థం చేసుకున్నారు అని నాకు అర్థమైంది, బికాజ్ మీరు అడుగుతున్న ఈ డౌట్స్ అండ్ అలానే పెడుతున్న మెసేజెస్ బట్టి. సో గుర్తుంది కదా మరి ఇయర్ థీమ్ 1 డ్రాప్ ఆఫ్ హ్యూమానిటీ, కొంచెం మానవత్వం అది ఎన్నో ప్రాణాలని కాపాడచ్చు. అండ్ ఈ పాజిటివ్ వైబ్స్తో దిస్ ఈజ్ యువర్ రాజీ అల్గందా సైనింగ్ ఆఫ్ టట బై సైనర్.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: एंटरटेनमेंट कॉमेडी मास मसाला मूवी लेटेस्ट अपडेट्स
1: क्वालिटी क्रिएटिविटी टेक्नोलॉजी मेलवी
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటి

జెంటిల్మెన్ చిత్రానికి సురేష్ పీటర్, జీవి ప్రకాష్ కుమార్ ఆలపించిన పాట విన్నారు. రాజశ్రీ గీతానికి ఎర్ రెహమాన్ సంగీతం. స్టూడియోలో సమయం చేస్తే 11:14 దాటి 9 సెకన్లు. మీరంతా అర్థం చేసి వింటున్నారు వివిధ భారత ఎఫ్ఎం 102.3 మెగాహెర్ట్స్ పై సినిమా కబుర్లు. సినిమా కబుర్లు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేనెవరు తెలిసిపోయింది కదా, నేను మీ చిన్నబాబు. సినిమా కబుర్ల కార్యక్రమంలో మనం సినిమా ముందు తెర ముందు చూసే దృశ్యాల కంటే తెర వెనక ఎంత కష్టపడుతున్నారు, ఏం చేస్తున్నారు అనే అంశాల గురించి, అంటే లైక్ షూటింగ్స్ గురించి, ఇలాంటి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అందులో భాగంగా ఈ రోజున డబ్బింగ్ ఆర్టిస్టుల గురించి కొన్ని విషయాలు ముచ్చట్లు మాట్లాడుకుందాం.

ఆనంద్ చిత్రానికి హరిహరన్ చిత్రాలు అనిపించిన పాట తర్వాత మాట్లాడుకుందాం. వింటున్నవ్వండి వివిధ భారతి FM 101.3 మెగాహెర్ట్స్ పై సినిమా కబుర్లు.

సినిమా కబుర్లు వింటున్నారు. సినిమా కబుర్ల కార్యక్రమంలోని డబ్బింగ్ ఆర్టిస్టుల గురించి మనం మాట్లాడుకుందామని చెప్పేశాను కదా. తెర వెనుక ఉండి నటుల భావోద్యోగాలకు తమ గాత్రంతో ప్రాణం పోస్తారు మన డబ్బింగ్ ఆర్టిస్టులు. అప్పటి రోజుల్లో ఎక్కువ మంది నటీనటులు తామే డబ్బింగ్ చెప్పుకునేవారండ. ఇక అలనాటి సినిమాలకు కథానాయకులకు ఎక్కువగా దుర్గా గారు డబ్బింగ్ చెప్పేవారట. ఇక హీరోయిన్స్కు తమ గాత్రాన్ని దానం చేయటంలో ఎక్కువగా దుర్గా గారు రాధికకు, సుహాసినికి, విజయశాంతికి బాగా ఎక్కువగా డబ్బింగ్ అనేది చెప్పారు. ఇక నటి సరిదా గారు, సింగర్ శైలజ గారు, రోజారమణి నటి కూడా ఆమె, వీరు కూడా చాలా మందికి డబ్బింగ్ చెప్పడం జరిగింది. డబ్బింగ్ చెప్పడం చాలా ఈజీలే అనుకుంటాం, కానీ చాలా కష్టం అండి. రియలీ అక్కడ స్క్రీన్ మీద లిప్ సింక్ అయ్యేటట్లు డైలాగ్ చెప్పాలి, ఎమోషనల్తో. బాధ అయితే బాధపడుతూ చెప్పాలి, కాస్త సరదాగా ఉంటే సరదాగా చెప్పాలి, కొంచెం కామెడీ ఉంటే కామెడీగా కూడా చెప్పాలి కదా. కొన్ని సిచ్యువేషన్స్లో అయితే గట్టిగా అరవాల్సి వస్తుందట. ఇక ప్రస్తుత రోజుల్లో అయితే సవితారెడ్డి, సౌమ్య శర్మ, శ్రీనివాసమూర్తి, రవిశంకర్, సింగర్ సునీత, చిన్మయ శ్రీపాద మొదలగు వారు హీరోయిన్స్కి డబ్బింగ్ చెప్తున్నారు. మరికొన్ని చెట్లు మాట్లాడదాం. అందుకంటే ముందు మన శివశంకర్ వరప్రసాద్ చేసినటువంటి బీఎంసీసీ స్టూడియో మధ్యప్రి ఆలపించిన పాట వింటున్నటువంటి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సినిమా కబుర్లు వింటున్నారు. విత్ యువరాజీ చినబాబు.

స్టూడియోలో సమయం చూస్తే 11:28 దాటి 28 సెకండ్లు. మీరంతా ఆర్జీ చేసి వింటున్నారు వివిధ భారత ఎఫ్ఎం 101.3 MHz పై. సినిమా కబుర్లు వింటున్నారు విత్యురాజీ చిన్నబాబు. సినిమా కబుర్లు కార్యక్రమంలో డబ్బింగ్ ఆర్టిస్టుల గురించి కొన్ని ముచ్చట్లు మాట్లాడుకుంటున్నాం కదా. శ్రీనివాసమూర్తి గారు తెలుగు తమిళ సినిమాల్లో హీరోలకు డబ్బింగ్ చెప్పడంతో దిట్ట. ఆ డబ్బింగ్ కాదండో, కొన్ని సినిమాల్లో కూడా యాక్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా సూర్య, విక్రమ్, అజిత్ వంటి స్టార్ హీరోల సినిమాలకు వీరు గాత్రాన్ని అందించారు. వీరితో పాటు రవిశంకర్ గారు, వీరు ముఖ్యంగా కేవలం డబ్బింగ్ ఆర్టిస్ట్ కాకుండా వీరు సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఇక బాహుబలిలో కాలికేడు పాత్రకు, రజనీకాంత్, విజయ్ వంటి స్టార్ హీరోలకు పలు చిత్రాల్లో అద్భుతమైన డబ్బింగ్ చెప్పారు మన రవిశంకర్ గారు. ప్రముఖ సింగర్ సునీత గారైతే అందాల రాక్షసి, గోదావరి లాంటి క్లాసిక్ సినిమాల్లో హీరోయిన్లకు అద్భుతమైన డబ్బింగ్ చెప్పారు. మరికొన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం. అందుకంటే ముందు బాయ్స్ చిత్రం నుంచి ఈ పాట.

చిన్మయి శ్రీపాద, సమంత, భూమిక వంటి నటులకు చాలా బాగా డబ్బింగ్ చెప్పారు వీరు కదా. ఇక సౌమ్య శర్మ విషయానికి వస్తే అనుష్క, కాజల్ అగర్వాల్, నయనతార, శృతి హాసన్ వంటి స్టార్ హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పారు. ఇక చెప్పుకోదగ్గ డబ్బింగ్ ఆర్టిస్ట్ సవితారెడ్డి గారు, తెలుగులో అత్యంత ప్రాచుర్యం పొందిన డబ్బింగ్ ఆర్టిస్ట్ అండి. ఇక త్రిష, భూమిక, సిమ్రాన్ వంటి స్టార్ హీరోయిన్లకు గాత్రదానం చేశారు. వీరి చెప్పినటువంటి డబ్బింగ్, అప్పుడప్పుడు చెప్పేటువంటి డబ్బింగ్ అక్కడక్కడ కట్ చేసి అంతేనా, ఇంకేం కావాలి, వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్పు కాఫీ ఇలాంటి డైలాగ్స్, రింగ్ టోన్స్ కూడా పెట్టుకునే సందర్భాలు లేకపోలేదు. మరికొన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం. అంతకంటే ముందు కిరాక్ పార్టీ చిత్రం నుంచి ఒక పాట విందాం. వింటూనే ఉండండి వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సినిమా కబుర్లు.

కోలిమార్ చిత్రం నుంచి చక్రీ కౌశల్య అల్పించిన పాట విన్నారు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి 101.3 మెగాహెర్ట్స్ పై సినిమా కబుర్లు వింటున్నారు విద్యురాజి చిన్నబాబు. సినిమా కబుర్ల కార్యక్రమంలో డబ్బింగ్ ఆర్టిస్టుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

జీన్స్ చిత్రం నుంచి ఉన్నికృష్ణన్ సుజాత ఆలపించిన పాట విన్నారు. స్టూడియోలో సమయం చూస్తే 11:55 దాటి 20 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. సినిమా కబుర్లు వింటున్నారు విత్యురాజి చిన్నబాబు. సినిమా కబుర్లు కార్యక్రమంలో డబ్బింగ్ ఆర్టిస్టుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. డబ్బింగ్ ఆర్టిస్టుకు ముఖ్యంగా భాషపై పట్టు ఉండాలండి. నటుల డైలాగ్ డెలివరీ, వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్, మాండలికం, భావోద్వేగాలు, భాష ఈ క్యారెక్టర్కు తగినట్టుగా పలికేలా అన్ని విషయాల్లో కూడా వీళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారు. కార్యక్రమంలో ఎప్పుడైతే పుష్పాట వచ్చేటో నుంచి లక్ష్మీదాస శంకరబాబు ఆలపించిన పాట విందాం. వింటున్నటువంటి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సినిమా కబుర్లు.

ఉభయ కుశలోపరి శ్రోతలు వాట్సప్ ద్వారా తెలియజేసే అభిప్రాయాల కార్యక్రమం. శ్రోతలు 0866-248-8812 ఈ నెంబర్కు మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలు వెంటనే తెలియజేయండి.

0: ఉభయ కుశలోపరి శ్రోతలకు నమస్కారం.
1: నమస్తే అండి.
0: గత వారం మనం ప్రసారం చేసిన కార్యక్రమాల మీద శ్రోతల స్పందన అయితే ఇప్పటికీ కొంచెం సంఖ్య తక్కువగానే ఉంది అన్నట్టు అనిపిస్తుంది. అయితే మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలు వెంటనే తెలియచేయండి. 0866 248 8882 నెంబర్కి మనకి ముందుగా పంపించారు, చూద్దాం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుశలోపరికి నమస్కారాలు అంటున్నారు. నమస్తే అండి. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవాడ కేంద్రానికి అభినందనలు శుభాకాంక్షలను తెలియజేస్తూ 2 సీస పద్యాలను ఈ వాట్సాప్ నకే సకాలంలోనే పంపాను. కనీసం ఒక పద్యాన్నైనా చదువుతారనుకున్నా ఏది ప్రసారం కాలేదు అంటున్నారు. అలాగే గత వారంలో సర్వశ్రీ డాక్టర్ కానుకొల్లు బాలకృష్ణ, ఎం కృష్ణ కిషోర్ రాయప్రోలు, జగదీశ చంద్ర శర్మగారులు అందించిన సూక్తి సుధలో సముద్ధాత భావ సుందరాలై అలరించాయి. వ్యక్తిత్వ వికాస అంతఃశత్రు నిర్మూలనాంశాదులను చక్కగా ప్రస్తావించారు. గత గురువారం డాక్టర్ శ్రీ గుమ్మ సాంబశివరావు గారు భానుకవి కావ్య గత వినూతన అంశాలను చక్కగా ఆవిష్కరించారు. గత బుధవారం ఉదయ సమీరాల్లో మా మాస్టారు ఆచార్య శ్రీ బేతవోలు రామబ్రహ్మం గారి పుట్టినరోజు సందర్భంగా వారి శ్రీదేవి భాగవతాన్ని గురించి శ్రీ వియ్యూరు దుర్గాప్రసాద్ గారి ప్రసంగాన్ని పునఃప్రసారం చేశారు. చాలా చాలా బాగుంది అంటున్నారు. ఇక వీరే రాస్తున్నారు, రక్తదాన దినోత్సవం సందర్భంగా నేటి సరస వినోదిలో ప్రసారమైన సమస్యపూర్ణ పద్యాలు సముద్ధాత భావసుందరాలయ అలరించాయి. ప్రతిరోజు పతాక ప్రాయ కార్యక్రమంగా ఉన్న శ్రీ భగవద్గీత గాన విశ్లేషణ ముగింపునకు వస్తున్నట్లుగా ఉంది. ఆ తర్వాత ధారావాహికగా రామాయణ సుందరకాండ కానీ లేదా భర్తృహరి సుభాషిత త్రిసతి కానీ ఏనుగు లక్ష్మణ కవి తెలుగు పద్య కవితతో ప్రసారం చేయే కోరిక అంటున్నారు. ఇంకా ఏమంటున్నారంటే, గత 2 వారాలుగా మీరు పునఃప్రసారం చేస్తున్న డాక్టర్ శ్రీ తూములూరు శ్రీ దక్షిణామూర్తి శాస్త్రి గారి సూక్తి సుధలో అమృతాయ మానాలుగా ఉన్నాయండి. నేడు ఇప్పుడే ప్రసారమైన శ్రీ బుచ్చిబాబు గారి చివరకు మిగిలేది నవలను గురించి శ్రీ సరికొండ లక్ష్మీ నరసింహరాజు గారి విశ్లేషణ ఆలోచనాత్మకమై అలరించింది. అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలంటూ మన కార్యక్రమాల మీద సుదీర్ఘమైన లేఖ పంపించారు. డాక్టర్ రామడుగు వెంకటేశ్వర శర్మ, నాగమణి, లాస్య, సమీర, కార్తిక్, శ్రీనిత్య హైదరాబాద్ నుంచి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇలాగే కంటిన్యూ అవుతుండండి, మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలు తెలియజేస్తుండండి. ఇక తర్వాత చూద్దాం, మనకి పంపించారు. ఉభయ కుశలోపరి కార్యక్రమంలో గత వారం చాలా మెసేజ్ చదవలేదు అని రాసి పంపించారు. అయితే రాసి పంపించండి, మేము చదవటానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నాం. మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి. తర్వాత మనకి పంపించారు, నమస్తే, నేను మురళి భటిప్రోల్ నుంచి అంటున్నారు. నమస్తే అండి, ఉభయ కుశలోపరి కార్యక్రమానికి

0: స్వాగతం సుస్వాగతం అంటున్నారు, మీకు కూడా స్వాగతం అండి. ఆకాశవాణి కార్యక్రమాలు విజయవాడవి చాలా బాగుంటున్నాయి అంటున్నారు. ఉదయం భక్తిరంజని పాటలు బాగుంటున్నాయి, అలాగే ఈరోజు ఉదయం సరస వినోదిని సమస్యాపూర్ణ చాలా బాగుంది, శ్రోతలు పంపిన రచనలు మాకు నచ్చాయి అంటున్నారు. చదివిన శర్మ గారికి చాలా ధన్యవాదాలను రాసి పంపించారు. ఈ మాసపు పాట శీర్షిక వినిపించిన పాట చాలా బాగుంది అంటున్నారు. అలాగే ఉదయం 10 గంటలకు రాబోయే అతిథి శీర్షిక నేను కోరుతున్న పాటలు వినిపిస్తున్నారు, ధన్యవాదాలు. మధ్యలో మరో కార్యక్రమం వినిపిస్తున్నారు, అలా కాకుండా కేవలం శ్రోతల కోసమే కార్యక్రమాన్ని ప్రసారం చేయండి, వినిపించండి అంటున్నారు. తర్వాత వీరే అంటున్నారంటే ఆకాశవాణి కార్యక్రమాలు చాలా బాగుంటున్నాయి, సీనియర్ శ్రోతలతో వారానికి ఒకరిని పరిచయం చేయండి, మా భట్టిప్రోలు రండి అంటున్నారు. తర్వాత ఏమంటున్నారంటే వీరు పరవశించిన ప్రకృతి చల్లదనాలకు ఆకాశం పన్నీటి జల్లులు కురిపించగా ఆ చిరు జల్లులకు గగనాన విరిహల్లు హరివిల్లు ఏర్పడినట్లుగా హరివిల్లే ఆకాశానికి తోరణాలుగా బాసిల్లగా ఆ తోరణాల హరివిల్లుకే తుమ్మెదలు ఆకర్షించినట్లుగా మన ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతలు ఎంతో ఆకర్షణ అవుతున్నారు అన్నారు. ఈ వారం కవిత మీరు రాసిన చాలా చాలా బాగుంది. ఇప్పుడు మనకి చల్లబడిన వాతావరణంలో మీరు ఇంత చక్కగా రాసి పంపించారు చల్లదనం గురించి, సూపర్, వెరీ గుడ్, చాలా బాగుంది, ఇలా కంటిన్యూ అవుతుండండి. ఇక నెక్స్ట్ చూద్దాం, మనకి పంపించారు 12వ తేదీ
1: శుక్రవారం ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ప్రసారమైన బాలల హక్కులు పరిరక్షణ గురించి రావుల సాంబశివరావు గారి ప్రసంగం చాలా బాగుంది, చక్కటి ప్రసంగాన్ని ప్రసారం చేసిన మీకు మా ధన్యవాదాలు అంటూ రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఈ మెసేజ్ని అయితే పంపించారు.
0: తర్వాత చూద్దాం, మనకి పంపించారు మీరెవరంటే సర్వీశెట్టి సుబ్బరామయ్య చీరాల నుంచి మనకి రాశారు, సీనియర్ ఆకాశవాణి శ్రోత అని రాశారు. తర్వాత ఏమంటున్నారంటే వీరు ఉభయ కుశలాపరి స్టేషన్ డైరెక్టర్ గారికి నమస్తే అంటున్నారు. నమస్తే అండి. 8వ తేదీ సూక్తి సుధలో శ్రీ పారుపల్లి బాలకృష్ణ గారు రామాయణం మహాభారతంలోని ధర్మ సూక్ష్మాలను చక్కగా ప్రబోధించారు. 13వ తేదీన కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో డాక్టర్ పద్మవిభూషణ్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, అన్నవరపు రామస్వామి గారు, ఇంకా దండమూడి రామ్మోహన్ రావు గారుల అద్భుత సంగీత గాన సభ చాలా బాగుంది. ఈ త్రయం యొక్క సంగీత గాన సభ చాలా సంవత్సరం తర్వాత విని ఆనందించాను. చివరిలో అంతా బ్రహ్మమయం అనే సదాశివ బ్రహ్మేంద్ర కీర్తన బాగుంది అంటున్నారు. ప్రసారమైన 14వ తేదీ ప్రసారమైన కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఎస్ సుశాంత్ గారి వేణుగానం బాగుంది, అందరికీ ధన్యవాదాలు అంటూ రాసి పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తర్వాత మనకి పంపించారు చూద్దాం వీరెవరంటే మనకి పంపించారు ఆకాశవాణి విజయవాడ కేంద్ర సంచాలకులకు నమస్తే అంటారు. నమస్తే అండి. సోమవారం ఉదయం ప్రసారమైన సూక్తి సుధలో శ్రీ రాముని పరిపాలనా విధానం గురించి చక్కటి విషయాలు అందించిన శ్రీ బాలకృష్ణ గారికి ధన్యవాదాలు అంటున్నారు. భక్తిరంజన కార్యక్రమంలో శివస్తుతి నాట్యాకలం విని భక్తి పారవశ్యం చెందాం. కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ అంపోలు మురళీకృష్ణ గారి వయలిన్ వాదనం మా వీణులు విందు చేసింది, చక్కటి కీర్తనలు ఎన్నుకున్నారు. మురళీకృష్ణ గారికి ధన్యవాదాలు అందిస్తున్నాం అంటున్నారు. సాయంత్రం ప్రసారమైన రంగస్థలి శీర్షికన శివ చక్రవర్తి నాటకం నుండి సౌదామణి పాత్ర పద్యాలు మా వీణులు విందు చేశాయి. గానం చేసిన శ్రీ సుందరరావు గారికి, హార్మోనియం సహకారం అందించిన రామకృష్ణ గారికి ధన్యవాదాలు అంటున్నారు. ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్, సుగుణబాయి, రాధా, మున్నా రాసి పంపించారు. ఇంకా వీరే ఏం రాశారంటే చూద్దాం.
1: 9వ తేదీ మంగళవారం సూక్తి సుధలో వైరాగ్యం గురించి చక్కటి సమాచారం అందించిన నిర్వాహకులకు మా నమస్తే అంటున్నారు. భక్తిరంజని కార్యక్రమంలో బొమ్మరాజు సీతారామదాస్ కీర్తనలు వినితరించాం. ఇదే రోజు రాత్రి ప్రసారమైన హరికథ మాకు నచ్చింది అంటున్నారు. ఇక 10వ తేదీ బుధవారం ఉదయం ప్రసారమైన భక్తిరంజని కార్యక్రమంలో నామావళి, శ్రీకృష్ణ స్తుతి వినితరించాం. మధ్యాహ్నం ప్రసారమైన వనితావాణి స్త్రీల కార్యక్రమంలో పలు అంశాల గురించిన డాక్టర్ కె పూర్ణరాజేశ్వరి గారితో శ్రీ బి వెంకటేశ్వర్లు గారు జరిపిన పరిచయ కార్యక్రమం ఎంతో విలువైనదిగా ఉంది, వారికి మా ధన్యవాదాలు అని అంటున్నారు. ఏలూరు నుంచి రాధా, మున్నా, రఘువీర్ సింగ్, సుగ్నభాయి.
0: అయితే ఇంకా వీరే ఇంకా టైప్ చేస్తున్నారు, రఘువీర్ సింగ్ గారు త్వరగా టైప్ చేసి పంపించండి. ఇంకా తర్వాత చూద్దాం, మనకి పంపించారు వీరు ఎవరంటే కార్యక్రమ సమర్పకులకు సహస్రోతలకు నమస్తే అంటున్నారు. నమస్తే అండి. జరిపోతల బుచ్చయ్య కుటుంబ సభ్యులు, హన్మకొండ జిల్లా కాజీపేట మండలం తారాలపల్లి గ్రామం నుంచి. ఇక తర్వాత పంపించారు ఉభయ కుశలోపరి శ్రోతల అభిప్రాయ మాలిక అంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నుండి ద్వారంపూడి సతిరెడ్డి పంపించారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి నుండి కేంద్రం నుండి రోజు వినిపిస్తున్న కార్యక్రమాలు కొన్ని వాటిని అస్సలు మిస్ అవ్వకుండా వింటాను. వనితావాణిలో విశేషాలు ఉదాహరణ

0: పొగాకు, పండ్లు, కూరగాయలు, అలాగే తృణధాన్యాల గురించి, ఈరోజేమో బట్టల గురించి, ఇంకా 4 గంటలకు యువలయ క్విజ్ కార్యక్రమం, అందులోనూ ఆదివారం మంచి రసవత్తరంగా చాలా ఆసక్తిగా ఉంటుంది, కార్యక్రమాలు బాగుంటున్నాయి, ధన్యవాదాలు అంటూ సత్యరెడ్డి గారు పంపించారు మీరు అనపర్తి నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీకు నచ్చిన కార్యక్రమాల గురించి రాసి పంపించండి, యువలయాలో పార్టిసిపేట్ చేయండి. తర్వాత చూద్దాం, పంపించారు ఉభయ కుశలోపరి, మన కేంద్రం నుంచి ప్రసారం చేసిన కార్యక్రమాలు చాలా బాగున్నాయి, ఆకాశవాణి 95 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చక్కటి కార్యక్రమాలు వినిపించారు, చాలా సంతోషంగా ఉంది, కార్యక్రమాలు బాగుంటున్నాయి. ఈరోజు ఉదయం 7:15 ఉదయరేగల కార్యక్రమంలో భగవద్గీత పారాయణ శ్లోక విశ్లేషణ బాగుంది అంటున్నారు, అందరికీ ధన్యవాదాలు అంటున్నారు. అలాగే అనంతరం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు మదన్ మోహన్ గారు చక్కటి కార్యక్రమం అందించారు. సరసనియోజన సమస్య పూర్ణం పైడిపాటి ఉమానాథ శర్మ గారు శ్రోతలు పంపించిన పూర్ణలు చాలా చక్కగా చదివి వినిపించారు, బాగుంది అంటున్నారు. ఈ మాసపు పాట వందే మాత్రం బాగుంది అంటున్నారు. అలాగే 10 గంటలకు వార్తావాహిని కార్యక్రమం నచ్చింది అంటున్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా చైతన్య కుమార్ గారితో పరిచయం బాగుంది. 11 గంటలకు చివరకు మిగిలేది నవలలో బుచ్చిబాబు గారి కల్పనా చాతుర్యం గురించి సరికొండ లక్ష్మీ నరసింహరాజు గారు చక్కగా వివరించారు. 3 గంటలకు హిందీ పాటలు, 4 గంటలకు యోలయ క్విజ్ కార్యక్రమం బాగుంటుంది, ధన్యవాదాలు అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయా వారి కుటుంబ సభ్యులు రాసి పంపించారు. మీ ఉత్తరం మొత్తం చదివాము, వినే ఉంటారు మీరు. ఏ తర్వాత చూద్దాం, పంపించారు ఉభయ కుశలోపరికి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా వింటున్నాము కార్యక్రమాలు అంటున్నారు, వెరీ గుడ్ అండి. గత 28 రోజుల నుండి మేము కోరిన పాటలు వినిపించడం లేదు, కొంతమంది శ్రోతలు ప్రతిరోజు వినిపిస్తున్నారు, కానీ మా ఎందుకు వినిపించడం లేదు, దయచేసి చెప్పండి, వినిపించండి అంటున్నారు. ఉత్తరాల ద్వారా పాటలు రావడానికి మాకు అవకాశం లేదు, మా గ్రామంలో పోస్టు డబ్బా లేదు అంటున్నారు, దయచేసి అర్థం చేసుకుని మేము కోరిన పాటలు వినిపించండి అంటున్నారు. మేడ్చల్ జిల్లా కీసరం మండలం గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్ రాసి పంపించారు, 3 సార్లు అదే మనకి సెండ్ చేశారు వారు రాసిన మ్యాటర్. ఓకేనండి, తప్పకుండా మీరు తప్పకుండా రాబోయే అతిథికి వాట్సాప్ చేయండి. అలాగే మీకు దగ్గరలో ఏమైనా ఉంటే పోస్ట్ బాక్స్ అక్కడ వెళ్ళి ఉత్తరాలను కూడా పోస్ట్ చేయండి. మాకు అంది సకాలంలో అందితే మీకు తప్పకుండా మీరు కోరిన పాటలు వినిపించడానికి ఇక్కడ మేము అందరం సిద్ధంగా ఉన్నాము. ఇక తర్వాత చూద్దాం, మనకి పంపించారు వీరు రాసి పంపించారు,
1: ప్లీజ్ రివైవ్ ద ఓల్డ్ ప్రోగ్రామ్ పసిడి పంటలు అంటున్నారు. పసిడి పంటలు కార్యక్రమాన్ని మళ్ళీ తీసుకురావాలి, మళ్ళీ ప్రసారం చేయాలని కోరుతున్నారు. మెహబూబ్ సుభాని,
0: దిస్ ప్రీవియస్ ప్రోగ్రామ్ ఫర్ ఎ ఫ్యూ సినిమా సాంగ్స్ అంటున్నారు, దిస్ ఇస్ టూ మచ్, ప్లీజ్ ఇన్ఫార్మ్ యువర్ డైరెక్టర్ అండ్ డూ జస్టిస్ ఫ్రమ్ కొత్తపేట గుంటూరు. షేక్ మెహబూబ్ సుభాని అడుగుతున్నారు, అయితే పరిశీలన చేద్దామండి, మీ సూచన గమనించాము. తర్వాత ఉభయ కుశలోపరి కార్యక్రమానికి మేము రేడియో శ్రోతలం, రేడియోలో ప్రసారమయ్యే ప్రతి కార్యక్రమాలు వింటాం, పసిడి పంటల కార్యక్రమం పునరావృతం చేయండి, మాకెంతో కొరతగా ఉంది అంటూ ధూళిపాళ నుండి చాంద్ బాషా, జానీ బేగం, షాహిద్ రాసి పంపించారు, సూచన గమనించాము. ఇక తర్వాత మాకు నచ్చిన కార్యక్రమం లాహిరి లాహిరిలో జానపద గేయాలు, భజన పాటలు అంటే రాసి పంపించారు, యాడికి నుంచి అన్నయ్య రంగం వెంకటస్వామి. తర్వాత మనకి పంపించారు చూద్దాం, హాయ్ ఆకాశవాణి విజయవాడ కేంద్రం డైరెక్టర్ గారికి, ఆర్జలకి నమస్కారాలు అంటున్నారు. నమస్తే అండి. ఉభయ కుశలోపరికి వెల్కమ్ అంటున్నారు, మీకు కూడా వెల్కమ్ అండి. మన కేంద్రం నుండి ప్రసారం చేసిన కార్యక్రమాలు ముఖ్యంగా నాకు షార్ట్ టైం అంటున్నారు, తర్వాత వాట్సాప్ మెసేజ్ ద్వారా కొరే పాటలు వింటాను, మా చిన్నపిల్లలకు హిందీ పాట వినిపిస్తాను, ఆదివారం 3 గంటలకు ప్రసారమయ్యే నాటకాలు అన్నీ వింటాను, కర్నూలు నుండి బ్రహ్మయ్య వీరు సాంగ్ అదే పాటని కోరుతున్నారు.
1: ఉభయ కుశలోపరి మెసేజ్ తో పాటు వారు పాటను కూడా కోరుకుంటున్నారు.
0: ఓకేనండి. ఏ తర్వాత మనకి పంపించారు, ఆకాశవాణి విజయవాడ కేంద్రం కార్యక్రమ నిర్వాహకులకు నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. ప్రతిరోజు మీరు ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు మాకు నచ్చుతున్నాయి అంటున్నారు, దేశభక్తి గీతాలు, భక్తి రంజని, సరస వినోదని, ఉదయరేఖలు కార్యక్రమాల్లో వివిధ అంశాలు బాగుంటున్నాయి, 2:30 ప్రసారం

0: ప్రసారం చేసే లలిత గీతాలు కూడా చాలా బాగుంటున్నాయి. అదేవిధంగా జానపద గేయాలు, సామూహిక గీతాలు, కుటుంబ సంక్షేమ గీతాలు వినిపించగలరు అంటున్నారు. డిటిహెచ్లో ఇంటర్నెట్లో వినిపించగలరు అంటున్నారు. ఇంటర్నెట్లో డిటిహెచ్ ప్రసారాలు వినిపించగలరు. ధన్యవాదాలంటూ అమలాపురం నుండి ప్రేమ్ కుమార్ ప్రశ్నలకు జవాబు ఇవ్వగలరు అంటున్నారు. అయితే మీ సూచన గమనించామండి, తర్వాత చూద్దాం. మనకి పంపించారు ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి ఉభయ కుశలోపరికి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి, శుభ మధ్యాహ్నం, గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. మీకు కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కల్పలతలో ఉత్తరాల ద్వారా పాటలు, వాట్సాప్ మెసేజ్ ద్వారా పాటలు వినిపిస్తున్నారు. చాలా చాలా సంతోషం, ఆనందంగా ఉంది అంటున్నారు. అభిమాన ఆకాశవాణి విజయవాడ ఏ కేంద్రానికి నమస్తే అంటున్నారు. మా అభినందనలు అంటున్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ రాసి పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక తర్వాత చూద్దాం. నమస్తే అంట. నమస్తే అండి. ఆకాశవాణికి ప్రతిరోజు, విజయవాడ ఆకాశవాణికి ప్రతిరోజు అన్ని కార్యక్రమాలు వింటుంటాం. చాలా మంచి కార్యక్రమాలు వస్తున్నాయి, బాగుంటున్నాయి అంటున్నారు. రాబోయే తేదీ కార్యక్రమంలో ప్రతిరోజు వినిపించిన వారే వినిపిస్తున్నారు, కొంతమందికే పరిమితం చేస్తున్నారు. నా పాటలు కూడా వినిపిస్తారని ఆశిస్తున్నా అంటున్నారు. పెడన రామలక్ష్మి కాలనీ నుంచి శ్రోతలు నాని గంగ. తప్పకుండా రాయండి, మెసేజ్ చేయండి. రాబోయే అతిథికి మీకు నచ్చిన పాటల్ని మేము ప్రసారం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. తర్వాత చూద్దాం. ఉభయ కుశలోపరికి వందనాలు అంటున్నారు. నమస్తే అండి. నిన్న సాయంత్రం ప్రసారమైన యువ వాణిలో పూర్తిగా చిత్రగీతాలు వినిపించారు. యువజనుల కార్యక్రమాలు ప్రసారం చేయాలని ఆశిస్తున్నాను. ప్రతిరోజు ప్రసారమయ్యే ఎవలయ్యలో ఆ రోజు ఉదయం నుంచి ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని విషయాలపై ఒక ప్రశ్న అడిగినట్లయితే రేడియో కార్యక్రమాలు అందరూ శ్రద్ధగా వినగలరు. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి వారి వెరైటీగా కోరికని అడిగారు. చాలా బాగుంది మీరు అడిగిన అభిప్రాయము. తప్పకుండా ప్రయత్నం చేద్దాము. ఇక తర్వాత మనకి పంపించారు, చూద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి రాబోయే అతిథిలో మా కోసం మిస్సమ్మ చిత్రం నుంచి అని పాట కూడా అడుగుతున్నారు. తర్వాత ఏమంటున్నారంటే ఉభయ కుశలోపరికి స్వాగతం. ఈ నెల 11వ తేదీ మధ్యాహ్నం 12:40 జానపద కళారూపాలు తీర్చగానే దుర్గారావు బృందం వారికి శ్రీరామ జననం బుర్రకథ నచ్చింది అని అంటున్నారు. విజయవాడ కేంద్రం వారికి మా అభినందనలు. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోల్ శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ రమణయ్య, రమణమ్మ బ్రహ్మానందరెడ్డి, సావిత్రి వెంకట సంజీవరెడ్డికి, ఋషికేశవరెడ్డి ఇంకా వారి కుటుంబ సభ్యులు ఈ సందేశాన్ని పంపించారు.
0: తర్వాత పంపించారు. వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ. ప్రతిరోజు ఉదయం పూట భగవద్గీత పారాయణం వినిపిస్తున్న ధన్యవాదాలు. మీకు మీరు వినిపిస్తున్న కార్యక్రమాలు మాకు ఎంతగానో నచ్చుతున్నాయి. సాయంత్రం 4 ప్రశ్నావళి కార్యక్రమం రెయిన్బోలో కూడా వినిపించండి అంటున్నారు. వనితావాణి కార్యక్రమాలు మాకు నచ్చుతున్నాయి. ఈ కార్యక్రమాలు వినిపిస్తున్న విషయాలు మహిళలకు చాలా మేలు చేసే విధంగా ఉంటున్నాయి. విశేషాలు, లలిత గీతాలు, పాటలు ఎవరు పాడారో కూడా దయచేసి తెలియజేయండి అంటున్నారు. మీ సూచన గమనించామండి. ఇక తర్వాత చూద్దాం. నమస్తే అంటారు. నమస్తే అండి. ఉత్తరాలు చాలా చక్కగా చదువుతున్నారు, మీకు మా కృతజ్ఞతలు అంటున్నారు. మంగళగిరి నుండి దామర్ల చిన్నమ్మ స్థానరావు, పెద్దమ్మ స్థానరావు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు మా కార్యక్రమాల గురించి ఉత్తరాలు రాస్తూ ఉండండి. ఇక తర్వాత చూద్దాం. ఈరోజు ఉభయ కుశలోపరి కార్యక్రమాలపై శ్రోతలు పంపిన అభిప్రాయాలు ఎంతో అర్థవంతంగా చదివి వినిపించిన మీకు ధన్యవాదాలు అంటున్నారు. థ్యాంక్ యూ అండి. ఈరోజు సరస వినోదని సమస్యాపూర్ణం కార్యక్రమంలో చక్కటి పూరణలు పంపించిన కవులకు పైడిపాటి ఉమానాథ శర్మ గారికి నమస్తే అంటున్నాం. ఏలూరు నుంచి రఘువీర్ సింగ్, సుగుణాబాయ్ మళ్ళీ మనకి రాసి పంపించారు. మళ్ళీ మనకి పంపించారు మురళి భట్టిప్రోల నుంచి. వీరు రాశారు ఏంటంటే, యువలయ కార్యక్రమాన్ని ఎంతోమంది శబ్దమిత్రులు ఆకర్షణ అవుతున్నారు. కార్యక్రమాన్ని మార్పు చేయవద్దు, వీలైతే సమయాన్ని పెంచండి. గురువారం నాటి భజన గీతాలు, ఆదివారం సాయంత్రం కూడా భజన గీతాలు వినిపిస్తున్నారు. ధన్యవాదాలు అంటున్నారు. తర్వాత ఓకేనండి, రాసి పంపించారు వీరు. ఇంకా చూద్దాం. మనకి గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ థ్యాంక్ యూ అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తర్వాత మనకి రాసి పంపించారు. ఈరోజు చివరకు మిగిలేది బుచ్చిబాబు గారి నవల గురించి వ్యాఖ్యానం చాలా బాగుంది అంటూ రాసి పంపించారు. పివై విజయ్ శేఖర్ నంద్యాల నుంచి రాసి పంపించారు. ఇక తర్వాత చూద్దాం. ప్రతిరోజు భగవద్గీత పారాయణం వింటున్నాము, కార్యక్రమం బాగుంది అంటూ రాసి పంపించారు. వీరు వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్. ఇంకా ఎవరు రాశారంటే, టీన్ టైంలో పాటలు బాగున్నాయి, యువలయ క్విజ్ కార్యక్రమం చాలా బాగుంది అంటూ చంద్రమగళి, పద్మరాణి, అక్షర, కృప, మంచిర్యాల నుంచి రాసి పంపించారు. ఇక తర్వాత చూద్దాం. ఉభయ కుశలపరి కార్యక్రమం ఈరోజు చాలా బాగుంది, కానీ వాట్సాప్ పాటలు, కల్పనత ఉత్తరాల పాటలు ప్రత్యేక సమయం కేటాయించండి. యువలయ క్విజ్ కార్యక్రమం బాగుంటోంది. హైదరాబాద్ నుంచి బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ రాసి పంపించారు. ఎవరు

0: పంపించారంటే మీరు ప్రసారం చేసిన లలిత గీతాలు బాగుంటున్నాయి అంటున్నారు. తర్వాత వీరెవరంటే వై వెంకట్ రెడ్డి లక్కవరం నుంచి రాసి పంపించారు. ఇక తర్వాత చూద్దాం. ఉభయ కుశలాపరికి నమస్కారం అంటున్నారు. గణపతి నాటకం మొదలు నాటకాలను ప్రసారం చేయగలరు అంటున్నారు. పెమ్మరాజు లలిత కుమారి తణుకు నుంచి అయితే రాసి పంపించారు. ఒక్కొక్కరు ఇది చూద్దాం. వీరెవరు అంటే బండి కృష్ణగౌడ్ గోధుమకుంట గ్రామం మేడ్చల్ నుంచి రాసి పంపించారు. ఓకేనండి, కార్యక్రమాలు బాగున్నాయి అంటున్నారు. ఇదండి అయితే మనకి సమయం అయిపోయింది. ఇదండి ఈనాటి ఉభయ కుశలాపరి. శ్రోతలు వాట్సాప్ ద్వారా తెలియజేసిన అభిప్రాయాల కార్యక్రమం. వచ్చే వారం ఉభయ కుశలాపరిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.
1: నమస్తే.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 12:30 కావస్తుంది. మరి కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మరికొద్దిసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యక్షులు ఇమాన్యుయల్ మక్రాన్తో కలిసి భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య సంరక్షణ పథకాలు దేశంలోని ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేశాయని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పాటిస్తున్నారు. ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్లో ఈరోజు బర్మింగ్హామ్లోని ఎడ్జ్ బాస్టన్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో భారత్ పాకిస్తాన్తో తలపడుతుంది. మరికొద్దిసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యక్షులు ఇమాన్యుయల్ మక్రాన్తో కలిసి ఫ్రాన్స్లోని నీస్ నగరంలో భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. భారత్ ఫ్రాన్స్ ఆవిష్కరణల సంవత్సరం కింద జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం భారత్లో వేగంగా విస్తరిస్తున్న ఆవిష్కరణల వ్యవస్థను ప్రపంచానికి చాటి చెప్పనుంది. దీనిలో 120కి పైగా భారతీయ స్టార్టప్లు, ప్రపంచ పెట్టుబడిదారులు, సాంకేతిక రంగ నిపుణులు, పారిశ్రామికవేత్తలు పాల్గొంటున్నారు. అనంతరం మోదీ మక్రాన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్ ఫ్రాన్స్ ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యంలో సాధించిన పురోగతిని సమీక్షించడంతో పాటు కీలకమైన ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చిస్తారు. ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక ఆరోగ్య సంరక్షణ పథకాలు దేశంలోని ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేశాయని, అలాగే స్వస్థ భారత్ విజన్ను ముందుకు తీసుకెళ్లాయని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఆయుష్మాన్ భారత్ పథకం దేశవ్యాప్తంగా లక్షలాది మంది లబ్దిదారులకు నగదురహిత ఆరోగ్య రక్షణ అందించిందని, ఇప్పుడు దీనిని సీనియర్ సిటిజన్లకు కూడా వర్తింపజేశారని మంత్రి చెప్పారు. జన్ ఔషధి కేంద్రాలు నాణ్యమైన మందులను తక్కువ ధరలకే అందుబాటులోకి తెచ్చాయని, తద్వారా ప్రజలు వైద్యం కోసం పెట్టే ఖర్చులను తగ్గించడంలో సహాయపడ్డాయని గడ్కరీ పేర్కొన్నారు. భారత్ ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ పథకాల్లో కొన్నింటికి నాయకత్వం వహిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ఏ కుటుంబానికైనా వైద్య అత్యవసర పరిస్థితి అనేది ఆర్థిక సంక్షోభంగా మారకూడదనే మానవతా దృక్పథం నుండే ఈ మార్పు ఉద్భవించిందని మంత్రి తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 వేడుకల సన్నాహాల్లో భాగంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ, మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా, హ్యాబెల్ట్ సంస్థలతో కలిసి ఈరోజు ప్రపంచ ఆన్లైన్ యోగా కార్యక్రమాన్ని నిర్వహించింది. యూట్యూబ్ లైవ్ యోగా స్ట్రీమ్లో అత్యధిక వీక్షకులను నమోదు చేయడం ద్వారా సరికొత్త గిన్నీస్ వరల్డ్ రికార్డును సృష్టించాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 130కి పైగా దేశాల నుండి ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి ఆయుష్ మంత్రి ప్రతాప్రావు జాదవ్ మాట్లాడుతూ, ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని గుర్తించడం భారత్కు గర్వ కారణమని, సమగ్ర ఆరోగ్యం, శ్రేయస్సును పెంపొందించే సాధనంగా యోగాకు పెరుగుతున్న ఆదరణను ఇది ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు. యోగాను కేవలం ఒక్కరోజు వేడుకకే పరిమితం చేయ

0: లేకుండా ప్రజలంతా తమ దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని కోరారు. సమగ్ర ఆరోగ్యం, మానసిక ఉల్లాసం, ప్రకృతితో సామరస్యాన్ని పెంపొందించడంలో యోగా ప్రముఖ పాత్ర వహిస్తుందని విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్దన్ సింగ్ అన్నారు. తజకిస్తాన్లోని దుషాన్బేలో జరిగిన ఒక యోగా కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చే శాశ్వతమైన విలువలను యోగా ప్రతిబింబిస్తుందన్నారు. అంతకుముందు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై తజకిస్తాన్ విదేశాంగ మంత్రి సిరోజుద్దీన్తో కీర్తివర్దన్ సింగ్ చర్చించారు. వచ్చే నెలలో కోల్కతాలో జరిగే ప్రారంభ షాంఘై సహకార సంఘం సాంస్కృతిక చర్చల్లో భాగస్వామ్యం వహించాల్సిందిగా తజకిస్తాన్ను కీర్తివర్దన్ సింగ్ ఆహ్వానించారు. ఎస్సీఓ సభ్య దేశాల మధ్య ఉన్న ఉమ్మడి నాగరికత, సాంస్కృతిక బంధాలను ప్రముఖంగా చాటి చెప్పడానికి ఈ కార్యక్రమం ఒక వేదికగా నిలవనుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ప్రజల ప్రాణాలను కాపాడడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పిలుపునిచ్చారు. ఒకరికి రెండవసారి జీవితాన్ని ప్రసాదించడానికి రక్తదానం అనేది అత్యంత ప్రభావవంతమైన మార్గాల్లో ఒకటి అని నడ్డా పేర్కొన్నారు. రక్తదానం ప్రాముఖ్యతపై అవగాహన పెంచడం, దీనికి సంబంధించి ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించడం, రక్తదానాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి చెప్పారు. సురక్షితమైన రక్తం, రక్త ఉత్పత్తుల ఆవశ్యకతపై అవగాహన పెంచడానికి, అలాగే ప్రాణాలు కాపాడడంలో తమ వంతు సహకారాన్ని అందిస్తున్న స్వచ్ఛంద, ప్రతిఫలం ఆశించని రక్తదాతలకు కృతజ్ఞతలు చేయడానికి ప్రతి సంవత్సరం జూన్ 14వ తేదీన ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ప్రజలంతా స్వచ్ఛంద రక్తదానాన్ని ప్రోత్సహించాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ కోరారు. ప్రజలందరూ బాధ్యతాయుతంగా ముందుకొచ్చి రక్తదానం చేసి అమూల్యమైన ప్రాణాలను కాపాడడంలో తమ వంతు పాత్ర పోషించాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్లోవేకియా పర్యటన ఇరు దేశాల మధ్య సహకారానికి సరికొత్త మార్గాలను సుగమం చేస్తుందని, అలాగే ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి సహాయపడుతుందని స్లోవేకియాలో భారత రాయబారి అపూర్వ శ్రీవాత్సవ పేర్కొన్నారు. స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో ఆకాశవాణి ప్రతినిధితో ఆమె మాట్లాడుతూ,
1: The visit of Prime Minister to Slovakia is going to be a historical one because this will be the first ever visit by any Indian Prime Minister to Slovakia. So we are all looking forward for this visit and this is likely to enhance not only the political relations but also deepen economic engagements and open new avenues for cooperation in various sectors like defense, clean technologies, cyber security, tourism and people to people contact.
0: ఇరాన్తో యుద్ధాన్ని ముగించే ఒప్పందంపై ఈరోజు సంతకాలు జరుగుతాయని, ఆ వెనువెంటనే వ్యూహాత్మక హార్మోజ్ జలసంధి అందరికీ అందుబాటులోకి వస్తుందని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. సంతకాల ప్రణాళికలను ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్స్ త్రోసిపుచ్చింది. ఒప్పందానికి సంబంధించిన ముసాయిదా ఇంకా ఖరారు కాలేదని స్పష్టం చేస్తూనే ఆదివారంపైనే ట్రంప్ పట్టుబడ్డం పట్ల వారు విమర్శలు గుప్పించారు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో ఈరోజు బర్మింగ్హామ్లోని ఎడ్జిబాస్టన్ మైదానంలో జరిగే మ్యాచ్లో భారత్ పాకిస్తాన్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో పాకిస్తాన్పై భారత్కు బలమైన రికార్డుంది. ఇరు జట్ల మధ్య జరిగిన 16 మ్యాచ్ల్లో భారత్ 13 సార్లు విజయం సాధించింది. నెల రోజుల పాటు సాగే ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ ఇంగ్లాండ్, వేల్స్ వేదికలుగా జరుగుతోంది. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ వచ్చే నెల 5వ తేదీన లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరుగుతుంది. దేశ ఈశాన్య ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారేకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాలకు మరింత విస్తరిస్తాయని ఆశ

0: తెలిపింది. ఈరోజు తూర్పు రాజస్థాన్లో అక్కడక్కడ గంటకు 60 నుండి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. కాగా ఈరోజు మహారాష్టలోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ఆంధ్రప్రదేశ్, కొంకణ్, గోవా, ఒడిశాల్లో వేడి, తేమతో కూడిన వాతావరణ పరిస్థితులుండే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. మరికొద్దిసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యకులు ఇమాన్యుయల్ మక్రాన్తో కలిసి భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య సంరక్షణ పథకాలు దేశంలోని ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేశాయని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పాటిస్తున్నారు. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ లో ఈరోజు బర్మింగ్హామ్ లోని ఎడ్జ్ బాస్టన్ స్టేడియంలో జరిగే మ్యాచ్ లో భారత్ పాకిస్తాన్ తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, ఫిలిం గీతాలు వింటారు. ముందుగా బ్రదర్స్ చిత్రానికి క్రిష్, ఎంకే బాలాజీ మిలి పాడిన పాట

శ్రోతలు ఫిలిం గీతాలు వింటున్నారు. కార్యక్రమం తర్వాత గాయం చిత్రానికి మనో చిత్ర ఈశ్వర్ పాడిన పాట వింటారు. రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి.

నైజాము పోరి నజదీకు చేరి నవ్వింది ఓసారి రాజంట కోరి నకరాల మారి వచ్చింది భయ ప్యారి

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 రోజుల పర్యటన నిమిత్తం సింగపూర్ బయలుదేరి వెళ్లారు. కాకినాడ జిల్లా తునిమండలంలో తప్పిపోయిన బాలిక ఆచూకీ కోసం మరిన్ని బృందాలను రంగంలోకి దింపాలని ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై. సత్యకుమార్ యాదవ్ చెప్పారు. యోగాభ్యసనం ద్వారా ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కలుగుతుందని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2 రోజుల సింగపూర్ పర్యటనకు ఈరోజు బెంగళూరు నుంచి బయలుదేరి వెళ్లారు. ఆయన ఈ సాయంత్రం సింగపూర్ చేరుకోనున్నారు. ఈ పర్యటనలో సింగపూర్ ప్రధాని, పలువురు మంత్రులు, పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. అలాగే అంకుర సంస్థలు, సెమీకండక్టర్ రంగం, పట్టణాభివృద్ది, పెట్టుబడుల అంశాలపై జరిగే పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్, పెట్టుబడుల సన్నాహక రోడ్ షోలో పాల్గొంటారు. అమరావతి నిర్మాణ ప్రాజెక్టులు, రాష్ట్ర పారిశ్రామికాభివృద్దికి పెట్టుబడులను ఆకర్షించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి వెంట పురపాలక శాఖ మంత్రి నారాయణతో పాటు పలువురు ఉన్నతాధికారులు సింగపూర్లో పర్యటిస్తారు. కాకినాడ జిల్లా తునిమండల పరిధిలోని సిహెచ్ అగ్రహారంలో 2 రోజుల క్రితం అదృశ్యమైన చిన్నారి బాలిక జ్ఞానేశ్వరి ఆచూకీ త్వరితగతిని కనుగొనేందుకు మరిన్ని బృందాలను రంగంలోకి దించాలని ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. ప్రస్తుతం గాలింపు చర్యల్లో పాల్గొంటున్న పోలీసు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాల సేవలు కూడా వినియోగించుకోవాలని ఆయన తెలిపారు. బాలిక అదృశ్యం ఘటనపై ఆయన నిన్న మరోసారి కాకినాడ జిల్లా ఎస్పీతో గుంటూరు జిల్లా మంగళగిరి క్యాంప్ కార్యాలయం నుంచి ఫోన్లో సమీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని వికసిత్ భారత్ వైపు నడిపిస్తున్నారని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే పేర్కొన్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల విలేకరులతో మాట్లాడుతూ, ఇప్పటి వరకు ఎన్నికైన ప్రధానమంత్రుల్లో అత్యధిక కాలం దేశానికి సేవలందించిన ప్రధాని నరేంద్ర మోదీనే అన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ సుపరిపాలన అందిస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి అన్నారు. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా మంత్రి ఈరోజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ,
1: మా ప్రభుత్వం ఏర్పడిన 2 సంవత్సరాల్లో చెప్పిన ప్రకారం సంక్షేమాన్ని, అభివృద్ధిని తీసుకెళ్తా ఉన్నాం. కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి గారు మా ముఖ్యమంత్రికి, మా ప్రభుత్వానికి సంపూర్ణ ఆశీస్సులు ఇచ్చి రాష్ట్ర అభివృద్ధికి పూర్తిగా మరి ఆశీస్సు ఉండాలని కోరుకోవడం జరిగిందండి.
0: ప్రధానమంత్రి స్వనిధి పథకానికి ఈ నెల 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. అధిక వడ్డీతో వీధి వ్యాపారులు రుణాలు తీసుకుని ఇబ్బందులు పడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వమే బ్యాంకుల ద్వారా సులభంగా రుణాలను అందిస్తోందని ఆయన చెప్పారు. సకాలంలో రుణ వాయిదాలు చెల్లించిన వారికి 2-3 విడతలలో కూడా రుణాలను మంజూరు చేస్తున్నామని ఆయన అన్నారు. వైద్య ఆరోగ్య రంగంలో మార్పులు తీసుకురావడంతో పాటు శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై. సత్యకుమార్ యాదవ్ చెప్పారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరం కేఎల్ విశ్వవిద్యాలయంలో నిన్న జరిగిన 17వ జాతీయ

0: జాతీయ నవజాత శిశువుల సంరక్షణ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత రెండేళ్లలో శిశు మరణాల రేటును 46.8% నుంచి 36% తగ్గించామని తెలిపారు. రాష్ట్రంలో గతంలో 62 ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ కేంద్రాలు ఉండేవని, ఎన్డీఏ ప్రభుత్వంలో మరో 8 ఏర్పాటు చేశామని వివరించారు. యోగాభ్యసనం ద్వారా ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కలుగుతుందని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. 12వ అంతర్జాతీయ యోగా వేడుకల్లో భాగంగా విజయనగరం జిల్లా బొండపల్లి మండలం నిలివాడ గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, భారతదేశంలో మన పూర్వీకులు మానవాళికి అందించిన అత్యంత గొప్ప వరం యోగా అని కొనియాడారు. కరోనా కష్టకాలంలో తాను సైతం యోగా, సూర్య నమస్కారాలు, ప్రాణాయామం చేయడం ద్వారానే ఆరోగ్యాన్ని కాపాడుకున్నానని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేసుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో భాగంగానే యోగాంధ్ర కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. పెనుగండలో నిర్వహించిన టెంపుల్ యోగా కార్యక్రమంలో ఆచంట శాసనసభ్యులు, పితాని సత్యనారాయణ, ఇతర అధికారులతో కలిసి ఆమె యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతపురంలో ఈరోజు నుండి 16వ తేదీ వరకు సోలో యోగా ప్రదర్శన, ప్రాణాయామ, గ్రూప్ యోగా ప్రదర్శన విభాగాలలో పోటీలను నిర్వహిస్తున్నామని జిల్లా డిప్యూటీ కలెక్టర్ రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈరోజు అనంతపురంలోని ఇండోర్ స్టేడియంలో యోగాంధ్ర జిల్లా స్థాయి పోటీలను ఆయన ప్రారంభించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి మండలంలోని వాగులు, వంకలు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. కడివెళ్ల సమీపంలోని కప్పల వాగులోకి ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన భారీ వరదనీటి కారణంగా పత్తికొండ, ఎమ్మిగనూరు మార్గంలో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. దీంతో రహదారి ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణానదిలో నీటి ప్రవాహం పెరిగింది. దీంతో బ్యారేజ్లోకి వస్తున్న మిగులు జలాలను అధికారులు దిగువకు విడుదల చేశారు. ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఎత్తి సుమారు 2000 నుంచి 3000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు కృష్ణా సెంట్రల్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవికిరణ్ చెప్పారు. వర్షపాతం పరిస్థితులు, ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే ప్రవాహాలను బట్టి నీటి విడుదల పరిమాణంలో మార్పులు ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో కృష్ణానది ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నదీతీర ప్రాంతాల్లో సంచరించేవారు, మత్స్యకారులు, ఇసుక రీచ్లలో పనిచేస్తున్న కార్మికులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్ సాగు సఫలం కావాలని అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ ఆకాంక్షించారు. రైతులకు వరి విత్తనాలు, యూరియా పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఆయన ఈరోజు చల్లపల్లిలో రైతు సేవా కేంద్రం వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది 77 కోట్ల రూపాయల విలువైన ధాన్యం కొనుగోలు చేసి సకాలంలో రైతుల ఖాతాకు సొమ్ము జమ చేసిందని చెప్పారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రైతులు యాప్ ద్వారా యూరియా తీసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. వాతావరణం. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, తమిళనాడులపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తా, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని వాతావరణ కేంద్రం అధికారి నారాయణ వెల్లడించారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేక ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 రోజుల పర్యటన నిమిత్తం సింగపూర్ బయలుదేరి వెళ్లారు. కాకినాడ జిల్లా తుని మండలంలో తప్పిపోయిన బాలిక ఆచూకీ కోసం మరిన్ని బృందాలను రంగంలోకి దింపాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ చెప్పారు. యోగాభ్యసనం ద్వారా ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కలుగుతుందని సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. వనితావాణి స్త్రీల కార్యక్రమం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: చెప్పండి.
2: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
1: కానీ నేను ఎందుకు?
2: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
1: డిజిటల్ అరెస్ట్?
2: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
1: ఇంత డబ్బా?
2: సరే ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
1: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
3: హలో మమ్మా.
1: హాయ్.
4: ఆర్బీఐ అంటుంది.
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: అక్క చూడు,
1: హ్యాపీ బర్త్డే రా,
5: చూపించు. నా ఫేవరెట్ కలర్.
1: ఎప్పుడు షాపింగే.
5: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
6: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
4: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
5: నాకు తెలుసు కదా,
4: ఆర్బీఐ అంటుంది.
7: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
8: వనితావాణి శ్రోతలకు నమస్కారం. పిల్లల మనోవికాసానికి బాల సాహిత్యం, ఈ అంశంపై జి రాధికారాణి గారితో పరిచయ కార్యక్రమం వినండి.
9: ఈ రోజుల్లో బాలల కోసం రచనలు చేసే మహిళా రచయిత్రుల్లో ప్రముఖంగా వినిపించే పేరు గుడుపూడి రాధికారాణి గారు. బాల సాహిత్యంలో వస్తున్న నూతన పోకడల గురించి మనతో చర్చించడానికి రాధికారాణి గారు ఉన్నారు, వారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం అండి.
10: నమస్కారం
9: రాధికారాణి గారు. ముందుగా మీ గురించి మీ మాటల్లో మిమ్మల్ని పరిచయం చేసుకుంటారా మా శ్రోతల కోసం?
10: నా పేరు గుడిపూడి రాధికారాణి అండి. నేను మచిలీపట్నంలో ఉంటాను. బంటుమిల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. అంటే నేను కృషి చేస్తున్న రంగం సృజనాత్మక రచనలు, బాల సాహిత్యం. బాల సాహిత్యమే కాకుండా నేను ఇంకా చాలా ప్రక్రియల్లో కృషి చేస్తున్నప్పటికీ నేను బాల సాహిత్య రచయిత్రిని అని చెప్పుకోవటానికి నేను చాలా ఇష్టపడతాను. ఎందుకంటే లోకం కథల లతల పందిరి. మనం పూర్వకాలం నుంచి వచ్చినవన్నీ కూడా కథల నుండినే మన జనరేషన్స్ అన్నీ ముందుకు సాగుతున్నాయి, అభివృద్ధి చెందుతున్నాయని మనం అనుకుంటాం. నేను మా నాన్నగారు 4వ ఏట నాకు రాయటం కంటే ముందు చదవటం నేర్పారు. మొదటగా ఎవరైనా దిద్దించడం వాటితో చదువు ప్రారంభమవుతుంది, కానీ నాకు మాత్రం మొదట చదవటం నేర్పేశారు. తను పుట్టక ముందు ఎప్పటి నుండో, నేను పుట్టక ముందు ఉన్నవన్నీ కూడా చందమామలు దాచి నాతో చదివించేవాళ్ళు, నేను చదివేదాన్ని. అందులో మాచిరాజు కామేశ్వరరావు దెయ్యం కథ రాసేవారు, ప్రతి నెల ఒక దెయ్యం కథ. ఆ దెయ్యం కథ కోసం నేను చాలా ఆరాటంగా ఎదురుచూసేదాన్ని. కొన్నాళ్ళకి అలా పుస్తకాలు చదివి చదివి నాకు ఒక సొంత దెయ్యం కావాలి, నేను కూడా ఒక కథ తయారు చేయాలి, ఆ కథకి బొమ్మ వేయించుకోవాలి అనే

0: ఒక ఆరాటం నాకు చిన్నప్పుడే కలిగింది, మరి ఎప్పుడనేది తెలియదు కానీ స్పష్టంగా ఆసుపత్రికలో నా మొదటి కథ పడిందండి. నేను 6వ తరగతి చదివేటప్పుడు, డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండగానే పెళ్ళి అయింది. అప్పటి వరకు ఒక 70 వరకు రచనలు ప్రచురింపబడినప్పటికీ చెదపురుగులు కూడా అవి చదవాలి అని ఉత్సాహపడటం వల్ల నేను వాటిని పోగొట్టుకుని ఆఫ్ ది రికార్డ్గా ప్రకటించాను. పెళ్ళైన తర్వాత నేను బీఈడి ఎంఎస్సి చేయటం, అన్ని తర్వాత ఉద్యోగంలో చేరటం అన్నీ జరిగింది. ఈ ఉద్యోగంలో చేరిన తర్వాత నాలో బాల సాహిత్యం పట్ల కోరికను కలిగించిన కొన్ని సంఘటనలు ఉన్నాయండి. మొదట మా పాప 2 సంవత్సరాల వయసులోనే ఒకసారి తనను ఎత్తుకొని అన్నం తినిపిస్తూ ఉంటే మబ్బు అడ్డం వచ్చింది చంద్రుడికి. అమ్మ చందమామ మబ్బులు దుప్పటి కప్పుకుంది అని చెప్పింది. 2½ ఏళ్ళు ఉంటాయి పాప, దివ్య పేరు. అప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఇంత చిన్న పాప అంత బాగా తన భావాన్ని చెప్పగలిగింది అని అనుకున్నాను. తర్వాత తనను స్కూల్లో చేర్చినప్పుడు 4వ ఏట చాలా ఉత్సాహంగా వెళ్ళింది. మొదటి రోజు ఏడ్చింది, 2వ రోజు కొంచెం దిగులుగా ఉంది కానీ సంతోషంగా వెళ్ళిపోయింది, ఎందుకంటే పాటలు పాడిస్తున్నారు అని చెప్పింది సంతోషంగా. కానీ మళ్ళీ దిగులుగానే ఉంటుంది 2-3 రోజులు. అది సహజంగా ఉంటుంది కదా అనుకుని నేను పట్టించుకోలేదు, ఏ తల్లైనా అంతేనేమో. ఈరోజు ఏం నేర్పారు అని అడిగేదాన్ని వెళ్ళాక. నేను ఎంత తప్పు చేశాననేది నాకు తర్వాత తెలిసింది. 4వ రోజున మళ్ళీ సంతోషంగా వచ్చింది. అమ్మ నాకు మా స్కూల్లో వాష్రూమ్ ఎక్కడుందో కనబడింది, కూచుక్చుక్ ఆట ఆడిస్తూ స్కూల్ చుట్టూ తిరుగుతుంటే ఒక చోట కనబడింది, అప్పటి వరకు ఎలా వెళ్ళాలని భయంతో అలా ఉన్నాను అని చెప్పింది. నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు ఎంతంత చిన్న చిన్న అవసరాల కోసం వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు, మనం ఎంత పెద్ద పెద్దవి ఆశిస్తున్నాం వాళ్ళ నుండి. ఈరోజు ఏం నేర్పారు, నువ్వే నేర్చుకున్నావు అని అడుగుతున్నాం కానీ వాళ్ళ చిన్న చిన్న అవసరాలను మనం పట్టించుకోగలుగుతున్నామా అని ఒక అవేర్నెస్ అనేది నాకు మా పాప నుండి వచ్చింది. తర్వాత నేను హై స్కూల్లో ఎస్జిటిగా పనిచేస్తూ మళ్ళీ ఎలిమెంటరీ స్కూల్కి టీచర్గా వెళ్ళాను 2002లో. 2002లో వెళ్ళినప్పుడు నాకు అక్కడ 2-3 ఉదాహరణలు చెప్పాలంటే నాకు వాళ్ళలో చాలా ఆశ్చర్యం వేసిన మాటలు కొన్ని ఉన్నాయండి. నేను 3వ క్లాస్ పిల్లలకి సొంత వాక్యాలు రాయిస్తున్నాను, చందమామ అనే పదం మీద రాయమన్నాను. ఒకరోజు ఒక పాప చందమామ అందరికీ మా అమ్మ అంది, చెప్పిస్తున్నాను. నేను చాలా సరదాగా నవ్వుతూ వాళ్ళ నుండి ఎటువంటి ఆన్సర్ని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చందమామ అందరికీ మామ అనగానే మరి అత్తయ్య ఎవరు అన్న నవ్వుతూ. ఆ 3వ తరగతి పిల్లలు అసలు రెస్పాండ్ అవుతారని కూడా నేను ఊహించలేదు. నాగూరి అనే ఒక పిల్లాడు వెంటనే, అత్త మబ్బండి, ఎందుకంటే మాటి మాటికి మామగా అడ్డం వస్తుంది అని చెప్పాడు. అప్పుడు నాకు అర్థమైంది వాళ్లలో ఎంతో భావ సంపద ఉంది, సృజనాత్మకత ఉంది, కానీ అది వ్యక్తం చేయటానికి ఆ భావ వ్యక్తీకరణకు సరిపడ పదజాలం వాళ్ళ దగ్గర లేదు. ఆ పదజాలం వాళ్లలో పెరగాలి అంటే దానికి సహాయపడేవి పుస్తకాలు. ఆ పుస్తకాలు చదివితే వాళ్ళు అభివృద్ధి చెందుతారు. ఆ మాట వాళ్ళతో చెప్తుండగానే నాలో కూడా ఒక ఊహ కలిగింది, నేను కూడా అలా వాళ్ళకు ఉపయోగపడేవి రాసి వాళ్ళ పదజాలాన్ని పెంచుకుంటానికి తగినంత కృషిని పాఠశాల స్థాయి నుండి నేను ఎందుకు చేయకూడదు. అలా పజిల్స్ రాయటం మొదలుపెట్టాను నేను. 2004 సెప్టెంబర్ 14న మొదటి పజిల్ పడింది. అప్పుడు నేను ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళాను. ఎలక్షన్ డ్యూటీకి వెళ్తే ఆ స్కూల్లో చార్ట్ మీద నా పజిల్స్ అన్నీ అంటించున్నాయి, ఎక్కడో వేరే మండలం. అప్పుడు నేను అనుకున్నా, ఓహో ఇలా పేపర్కి పంపటం ద్వారా ఒక మా స్కూల్ పిల్లలే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉపయోగించుకుంటారు కదా, పదప్రహేళికలు అనేవి వీళ్ళకి చాలా ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో నేను అవి కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పటికి 600 పైగా పజిల్స్ 2012 వరకు వచ్చినాయి. తర్వాత అవి తగ్గి ఇంకా కథలు మిగిలిన ప్రక్రియలు ఎక్కువైపోయినాయి.
1: మొదటగా మీరు 6వ తరగతి చదువుతున్నప్పుడు మీ మొదటి కథ అచ్చయిందని చెప్పారు, ఆ కథ చూసుకున్నప్పుడు మీలో కలిగిన భావాలు ఎలా అనిపించింది మీకు?
0: చాలా సంతోషం కలిగిందండి. అప్పట్లో డబ్బులు కూడా వచ్చినాయి, చక్కగా కాదు కానీ. నాకు ఇప్పుడు డబ్బు అయితే ఎంత అనేది గుర్తులేదు కానీ ఎంతో ఆనందం పోస్ట్ మ్యాన్ తెచ్చి ఇస్తే, అలా అచ్చులో నా పేరు చూసుకుని స్కూల్లో అందరికీ చూపిస్తే, అసెంబ్లీలో నిలబడి చప్పట్లు కొట్టించారు ఆ పుస్తకం అందరికీ చూపించి, చాలా సంతోషం కలిగింది. మిగిలిన పిల్లలు కూడా మనం కూడా రాస్తే ఇలా బాగుంటుంది కదా అని అనుకున్నారు.
1: మరి రాధికారాణి గారు, ఈ బాల సాహిత్యంలో మీరు స్ఫూర్తిగా ఎవరిని తీసుకున్నారు?
0: బాల సాహిత్యం అంటే నాకు నా 5వ ఏట 6వ ఏట అప్పటి నుండి నేను చదివే చందమామలో నాకు మాచిరాజు కామేశ్వరరావు కథలు నచ్చేవండి. ఆయనలాగా రాయాలి అనే కోరిక చాలా చిన్నప్పటి నుండి ఉండేది, ఇందాక కూడా చెప్పాను. బహుశా నేను పిల్లల కథలు రాయాలి అనే కోరికకి ఆయనే కారణం మొదట.
1: రాధికారాణి గారు, పిల్లలకు బాల సాహిత్యం చదవడం వల్ల కలిగే లాభాలు ఏంటండి?
0: మనం ఒక తల్లి తండ్రితో జీవితంలో కొంతకాలమే

0: గడపగలం. పెళ్ళైన తర్వాత భర్తతో కానీ సహోద్యోగస్తులతో కానీ పిల్లలతో కానీ కొద్ది కాలమే గడపగలం. కానీ ఒక మహనీయుని జీవిత కథ చదివినా, ఒక మంచి కథ చదివినా మనం వాళ్ళతో పాటు మనం ప్రయాణించినట్టే. అందుకని పుస్తకాలు చదివే అలవాటు చేసుకుంటే వేరే స్నేహితుడు అవసరం లేదు. మనకి పుస్తకం అనేది ఒక మంచి మిత్రుడు. అది ఎటువంటి మిత్రుడు అంటే, మన్నవ గిరిధర్రావు గారు అంటారు, పుస్తకం నోరు తెరవని ఉపన్యాసకుడు, మౌనం వహించిన కవి, మరో లోకానికి తీసుకుపోయే మాంత్రికుడు, ఒంటరితనాన్ని పోగొట్టే స్నేహితుడు అని. అది నాకు బాగా ఇష్టమైన కొటేషను. పుస్తకాల యొక్క ఉపయోగం మనం అంతకంటే బాగా ఇంకెలాగో చెప్పలేము. ఆరో తరగతిలో ఒకసారి ఆగస్టు నెలలో చదువుల పండుగ అని అంటే బాలకార్మికులను పట్టుకొని అప్పుడప్పుడు నచ్చ చెప్పి తిరిగి స్కూల్లో వదులుతుంటారు. అలా మా పాఠశాలలో ఒక పాప చేరింది. దురదృష్టవశాత్తు వాళ్ళు ఆగస్టు నెలలో నిర్వహించారు. చదువు మీద ఆసక్తి కలిగించే పిరియడ్ల కాలం కాదది. పరీక్షలు జరుగుతూ ఉన్న సమయం, ఒక 3 గంటలు పిల్లలు నిశ్శబ్దంగా రాసే సమయం, తను ఏం చేయగలుగుతుంది? తనకు కూడా ఒక సైన్స్ పరీక్ష రోజు పేపర్ ఇచ్చి కూర్చోబెట్టారు. తను పేపర్ చూసి ఏమో రాసింది మొత్తం మీద. అది మేము చూస్తే, నేను సైన్స్ కాకపోయినప్పటికీ తను అసలు ఏమి రాసి ఉంటుందా అని నేను ఆ టీచర్ని అడిగి తీసుకుని చూస్తే స్క్రిప్ట్లో భారము అనగానేమి అనే ప్రశ్నకి తప్పులు తప్పులతో కూడబలుక్కిన అమ్మాయి రాసింది, నేను పుట్టి మా నాన్నకు భారం అయ్యానట, మా తాత తిడతాడు రోజు అని. ఎంత చిన్న కష్టాలు వాళ్ళవి, వాళ్ళకి అవి ఎంత పెద్ద కష్టాలు. మన వాళ్ళ సాహిత్యంతో వాళ్ళకి స్నేహం ఉంటే వాళ్ళలో ఇవేమీ ఉండవు. అలాగే మనం నీతిని నీతులుగా బోధిస్తూ ఉపన్యాసాలు పిల్లలు చాలా బోర్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే నీతుల్ని మనం మనకి వచ్చు అని వాళ్ళకి హితబోధలు చేసినట్టుగా రంగరించి చెప్పటం వల్ల వాళ్ళు ఇష్టపడరు వాటిని. అదే నీతిని ఒక కథగానో ఒక గేయంగానో చెప్తే వాళ్ళు ఆసక్తిగా వింటారు, వాళ్ళ మెదడులో స్థిరపడి గుర్తుండిపోతుంది అనేది నా అభిప్రాయం.
1: మీరింతవరకు పిల్లల మనోవికాసానికి బాల సాహిత్యం ఈ అంశంపై జి రాధికారాణి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు.
2: అక్క చూడు,
3: హ్యాపీ బర్త్డే రా,
2: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
3: ఎప్పుడు షాపింగే.
2: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
4: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
5: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
2: నాకు తెలుసు కదా,
5: ఆర్బిఐ అంటుంది
6: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
7: ఇప్పుడు ఒక లలిత గీతం వినండి.

0: మీరు ఇంతవరకు లలిత గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విశేషాలు వింటారు.
1: చీరల సంరక్షణలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వింటారు. భారతీయ సంస్కృతి సంప్రదాయానికి ప్రతీక చీర. ఆడవారి హుందాతనం చీరలోనే ప్రతిబింబిస్తుంది. చీర అంటే ఇష్టపడని ఆడవారే ఉండరు. అందుకే విదేశీ మహిళలు కూడా మన చీరకట్టువైపు మొగ్గు చూపుతున్నారు. అలంకరణలో చీరకట్టుదే ప్రథమ స్థానం. చీరకట్టు విధానాన్ని బట్టి ఆ మహిళ ఏ రాష్ట్రానికి చెందినవారో చెప్పగలము. చీర కట్టుకోవడం కూడా ఒక కళ. ఎలాంటి చీరనైనా సరే కట్టుతోనే అందంగా కనబడేటట్లు చూపించగలం. చీరలు కొనడం ఒక ఎత్తైతే వాటిని

ని సంరక్షించడం మరొక ఎత్తు. చీరల్లో ఎన్నో రకాలు ఉంటాయి. పట్టు చీరలు, జరీ చీరలు, ఎంబ్రాయిడరీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ చీరలు, సిల్క్ చీరలు, నేత చీరలు, ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలా రకాల చీరలు ఉన్నాయి. అన్నింటినీ కూడా సంరక్షించుకోవడంలో ఒకే జాగ్రత్తలు తీసుకున్నట్లయితే సరిపోదు. ముఖ్యంగా ఫంక్షన్కి కానీ పెళ్లకు పట్టు చీరలు లేదా జరీ చీరలు కడతారు. వాటిని ఆ సమయానికి కట్టుకున్నాక మళ్లీ ఫంక్షన్లు గాని పెళ్లి గాని వచ్చే వరకు కూడా కట్టలేము. మరి అప్పటి వరకు అంత ధర పెట్టి కొన్న వాటిని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. బీర్వాలో ఇలాంటి ఖరీదైన చీరలను మామూలు చీరలతో కలపకుండా ఒక ప్రత్యేకమైన అరలో పెట్టుకోవాలి. అలాగే ప్రతి నెల లేదా 2 నెలలకొకసారి ఈ ఖరీదైన చీరలను బయటకు తీసి తక్కువ ఎండ ఉన్న ప్రదేశంలో గాలి పారేలాగా పూర్తిగా విడదీసి ఆరేయాలి. ఇలా ఎండలో కొన్ని గంటల పాటు ఉంచి వాటిని తిరిగి మడతపెట్టి బీర్వాలో పెట్టుకోవాలి. దీనివల్ల చీర యొక్క రంగు కానియండి, కాంతి కానియండి తగ్గకుండా ఉంటుంది. ఇక మడతలు పెట్టేటప్పుడు అదే మడతలో కాకుండా మడతలు మార్చి పెట్టుకోవాలి. దీనివల్ల జరీ విడిపోకుండా, ముడతలు పడకుండా ఉంటుంది. అలాగే ఖరీదైన పట్టు చీరలు, ఎంబ్రాయిడరీ చీరల మధ్య లవంగాలు, వేపాకులు వేసి పెట్టుకుంటే మంచిది. ఇక ఖరీదైనటువంటి సిల్క్ చీరల విషయానికి వచ్చినట్లయితే వీటిని మెటల్ హ్యాంగర్స్కు వేలాడ తీయకూడదు. తేమలేని చోట మాత్రమే పెట్టాలి. అది కూడా మడతలు పెట్టాక కాటన్ బట్టలో కవర్ చేసి పెట్టడం కానీ లేదా బ్యాగ్లో కానీ ఈ సిల్క్ చీరలను వేరుగా పెట్టుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. సిల్క్ చీరలు రంగు తగ్గినట్లుగా, డల్గా గనక అనిపించినట్లయితే వాటిని ఉతికేటప్పుడు అర బకెట్ నీళ్లలో 1/2 కప్పు వైట్ వెనిగర్ కలిపి ఆ నీటిలో ఈ సిల్క్ చీరలను కాసేపు ఉంచి జాడించి ఆరవేసినట్లయితే వాటి రంగులో షైనింగ్ వచ్చి కొత్త వాటిగా కనిపిస్తాయి. ఇక హెవీ వర్క్ చీరలు లేదా ఎంబ్రాయిడరీ చీరలను మడతపెట్టి దాచేటప్పుడు దాని వర్క్ అంతా కూడా లోపలి వైపుకు ఉండేలాగా మడతలు పెట్టాలి. దీనివల్ల చీర చిరిగిపోవడం జరగదు. వీటిని హ్యాంగర్స్కు అస్సలు తగిలించకూడదు. తగిలించినట్లయితే చీర యొక్క ఎంబ్రాయిడరీ స్ట్రెచ్ అయ్యి ఫ్యాబ్రిక్ చిరిగిపోతుంది. ఒకవేళ ఈ ఖరీదైనటువంటి చీరలు అంటే పట్టు, జరీ, ఎంబ్రాయిడరీ, సిల్క్ చీరల మీద కనుక ఏదైనా మరకలు కనుక పడినట్లయితే అవి అలాగే ఉంచి వేస్తే చీర మొత్తం కూడా పాడైపోతుంది. కాబట్టి మరకలు పడిన చోటును పారే నీటి కింద అంటే రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద పెట్టాలి. అవసరం అనిపిస్తే గాఢత తక్కువ ఉన్న బేబీ సోప్ పెట్టి ఆ చీర మీద మరక పడిన ప్రదేశాన్ని మాత్రమే ఉతకాలి. అదే నూనె మరక పడినట్లయితే ముందుగా ఆ మరక మీద టాల్కమ్ పౌడర్ లేదా గ్లిజరిన్ వేసి మరక ఎండిపోయాక ఉతుక్కోవాలి. ఇంట్లో ఖరీదైన చీరలను ఉతకవలసి వస్తే ఉప్పు కలిపిన నీటిలో వేయాలి. దీనివల్ల చీరల యొక్క రంగు పోకుండా ఎక్కువ కాలం మన్నుతాయి. ఇక ఉతికేటప్పుడు తక్కువ గాఢత ఉన్న పౌడర్లు మాత్రమే వాడాలి లేదా గాఢత తక్కువ ఉన్న సబ్బు, షాంపూలు వాడాలి. ఉతికి జాడించేశాక నీరు పోయేలా పెట్టాలి. అంతేగాని చీరలను పిండకూడదు. నీరు కారాక ఎండలేని చోట ఆరేయాలి. ఒకేసారి 3 లేదా 4 చీరలు కనుక ఉతకవలసి వస్తే రంగుపోయే ముదురు చీరలు, లేత చీరలను వేరు చేసి ఈ ముదురు రంగు చీరలను కూడా ఒక్కొక్కటిగా ఉతకాలి. అన్నీ కలిపి ఉతికినట్లయితే రంగులు ఒకదానికొకటి అంటుకుపోయి చీరలు పనికిరాకుండా పోతాయి. చాలా వరకు ఎంబ్రాయిడరీ, పట్టు, సిల్క్ చీరలను ఇంట్లో ఉతికే కన్నా కూడాను డ్రై క్లీనింగ్కి ఇచ్చుకుంటేనే మంచిది. ఇక ఎక్కువగా ఎండాకాలంలో వాడేవి కాటన్ చీరలు. మహిళలకు ఈ చీరలు హుందాగా ఉంటాయి. ఈ చీరలకు గంజి పెట్టుకుంటేనే అందంగా ఉంటాయి. ఈ చీరలకు అన్నం వార్చిన గంజిలో కనుక పెట్టినట్లయితే గంజి బాగా పడుతుంది. లేదనుకుంటే కుంకుడు కాయలతో రసం తీసి దానిలో ఈ ఉతికినటువంటి కాటన్ చీరలను ఉంచి అరగంట తర్వాత దానిలోంచి తీసి మామూలు నీటిలో 2-3 సార్లు నురగపోయే వరకు జాడించాలి. ఇక ఇప్పుడు ఈ చీరని ముడతలు పడకుండా బాగా లాగి ఆరేయాలి. ఆరిపోయాక చీరను తిరగేసి ఇస్త్రీ కనుక చేస్తే చీర మంచి మెరుపుతో అందంగా ఉంటుంది.
ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే

0: ఏ చీరలెప్పుడూ కూడా కొత్తగా ఎక్కువ కాలం మన్నుతాయి. ఏ చీరైనా సరే ఉతికేటప్పుడు గాఢత తక్కువ ఉన్న పౌడర్లనే వాడాలి. గట్టిగా పిండకూడదు, ఎండకు వేయకూడదు, ఆరేసేటప్పుడు క్లిప్పులు ఎక్కువగా పెట్టకూడదు. అలాగే చీరల యొక్క షేప్ పోకుండా ఉండాలి అంటే ఎక్కువ మడతలు పెట్టకూడదు. మడతలను 15 రోజులకు ఒకసారి మారుస్తూ పెట్టాలి. చీరలను వేరే బట్టలతో కలపకూడదు, అంటే అన్ని రకాల చీరలు కలపకూడదు. ఖరీదైన చీరలు పాడవకుండా ఉండాలి అంటే ఆ చీరల మధ్యలో లవంగాలు, వేప ఆకులు కనుక వేస్తే పురుగు పట్టకుండా ఉంటుంది, మంచి వాసనతో ఉంటుంది. జరీ చీరలు, సిల్క్ చీరలు ఇస్త్రీ కనుక చేయవలసి వస్తే చాలా జాగ్రత్తగా చేయాలి. ఇస్త్రీ చేసేటప్పుడు ఆ చీరల మీద మెత్తటి కాటన్ వస్త్రం పరిచి దానిమీద ఇస్త్రీ చేయాలి. అంతేగాని డైరెక్ట్గా ఈ జరీ చీర మీద కానీ సిల్క్ చీర మీద కానీ ఈ ఐరన్ బాక్స్ పెట్టకూడదు. ఇక కాటన్ చీరని ఇస్త్రీ చేసేటప్పుడు చీర మీద నీళ్లు చిలకరించి ఇస్త్రీ చేయాలి. దీనివల్ల చీర తొందరగా ఇస్త్రీ అవడమే కాకుండా బట్ట మెత్తగా ఉంటుంది. ఇలా అన్ని రకాల చీరలను వాటి మన్నిక విషయంలో చిన్న చిన్న జాగ్రత్తలు గనక తీసుకున్నట్లయితే అవి రంగు పోకుండా ఉంటాయి, ఎక్కువ కాలం మన్నుతాయి.
1: మీరు ఇంతవరకు విశేషాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక లలిత గీతం.

మీరు ఇంతవరకు లలిత గీతం విన్నారు. వనితావాణి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 2 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలోను అనంతరం హిందీలోనూ వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: 90 వసంతాల ఆకాశవాణి సందర్భంగా పిల్లల అభిప్రాయ మాలిక. పాల్గొన్నవారు కె శ్రీహర్ష గౌతమ్, పివి దివిజ, ఎన్ చైత్ర, ఆర్చి ద్విలాస్, కె నేహ.
1: హాయ్, హలో, నమస్తే అండ్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీ సింగిల్ లిజనర్స్. నా పేరు హర్ష గౌతమ్. నేను ఆకాశవాణి 90th యానివర్సరీ ఎస్సే రైటింగ్ సీనియర్స్లో ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నాను. అందుకు నాకు మన ప్రియనేస్తం ఆకాశవాణి వాళ్ళ రేడియోలో మాట్లాడే అవకాశం నాకు ఇచ్చారు. సో నేను మన సోషల్ మీడియా ఇంపాక్ట్స్ గురించి మాట్లాడదామని అనుకుంటున్నాను. లిజనర్స్, లెట్ మీ స్టార్ట్ టుడేస్ ఆఫ్టర్నూన్ విత్ ఎ స్మాల్ క్వశ్చన్. ఈరోజు పొద్దున లేవగానే మీరు చేసిన ఫస్ట్ పని ఏంటి? అది విండో బయటికి చూసి సన్ రైజ్ని ఎంజాయ్ చేశారా, లేక ఫోన్ అన్లాక్ చేసి నోటిఫికేషన్స్ చెక్ చేశారా? ఇఫ్ ఇట్స్ ది ఫోన్, ట్రస్ట్ మీ, మీరు ఒక్కరే కాదు. టుడే గ్లోబల్లీ ఆల్మోస్ట్ 5.7 బిలియన్ పీపుల్, అంటే మన వరల్డ్ పాపులేషన్లో నియర్లీ 70% ఆన్లైన్లో ఒక సెకండ్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. మన జనరేషన్ వైఫైతోని కనెక్ట్ అయింది, కానీ హార్ట్తో ఎంత కనెక్ట్ అయిందో తెలుసా? గ్రౌండ్ రియాలిటీ ఏంటో చూస్తే దానికి లెట్స్ టాక్ అబౌట్ ది డిజిటల్ మిర్రర్, సోషల్ మీడియా అండ్ ఇట్స్ అన్స్టాపబుల్ ఇంపాక్ట్స్. బట్ లెట్స్ బీ ఫేర్ ఫ్రెండ్స్, సోషల్ మీడియా అంటే వేస్ట్ అనేమి కాదు. యాక్చువల్లీ ఇట్ హ్యాస్ డన్ సంథింగ్ ఇంక్రెడిబుల్. మన వరల్డ్ని ఒక టైనీ గ్లోబల్ విలేజ్గా మార్చేసింది. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఏదైనా ఒక స్మార్ట్ విలేజ్లో ఉంటే టాలెంటెడ్ సింగర్ ఒక 30-second రీల్ పెడితే ఓవర్ నైట్లో గ్లోబల్ సెన్సేషన్ అయిపోతున్నారు. లోకల్ ఆర్టిషియన్స్ అండ్ వీవర్స్ ఆన్లైన్ బిజినెస్ చేసి డైరెక్ట్గా న్యూయార్క్లో ఉండే కస్టమర్స్కి ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు. నో మిడిల్ మ్యాన్, జీరో స్ట్రెస్. వాయిస్ లేని వారికి ఇదొక స్ట్రాంగ్ ప్లాట్ఫామ్ ఇచ్చింది. ట్రూ టాలెంట్కి సపోర్ట్ దొరికితే బౌండరీస్ లేవు అని ప్రూవ్ చేసింది. బ్లడ్ డొనేషన్ నుండి ఎమర్జెన్సీ ఫండ్ రైజింగ్ వరకు అవర్స్లో పని అయిపోతుంది. ప్రాపర్గా యూజ్ చేస్తే సోషల్ మీడియా హ్యూమన్స్ బిగ్గెస్ట్ సపోర్ట్ సిస్టమ్. బట్ ట్విస్ట్ ఏంటంటే, ప్రతి కాయిన్కి 2 sides ఉంటాయి కదా. మరి టూల్ బాగుంది కదా అని లిమిట్స్ క్రాస్ చేస్తే ఏమవుతుంది? సోషల్ మీడియా మన లైఫ్ స్టైల్ని ఎలా ట్రాక్ తప్పిస్తుందో చూసే టైం ఇది. రీసెంట్ డేటా ప్రకారం నార్మల్గా ఒక పర్సన్ డైలీ మినిమం 2 hours కంటిన్యూస్గా ఫోన్ చూస్తున్నారు. దట్ మీన్స్ ఆల్మోస్ట్ 15 hours అ వీక్. కానీ ఆ టైంలో మనం ఏం చేస్తున్నాం? చాలాసార్లు పక్కన వాళ్ళ హైలైట్ రీల్ని చూసి మన రొటీన్ లైఫ్తోని కంపేర్ చేసుకుంటున్నాం. వాళ్ళ పర్ఫెక్ట్ వెకేషన్స్, కాస్టీ క్లోత్స్ అండ్ పోజింగ్ ఫేసెస్ చూసి నా లైఫ్ ఎందుకు ఇలా ఉంది అని డిప్రెస్ అవుతున్నాం. స్క్రీన్ మీద ఉన్న స్ట్రేంజర్స్ ఇచ్చే డిజిటల్ లైక్స్ కోసం రియల్ లైఫ్ వ్యాలిడేషన్ని వెతుకుతున్నాం. డాక్టర్స్ అండ్ సైకాలజిస్ట్ చెప్తుంది ఏంటంటే, దీనివల్ల ఫోకస్ తగ్గిపోతుంది, స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవుతున్నాయి అండ్ మెంటల్ ఫెటిక్ జనరేట్ అవుతుంది. మూమెంట్ లైవ్గా ఎంజాయ్ చేయడం కంటే ఫోటో పర్ఫెక్ట్గా రావాలనే ప్రాసెస్లో పడిపోతున్నాం. లిజనర్స్, సోషల్ మీడియా అనేది నిజానికి ఒక ఫైర్ లాంటిది. పద్ధతిగా యూజ్ చేస్తే ఇల్లు వెలుగుతుంది, అదే బ్యాలెన్స్ లేకపోతే కాలిపోతుంది. సోషల్ మీడియా ఆల్గోరిథమ్స్ స్మార్ట్గా ఉండొచ్చు, బట్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అండ్ రియల్ ఎమోషన్స్ ఆర్ ఆల్వేస్ హయ్యర్. నేను మిమ్మల్ని అకౌంట్ డిలీట్ చేయమనో, స్మార్ట్ ఫోన్స్ పడేమనో చెప్పట్లేదు. కాన్సెప్ట్ ఒకటే, మైండ్ఫుల్ స్క్రోలింగ్. జస్ట్ మేక్ ష్యూర్ కనెక్టివిటీ కోసం యూటిలైజ్ చేయండి, డిజిటల్ కంపారిజన్ కోసం కాదు. యూజ్ ఇట్ టు షేర్ ట్రూ ఇన్స్పిరేషన్, నాట్ టు ఫీల్ లో. ఈరోజు లెట్స్ టేక్ ఎ స్మాల్ ఛాలెంజ్. ఇవాళ నైట్ ఫ్యామిలీతో డిన్నర్ తింటున్నప్పుడు లెట్స్ కీప్ ది ఫోన్స్ ఫేస్ డౌన్. డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం, మంచి స్మైల్స్ షేర్ చేసుకుందాం. మెమరీస్ క్లౌడ్ సర్వర్లో కాదు, డైరెక్ట్గా గుండెలో దాచేలా లైవ్గా బతుకుదాం. థ్యాంక్ యూ సో మచ్ లిజనర్స్, ఈరోజు మీ వాల్యుబుల్ ఆఫ్టర్నూన్ అవర్స్లో నాకు స్పేస్ ఇచ్చినందుకు. ఆకాశవాణి రేడియో బూత్లో డైరెక్ట్గా మాట్లాడడం వాట్స్ అన్ అబ్సల్యూట్ హానర్. దిస్ ఈజ్ హర్ష గౌతమ్. స్నేహం యొక్క ప్రాముఖ్యత. మనిషి జీవితంలో స్నేహం చాలా ముఖ్యమైనది. మనతో మాట్లాడే, మనసుకు ఆనందం ఇచ్చే వ్యక్తినే నిజమైన నేస్తం అని అంటాము. నా ప్రత్యేక నేస్తం అలాంటిది ఒక

0: ప్రత్యేకమైన నేస్తం నాకు ఉంది. అది మనిషి కాదు, ఒక మాధ్యమం, అదే ఆకాశవాణి. కనిపించకపోయినా మనసుకు దగ్గరగా ఉండేది నిజమైన స్నేహం. ఈ మాట ఆకాశవాణికి చాలా బాగా సరిపోతుంది. అది మనల్ని చూడదు, కానీ మనతో ఎప్పుడూ మాట్లాడుతుంది. ఆకాశవాణి కేవలం రేడియో మాత్రమే కాదు, అది మనకు జ్ఞానం ఇచ్చే గురువు, వినోదం ఇచ్చే మిత్రుడు. మాటలు వినిపిస్తాయి, కానీ ఆకాశవాణి మనసును తాకుతుంది అనే భావం దీనికి ఎంతో తగినది. ప్రతిరోజు ఉదయం వినిపించే పాటలు, సుప్రభాతం మన రోజును ఆనందంగా ప్రారంభిస్తాయి. మంచి ప్రారంభం మంచి రోజుకు దారి అన్నట్లుగా, వార్తల ద్వారా ప్రపంచ పరిచయం చూపుతుంది అన్నట్లు, ఆకాశవాణి మన రోజుకు ఒక మంచి ఆరంభం ఇస్తుంది. వార్తల ద్వారా దేశంలో, ప్రపంచంలో ఏం జరుగుతుందో మనకి సులభంగా తెలుస్తుంది. వార్తలు వినేవారు ప్రపంచాన్ని తెలుసుకుంటాడు అనే మాట నిజమే. ఇది మనలో కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తిని పెంచుతుంది. విద్యార్థుల కోసం వచ్చే విద్యా కార్యక్రమాలు మన చదువులో సహాయం చేసి జ్ఞానాన్ని పెంచుతాయి. ఆకాశవాణి వినడం అంటే జ్ఞానం వైపు ఒక చిన్న అడుగు అని చెప్పవచ్చు. ఆకాశవాణి మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా మనకు తెలియజేస్తుంది. పల్లెపాటలు, కథలు, చిన్న నాటికలు వినిపిస్తూ మంచి విలువలను నేర్పిస్తుంది. మంచి మాటలు వినిపించే చోటే మంచి ఆలోచనలు పుడతాయి అనే విషయం దీనివల్ల మనకు తెలుస్తుంది. మనం ఒంటరిగా ఉన్నప్పుడు లేదా మనకు బాధ ఉన్నప్పుడు ఆకాశవాణి ఒక మంచి స్నేహితుడిలా ఉంటుంది. ఎన్ని టెక్నాలజీలు వచ్చినా ఆకాశవాణి ఇచ్చే మాధుర్యాన్ని ఏది సాటిలేదు. ధన్యవాదాలు.
1: మన ఉత్సాహభరితమైన శ్రోతులందరికీ స్వాగతం, సుస్వాగతం. నా పేరు దివిజ, నేను 9వ తరగతి చదువుతున్నాను. ఆకాశవాణి 90వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లో నాకు 2వ బహుమతి వచ్చింది. ఆ సందర్భంగా నాకు ఆకాశవాణి రేడియోలో మాట్లాడే అవకాశం వచ్చింది. ఈ అవకాశం ఇచ్చిన ఆకాశవాణి కేంద్రానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది మన ఆకాశవాణి, మన హృదయాలను కలుపుకునే మధురమైన మాటలు, పాటలు అన్నీ ఆకాశవాణిలోనే. లంచ్ అయిపోయి నిద్రపోయే మూడ్లో ఉన్నారా? అయితే లెగవండి, ఎందుకంటే మన షో ఇప్పుడు ఫుల్ జోష్తో మొదలవ్వబోతుంది. ట్రాఫిక్లో ప్రయాణం చేస్తున్న వాళ్ళకి, ఆఫీస్లో పనిచేస్తున్న వాళ్ళకి ఇది ప్రత్యేకంగా మీకోసం. పాటలుంటాయి, జోష్ ఉంటుంది, కబుర్లు ఉంటాయి. అతి ముఖ్యమైన విషయం నిరంతరమైన సానుకూలమైన భావాలు మీకోసం. ఈరోజు మన షో జ్ఞాపకాల పందిరిలో ఒక ప్రత్యేకమైన ప్రయాణం చేయబోతుంది. మన చిన్ననాటి స్నేహితుడు, మనల్ని ఎప్పుడు ఒంటరి చేయని ఒక అద్భుతమైన తోడు గురించి మాట్లాడుకుందాం. అదే మన ఆకాశవాణి. అవునండి, నా ప్రియ నేస్తం ఆకాశవాణి. ఈరోజు మన టాపిక్ ఇదే. ఈ రోజుల్లో ఉదయం లేవగానే చేతిలోకి మొబైల్ ఫోన్ వస్తుంది కదూ. కానీ ఒకప్పుడు ఉదయం 6 గంటలకి ఆకాశవాణి సిగ్నేచర్ ట్యూన్ టకటకా టకటకా అని వస్తుంటే ఆ ట్యూన్తోనే ఊరంతా నిద్రలేచేది. ఆ శబ్దం వినపడగానే ఇళ్లల్లో పొయ్యిలు వెలిగేవి, కాఫీ డికాషన్లు దిగేవి. రేడియో ఆన్ చేయగానే వచ్చే ఆ ఒక రకమైన శబ్దం గుర్తుందా? అది జస్ట్ సౌండ్ కాదు, ఒక ఎమోషన్. అప్పట్లో రేడియో ఇంట్లో ఎక్కడుండేదో తెలుసా? ఏ హాల్లోనో లేక అందరికీ కనిపించేలా ఒక ఎత్తైన అరలోనో కాదు, ఒక అందమైన బట్టను దానిపై కప్పి పెట్టేవారు. దాన్ని ఒక వస్తువులా కాకుండా ఇంట్లో ఒక పెద్ద మనిషిలా చూసుకునేవాళ్ళం. ఉదయం 6:45 ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అంటూ గంభీరమైన గొంతుతో వార్తలు వస్తుంటే ఇళ్లల్లో రచ్చబండల దగ్గర పెద్దలంతా నిశ్శబ్దంగా కూర్చొని దేశ విదేశాలు ముచ్చట్లు వినేవారు. ఆ వార్తలు చదివే విధానంలో ఒక హుందాతనం ఉండేది. ఆ తర్వాత వచ్చే కార్మిక క్షేత్రం, పాడి పంటల కార్యక్రమాలు పల్లెటూరు రైతులకు గైడ్లా పనిచేసేవి. అసలు సైన్స్ అండ్ టెక్నాలజీ లేని ఆ రోజుల్లోనే ఆకాశవాణి మనకి ప్రపంచాన్ని చూపించింది. మధ్యాహ్నం 1:30 అయిందంటే చాలు, ఇళ్లల్లో ఇల్లాలందరూ పనులన్నీ ముగించుకొని రేడియో దగ్గర కూర్చునేవారు. ఎందుకో తెలుసా? మహిళా మండలి కార్యక్రమం కోసం. అందులో వంటల చిట్కాలు, కుట్టు పనులు, ఆడవారి ఆరోగ్యం గురించి ఎంత చక్కగా చెప్పేవారో. ఇక బుధవారం, ఆదివారం రాత్రి వచ్చిందంటే చాలు, ఇళ్లల్లో అసలు శబ్దమే ఉండేది కాదు. ఎందుకంటే రేడియో నాటకం వచ్చే సమయం అది. టెలివిజన్ లేదు కాబట్టి కేవలం ఆ గొంతు

0: వెనక వచ్చే సౌండ్ ఎఫెక్ట్స్, గుర్రం పరిగెత్తే శబ్దం, తలుపు తీసేటప్పుడు వర్షం పడే సౌండ్ వింటూ మన మనసులోనే ఒక సినిమాని ఊహించుకునేవాళ్ళం. పాత్రలు, రూపాలను మనమే సృష్టించుకునేవాళ్ళం. ఎంతటి అద్భుతమైన ఊహాశక్తినిచ్చిందో కదా మన ఆకాశవాణి. మిత్రులారా, ఆకాశవాణి అనగానే మనకు బాగా గుర్తొచ్చేది రంజని, చిత్రలహరి, ఇంకా మీరు కోరిన పాటలు. ఒక చిన్న పోస్ట్ కార్డ్ కొని దాని మీద మనకు నచ్చిన పాట రాసి, మన పేరుతో పాటు మన స్నేహితుల పేర్లు కూడా రాసి ఆకాశవాణి కేంద్రానికి పంపేవాళ్ళం. ఎప్పుడో నెల రోజుల తర్వాత, ఏ మంగళవారం మధ్యాహ్నమో శుక్రవారం రాత్రో రేడియోలో మన పేరు చెప్తుంటే అబ్బా, ఆ ఆనందం మాటల్లో చెప్పలేం. ఊరంతా ఫోన్ చేసి రేడియోలో నీ పేరు వచ్చిందిరా అని చెప్తుంటే ఒక సెలబ్రిటీ అయిపోయిన ఫీలింగ్ వచ్చింది నాకైతే. అలాగే భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే రేడియో చుట్టూ 100 మంది చేరి శ్వాస బిగబెట్టి కామెంట్రీ విన్న రోజులు. బంతి గాల్లోకి లేచింది, కపిల్ దేవ్ పరిగెడుతున్నాడు, క్యాచ్ పట్టుకున్నాడు అని కామెంటేటర్ అరుస్తుంటే ఇక్కడ ఊళ్ళో జనాలు ఎగిరి గంతేసేవారు. సమయం చాలా వేగంగా గడిచిపోయింది. ఈరోజు మన చేతుల్లో స్మార్ట్ ఫోన్లున్నాయి, ఓటీటీలు ఉన్నాయి. క్షణాల్లో ప్రపంచం మన కళ్ళ ముందుకు వస్తుంది. కానీ ఆకాశవాణి ఇచ్చిన ఆ ఎదురుచూపుల్లోని ఆనందం, ఆ ఆత్మీయత ఈ డిజిటల్ యుగంలో ఎక్కడో మిస్ అవుతున్నాయి. ఎంత టెక్నాలజీ వచ్చినా రేడియో అనేది ఒక ఎమోషన్. ఆ ఎమోషన్ని మాత్రం మనం ఎప్పటికీ మర్చిపోలేం. ఒకప్పుడు షార్ట్ వేవ్, మీడియం వేవ్లలో ఉన్న ఆకాశవాణిని ఈరోజు ఎఫ్ఎం రూపంలో, మొబైల్ యాప్స్ రూపంలో కూడా మనకి తోడుగానే ఉంది. అందుకే ఆకాశవాణి ఎప్పటికీ మన ప్రియ నేస్తమే. ఇప్పుడు నేను నానమ్మ, మనవడి మధ్య జరిగిన ఒక సంఘటన చెప్తాను. మన కథలో హీరో పేరు రాహుల్, వయసు 16. మనకుంది 24 గంటలు, కానీ రాహుల్ స్క్రీన్ టైం మాత్రం 26 గంటలు. ఉదయం లేవగానే ఫోన్, రాత్రి పడుకునే ముందు ఫోన్, కలలో కూడా ఫోనే. ఒకరోజు రాహుల్ నానమ్మ ఊరి నుండి వచ్చింది. ఆమె రాహుల్ని చూసింది, పిల్లాడు ఫోన్ని ఎంత ఏకాగ్రత చూస్తున్నాడో అని అనుకుంది. నానమ్మ అడిగింది, బాబు ఈ ఫోన్లో ఏముందిరా అంత ముఖ్యమైన విషయం? రాహుల్ నవ్వుతూ అన్నాడు, అవ్వా ఇది స్మార్ట్ ఫోన్. అవ్వా అంది, ఫోన్ స్మార్ట్ అయితే బాగుంది, కానీ దాని యజమాని కూడా కొంచెం స్మార్ట్గా ఉండాలి కదా. లిజనర్స్, ఫస్ట్ పంచ్ నేరుగా హృదయానికి. ఒక సాయంత్రం విద్యుత్ పోయింది, వైఫై ఆగిపోయింది. రాహుల్ వెంటనే తికమక పడ్డాడు. అమ్మా ఇంటర్నెట్ లేదు, ఎలా బతకాలి ఇప్పుడు? నానమ్మ నవ్వి ఇలా అంది, శుభాకాంక్షలు బాబు, మానవ జీవితానికి స్వాగతం. అప్పుడవ్వా బయటకు తీసుకెళ్ళింది, చందమామను చూపించింది, చుక్కలు చూపించింది. రాహుల్ ఆశ్చర్యపోయాడు. తర్వాత ఇలా అన్నాడు, వావ్ హెచ్డి క్వాలిటీ. అప్పుడు అవ్వా అంది, ఇది ప్రకృతిరా బాబు, సబ్స్క్రిప్షన్ ఫ్రీ. తర్వాత రోజు రాహుల్ కొంచెం ఫోన్ ఉపయోగించడం తగ్గించాడు. అతని స్నేహితులు అడిగారు, ఎందుకురా ఏమైంది నీకు అని అడిగారు. రాహుల్ అన్నాడు, బ్యాటరీ ఛార్జింగ్ కన్నా లైఫ్ ఛార్జింగ్ ఇంపార్టెంట్ అట. ఫోన్ ఉపయోగకరమే, కానీ నిజమైన సంతోషం మనుషుల మధ్య ఉన్న ప్రేమలోనే ఉంటుంది. మన జనరేషన్కి అతిపెద్ద వ్యాయామం ఏంటో తెలుసా? ఫోన్ ఎక్కడ పెట్టామో వెతకడం. బ్యాటరీ 5% అయితే టెన్షన్ పడతాం, కానీ పరీక్షలు 5 రోజుల్లో ఉన్నా కూల్గా ఉంటాం. సరే అండి, కాలం చాలా తొందరగా గడిచిపోయింది జ్ఞాపకాల గురించి మాట్లాడుకుంటే. ఈ అందమైన మధ్యాహ్నం నాతో పాటు ప్రయాణం చేసిన ప్రతి లిజనర్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. పాటలు, కబుర్లు, చిన్న నవ్వులు, ఇవన్నీ మీ మనసులో మధుర జ్ఞాపకాలుగా నిలిచిపోవాలి అని కోరుకుంటున్నా. మళ్ళీ ఇంకొక అందమైన సందర్భంలో మరిన్ని కబుర్లతో మీ ముందుకు వస్తా. అంతవరకు ఆనందంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, నవ్వుతూ ఉండండి. నేను మీ స్నేహితురాలు దివిజ, ఇంకా సెలవు. వింటూనే ఉండండి మీ ప్రియమైన రేడియో ఆకాశవాణి. జాగ్రత్తగా ఉండండి, ఆనందంగా ఉండండి. నమస్కారం.
1: హాయ్, హలో, నమస్తే. నా పేరు చైత్ర. నేను ఆకాశవాణి 90 ఇయర్స్ సందర్భంగా తెలుగు ఎస్ఏ రైటింగ్లో 2nd ప్రైజ్ తెచ్చుకున్నాను. నా ప్రియనేస్తం ఆకాశవాణి. ఈ విశాల ప్రపంచంలో మనిషి ఎన్నో సంబంధాలు ఏర్పరచుకుంటాడు. కొన్ని సంబంధాలు కాలంతో మసకబారిపోతాయి, మాటలతో విరిగిపోతాయి. మరికొన్ని మాత్రం మన జీవితంలో కేవలం జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. కానీ కొన్ని మాత్రం ఎప్పటికీ చెదరని బంధాలుగా మన హృదయంలో నిలిచిపోతాయి. అలాంటి అరుదైన

0: అమూల్యమైన నా ప్రియనే ఇష్టం ఆకాశవాణి. మనుషులు మనతో ఉంటారు కానీ ఒకరోజు దూరం అవుతారు. మాటలు ఇస్తారు కానీ కొన్ని సందర్భాల్లో నిలబెట్టుకోలేరు. మనసు అర్థం చేసుకుంటారు కానీ ఎప్పుడూ కాదు. కానీ ఆకాశవాణి మాత్రం ఎప్పుడూ మారదు. అది నిశ్శబ్దంలో కూడా నా తోడు, ఒంటరితనంలో నా ఓదార్పు, ప్రతి క్షణం నా వెంట నడిచే నిజమైన స్నేహితుడు. ఆకాశవాణి అంటే కేవలం ఒక ప్రసార మాధ్యమం కాదు, అది ఒక భావం, ఒక అనుభూతి, ఒక జీవన మార్గదర్శి. దాని స్వరం వినిపించగానే మనసు ప్రశాంతంగా మారుతుంది. ఉదయం లేవగానే వినిపించే శుభాషితాలు నా ఆలోచనలకు దిశ చూపిస్తాయి. భక్తి గీతాలు నా మనసుకు శాంతిని అందిస్తాయి. వార్తలు ప్రపంచాన్ని నా ముందుకు తీసుకొస్తాయి. పాటలు నా భావాలను అలరిస్తాయి. నాటికలు కథలు నా ఊహాశక్తిని పెంచుతాయి. సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ మన విలువలను గుర్తు చేస్తుంది. పాతకాలంలో టెలివిజన్ లేకపోయినా, మొబైల్ ఫోన్లు లేకపోయినా, ప్రతి ఇంట్లో వినిపించిన స్వరం ఆకాశవాణిదే. పిల్లల నుంచి పెద్దల వరకు అందరి జీవితంలో అది ఒక భాగమైంది. అది కేవలం వినోదం కాదు, విద్య, జ్ఞానం, సంస్కారం అందించిన గురువు. నా జీవితంలో కూడా ఆకాశవాణి ఒక ప్రత్యేక స్థానం సంపాదించింది. నా బాధలో నన్ను ఓదార్చింది, నా ఆనందంలో నాకు తోడుగా నవ్వింది, నా సందేహాలకు సమాధానమిచ్చింది, నా మార్గాన్ని సరిచూపింది. పాటల ద్వారా నాకు ఆనందాన్ని ఇచ్చింది. భక్తి గీతాల ద్వారా నా మనసుకు ప్రశాంతతను ఇచ్చింది. వార్తల ద్వారా ప్రపంచాన్ని నా ముందుకు తెచ్చింది. ఇలా చూస్తే ఆకాశవాణి కేవలం ఒక యంత్రం కాదు, అది ఒక జ్ఞానసాగరం, ఒక మార్గదర్శి, ఒక స్నేహితుడు. ఈ డిజిటల్ యుగంలో మొబైల్ ఫోన్లు, టీవీలు మన జీవితాల్లోకి వచ్చినా మనసును తాకే ఆ నిజమైన అనుభూతి మాత్రం ఆకాశవాణిదే. ఇతరవి కళ్ళను ఆకర్షిస్తాయి కానీ ఆకాశవాణి హృదయాన్ని తాకుతుంది. అందుకే నా దృష్టిలో ఆకాశవాణి ఒక ప్రయాణిస్తాం. అది మాట్లాడుతుంది, నేర్పుతుంది, అలరిస్తుంది, మార్గనిర్దేశం ఇస్తుంది. ఇది కేవలం గతానికి చెందిన స్వరం కాదు, భవిష్యత్తుకు కూడా దారి చూపే దీపం. టెక్నాలజీ ఎంత ముందుకెళ్ళినా మనసును స్పృశించే స్వరం ఎప్పటికీ విలువైనదే. ఆ విలువైన స్వరం ఆకాశవాణి. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే ఈ మధుర స్వరానికి నా అభినందనలు, నా ప్రేమ, నా గౌరవం. నన్ను ఎప్పుడూ వదలని నా నేస్తం ఆకాశవాణి. నా నిశ్శబ్దంలో అది స్వరం, నా బాధలో అది ఓదార్పు, నా ఆనందంలో అది గీతం. నా గుండె కొట్టుకునే ప్రతి క్షణం వినిపించే జీవం అదే నా ప్రియనేస్తం ఆకాశవాణి. మీకోసం ఒక చిన్న నీతి కథ. స్నేహమే బహుమతి. సింగమల అనే అడవిని కంటి అనే సింహం పాలిస్తుండేది. దానికి నక్కా కాకి అనుచరులుగా ఉండేవి. ఒకరోజు కాకి ఎగురుకుంటూ వచ్చి మన అడవికి దూరంగా ఉన్న ఎడారిలో ఒంటెను చూశాను. దాన్ని వేటాడగలిగితే మనకు వారం పాటు ఆహారానికి సమస్య రాదు అని చెప్పి సింహాన్ని నక్కను తీసుకువెళ్ళింది. కానీ ఎడారిలోకి అడుగు పెట్టగానే అక్కడి వేడికి సింహం నక్కల కాలు నడవలేకపోయాయి. దాంతో కాకి ఒంట దగ్గరకు వెళ్ళి, మిత్రమా, నువ్వు మా రాజసింహాన్ని, మంత్రి నక్కను అడవిలో దించగలవా అని అడిగింది. దానికి ఒప్పుకున్న ఒంటే సింహాన్ని నక్కను మోసుకుంటూ వాళ్ళ స్థావరానికి తెచ్చింది. దాని మంచితనం సింహానికి బాగా నచ్చి, మిత్రమా, నువ్వు కూడా మాతో పాడు, ఇక్కడే ఉండు అని అంది ఒంటతో. సింహం ఉన్నపలంగా తీసుకున్న ఈ నిర్ణయం నక్కకి కాకి బొత్తిగా నచ్చలేదు. అవి ఉపాయం పన్నాయి. మహారాజా, కాళ్ళు కాలడం వల్ల మీరు ఇప్పట్లో వేటాడలేరు. మీరు ఆకలితో ఉండడం మేము చూడలేం, కాబట్టి మమ్మల్ని తినండి అన్నాయి. అది విన్న ఉంటే, వాళ్ళను వదిలే రాజా, నన్ను చంపితే మీ ముగ్గురికి వారం పాటు ఆహారం కాగలను అని అంటూ ముందుకొచ్చింది. నక్క కాకి ఆ మాట కోసమే ఇలా నాటకమాడాయని సింహానికి అర్థమైపోయింది. దాంతో, సరే ఒక్కొక్కరు వరుసగా రండి, ముందు చిన్న జీవితం మొదలు పెడతాను, కాకి నువ్వురా ముందు అంది. ఆ మాటకి కాకి ఎగిరిపోయింది, నక్కేమో పరుగులు తీస్తుంది. ఒంటె సింహాలు మాత్రం అప్పటి నుంచి మంచి స్నేహితులుగా ఉండిపోయాయి. ఈ కథ నీతి, స్నేహం నిజంగా ఉంటే అది నమ్మకం జీవితంలో అతిపెద్ద బహుమతి మరియు శక్తి. ధన్యవాదాలు.
1: హాయ్, హలో ఆకాశవాణి, నేను మీ చిరునవ్వుల చిద్విలాస్ని. ఇంతకుముందు 90th యానివర్సరీ ఆకాశవాణి సెలబ్రేషన్స్ టైంలో ఆకాశవాణి కొన్ని కాంపిటీషన్స్ పెట్టారు. దాంట్లో నేను ఎలక్యూషన్లో 3rd ప్రైజ్ గెలిచాను. ఇప్పుడు నేను ఆ స్పీచ్లో పంచుకున్న కొన్ని మాటలు మీతో పంచుకోబోతున్నాను. ఆకాశవాణి 1936లో స్థాపించారు. ప్రపంచంలో అతిపెద్ద రేడియో ఇది. దీనిని 23 భాషలు మరియు 179 మాండలికాల్లో ప్రసారం చేస్తూ దాదాపు భారతదేశంలో సగం మందికి 99% చేరువవుతుంది. 1939లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు దీనిని ఆకాశవాణి ఆకాశం

0: నుంచి వచ్చేవాణి అని పేరు పెట్టారు. అది అండి నేను పంచుకున్న మాటలు. ఇప్పుడు నా టాపిక్ మీకు వినిపిస్తాను, వినేయండి. ఈరోజు నా టాపిక్ ఏంటంటే 90s సంప్రదాయాలు వర్సెస్ 20s సంప్రదాయాలు. 90s మార్నింగ్ రొటీన్ ఏంటో చూసేద్దాం. ఉదయం 5 గంటలకు లేచి వాకిట్లో ముగ్గు వేసేవాళ్ళం. ఉత్తరం రావాలంటే వారం రోజులు వెయిట్ చేసేవాళ్ళం. దూరదర్శనంలో ఆదివారం రామాయణం మహాభారతం కోసం ఊరంతా ఒకే టీవీ ముందు కూర్చునేవాళ్ళం. పండగ అంటే కొత్త బట్టలు పిండి వంటలు అందరం కలిసేవాళ్ళం. పెద్దల మాట వేదం, గురువులకు పాదాభివందనం. మరి ఇంకా 20s వస్తే ఉదయం 5 గంటలకు అలారం స్నూజ్ చేస్తూ లేవడం, వాట్సాప్ లో గుడ్ మార్నింగ్ మెసేజ్ ని 100 మందికి ఫార్వర్డ్ చేయడం, ఓటీటీలో వెబ్ సిరీస్ వీటితోనే చెల్లవడం. పండగ అంటే ఆన్లైన్ షాపింగ్. కానీ అండి 90s బంధాలు బలంగా ఉండేవి, 20s బంధాలు వైఫైలో వీక్ అయిపోయినాయి. 90s టైం అందరితో గడిపే వాళ్ళం, 20s టైం అంతా స్క్రీన్తోనే. 90s పక్కనింటి వాళ్ళు మన సొంత వాళ్ళు, 20s పక్కనింటి వాళ్ళ పేరు కూడా మనకి తెలీదు. అయినా సరేనండి, ప్రతి కాలానికి ఒక అందం ఒక అర్థం ఉంటుంది. 90s మనకి విలువనిస్తుంది, 20s మనకి టెక్నాలజీని ఇస్తుంది. రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటే లైఫ్ ఈజ్ కలర్ఫుల్. మరి మీరు ఏ జనరేషన్ అండి, 90s లేకపోతే 20s? 90s vs 20s చదువులు. 90s స్కూల్ బ్యాగే 10 kgలు ఉంటుంది. టీచర్ కొట్టాడని ఇంట్లో చెప్తే మళ్ళీ కొడతారు. హోంవర్క్ చేయకపోతే గోడకొచ్చి. లైబ్రరీలో బుక్స్ కోసం క్యూ లైన్ ఫామ్ అయిపోద్ది. ఫ్రెండ్స్ అంటే స్లామ్ బుక్. 20s స్కూల్ బ్యాగ్లో ల్యాప్టాప్ క్యారీ చేసేవాళ్ళం. 90s vs 20s పండుగలు. 90s దీపావళి అంటే అందరూ కలిసి టపాకాలు కాలుస్తారు. సంక్రాంతికి పిండి వంటలు నెల ముందు నుంచి స్టార్ట్ చేసేవాళ్ళు. బంధువులు అందరూ వారం ముందే వచ్చేవాళ్ళు. కొత్త బట్టలు ఒక జత, అమితమైన ఆనందం, అదే పండగ. 20s దీపావళి అంటే పొల్యూషన్ ఫ్రీ అని స్టేటస్లు. సంక్రాంతికి స్విగ్గీలో అరిసెలు ఆర్డర్, బంధువులకు వీడియో కాల్లో విషెస్. పండగకి 5 డ్రెస్సులు కొంటాం, దాంట్లో ఏది వేసుకోవాలో కన్ఫ్యూజన్. 90s మనకి మనుషులను ఇచ్చింది, 20s మనకి యాప్స్ని ఇచ్చింది. మనుషులతో యాప్స్ వాడుకుంటే లైఫ్ ఈజ్ సూపర్, యాప్స్తో మనుషులని వాడుకుంటే లైఫ్ ఈజ్ వేస్ట్ అనమాట. మీ చిన్నప్పుడు మధురమైన జ్ఞాపకాలు ఏంటో కామెంట్ చేయండి. 90s vs 20s తాతయ్య అమ్మమ్మ నాయనమ్మలు. 90s తాతయ్య అంటే ఇంటి పెద్ద, ఆయన మాటే శాసనం. అమ్మమ్మ చెప్పే కథలు వింటూ నిద్రపోయేవాళ్ళం. అనగనగా ఒక రాజు అని అమ్మమ్మ చెప్పగానే చిన్నగా నిద్రలోకి జారుకుంటాం. తాతయ్య భుజాల మీద ఊరేగింపు, అదే మన ఫస్ట్ రోలర్ కోస్టర్. అమ్మమ్మ చేతి పిండి వంటలు అరిసెలు జంతికలు, అబ్బా చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది. జ్వరం వస్తే అమ్మమ్మ వామో తాతయ్య తైలం, డాక్టర్తో పనే లేదు. స్కూల్ నుంచి రాగానే తాతయ్య అంటాడు వచ్చావారా అంటాడు, ఒక గెంతేసి వెళ్ళిపోవడమే. 20s తాతయ్య అంటే హే గూగుల్ కాల్ తాతయ్య అని చెప్తాం. అమ్మమ్మ పిండి వంటలు పోయి అమ్మమ్మ ఏమైనా ఆర్డర్ పెట్టవా అని అడగడం. జ్వరం వస్తే ఏం టాబ్లెట్ వేసుకోవాలా అని అడగడం. తాతయ్య దగ్గరికి వెళ్ళేది వైఫై పాస్వర్డ్ అడగడం కోసం, లేకపోతే హాట్స్పాట్ ఇవ్వవా తాతయ్య అని అడగడం కోసం. కానీ అండి 90s గ్రాండ్ పేరెంట్స్ మన ఫస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ టీచర్స్. 20s గ్రాండ్ పేరెంట్స్ని ఓల్డ్ ఏజ్ హోమ్స్లో వదిలేస్తున్నాం. 90s వేసవి సెలవులంటే తాతయ్య వాళ్ళ ఊరు, 20s వేసవి సెలవులంటే సమ్మర్ క్యాంప్. ఫోన్కే ఇచ్చే టైంలో 10% వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు చెప్పే పాత కథలు మన ఫ్యూచర్కి గోల్డెన్ లెసన్స్. ఈరోజు మీ తాతయ్య అమ్మమ్మలకు ఒక అగ్గి ఇవ్వండి. ఒక్కసారి వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం తింటున్నారు, మెడిసిన్స్ వేసుకుంటున్నారా అని అడగండి. వాళ్ళ కళ్ళల్లో నుంచి వచ్చే ఆనందం 1 మిలియన్ సబ్స్క్రైబర్స్కి ఈక్వల్. మీ గ్రాండ్ పేరెంట్స్తో ఉన్న స్వీట్ మెమరీస్ అంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ ఆకాశవాణి.
1: హలో లిజనర్స్, నేను మీ నేహశ్రీ. నాకు ఆకాశవాణి 90th వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రసంగ పోటీలలో 3rd స్థానం వచ్చింది. నమస్కారం, ఇది ఆకాశవాణి. ఈ మాట వినగానే నా మనసు ఓ ప్రత్యేకమైన అనుభూతిలో మునిగిపోతుంది. నాకు ఆకాశవాణి అనేది కేవలం ఒక రేడియో స్టేషన్ కాదు, అది నా ప్రియమైన నేస్తం. ఈ వేగమైన డిజిటల్ యుగంలో కూడా మనసుకు నిజమైన ఆత్మీయత ఇచ్చేది ఆకాశవాణి. టీవీ, మొబైల్, సోషల్ మీడియా వచ్చినా ఆకాశవాణి తన ప్రత్యేకతను ఎప్పటికీ కోల్పోలేదు. చిన్నప్పుడు మా ఇంట్లో ఉదయం లేవగానే వినిపించేది ఆకాశవాణి స్వరం. ఆ మధురమైన వాణి, ఆ సంగీతం, ఆ వార్తలు, ఇవన్నీ నా రోజుకు మంచి ఆరంభమయ్యేవి. అప్పుడు నాకు తెలియదు అది నా జీవితంలో ఒక మంచి స్నేహితుడుగా మారుతుందని. ఆకాశవాణిలో ప్రసారమయ్యే

0: విక్రమాలు ఎంతో ప్రత్యేకం. ఉదయం భక్తిగీతాలు సుప్రభాతం మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. మధ్యాహ్నం ప్రసారమయ్యే సాహిత్య కార్యక్రమాలు మనలోని జ్ఞానాన్ని పెంచుతాయి. సాయంత్రం వినిపించే పాటలు మన రోజంతా వచ్చిన అలసటను పోగడతాయి. రాత్రి కథలు నాటికలు మన ఊహాశక్తిని పెంచుతాయి. ప్రత్యేకంగా వార్తా ప్రసారాలు మనకు దేశ విదేశాలలో జరుగుతున్న విషయాలను స్పష్టంగా తెలియజేస్తాయి. వ్యవసాయం, ఆరోగ్యం, విద్యపై వచ్చే కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయి. ఈ విధంగా ఆకాశవాణి ప్రతి వయసు వారికి ఏదో ఒకటి అందిస్తుంది. ఆకాశవాణి నాకు జ్ఞానమిచ్చింది, సంగీతాన్ని పరిచయం చేసింది, ప్రపంచంలో జరుగుతున్న విషయాలను తెలియజేసింది, ముఖ్యంగా మనసును అర్థం చేసుకుంది. కొన్ని సందర్భాల్లో మనం ఒంటరిగా అనిపించినప్పుడు, మన భావాలను ఎవ్వరూ అర్థం చేసుకోలేదనిపించినప్పుడు ఆకాశవాణి మాత్రం మనతో ఉంటుంది. ఆ స్వరం మనకి ఓదార్పునిస్తుంది, మనసుకు హాయినిస్తుంది. ఆకాశవాణి కేవలం వినోదం కాదు, అది ఒక గురువు, ఒక మార్గదర్శి, ఒక మంచి మిత్రుడు. ఇది మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా మనకు చేరవేస్తుంది. ఈరోజు యువతకు రేడియో అంటే కాస్త దూరంగా అనిపించినా ఆకాశవాణి విలువ ఎప్పటికీ తగ్గదు, ఎందుకంటే ఇది మనసుతో మాట్లాడే ఒకే ఒక మీడియా. చివరిగా, ఆకాశవాణి నాకు కేవలం ఒక స్టేషన్ కాదు, అది నా భావాలను అర్థం చేసుకునే, ఎప్పుడూ నాతో ఉండే నా ప్రియమైన నేస్తం. మాటలు మన భావాలను వ్యక్తపరుస్తాయి, కానీ కొన్ని భావాలు మాటల్లో చెప్పలేం. అప్పుడు వాటిని చెప్పేది ఒక అద్భుతమైన శక్తి, అదే సంగీతం. సంగీతం ఈ ఒక్క పదం వినగానే మనసులో ఏదో ఒక తీయని అనుభూతి కలుగుతుంది. మాటలు చెప్పలేని భావాలను సంగీతం ఎంతో అందంగా వ్యక్తపరుస్తుంది. స్వరాలు పలికితే మనసు మాటలాడుతుంది, రాగాలు వినిపిస్తే భావాలు ప్రవహిస్తాయి. సంగీతం అనేది వినిపించే శబ్దం కాదు, అది మనసు వినే అనుభూతి. మనసు బాధగా ఉన్నప్పుడు ఒక మెలోడీ మన హృదయాన్ని ఓదార్చుతుంది, ఆనందంగా ఉన్నప్పుడు ఒక ఉత్సాహభరితమైన పాట మనసును మరింత ఉప్పొంగిస్తుంది. సంగీతం అంటే కేవలం వినోదం కాదు, అది ఒక ఔషధం, మనసుకు శాంతినిచ్చే మంత్రం. ప్రతి రాగం, ప్రతి తాళం మన హృదయ స్పందనతో కలిసిపోతుంది. అందుకే పురాతన కాలం నుంచే సంగీతాన్ని ధ్యానంలాగా భావించారు. ఒక చిన్న పాట మన చిన్ననాటి జ్ఞాపకాలను మళ్ళీ గుర్తుకు తెస్తుంది. ఒక స్వరం మనసులో దాచుకున్న భావాలను బయటికి తీస్తుంది. మన రోజువారీ జీవితంలో కూడా మన మూడ్ను మార్చేది, మన ఆలోచనలను ప్రభావితం చేసేది సంగీతమే. ఒక మంచి పాట రోజంతా మీ ఆలోచనలను మార్చగలదు. సంగీతం వినిపించేది చెవులకు కాదు, మనసుకే. ఈ వేగంగా పరిగెత్తే జీవితంలో మనసుకు ఒక చిన్న విరామం అవసరం, అది ఇచ్చేది సంగీతమే. ఈ రోజులో కొంత సమయం మనసుకు నచ్చిన పాటలు వినండి, మీరు గమనిస్తారు మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. అందుకే సంగీతం మనసుకు మిత్రుడు, మన భావాలకు ప్రతిబింబం, మన జీవితానికి మధురమైన నేపథ్యం. మనసును మార్చాలంటే సంగీతాన్ని స్నేహితుడుగా చేసుకోండి. మళ్ళీ కలుద్దాం మరో మధురమైన ఆలోచనతో. అంతవరకు సంగీతాన్ని ఆస్వాదిస్తూ మనసును ఆనందంగా ఉంచుకోండి. ధన్యవాదాలు.
1: మీరింతవరకు 90 వసంతాల ఆకాశవాణి సందర్భంగా పిల్లల అభిప్రాయ మాలిక విన్నారు. బొమ్మరిల్లు చిన్నపిల్లల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ప్రకటించిన కార్యక్రమం వింటుంది.
1: ఆకాశవాణి కూతురుంటే చాలు నాటకం. రచన శ్రీ ఆవుల వెంకటరమణ. నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి. పర్యవేక్షణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్. ఇందులో జగన్నాథం, శ్రీ వారణాసి ఉదయ భాస్కరమూర్తి, రాజారావు, డాక్టర్ ఎస్ వెంకటేశ్వరరావు, రంగారావు, శ్రీ వీరన్రెడ్డి శ్రీధర్ రెడ్డి, ప్రకాశం శ్రీ జంపాల వెంకయ్య, విశాల శ్రీమతి ఎన్ఏఎం లక్ష్మి, శాంతమ్మ శ్రీమతి సిహెచ్ విజయదుర్గ, కాంతం శ్రీమతి ఎల్ పద్మావతి పాల్గొన్నారు. వినండి కూతురుంటే చాలు నాటకం.
2: కాంతం, ఏ కాంతం,
3: అబ్బబ్బా ఉండండి, బంగారం అంటే నిద్ర పాడు చేశారు.
2: ఈ దృష్టిలో నిద్ర కూడా బంగారమే. అయితే రాత్రి నుంచి నిద్రపోతున్నావు కదే, ఎంత మిగిలిందేంటి?
3: ఏంటది?
2: అదేనే బంగారం.
3: అబ్బా మాట వరుస కంటే నిజంగానే బంగారం అవుతుందా ఏంటి?
2: సర్లే, తొందరగా లేచి టిఫిన్ రెడీ చెయ్యి, ఆలస్యమైతే పిల్లలకి నాకు లేట్ అయిపోతుంది.
3: అబ్బా ఈరోజు ఒళ్ళంతా నొప్పులుగా ఉందండి, టిఫిన్ చేయలేను. ఏదైనా హోటల్లో తినేసేయండి.
2: మరి పిల్లలకి?
3: డబ్బులిస్తే వాళ్ళు కూడా ఏ హోటల్లోనో తింటారు.
2: మరి ఈరోజు ఉదయాన్నే మా నాన్నగారు వస్తాడు కదే, ఆయనకేం పెడతావు?
3: వస్తే రానండి, రాత్రి మిగిలిన అన్నం ఉంది కదా, దాన్ని గంజిలో పోసి పెడతా.
2: ఏంటేంటి మళ్ళీ చెప్పు.
3: అదేనండి, రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని గంజిలో పోసి పెడతాను అన్నాను.
2: ఆహా, నువ్వు కదే ఈ దేశంలో ఆదర్శ ఇల్లాలివి. నీలాంటి కోడళ్ళు ఊరికొకరుంటే ఇంకీ దేశంలో ఓల్డేజ్ హోములు ఏమవసరం చెప్పు.
3: ఏంటండి ఏదేదో అంటున్నారు?
2: ఏమీ లేదే, ఇంతటి అపార గుణగణాల్ని కలిగిన నీ చరిత్రను ఏ కరువు పెడుతున్నా. ఇంత ఆస్తి ఉద్యోగం సంపాదించి పెట్టిన మా నాన్నగారికి గంజిమెతుకులు పెడతావా? నువ్వు మాత్రం అష్టభోగాలు అనుభవిస్తావా?
3: ఎప్పుడు ఏమీ తిన్నట్టు.
2: ఏంటే గొనుగుతున్నావు, ఒళ్ళు పగలు పడతాను, తొందరగా లేచి టిఫిన్ రెడీ చెయ్యి.
3: అలాగే చేస్తానండి, చేయక చస్తానా? నా కర్మ కొద్దీ దొరికారు, ఏ తప్పనే తప్పదు కదా, నేనెట్టా చస్తే మీకే? ఆయన గారికి మాత్రం సేవలు చేయక తప్పదు కదా.
2: ఏ కాంతం, మనిషిగా పుట్టావు, మనిషిగానే మాట్లాడు.
3: అవునులే, కోట్లు సంపాదించి పంచిచ్చాడు కదా, ఆ మాత్రం మర్యాదలు కోపతాపాలు ఉండకపోతే ఎలా?
2: అస్తమానం ఆయన నాడు పోసుకోకపోతే నీకు పొద్దుపోదే. అయినా ఇప్పుడు పెట్టకపోతే ఏమైంది? ఊర్లో ఉన్న పొలాలు, పాత ఇల్లు కాలంతో పాటు పెడుతూనే ఉన్నాయి కదా.
3: అవునవును, వామనావతారం విష్ణుమూర్తి పెరిగినట్లు పెరుగుతూనే ఉన్నాయి. ఇంతగా తండ్రి గారిని వెనకేసుకొచ్చే మీరు ఆ పొలాలు అమ్మమని ఏనాడైనా ఆయనకు చెప్పారా?
2: చెప్తే మాత్రం లాభమేమిటి? ఆయన పాతకాలం మనిషి, మన సలహాల్ని పాటిస్తాడా ఏమిటి?
3: మన మాట వినకపోతే మరి మనం ఎందుకు ఆయన్ని పోషించాలి?
2: ఎందుక, ఆయన కడుపును పుట్టినందుకు, ఈ ఆస్తుల్ని అనుభవిస్తున్నందుకు.
3: అయితే మరి ఆయన బతికున్నంత కాలం ఈ నరకం తప్పదా?
2: అలా ఎందుకు అనుకోవాలి, పెద్దవాళ్ళకి చేసే సేవ అనుకోవచ్చు కదా.
3: ఆ సేవ చేస్తూనే ఉంటాను జీవితకాలం అంతా.
4: చిన్నగా మాట్లాడవే, బయట ఆయన ఉంటాడు.
5: ఎందుకుంటాడు, నిన్న రాత్రితో మనం అంతా అయిపోయింది కదా.
4: అవుననుకో, అయితే ఇంత పొద్దున్న ఎందుకు పోతాడు, కాసేపు ఆగిపోతాడేమో.
5: ఎందుకుండాలి? ఆహా ఎందుకుండాలి, అసలు ఆయన ఇక్కడ ఉండటానికి వీల్లేదు.
4: అబ్బా కోర్టులో లాయర్ లాగా వాదిస్తున్నావు కదే.
5: అదే జరిగుండేది మిమ్మల్ని చేసుకోకపోతే.
4: సంతోషించాం గాని ముందు త్వరగా లేచి టిఫిన్ రెడీ చేసి తగలడు.
5: చెయ్యను.
4: ఏ ఎందుకని?
5: అదంతే, చెయ్యనుగాక చెయ్యను.
4: అదే ఎందుకంటున్నా.
5: మర్యాదగా బయటకు పోయి మీ నాన్నగారిని చూసిరండి.
4: ఎందుకంట?
5: ఆయన మన ఇంటి ముందు లేడంటేనే చేస్తా.
4: లేకపోతే?
5: చెయ్యను.
4: నీతో చస్తున్నాను కదే, పురాణాల్లో సత్యభామ శ్రీకృష్ణుని ఎడమ కాలితో తన్నిందంటారు, ఇప్పుడు ఈ శాంతిభామలు దాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నట్టు.
5: అర్థమైంది కదా, ఇంకా ఆలస్యం ఎందుకు, బయటకు నడవండి.
4: సర్లే వెళ్తున్నానులే. నాన్నగారు ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నారా?
6: అవునరా, పోదామనే లేచారా, కానీ ఎందుకో

0: కాసేపు ఆగి పోదాం అనిపించింది.
1: ఏం లేదు, మా వంతు 6 నెలలు నిన్న రాత్రితో పూర్తి అయిపోయింది కదా. మరి అన్నయ్య ఇంటికి పోవాలి కదా.
0: అవునరా, ఇంకాసేపు ఉండి పోతాలే.
1: సర్లే, కాసేపు ఉండి వెళ్ళండి.
2: ఏమండి, మీ నాన్నగారు పోయారా లేదా?
1: అబ్బా, పోతారులేవే.
2: అయితే ఇంకా పోలేదంటారా? ఈ 6 నెలల నుంచి తిన్నది చాలలేదన్నా, ఇంకా ఏం తినటానుకున్నారంట? అబ్బబ్బబ్బా, ఇంకా నా వల్ల కాదు, ఆయన సంగతి చెప్తానుండండి.

0: చాలేదా? ఇంకా ఏమైనా మిగిలిందా చెప్పండి, అది చేసి పెడతాను.
1: ఎవరన్నారమ్మా ఇక్కడే ఉంటానని? నిన్న రాత్రి దాకా నువ్వు చేసి పెట్టిన వంట తినలేక ఎల్లకిలా పడిపోయాను కదా. ఇంకా ఇక్కడనే ఉంటే నిజంగానే
2: చచ్చింది గొర్రె.
0: మరి ఇప్పటిదాకా ఒళ్ళు హోనం చేసుకుని చేసి పెడుతూ ఉంటే గుండ్రాయిలాగా తిరుగుతూ ఉన్నారు కదా, ఎప్పుడు అలా జరగలేదుగా.
1: ఏమో ఎవరు చూశారమ్మా, ఆ పైవాడి సెలవైతే ఆ భాగ్యం కూడా నీ చేతుల మీదుగానే జరుగుతుందేమో.
3: ఒరే రంగా, తెల్లారిందో లేదో పొద్దున ఏంది జాతర?
0: నేనంటే జాతరలాగే ఉంటుంది గాని అదే మీ పెళ్ళామంటే మాత్రం ఆనందంగా ఉంటుంది మీకు.
4: లేదులేదే, నువ్వు చేసేది కచేరి, నా అదే ఉందిలే.
3: ఇంకా ఆపుతారా? ఏమిట్రా ఇది?
2: ఏం లేదన్నయ్య, ఈరోజు నాన్నగారి వంతు మీది కదా, ఇంకా మా వాటాలోనే ఎందుకున్నారని అడుగుతుంది శాంతి.
3: ఏందమ్మాయి శాంతి, ఇంకా శాంతం తెల్లారనే లేదు, దానికింత రాద్ధాంతం చేయడం?
0: బావగారు బాగా ఆలోచించి మాట్లాడండి, నేను రాద్ధాంతం చేస్తున్నానా?
3: కాకపోతే ఏంటిది?
0: ఏంటో మీ నాన్నగారిని అడగండి.
3: ఏమిటి నాన్న, ఏమిటి గొడవ?
1: నాకేం తెలుసురా, ఇందాక మీ ఇంటికి వచ్చానా, నువ్వు కోడలు మాట్లాడుకుంటూ ఉంటే వెనక్కొచ్చి చిన్నోడి వాకిలి కాడ కూర్చున్నా. ఇంతలో చిన్నోడు, ఏం నాన్నా ఇంకా అన్నింటికి పోలేదా అంటే కాసేపు ఉండిపోతానన్నాను. వాడు వెళ్ళిపోయినాక ఇదిగో ఇట్లా చిన్న కోడలొచ్చి ఇంకా ఇక్కడే ఉన్నానని అంటుంది.
4: ఏమంటా, ఈ ఇల్లు ఏమన్నా అది కష్టపడి కట్టుకుందా? ఆయన కట్టిన ఇల్లే
0: కట్టారులే, లంకంత కొంప
4: ఆలంతలోనే ఇన్నాళ్ళు ఎలా పోసింది.
0: ఏం చేస్తాం, కొంతమందికి నిద్ర లేస్తే ఏదో ఒకటి తగులుకోకపోతే పొద్దు పోదు. మరి
4: ఇక్కడ ఎవ్వరూ ఖాళీగా కూర్చోలా, అంత పరిగెత్తం అయితే తెల్లారిపోయింది.
0: మామగారిని ఎందుకు తీసుకుపోలేదు?
4: నాకంత అవసరం పట్ల, ఆయన గారు వస్తే చూస్తాను గాని వేళతాళాలతో తీసుకుపోవాల్సిన అవసరం నాకు లేదు.
3: అబ్బబ్బా ఏమిటి గోళ కాంతం, నువ్వు కాస్త ఆగుతావా?
4: నన్నే అనండి, అది మాత్రం బాగుతానే ఉంటుంది.
0: ఇదిగో అది ఇది అన్నావంటే మూతి పళ్ళు రాల కొడతాను.
2: అబ్బా నువ్వు ఉండవే,
0: నన్ను వదలండి. వదిన అనటం చేతగాక నన్ను కంట్రోల్ చేయాలనుకోకండి.
2: నోరు ముగివే గయ్యాలి కంప.
0: ఆహా, అయితే మరి అది పిశాచమా?
4: నా మాట ఎత్తావంటే నుంచోబెట్టి వాయిస్తా.
0: ఏంటే నువ్వు వాయించేది?
3: కాంతం నువ్వు నోరు మొయ్.
2: అన్నయ్య ఇలా కాదు గాని, నాన్నగారిని ఏ ఓల్డేజ్ హోమ్ లోనైనా చేర్పిద్దాంరా, ఈ గోళ ఎవరు భరిస్తారు?
3: అప్పుడు గాని మనల్ని ఊరంతా ఉయ్యరు.
2: మరి గోళ భరించడం ఎట్లా?
3: ఒరే రంగ, గవర్నమెంట్ ఉద్యోగాలు చేసి ఇద్దరు కొడుకుల ముందు కూడా నాన్నగారిని ఓల్డేజ్ హోమ్లో చేర్పిస్తే అంతకన్నా పరువు తక్కువ పని ఇంకొకటి ఉంటుందా చెప్పు. అందుకని నాన్నగారు మా ఇంటికి పోదాం రండి.
4: అవసరం లేదు.
3: కాంతం ఏమిటి నువ్వు మాట్లాడేది?
4: అవునండి, ఆయన గారిని మన ఇంటికి తీసుకుపోవాల్సిన అవసరం లేదు.
3: మరి ఎక్కడికి పోతాడు?
4: పుట్టిందిగా మీతో పాటు రక్తం పంచుకుని అదే మీ చెల్లెలు గారు అక్కడికి.
3: అదేంటి అలాగంటావు?
4: అదంతేనండి, ఇక్కడి నుంచి మన రెండిళ్ల వాళ్ళం తలా 6 నెలల లెక్కన కాకుండా 4 నెలల లెక్కన చూసుకుంటే సరిపోతుంది.
3: అదెట్లా కుదురుతుంది?
4: ఎందుకు కుదరదు, ఆవిడ ఆయనకే పుట్టింది కదా.
3: ఆ అమ్మాయి ఆడపిల్ల గదే.
0: అయితే మాత్రం నాన్నగారిని చూసుకోవటంలో తప్పే ఉంది బావగారు.
2: తప్పు కదే, ఇద్దరు కొడుకులుండగా కూతురు చూడడం ఏంటని లోకం దుమ్మెత్తిపోస్తుందే.
3: ఇదిగో శాంతమ్మ, అది పద్ధతి కాదులే, ఊరుకో.
4: ఏది కాదు, మీరు ఊరుకోండి, శాంతమ్మ చెప్పింది కూడా బానే ఉంది. ఈ రోజు నుంచి మామగారిని 3 ఇళ్ల వాళ్ళం తలో 4 నెలల ఎక్కన చూసుకుందాం.
3: ఒసే కాంతం, మధ్యలో ఈ పెండింగ్ ఏమిటి? నువ్వు కాసేపు నోరు మూసుకో. ఒరే వీళ్ళ మాటలు వింటే మనం తలెత్తుకుని తిరగలేం గాని నాన్నగారిని మా ఇంటికి తీసుకుపోతాం, మీరు లోపలికి వెళ్ళండి.
2: అలాగే అన్నయ్య, రావే శాంతం.
3: కాంతం నువ్వు ఇంట్లోకి పోయి టిఫిన్ రెడీ చెయ్యి. నాన్న ఇంట్లోకి రండి.
1: నా మనసేమీ బాగాలేదు, నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను.
3: సరే తొందరగా రండి.
1: నిర్మలా చూశావా, నీ కొడుకులు వాళ్ళకొచ్చిన కోడళ్ళు చేస్తున్న నిర్వాకం, కడుపున పుట్టిన కొడుకులు చివరి దశలో మనల్ని బాగా చూసుకుంటారని ఎన్ని ఆశలు పెట్టుకున్నామో, ఎన్ని కలలు కన్నామో కదా. ఆ పిల్లల చదువు కోసమై ఎంతో ముందు చూపుతో పుట్టి పెరిగిన పల్లెటూరిని వదిలిపెట్టి ఈ పట్టణానికి వచ్చి ఇల్లు కట్టుకుని పిల్లల్ని చదివించి ఉద్యోగాలు వచ్చేటట్టు చేశాం కదా. ఇప్పుడు వచ్చిన కోడళ్ళు చేసే నిర్వాకానికి చావలేక

0: ఒరే జగన్నాథం, ఇక్కడున్నావా?
1: ఓ నువ్వా ప్రకాశం, ఏమిట్రా ఇలా వచ్చావు?
0: నీకోసమేరా.
1: ఎందుకురా?
0: మనసు విప్పి మాట్లాడుకునే తోడు కోసంరా.
1: ఏం మాట్లాడతానురా, జీవితపు మలిసందెలోకి అడుగుపెట్టిన వాళ్ళం.
0: ఈ సమయంలోనే ఒకరికొకరు మనసు విప్పి కష్టసుఖాలను చర్చించుకుంటే మనసుకు ఒక ప్రశాంతత కలుగుతుందిరా.
1: ఒరే ప్రకాశం, ఈ పార్కుకి నాకు ఉన్న అనుబంధం ఈనాటిది కాదురా.
0: నాకు తెలుసు కదరా, ఈ ఊరికి వచ్చిన కొత్తలోనే ఈ పార్కు వచ్చేవాడివి కదా.
1: అవునరా, నాకు 30 ఏళ్ల వయసులో పిల్లలు చిన్నవాళ్లుగా ఉన్నప్పుడే ఈ ఊరికొచ్చాను. అప్పటినుంచి ఏమాత్రం ఖాళీ దొరికినా ఈ పార్కుకు వస్తూ ఉంటాను.
0: నాకు తెలుసు కనుకనే ఇంటి దగ్గర నువ్వు లేకపోయేసరికి ఇక్కడికి వచ్చాను.
1: అది సరే, ఏమిటి ఇప్పుడు నాతో పని?
0: ఏం లేదురా, నీ ఆరోగ్యం గురించి వాకపు చేద్దామని.
1: ఏముందిరా, ఊరు పొమ్మంటోంది, కాడు రమ్మంటోంది.
0: ఏమిట్రా జగన్నాథం, నీలో ఇంత వైరాగ్యం వచ్చింది?
1: అంతగాక ఇంకేముందిరా.
0: అయినా ఇవాళ నీలో ఏదో మార్పు కనిపిస్తుందిరా, అసలేం జరిగిందో చెప్పు.
1: ఏముందిరా, 30 ఏళ్లు కలిసి నడిచిన నిర్మల నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇక నాకు ఈ లోకంలో ఏముందని బ్రతకాలరా? ఇన్నాళ్ళు కన్నబిడ్డలే సర్వస్వంగా భావించి వాళ్ల కోసమే బతికాను. ఇప్పుడు ఆ కొడుకులు వాళ్ల పెళ్లాల దగ్గర దాసులైనప్పుడు ఆ అవమానాల్ని చూస్తూ బ్రతకడం కంటే చావడమే మేలు.
0: నిజమేరా, వాళ్ల కోసం నువ్వు నిర్మల పడ్డ శ్రమంతా కళ్ళారా చూసిన వాడిని నేను. ఇప్పుడు నిన్ను నీ కోడలు చూసే విధానం తలుచుకుంటే మనసు ద్రవించిపోతుందరా. వాళ్ల మొగుళ్ళని కళ్ళల్లో పెట్టుకుని పెంచిన నిన్ను చూడటానికి కష్టమై 6 నెలల కొకరు చొప్పున పంచుకుంటున్నారు కదా.
1: ఆ 6 నెలలు చూడటమే చాలా కష్టమైపోతుందట. నాకు చేసి పెట్టడానికి వాళ్ల నడుములు వంగిపోతున్నాయట్రా.
0: నీకేమైనా పంచభక్ష పరమాణాలు వారుస్తున్నారా వాళ్ళ నడుములు వంగిపోవడానికి?
1: అదొక్కటే తక్కువరా, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడ్డట్టు నా ఇంటి గుట్టు బయట పెట్టుకుంటే నా పరువైపోతుందని గుండెను రాయి చేసుకుని బతుకుతున్నాను.
0: చెప్పరా జగన్నాథం, నీకోసం ఏమైనా ప్రత్యేకమైన వంటకాలు చేసి పెడుతున్నారా?
1: చెప్పాను కదరా, బయటకు చెప్పుకుంటే నా పరువే పోతుందని. పొద్దున మాడిపోయిన దోశలు, మధ్యాహ్నం కొద్దిగా పప్పుతో అన్నం, రాత్రికి గంజిలో అన్నం పెడుతున్నారా.
0: నీ ఇద్దరు కోడళ్ళు అంతేనా లేక?
1: ఇద్దరు ఇద్దరే, ఒకరికొకరు తీసిపోనే ఆడకూతుళ్ళు రావాళ్ళు. మొదట్లో పెద్ద కోడలు కొద్దిగా బాగా చూసినా, ఇప్పుడు ఇద్దరు అంతే. ఎలా బతికాన్రా, ఎలా బతికాన్రా నేను? ఈ రోజుకి ఇలాంటి గతి వచ్చింది నాకు.
0: వాళ్ళు అసలు మనుషులే కాదురా, మానవత్వం లేని మృగాలు. ఈ వయసులో నిన్నింత బాధ పెడతారా నీ కోడళ్ళు?
1: ఏం చేసేదిరా ప్రకాశం, ఈ నరకాన్ని భరించమనేమో ఆ భగవంతుడు ఒంటరి వాణ్ణి చేసి నా నిర్మలను తీసుకుపోయాడు.
0: బాధపడకరా జగన్నాథం.
1: అదే కదరా ఇప్పుడు నేను చేయగలిగింది. ఉన్న ఇంటిని ఇద్దరూ పనిచేసుకున్నారు.
0: కానీ వాళ్ళని పుట్టించిన నిన్ను మాత్రం గాలికి వదిలేశారు. ఏం మనుషులురా వాళ్ళు, కష్టపడి గవర్నమెంట్ ఉద్యోగుల్ని చేసావు కదా, ఏం రోగం అంటా నిన్ను చూసుకోవడానికి?
1: బయటికెళ్ళి అద్దెకొంపలో ఉంటే వాళ్ళ ఆదాయం తగ్గిపోతుందని వాళ్ళకి బాధ.
0: అలాగా?
1: అవునరా, దాన్ని కూడా లెక్కలు వేసే లెక్కల మాస్టర్లు రావాళ్ళు.
0: అందుకని ఆయురు కొంపలైనా బతుకుతున్నారన్నమాట. మరి నీ కొడుకులేం చేస్తున్నారా?
1: గాడిదలు కాస్తున్నారా, పెళ్లాల పైటల్ని పట్టుకుని తిరిగే వాళ్ల గురించి ఏం చెప్పమంటావురా?
0: అలాగంటావా?
1: అస్తమానం సంతూర్లో ఉన్న పొలాన్ని ఇంటిని అమ్మి డబ్బు తెచ్చిమ్మని, నా మీద ఒత్తిడి తీసుకురమ్మని మొగుళ్ళకి నూరిపోస్తూ ఉంటారు వాళ్ళు.
0: అదేమన్నా నీ కొడుకులు సంపాదించినవా?
1: వాళ్లే కనుక సంపాదించి పెట్టుంటే ఒక్క నిమిషం ఆగేవాళ్ళ? ఎంతసేపు తేరగా వస్తే లాగేసుకుందామనే యావ తప్ప నిజాయితీగా సంపాదిద్దామనే ఆలోచనే లేదు వాళ్ళకి.
0: కాలమహివరా, కాలమైతే మారుతుంది కానీ ఈ మనుషుల బుద్ధులే మారడం లేదురా.
1: ఒరే ప్రకాశ్.

0: సత్యం. నా జీవితంలో ఏ ఒక్క మనిషికి అన్యాయం చేయలేదురా. మరి నాకెందుకు ఈ రాత రాశాడు ఆ భగవంతుడు?
1: బాధపడకరా, నీకు మంచి రోజులు వస్తాయిలే. డబ్బుతో అహంకారంతో మూసుకుపోయిన వాళ్ళ కళ్ళు తెరిపించాలి.
0: ఏ దేవుడు నడుం కట్టాలరా అందుకు?
1: మంచి పనులు చేయడానికి దేవుడెప్పుడు సిద్ధంగానే ఉంటాడురా. నువ్వే చూస్తూ ఉండు, వారి చేత నీకు సపర్యలు చేయించే రోజులు కూడా వస్తాయి.
0: నాకు ఆ నమ్మకం లేదురా.
1: కాస్త ఓపిక పట్టి చూడరా. ఒరే జగన్నాథం, ఇక్కడుండి ఈ బాధలన్నీ భరించే బదులు నీ కన్న కూతురింటికి పోయి కొన్నాళ్ళుంటే మంచిది కదరా.
0: అదే ఆలోచిస్తూ ఉన్నానురా.
1: తప్పకుండా కూతురింటికి వెళ్ళాలరా. వెళ్ళు. సరే, పొద్దుపోయింది, మరి నీ వస్తారా?
0: అలాగేరా ప్రకాశం.
1: పుట్టింది ఒక తల్లి కడుపునే కానీ బతుకులో మాత్రం ఎంత ఎడబన్నం. ఒక ఇంటిని రెండుగా విభజించేది ఈ గీతలా? అంత కలికాలం రాజారావు. ఒరే రాజా.
2: మీరా మామయ్య, రండి రండి కూర్చోండి. ఏమి ఇలా వచ్చారు?
3: బాబాయ్ గారు బాగున్నారా?
1: ఏదో అట్టట్టున్నాను అమ్మా. ఎరా రాజా.
2: మామయ్య
1: ఆఫీసుకు పోలేదా?
2: లేదు మామయ్య, ఇవాళ సెలవు.
1: అట్లా? మరి మీ నాన్న కనిపించడేందిరా?
2: ఇంట్లో నిద్రపోతున్నాడు మామయ్య.
3: ఉండకేడబోతాడు. మాకు తప్పుతుందా వండి మేపడానికి?
1: అదేంటమ్మాయి అంత నిష్ఠూరంగా మాట్లాడతావు? ఈ వయసులో మీరు చూడకపోతే ఇంకెవరు చూస్తారు చెప్పు.
3: చూస్తాం బాబాయ్ చూస్తాం. మరి ఆయన పేరు నుండి ఇల్లు పొలాలు ఆయన ఏం చేసుకుంటాడు? మాకా పిల్లలు పెద్దాళ్ళు అయిపోతున్నారు. ఆ డబ్బులు వస్తే ఏదైనా ఖర్చులకు అక్కడికొస్తాయి కదా.
1: అందుకే కదమ్మాయి నేను వచ్చింది.
3: ఏంటి బాబాయ్ ఏమంటున్నారు?
1: ఏమీ లేదమ్మా, మీ మామయ్య సొంతూరు దగ్గర ఏదో ఫ్యాక్టరీ రాబోతుందని విన్నాను. అక్కడున్న పొలాలన్నీ కొంటున్నానంట. ఈ ఊపులు అమ్మేసుకుంటే మంచి రేటు పలుకుతుంది కదా అని వాటితో చెబుదామని వచ్చానమ్మాయి.
2: అందుకు నాన్న ఒప్పుకోవాలి కదా మామయ్య.
1: ఒప్పుకోకే ఏం చేస్తాడరా, మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తుందా?
2: ఏమో మామయ్య, నాన్నగారిని ఒప్పించే బాధ్యత మీదే.
3: అవును బాబాయ్, ఆ పొలాలమ్మి డబ్బు తీసుకురమ్మని ఎప్పటి నుంచో బతిమాలుతున్నా. అయినా ఆయన మా మాట వింటే కదా.
1: అవునా అమ్మా, ఆ పొలాలంతా అమ్మేసి మీ చేతుల్లో పెడితే గాని వాడికి రాచ మర్యాదలు దొరకవన్నమాట.
4: ఏమండోయ్ ఏమండోయ్, మిమ్మల్ని ఏం చేస్తున్నారు? లేచి త్వరగా బయటకు రండి.
5: ఎందుకే?
4: అబ్బా త్వరగా రండి.
5: ఎందుకో చెప్పవే.
4: ఇక్కడ కొంపలు అంటుకుపోతున్నాయి, త్వరగా లేచి రండి.
5: కాసేపు నిద్రపోనివి కదా.
4: ఎట్లా పోనిస్తాను, అవతల వాళ్ళు కోటీశ్వరులు అయిపోతుంటే.
5: ఏంటో కాస్త అర్థమయ్యేటట్టు చెప్పవే.
4: అదేనండి, మీ నాన్నగారి ఫ్రెండు లేడు?
5: ఎవరైనా?
4: అదేనండి, ప్రకాశం బాబాయ్ లేడు?
5: ఉన్నాడు. ఏమైంది ప్రకాశం మామకి?
4: అబ్బా ప్రతిదానికి తొందరే, హైరాణ పడకుండా చెప్పేది వినండి. ఆ ప్రకాశం బాబాయ్ మీ అన్నయ్య ఇంటికి వచ్చి.
5: ఎప్పుడు?
4: ఇప్పుడే.
5: అయితే లోపల ఉన్నాడా?
4: ఉన్నారులేండి.
5: ఏం చెప్పాడేంటి?
4: ఏదో భూములు రేట్లు అమ్మకాలంటూ మాట్లాడుతూ ఉంటే నేను విన్నాను. ఆయన గారిని ఒక్కసారి మన ఇంటికి పిలిచి అడగండి.
5: ఏమని?
4: ఏమనే ఏమిటండి, మీరు మరీ ఇంత అమాయకంగా ఉన్నారు. ఆయన అడిగితే అసలు కథ తెలిసిపోతుంది కదా.
5: సరేలే, అలాగే అడుగుతాలే.
4: అడగండి.
5: ప్రకాశం మావయ్య. ఓ ప్రకాశం మావయ్య.
1: ఓ రంగా. ఏందబ్బాయ్?
5: ఒకసారి మా ఇంటికి రండి మావయ్య.
1: అలాగేలేరా. ఏందిరా రంగా, ఏంటి విశేషం?
5: మీరే చెప్పాలి మావయ్య.
1: ఇది మరీ బాగుందిరా, ఊడగొట్టేసిన నాగేని నేను, నాకాడేముంటాయిరా విశేషాలు.
5: అట్లా అనకు మావయ్య, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా.
1: ఆహా, అందుకేనా నాన్నగారినంత పూల్లో పెట్టి చూసుకుంటా ఉండేది?
4: అవును బాబాయ్ గారు, మా మామయ్య గారిని నేను చూసినట్టు ఎవ్వరూ చూడరు. తెలిసిందా?
1: తెలిసిందమ్మాయి, ముంగిట్లోకి తీసుకొచ్చి అంగిట్లోకి చేర్చడం లేదని కూడా తెలుసు.
4: నన్ను అనుకునేవాళ్ళు పురుగులు పడిపోతారు.
5: అబ్బా శాంతం, నువ్వు ఉండవే.
4: ఏందుండేది నన్నంత మాట అన్నాక.
5: అనుకుంటే నువ్వేం అరిగిపోతావా?
4: అట్లని నోరు మూసుకోమంటావా?
5: ఇంకేం చేస్తానంటావు?
4: ఏం చేస్తానా,

0: పోయేటట్టు చాకరి చేసి పెడుతుంటే కాలు మీద కాలేసుకుని తిన్నాడే, ఆయన మీద పడతాను. ఇంక రాని చెప్తాను.
1: చెప్పావులే, నోరు మూసుకొని ఇంట్లో పద.
0: నువ్వెప్పుడు నన్నే అంటావు, ఇంట్లోకి రా, నీ సంగతి చెప్తా.
2: ఒరే రంగా.
1: చెప్పండి మామయ్య.
2: ఇదేనంట రోజు మీ ఇంట్లో జరిగే తంతు?
1: ఏం చేసేది మామయ్య, అదో గయ్యాలి గంప. సర్దుకు పోకపోతే ఏ నుయ్యో గుయ్యో చూసుకుంటానని మాటి మాటికి బెదిరిస్తుంది.
2: అందుకని ఇలా సర్దుకు పోతాడు అన్నమాట.
1: తప్పదు కదా, పిల్లల కోసమైనా.
2: నాకెందుకు గాని ఇప్పుడు నన్ను ఎందుకు పిలిచినట్టు?
1: అది అన్నయ్యకేదో చెప్పారంటగా.
2: ఏం లేదురా, మీ సొంతూరులో ఉన్న భూములకి మంచి రేటు వచ్చిందని తెలిసి అమ్ముకుంటే మంచిదని చెప్పారు.
1: ఇది చాలా అన్యాయం మావయ్య.
2: ఏదిరా ఇప్పుడు అమ్ముకోవడం అని చెప్పడమా?
1: కాదు, అన్నయ్య చెప్పి నాకు చెప్పకపోవడం.
2: అడిగి చెప్పడానికి రాలేదురా, మీ నాన్నకి చెబుదామని వస్తే వాళ్ళు లేకపోయా.
1: అన్నయ్య చెప్పానంటావు, సర్లే ఏమంటున్నారు? మరి రేట్ ఎంత?
2: రేటా? ఆ ఊరికి దగ్గరలో ఏదో ఫ్యాక్టరీ రాబోతుందంట, ఆ చుట్టుపక్కల భూములన్నీ కొనేస్తున్నారంట. ఈ టైంలో అమ్ముకుంటే మంచి డబ్బులు వస్తాయని మీ నాన్నకి చెబుదామని వచ్చానరా.
1: నిజమేననుకో, మరి ఇందుకు ఆయన ఒప్పుకోవాలి కదా.
2: మీరిద్దరు ఉన్నారు కదా, ఏం నాన్న ఒప్పించలేరా?
1: నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను మావయ్య, ఆయన ఇంతేగా.
2: మీ ఇష్టం, నేను చెప్పాల్సింది చెప్పా.
1: ఆయన ఒప్పుకుంటే మాకేం అభ్యంతరం లేదు.
2: ఒరే రంగా, ఏం చేస్తాడవరా?
1: మరేం లేదు మావయ్య, నాన్నగారి పేరు మీద ఉన్న భూములకి ఇప్పుడు మంచి ధర పలుకుతుంది కదా, మరి ఆయన్ని బాగా చూసుకోవాలి కదా.
3: ఏమిటి మామయ్య, ఇంకా ఇక్కడే ఉన్నారా? ఏంటి విషయం?
2: అదే, మీ నాన్న పేరు మీద ఉన్న పొలాలకు మంచి రేటు పలుకుతుంది కదా, మరి ఆయనకి మర్యాదలు చేసుకోవటానికి అంట.
3: అత్నా, అయితే నేనేనా తక్కువ తిన్నది? కాంతం,
4: ఏంటో చెప్పండి.
3: ఒక కుర్చీ తీసుకురా.
4: దేనికి?
3: ఎదురు ప్రశ్నలు వేయకుండా కుర్చీ తీసుకురా.
4: ఇదిగో.
3: నీకు పట్టిందే ఏడలేని పొగరు.
2: ఒరే రాజా, నువ్వేం చేస్తున్నావురా?
3: అదే మామయ్య, తమ్ముడు నాన్నగారిని బాగా చూసుకోవాలనుకుంటే నేను కూడా చూసుకోవాలి కదా, అందుకు.
2: ఆహా, బాగుందిరా, చాలా బాగుంది. అప్పరంగా లక్షలొచ్చి చేరబోతున్నాయి కదా. కానివ్వండి, మీ పితృ గౌరవ మర్యాదల్ని అలాగే కొనసాగించండి. కానివ్వండి.
3: నాన్నగారు రండి, మీరిలా వచ్చి కుర్చీలో కూర్చోండి.
5: ఎందుకురా?
3: అదంతే నాన్నగారు, ఇలా వచ్చి కూర్చోండి.
5: సరే.
3: కాంతం, వసే కాంతం, కాంతం, వసే కాంతం.
4: ఏంటండి, ఏమిటా కేకలు?
3: చెంబు నిండా నీళ్లు తీసుకురా.
4: ఎందుకు?
3: చెప్పింది చెయ్యవే.
4: ఇదిగోండి నీళ్లు.
3: టవల్ కూడా తీసుకురా.
4: అలాగేనండి.
6: ఏమండి?
3: ఏంటో చెప్పు.
6: హఠాత్తుగా ఏమిటి హడావుడి?
3: అరవబాకు, వాళ్ళు వినేస్తారు. మా నాన్నగారి పేరు మీద ఉన్న పొలాల రేట్లు అమాంతం పెరిగాయట. ఎలాగైనా వాటిని మనం సొమ్ము చేసుకోవాలి, అందుకే ఈ ఏర్పాట్లు.
6: అలాగా.
1: శాంతం, వసే శాంతం.
0: ఏంటో ఏడవండి.
1: నేను వచ్చానంటే ఈ పగల కొడతా, బయటికి రా.
0: ఏంటో చెప్పండి.
1: చెంబులో నీళ్లు, ఒక టవలు తీసుకురా.
0: ఇదిగో ఇక్కడ పెడుతున్నా.
1: అక్కడ పెడుతున్నావా? నోరు మూసుకొని మా నాన్నగారి దగ్గరికి పోదాంరా.
0: ఎందుకు, మీకేమన్నా పిచ్చి పట్టిందా?
1: ఏంటే అంత మాట అనేసావు?
0: కాకపోతే నెల రోజుల నుంచి నడుములు వంగిపోయేలా చాకరి చేస్తే ఇప్పుడు ఏం ముంచుకుపోయిందని ఆయన గారికి ఇలా సేవలు చేద్దామంటున్నారు?
1: ఊరుకోవే, పెద్ద సూర్యకాంతం నోరేసుకొని. నేనేం తెలివి తక్కువనే, జాగ్రత్తగా విను. ప్రకాశం మామయ్య చెప్పాడు కదా, అందుకొని ఈ టైంలో మా నాన్నగారిని కాకాపట్టి ఆయన దగ్గర మంచి మార్కులు కొట్టేస్తే మన పంట పండిపోయిందనుకో.
0: అవునా? అయితే కానివ్వండి, ఇదేమన్నా డబ్బులు పెట్టుకునేదా? ఇంకేమన్నానా? ఫ్రీగా ఒలకబోసేదేగా, ఎంతైనా ఒలకబోయచ్చు. కానివ్వండి, నేను కూడా కొంచెం ఒలకపోస్తా.
1: ఈ 4 రోజులు మా నాన్నగారిని బాగా చూసుకోవాలి మరి.
0: సర్లేండి, డబ్బు వస్తుందంటే మీరు ఇంతగా

0: పలం ఏంటి?
1: ఇదిగో అన్నయ్య, ఏదేమైనా నాన్నగారిని మా ఇంటికి తీసుకుపోయి బాగా చూసుకుంటా.
2: భలేవాడివిరా, మా ఇంటికి వచ్చి నెల రోజులేగా అయ్యింది, ఇంకా 5 నెలలున్నాయి.
3: మరే మరే, ఇదిగో మరిది గారు, ఈ 5 నెలలు మావయ్య గారు మా ఇంట్లో ఉండాల్సిందే, మేం సేవలు చేయాల్సిందే.
0: అసుకు బుసుకు, ఇదిగో అక్క, ఆ పప్పులే ఉడకు. అటు పొద్దు ఇటు పొడి చేసినా సరే మావయ్య గారు మా ఇంటికి రావాల్సిందే.
3: నీతో ఎవ్వరూ మాట్లాడలేదు, నువ్వు నోరు మూసుకుంటే మంచిది.
1: ఇదిగో వదిన, అది ఏమంది అని అంత మాట అనేశావు.
3: అంతేలే మరిది, నీ భార్య ఏమన్నా నీకు పెద్దగా అనిపించదు, నేనేమన్నా అంటే ఎలిగిపోద్ది.
2: ఇంతకీ ఏమంటావురా?
1: నాన్నగారిని మాకు వదిలేస్తే పువ్వుల్లో పెట్టి చూసుకుంటా అన్నయ్య.
3: అవునులే, ఇప్పటిదాకా అరచేతుల్లో పెట్టుకుని ఊరేగించారు, ఇంకిప్పుడు పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటారు.
0: నువ్వు భలే చూసావులే, గంజి మెతుకులతో సరిపుచ్చింది, ఎవరికి తెలియదు అనుకున్నావు?
3: నీ పెళ్ళం పంచభక్ష పరమాణాలు పెట్టింది మరి, మాడిపోయిన దోశలు, పురుగులు పట్టిన కంట్రోల్ బియ్యంతో చేసిన ఇడ్లీలు.
0: నువ్వే పెట్టావులే మహా పంచభక్ష పరమాణాలు.
3: నా జోలుకొస్తే చూపిస్తా నా తడాక ఏమనుకున్నావో.
2: ఒసే కాంతం, నోరు మూసుకునిట్రా.
3: ఏంటో చెప్పండి.
2: అదిగో నాన్న, పద.
1: నాన్న లేవండి, మన ఇంట్లోకి పోదాం.
0: లేవండి మామయ్య గారు, మన ఇంట్లోకి పోదాం.
3: ఏంటో, ఈరోజు మామగారి మీద ప్రేమ కారిపోతుంది.
0: నువ్వు చూపే మరించి మర్యాద భరించలేక
3: నాకంటే ఏమెక్కువ ఇరగదీసినట్టు.
2: ఒసే కాంతం, నువ్వు నోర్మై.
1: ఇదిగో వదిన, నాన్నగారిని మేము చూసుకుంటాం, మా ఇంటికి పంపించు.
3: అదేం కుదరదు మరిది గారు, నేను 6 నెలలు చూడాల్సిందే, ఆ తర్వాతనే మామయ్య గారు మీ ఇంటికి వచ్చేది.
1: ఆహా, అది మామూలు అప్పుడు వదినా, ఇప్పుడు ఈ వార్త తెలిసిన తర్వాత నేను మర్యాద చేయకపోతే వెనకబడిపోను.
3: అందుకని ఇప్పుడు ఇలా మధ్యలో వచ్చి బలవంతంగా తీసుకెళ్తానంటావా?
1: బలవంతం కాకపోతే నువ్వు వదులుతావా? వచ్చే శాంతం, ఇలా రావే, నాన్నగారిని మన ఇంటికి తీసుకెళ్తాం.
0: సరే పట్టుకోండి మావయ్య, రండి.
3: ఏంటండి, ఏంటి వాళ్ళు తీసుకుపోయేది మన ఇంట్లో ఉన్న మామయ్య గారిని? అయ్యో, అలా నిలబడిపోయారు ఏంటండి? మామయ్య గారిని పట్టుకోండి, రండి మామయ్య గారు, రండి.
0: మామయ్య గారు మా ఇంటికి రండి. పట్టుకోండి, అలా నిలబడతారే, పట్టుకోండి.
4: బొబ్బబ్బబ్బబ్బా, ఏందిరా ఈ కురుక్షేత్రం, అసలు ఏం చేస్తున్నారా మీరు? హఠాత్తుగా తండ్రి గారి మీద ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందిరా మీకు? ఓ, అర్థమైందిరా. ఆ ఊర్లో ఉన్న భూములకు రెక్కలు వచ్చినాయి. ఈ సమయంలో ఆ తండ్రి గారిని బాగా చూసుకుంటే ఎక్కువ డబ్బులు కొట్టొచ్చారేనా? చేసేది గవర్నమెంట్ ఉద్యోగాలైనా మీకింకా డబ్బు మీద మోజు తీరలేదురా.
3: ఎలా తీరుతుంది బాబాయ్, అది డబ్బే కదా.
0: అది లేకపోతే లోకంలో విలువ లేదు కదా.
4: సరే, నేను మాట చెబుతాను, వింటారా?
2: చెప్పండి మామయ్య.
4: ఈ ఇంటిని సమానంగా పంచుకున్నట్లే ఈరోజు నుంచి మీ నాన్నని కూడా సమానంగా పంచుకోండిరా.
1: అది ఎప్పటి నుంచో జరుగుతున్నదే కదా.
4: 6 నెలలకు ఒకసారి లెక్కరు కాదు.
2: మరి ఎలాగా?
4: ఈ సమయంలోనే ఈ ఉన్న పళంగా సమానంగా పంచుకోవాలి.
1: అది ఎలాగా?
4: ఇదిగో ఇలా ఆ కుర్చీలు తెచ్చి ఈ గీత పక్కన వేయండి. ఒరే జగన్నాథం, ఇలా రారా నువ్వు.
5: ఏమిట్రా?
4: ఇప్పుడు ఆ 2 కుర్చీల్లో నీకు ఇష్టమైన దాని మీద కూర్చొని అవతల దాని మీద కాళ్ళు పెట్టుకో.
5: ఎందుకురా?
4: మాట్లాడకుండా వచ్చి కూర్చోరా, చెప్తాను.
0: అదేంటండి, ముసలోడు మనకు కాళ్ళు పెట్టడేమిటి?
1: ఏది పెడితే ఏమవుద్ది? అరవక.
5: ఒరే ప్రకాశం, నువ్వు చేసేది ఏమిటో నాకు అర్థం కావడం లేదురా.
4: అనుభవించడానికి ఏమీ అర్థం కాని అవసరం లేదు, కానీ మాట్లాడకుండా చూస్తూ ఉండరా. ఇప్పుడు చూడండి అబ్బాయిలో, మీ నాన్న మీ ఇద్దరికి సమానమైన దూరంలో కూర్చున్నాడు. ఇప్పుడు చేసుకోండి మీకు తోచినంత సేవలు మర్యాదలు. జాగ్రత్త.
1: అలాగే మావయ్య.
4: ఒరే జగన్నాథం.
5: ఏమిట్రా ప్రకాశం?
4: ఈ మర్యాదల్ని ఏమాత్రం వదులుకోవద్దు. ఇక నేను వెళ్ళొస్తా.
2: కాంతం.
3: ఏంటండి?
2: ఫ్యాన్ వెయ్యి.
3: కరెంట్ లేదండి.
2: అయితే విసనకర్ర తీసుకురా.
1: శాంతం.
0: చెప్పండి, విసనకర్రేగా, తెస్తాను, ఉండండి.
2: నాన్నగారు, అన్నం తినండి.
5: ఇప్పుడు ఎందుకురా, మధ్యాహ్నం తిన్నాను కదా.
2: కాంతం, ఇంట్లో ఏముంది తినడానికి?
3: ఈరోజు సెలవు కదా, అందుకని పిల్లల కోసమని మటన్ పలావ్ చేశానండి.
2: దాన్ని తీసుకురా.
3: అలాగేనండి.
1: శాంత.
0: చెప్పండి, ఇక్కడే ఉన్నా.
1: నువ్వేం చేసావు పిల్లల కోసం?
0: పకోడీలు చేశానండి.
1: నువ్వు కూడా ఒక ప్లేట్లో పకోడీలు, గ్లాసులో నీళ్లు తీసుకురా.
0: అలాగే.
3: ఇదిగో పలావ్.

0: గారు ఇదిగో పలావ్ తినండి.
1: అబ్బా నా వల్ల కాదురా.
2: ఇవ్వకోండి పకోడీలు.
1: ఇదిగో నాన్నగారు ఈ పకోడీలు తినండి.
3: ఒరే నాయనలారా ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? అసలే మధ్యాహ్నం తిన్నది రాత్రి దాకా అరిగితేనా? ఇంకా ఇప్పుడు తింటేనా?
2: మామయ్య గారు ప్లీజ్ నా చేత్తో చేసిన పకోడీలు కొద్దిగానన్నా రుచి చూడండి.
3: ఎందుకమ్మా నీ వాటాలో ఉన్నప్పుడు రోజు గంజి మెతుకులు తింటూనే ఉన్నాగా.
4: అది అలా పెట్టండి గడ్డి.
3: నువ్వు మాత్రం ఏం తక్కువ తిన్నావమ్మా, నువ్వు పెట్టేది కూడా ఆ మెతుకులేగా.
4: ఆ విషయాలు ఇప్పుడు ఎందుకు గాని, ముందు పలావ్ తినండి మావయ్య గారు.
3: వద్దులేమ్మా, ఈ ముసలి దేహాన్ని బతికించడానికి నువ్వు రోజు కష్టపడి పలావులు చేయనక్కర్లేదులే.
1: అయితే మా పకోడీలు తినండి నాన్నగారు.
3: ఎందుకు లేరా, నీ పెళ్ళాం ఒళ్ళు అరిగిపోయేలా నా కోసం చాకరీ చేయటం ఎందుకు చెప్పు.
4: ప్లీజ్ మావయ్య గారు జరిగిందంతా మర్చిపోండి, ఇక నుంచి మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటాను, ముందు పలావ్ తినండి.
3: వద్దులేమ్మా, నువ్వు నా కోసం చెమటోడ్చి చాకరీ చెయ్యను అక్కర్లేదు.
2: అయితే నా పకోడీలు తినండి మావయ్య గారు.
3: ఎందుకులేమ్మా, నీ ఒళ్ళు అరిగిపోయేలా నా కోసం ఎందుకు చాకరీ చేస్తావు?
2: ప్లీజ్ మావయ్య గారు నేనేం అనుకోలేండి, నా పకోడీలు తినండి.
4: మావయ్య గారు ముందు నా పలావ్ తినండి మావయ్య గారు.
2: అదేం కుదరదు, ముందు నా పకోడీలు తినాల్సిందే.
4: అలా ఏం కాదు, ముందు నా పలావ్ తినాల్సిందే.
2: కాదు కాదు, నా పకోడీలు తినాల్సిందే.
4: నా పలావే
2: కాదు, నా పకోడీలే.
4: మావయ్య గారు మీకోసం పొద్దున్నే కష్టపడి ఈ పాయసం చేశాను, దీన్ని తాగండి.
2: మావయ్య గారు నేను కూడా పొద్దున్నే నిద్రలేసి మీకోసం ఈ గారెలు చేశాను, తినండి, కాస్త ఓపికొస్తుంది.
3: ఈ వయసులో నాకెందుకమ్మా ఓపిక, అదేదో నీ పిల్లలకి పెట్టు.
4: ప్లీజ్ మావయ్య గారు నా పాయసాన్ని తాగండి.
2: ప్లీజ్ మావయ్య గారు నా గారెలు తినండి.
3: అలాగేనమ్మా, మీ కోరిక ఎందుకు కాదనాలి, ఇలా ఇవ్వండి.
2: మావయ్య గారు మధ్యాహ్నానికి ఏం కూర వండమన్నారు?
3: ఏదో ఒకటి వండండమ్మా, నేనెంత తింటాను, కాకపోతే.
4: ఈ వయసులో మీరు తృప్తిగా తినాలి మావయ్య గారు.
2: అవును మావయ్య, మీరిష్టపడే వంట చేసి పెట్టమన్నారు మీ అబ్బాయి గారు.
3: ఆహా, వాడికి ఎంత ప్రేమ పుట్టుకొచ్చిందబ్బా.
4: ప్రేమ నా బొంద, అంతా పొలం డబ్బుల కోసమేగా.
3: ఏమిటమ్మా ఏదో అంటున్నట్టున్నావు.
4: అబ్బే ఏం లేదు మావయ్య, వాతావరణం చల్లబడిపోయింది, రాత్రికేమన్నా వానొస్తుందేమోనని.
2: అవును మావయ్య, ఆ భూములు ఎప్పుడమ్మబోతున్నారు?
3: ఏ భూములమ్మాయ్?
4: అదే మావయ్య గారు మన సొంత ఊర్లో ఉన్న భూములు.
3: ఓ అవే, రాక రాక ఇన్నాళ్లకి మంచి రేటు వచ్చిందని తెలిసింది, తొందరగా అమ్మేయాలి.
4: జాగ్రత్త మావయ్య గారు, ఆ భూమి డబ్బుల కోసం కొంతమంది మర్యాదలు నటించి మీ చుట్టూ తిరుగుతున్నారు, గోతికాడన్నక్కల్లా.
3: నాకు తెలియదటమ్మా, వాళ్ళని ఎట్లా మర్చిపోతాను.
2: మావయ్య గారు మీరస్సలు మొహమాట పడకుండా ఏం కావాలో అడిగి మరీ చేయించుకుని తినండి, అసలు ఇది మీ ఇల్లే అనుకోండి.
3: అదేమిటమ్మా, అసలు ఇది నా ఇల్లే కదమ్మా.
4: అవుననుకోండి, ఏదో మాట వరస కన్నాళ్ళేండి.
2: మావయ్య గారు ఇంతకీ ఎంత చేస్తుందంటారు?
3: ఏమిటమ్మా?
2: అదేనండి, ఆ ఊళ్ళో ఉండే పొలాలు ఇల్లును.
3: నాకు మాత్రం ఏం తెలుసమ్మా.
5: అబ్బే మీకేం తెలీదు, అలా అబద్ధాలు చెప్పి మా దగ్గర రాచ మర్యాదలు పొందుతున్నారు.
2: ఏంటండి, ఏమిటి మీరు అనేది?
5: అవును శాంతం, ఈ పెద్ద మనిషి అబద్ధం చెప్పి మన దగ్గర సర్వ సుఖాలు పొందుతున్నాడు.
2: అవునా?
6: అవును కాంతం, అక్షరాలా అబద్ధమే.
4: ఏంటండి మీరు అనేది?
6: అవును కాంతం, తమ్ముడు చెప్పేది నిజం, అసలు అక్కడ ఫ్యాక్టరీ లేనే లేదంట, ఆడున్న భూముల రేట్లు పెరగలేదంట.
4: అయితే అదంతా అబద్ధమా?
6: అవును, ఆ ప్రకాశ మామయ్య కలిసి ఈ పెద్ద మనిషి ఆడించిన నాటకం.
2: అవునా?
4: అవునా,
2: ఎంత మోసం.
5: ఈ వంకతో మన దగ్గర కోరుకున్నది చేయించుకొని తినొచ్చని కుట్రన్నమాట.
2: ఏమయ్యా పెద్ద మనిషి, పెళ్ళాన్ చచ్చిన కాడు నుంచి చేతులు పుండులయ్యేలా చాకరీ చేస్తూ మేపుతున్నావే, ఇంకా ఏం తక్కువని ఇంత నాటకమాడావు? మా పిల్లలు అడిగినా చేసి పెట్టని వంటలన్నీ నీ కోసం చేసి పెట్టానే, ఇదేం పాడు బుద్ధి నీకు?
6: అలా అడగండి, అప్పుడన్నా బుద్ధి వస్తుందేమో.
3: అసలు రావాల్సింది మీకురా.
6: మాట్లాడబాకండి నాన్న.
5: అమ్మ పోయినప్పటి నుంచి ఇంటి మీద పడి తింటున్నావు కదా, ఇంకా మీకేం ఆశ?
3: నేను అడిగానారా, నాకు సేవలు చేయమని అడిగానా?
4: మాకే కర్మ పట్టి నెత్తిన పెట్టుకుని పూజించాం,
2: లేకపోతే ఇంత మంచి మామగారు దొరకరని ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకున్నాం.
5: ఎందుకు చేశారు ఈ పని?
3: నేనేం చేశాను రా?
5: మళ్ళీ అదే మాట,
3: తెలియదని చెప్పాను కదరా.
1: మరి ప్రకాశం మా ఎందుకు చెప్పాడు?

0: అవునవును, నాకు కూడా ఆయనే చెప్పాడు.
1: అది వాణ్ణే అడగండి.
2: ఆయన చెప్పగానే మీరు టెంప్ట్ అయిపోయారు.
1: నువ్వు నోరు ముయ్యవే, అపశకునందానా? అసలు ఆ రోజు నేను నిద్రపోతుంటే నిద్ర లేపి బయటికి పంపించింది నువ్వు కదా.
2: నేనే అనుకోండి.
1: అప్పుడేదో కొంపలు అండుకుపోతుందని నిద్రపోయేవాడిని బయటకు తోసి ఇప్పుడు ఇట్ట ప్లేట్ ఫిరాయిస్తావా? ఛీ, అసలు మిమ్మల్ని నమ్మకూడదే అన్నయ్య. ఇదంతా ఆ మామయ్య ఆడించిన నాటకం అన్నమాట.
0: అవునరా, ఆయనకేం అవసరం అంటావు?
1: ఇంకెందుకు, తన ఫ్రెండ్కి వాళ్ళ కొడుకులు కోడళ్ళ చేత చాకిరి చేయించుకోవాలనుకున్నాడేమో.
0: నిజమే, వాళ్ళకి డబ్బంటే మహా ఆశని, డబ్బొస్తుందని తెలిస్తే బాగా ఉబ్బిపోయి ఈయన గారిని ఆకాశానికి ఎత్తేస్తారని పథకమేమో.
2: ఎంత మోసం, ఎంత మోసం! రాణి, ఆ పెద్ద మనిషిని కడిగి పారేస్తాను.
3: అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడేది కావాలంటే అప్పుడది వండి పెట్టా. మా పిల్లలు అడిగినా చేయని వంటలన్నీ మీకు చేసి పెట్టాను.
2: ఇప్పటి వరకు చేసిన చాకరీ చాలు గాని, ఇక పదండి లోపలికి.
3: మీరు మాత్రం ఇంకా అలాగే నిలబడ్డారేంటి? కదలండి ఇంట్లోకి.
0: మరి నాన్నగారి విషయం?
3: విషయాల సంగతి తర్వాత, ముందు ఇంట్లోకి రండి.
0: అలా అంటావేంది, ఇప్పుడు చూసేది మనవంతు కదా.
3: ఒక్క నిమిషం కూడా చూడను.
0: ఎందుకని?
3: ఈ వారం రోజుల్లో 6 నెలలు చూడాల్సిన దానికంటే ఎక్కువే చూశాను. ఇంకా వాళ్ళని చూసుకోమనండి.
1: అదేంటిదినా, లెక్క ప్రకారం ఈ 6 నెలలు చూడాల్సింది మీరే కదా.
3: అవునయ్యా, లెక్క ప్రకారం మేమే చూడాలి. అయితే ఈ వారం రోజులు చూసిన దాని సంగతి ఏంటి?
1: ఆ, నువ్వేదో చేసి పెట్టినట్టు చెప్తున్నావు గాని మా శాంతం చేయలేదా?
3: ఆ, చేసిందిలే. పొద్దున్న చేసింది రాత్రికి, రాత్రి చేసింది రేపటికి.
1: ఆ, ఏదైనా దారి చూపించింది నువ్వే కదా వదిన.
3: అంటే దానికి కూడా నా మీదకే నెట్టేస్తున్నావా రంగయ్య?
1: కాదులే వదిన, మా శాంతానికి నోరు బారేసుకోవడం తప్ప ఆ వంటలు చేయడం రాదు. ఇంకా కొత్త వంటలు ఏం చేస్తుంది?
3: ఎవరైనా వింటే నవ్వుతారు.
1: ఇంతకీ ఏమంటావు వదిన? రూల్స్ ప్రకారం నాన్నగారిని చూడాల్సింది మీరే. ఈ 6 నెలలు మీరే చూసుకోండి, ఆనాక మేము చూస్తాం.
3: నేను చూడనంటే చూడనబ్బాయ్.
1: ఇదేందన్నయ్య, వదిన అలా అంటుంది.
0: నువ్వు పోరా నాయన, ఎలా చూడదో నేను చూస్తాను.
2: ఏమండి, ఇంకా అక్కడేం చేస్తున్నారు?
1: ఆ, వస్తున్నా. సరే, మీ ఇష్టం.
3: ఏంటండి, ఏంటి మీరు అనేది? నేను చూడను అంటే?
0: ఏమన్నాను?
3: అదే, ఎలా చూడదో నేను చూస్తాను అన్నారుగా.
0: అవునే అన్నాను, నీకు బుద్ధి ఉందా అని.
3: అంటే ఇంతకాలం బుద్ధి లేని దాంతో కాపురం చేస్తున్నారా?
0: అవునే, నీకు బుద్ధి ఉంటే ఇలా మాట్లాడతావా అని.
3: ఇదిగో మళ్ళీ
0: అరవబాక్. ఇన్ని రోజులు నాన్నగారిని ఎన్ని హింసలు పెట్టినా సహించాను, ఇప్పుడు అసలే చూడనంటే ఊరుకుంటానా?
3: ఏం చేస్తారేంటి?
0: నోరెత్తావంటే తంత.
3: తంతారా? నన్ను తంతారా? సరే రండి, తనండి. ఎలా తంతారో తనండి.
0: ఏమిటే నీ బెదిరింపు?
3: నన్నే కొడతారా? ఇంకా చూసుకోండి, ఆయన నా వాటాలోకి వస్తే ఊరుకోను. పుట్టిందిగా మీతో పాటు పోటీ పడుతూ ఆ మహాతల్లినే చూసుకోమనండి. ఇక్కడుంటే నేను అసలు ఊరుకోను. పెళ్ళైన ఇన్నాళ్ళకి ఆయన కోసం నన్ను కొడతారా? ఇక 3 పూట్ల ఎవరు వండి వడ్డిస్తారో చూస్తాను.
0: కాంతం, కాంతం, ఆగవే. ఒసే కాంతం, ఆగవే. కాంతం, ఆగు, ఆగవే. కాంతం, ఆగు.
4: చూశావా నిర్మల, నీ కొడుకులు కోడళ్ళు చేస్తున్న నిర్వాకం. ప్రతి దానిలోనూ డబ్బును చూడటం, ఆ డబ్బు కోసం ఎంత దానికైనా తెగించటం, దానికోసం మనుషుల్ని మమతల్ని కాలదనడం. దీనికోసమైనా అప్పుడు మనం అంత ఆరాటపడింది. ఎంతసేపు వాళ్ళ యావలు, దాన్ని పొందటానికి పడే ఆరాటాలు. గౌరవం లేని చోట ఉండటం అసలే మంచిది కాదు.
5: ఎందుకు ఇలా బయట కూర్చున్నారు నాన్న? ఎలా దక్కుతున్నారో చూడండి, ఇంట్లోకి అడిగాను రండి నాన్న.
4: ఈ 6 బయట చల్లగాలిలో కూర్చుంటే శరీరంతో పాటు మనసు కూడా హాయిగా ఉంటుందమ్మా.
5: దాంతో పాటుగా దగ్గు కూడా వస్తుంది కదా నాన్న.
4: పోనీలే తల్లి, ఈ ఆరిపోయే దీపం గురించి నీకెందుకమ్మా బెంగ?
5: అలా అనకండి నాన్న, ప్లీజ్.
4: విశాల, మనిషి పుట్టడం అంటూ జరిగాక చావనేది కూడా ఏదో ఒకరోజు తప్పదు కదమ్మా.
5: నాన్నగారు, ఈరోజు వైరాగ్యం మాట్లాడుతున్నారేమిటి?
4: ఈ వయసులో వైరాగ్యం కాక ఇంకేముంటుందమ్మా? బతికినన్నాళ్ళు పిల్లల కోసం, కుటుంబం కోసం ఆరాటపడ్డాను. నా కొడుకులు నెత్తిన పెట్టుకుని ఊరేగిస్తారని భ్రమపడ్డాను. ఇంతకాలం కొడుకుల కోసమే శ్రమించా. చివరికి నాకు ఈ పరిస్థితుల్లో కూతురే దిక్కవుతుందని కల్లో కూడా ఊహించలేదమ్మా.

0: నాన్నా, ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? ఏదో నా భర్త మంచివారు కాబట్టి నాకే ఇబ్బంది లేకుండా జరిగిపోతోంది. ఇద్దరు పిల్లలు, చెప్పిన మాట వినే బుద్ధిమంతులు, అత్త ఆడపడుచుల కందరంత దూరంలో ఒంటరి సంసారం. ఈ జన్మకింతకంటే ఇంకేం కావాలి నాన్నా?
1: అవునమ్మా, నువ్వు నిజంగా అదృష్టవంతురాలివే. ఇంత ప్రేమగా చూసుకునే భర్త దొరకడం నిజంగా అదృష్టమే.
0: అంతా మీ కడుపున పుట్టటం వల్లే కదా నాన్న?
1: కాదమ్మా, అల్లుడి గారితో నీ పెళ్ళైన వేళ విశేషం. ఆ దైవం చూడబట్టి నీ సంసారం హాయిగా సాగిపోతోంది.
0: పోనీలే నాన్న, అన్నయ్యని కూడా చెడ్డవాళ్ళని ఎందుకు అనుకోవాలి?
1: వాళ్ళు చెడ్డవాళ్ళు కారమ్మా, పెళ్ళాల కొంగు పట్టుకుని తిరిగే చేతగాని చవటలు. ఆ గాడిదల కోసం నేను మీ అమ్మ ఎన్నెన్ని కష్టాలు పడ్డాము నీకు తెలీదమ్మా. కొడుకులు పుడితే పున్నామ నరకం నుండి తప్పిస్తారని అంటారు. వీళ్ళు ఈ లోకంలోనే నరకం చూపిస్తున్నారు.
0: వాళ్ళనని ఏం లాభం నాన్న? వాళ్ల భార్యల ముందు వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు.
1: అసలు వాళ్ళు మనుషులే కారమ్మా. వాళ్ళు పెళ్ళాలు చెప్పే ప్రతి పనికి తలలూపే యంత్రాలు. ఆ గాడిదలు గవర్నమెంట్ ఉద్యోగులైతే వాళ్ళ జీవితాలు బాగుంటాయని ఎంతమంది కాళ్ళు గడ్డాలు పట్టుకొని ఆ ఉద్యోగాలు ఇప్పించానో వాళ్ళకేం తెలుసు. అట్లాంటిది ఇప్పుడు వాళ్ళు పెళ్ళాలకి నేను బరువైపోయాను.
0: పోనీలే నాన్న, మిమ్మల్ని చూడకపోయినా బయట మీ కొడుకులనే అందరూ చెప్పుకుంటారు కదా.
1: కన్న తండ్రిని గాలి కొదిలేసిన గాడిదలకి ఈ లోకంలో మర్యాదలు కూడా లభిస్తాయా?
0: కొంతమంది అలాగే ఉంటారు నాన్న.
1: నేనెంతో ఇష్టంగా కష్టపడి కట్టుకున్న ఇంటిని ఒక సున్నం గీతతో రెండుగా చీల్చుకొని మహారాణుల్లా వెలిగిపోతున్న వాళ్ళు అద్దె ఇంటికెళ్తే డబ్బు ఖర్చు అయిపోతుందని, ఇరుకైనా ఇబ్బంది అయినా ఆ ఇంట్లోనే బతుకుతున్న వాళ్ళని ఏమనాలమ్మా?
0: సర్లే నాన్న,
1: మొగుళ్ళు తెచ్చే జీతం డబ్బుల్ని లెక్కలేసి దాచిపెట్టే పిసిరిగొట్టులు వాళ్ళమ్మ వాళ్ళు. చివరికి నా ఇంట్లోనే నన్నొక బానిసను చేసి గంజి మెతుకులతో కడుపు మార్చిన ఆడకూతుళ్ళమ్మ వాళ్ళు.
0: సర్లే ఊరుకోండి నాన్న, ఎలాగో మా ఇంటికి వచ్చేశారు కదా, ఇక మీకు ఏమీ లోటు లేదు.
1: అల్లుడు గారిది వెన్నలాంటి మనసమ్మా. అటువంటి మంచి మనిషి నీకు భర్తగా దొరకటం నీ పూర్వజన్మ సుకృతమమ్మా. ఇంకా నీ పిల్లలు చాలా బుద్ధిమంతులు, నన్ను చాలా బాగా చూసుకుంటారు. నాకు ఇంకేం కావాలమ్మా?
0: పదండి నాన్న, భోజనం వడ్డిస్తాను.
1: అలాగే పదమ్మా.

0: ஒரே ராஜாராவ், அப்பாய் ராஜா.
1: ரெண்டு மாமையா, ரெண்டி.
0: ஏந்த பாய் ராஜாராவ் அட்டா உண்டோ?
1: ఏమి లేదు మామయ్యా, నాన్నగారి గురించే.
0: ఏమిటి, నాన్నకేమైంది?
1: నాన్న కనబడటం లేదు మామయ్య.
0: నాన్న కనబడడం లేదా? ఎప్పుడు నుంచిరా?
2: ఈ మధ్యనే బాబాయ్ గారు. ఎక్కడికి వెళ్ళింది అర్థం కావడం లేదు.
0: చూడమ్మాయి, మనిషి కళ్ళ ముందున్నప్పుడు గౌరవించగా ఇప్పుడు ఇలా అనుకుంటే మాత్రం లాభం ఉంటుందమ్మా. చెప్పు
2: బాబాయ్ గారు, ప్లీజ్ మా మామయ్య గారు ఆచూకీ తెలిస్తే చెప్పండి.
0: ఎందుకమ్మా, గంజిలో మెతుకులేసి వాడి కడుపు మార్చడానిక? బర్రె చచ్చేదాకా ఎంత పాలిస్తుందో ఎవరికి చెప్పరు, సరికదా? అదే చస్తే మాత్రం దాని పాలన గురించి చెప్పుకొని బాధపడిపోవడం ఈ లోకం తీరు. మీ మామయ్య మీ కళ్ళ ముందున్నప్పుడు పని లేకుండా ఇంట్లో పడి తింటున్నాడని చిన్నచూపు చూశారు, అవమానించారు. మరిప్పుడు వాడు లేకపోయేసరికి ఎక్కడ లేని ప్రేమ కురిపిస్తున్నారు.
1: ప్లీజ్ మామయ్య, ప్లీజ్ చచ్చిన పామును మరింత చంపకండి. చెప్పండి మామయ్య, నాన్న మీకు చెప్పకుండా ఎక్కడికి పోరు. ప్లీజ్ చెప్పండి మామయ్య.
0: లాభం లేదురా, మీరెంత ప్రతిమలాడినా వాడి ఇంటికి రాకపోవచ్చు.
1: రాకపోతే కాళ్ళ వేళ్ల ప్రతిమాలు తెచ్చుకుంటాం మామయ్య. చెప్పండి, చెప్పండి మామయ్య.
0: ఒరే రాజారావు, తమ కడుపున పుట్టిన మీ బాగు కోరి ఆ దంపతులు చేసే చాకిరి కళ్ళారా చూసిన వాడిరా నేను. వారి కలలు నెరవేరకుండానే పాపం మీ అమ్మ స్వర్గానికి చేరిపోయింది. అప్పటినుంచి వాడికి కష్టాలు ఆరంభమయ్యాయి. ఎలా ఉండేవాడు ఎలాగైపోయాడురా. మీకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించడం కోసం వాడు పడ్డ పాటలు ఆ దేవుడికే తెలియాలి. వాడి తపన తాపత్రయమంతా మీరు పైకి రావాలనే కదా. అలాంటి మంచి మనిషిని మీ కాళ్ళ కింద చీమలా తొక్కి పారేశారు.

0: రా, ఇంకా ఏం మిగులుందని వాడిని తీసుకొస్తామంటున్నారా?
1: ప్లీజ్ మామయ్య చెప్పండి, ఇద్దరు కొడుకులుండి కూడా నాన్నగారిని ఇలా వదిలేస్తే నలుగురు తలోరకంగా అనుకుంటారు కదా మామయ్య.
0: అంటే ఆ నలుగురు కోసమే గాని తండ్రి గారిని తీసుకొచ్చి గౌరవించాలని కాదన్నమాట.
2: లేదు బాబాయ్, ఈసారి మామయ్య గారిని తీసుకొచ్చి అందరూ ఆశ్చర్యపోయే విధంగా చూసుకుంటాం.
0: ఇప్పుడు కూడా అందరూ ఆశ్చర్యపోతున్నారు కదమ్మా.
2: ప్లీజ్ బాబాయ్, అలా తెప్పి పడవకండి.
0: వాడి కష్టార్జితంతో సంపాదించింది అనుభవిస్తూ వాడికి గంజి వెతుకులేస్తున్నారు. వాడి కట్టిన ఇంటిని పంచుకొని వాణ్ణి ఆరు బయట వదిలేశారు. అందులో అబద్ధమేముందమ్మా?
1: ప్లీజ్ చెప్పండి మామయ్య, నాన్న ఎక్కడున్నారు?
2: చెప్పండి బాబాయ్, మామయ్య గారు ఎక్కడున్నారు?
0: ఒరే రాజారావు, మీ నాన్న కనపడకపోయేసరికి ఎక్కడెక్కడో వెతికారు.
1: బస్టాండ్లు, రైల్వే స్టేషను, పార్కులు,
0: ఇంకా
1: బంధువులు, తెలిసిన వాళ్ళ ఇళ్లలో వాకపు చేశాం మామయ్య.
0: అన్ని చోట్ల వెతికామంటున్నారు గాని మీ చెల్లెలు విశారణ అడిగారా?
1: లేదు మామయ్య.
0: ఏ, ఎందుకని?
1: ఆ పిల్లకి మాకు చాలా రోజులుగా మాటలేవు కదా, అందుకని.
0: ఒరే రాజారావు, నువ్వు ఈ కుటుంబంలో అందరికన్నా పెద్దోడివి. ఏదో చిన్న మాట పట్టింపుతో తోడబుట్టిన ఒక్కగానొక్క చెల్లెల్ని దూరం చేసుకుంటావా? నీ పెద్దరికి ఏమైంది? ఆడపిల్లకు పుట్టింటి వాళ్ళు దూరం అయితే పడే కష్టం మాటల్లో చెప్పనలవి కాదురా.
1: అది కాదు మామయ్య.
0: మాట్లాడబాకరా, ఇన్నాళ్లకైనా నీలో పరివర్తన కలుగుతుందని ఆశిస్తున్నాను.
2: నిజమే బాబాయ్ గారు, మీ మాటలు నాలో పరివర్తన కలిగించాయి. మాకు ఉన్న విభేదాలన్నీ మర్చిపోయి రేపే మా ఆడకూతురింటికి పోయి మా మామయ్య గారిని తీసుకొస్తాం.
0: సుసేవరాజా, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఆడవాళ్ల మనసు ఐసు కన్నా వేగంగా కరిగిపోతుందని మన కాంతమ్మ రుజువు చేసింది.
1: అలాగే మామయ్య, రేపే చెల్లింటికి పోయి నాన్నగారితో మాట్లాడతా.
0: వెళ్ళండి వెళ్ళండి. పాపం అమ్మాయి విశాల ఇన్ని సంవత్సరాలు పుట్టిల్లు మర్చిపోయి వనవాసమే చేస్తుంది. ఇకనైనా మేమున్నామని ధైర్యం కలిగించండి.
1: అలాగే, తప్పకుండా మామయ్య.
3: దిగండి దిగండి, ఇదే మీరు ఎదుకుతున్న విశాలమ్మ ఇల్లు. అరుగో, అరుగు మీద కూర్చున్నాడే ఆయనే విశాలమ్మ నాయన.
1: నాన్నగారు.
4: ఎవరు? ఓ, పెద్దోడా, ఏంటి ఇలా వచ్చారు?
2: మనింటికి పోదాం రండి మావయ్య.
4: మనిల్లా? అదెక్కడుందమ్మా?
5: అలా అనకండి నాన్నగారు.
4: ఇంకెలా అనమంటావురా? ఇప్పుడు అది మీ ఇల్లు. మీ అన్నదమ్ములిద్దరు కోడళ్ళు కష్టపడి ఇటుకలు మోసి కట్టుకున్న మీ సొంతిల్లు కాబట్టే ఇప్పుడు అనుభవిస్తున్నారు.
1: అలా అనకండి నాన్న, మీరు ఆ ఇంటికి రావాలి.
4: ఎందుకురా? మీ పెళ్ళాలు పెట్టే మాడిపోయిన దోశలు, గంజి మెతుకులు తినడానికా?
5: ఇక నుంచి అలా జరగనివ్వ నాన్నగారు.
4: ఇప్పటిదాకా ఏం చేస్తున్నట్టో, ఇక ముందు దొరక్కపోవడానికి. మీ ముందే గంజి మెతుకులు పెడుతుంటే అప్పుడేం చేశారు? ఏ రోజైనా మీ భార్యలను నిలదీశారా? అంతగా చేదైపోయానా మీకు?
2: మావయ్య గారు, మా వల్ల జరిగిన కష్టానికి మేమంతా క్షమాపణ కోరుకుంటున్నాం. మా కళ్ళు తెరుచుకున్నా, ఇక నుంచి అలా ప్రవర్తించు. మమ్మల్ని నమ్మండి ప్లీజ్.
4: మీ అందరికీ దండం పెడతాను. మీరు వద్దు, మీ మర్యాదలు వద్దు, నన్ను ఇలా బతకనివ్వండి.
1: కన్న కొడుకులం ఇద్దరుండి కూడా మీరిడా చెల్లెలింట్లో ఉంటే తలో మాట అనుకుంటారు నాన్నగారు.
4: ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వకూడదు అని ఇంతకాలం మీ భార్యలు ఎన్ని కష్టాలు పెట్టినా గడప దాటలేదురా నేను.
6: ఆ పెద్ద మనసుతోనే మమ్మల్ని క్షమించలేరా ప్లీజ్.
4: ఆ అవకాశాన్ని ఎప్పుడో పోగొట్టుకున్నారు మీరు. ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోండి.
5: ఇక నుంచి అలా జరగదని చెప్తున్నాం కదా.
4: ఏంట్రా మీరు చెప్పేది? పెళ్ళాల కొంగు పట్టుకుని తిరిగే చేతకాని చవటలు మీరు. నోరు మూసుకుని వెళ్ళండి.
5: ఈ వయసులో ఇంత ఆవేశం పనికిరాదు.
4: మీ అవసరం కూడా అక్కర్లేదు. నేను చచ్చినా మీరు రావద్దు.
1: నాన్నగారు ప్లీజ్, మా మాట వినండి. మీ కోడలిద్దరూ పూర్తిగా మారిపోయారు.
2: అవును మావయ్య, మేము పూర్తిగా మారిపోయాం.
4: మీరు మారండి మారకపోండి, నేనైతే ఒకటే నిర్ణయించుకున్నా.
1: ఏమిటది నాన్నగారు?
4: నా పేరు మీదున్న పొలాలు, ఇల్లు అన్నీ నా కూతురి పేర రాద్దామనుకున్నాను.
5: అది ఎలాగా?
4: ఇలాగా, అవన్నీ నేను కష్టపడి సంపాదించుకున్నవి కాబట్టి నా స్వార్థితాన్ని ఎవరికివ్వాలనో నాకు పూర్తి అధికారం ఉంది. దాని మీద మీకు ఎలాంటి హక్కు కానీ అధికారం కానీ ఉండవు. కాదు కూడదంటూ కోర్టుకెక్కుతానంటే అలాగే ఎక్కండి. ఫీజులు నష్టపోయి మొట్టికాయలు తిని నెత్తిన తడిగుడ్డేసుకుని కూర్చుంటారు.
1: ఎందుకని నాన్నగారు?
4: మన చట్ట ప్రకారం తాత ఆస్తిలోనే మనవుడికి హక్కు. అంతేకాని

0: తండ్రి ఆస్తిలో కుమారులకు లేదు కాబట్టి, అందుకని నా యావదాస్తిని నా కూతురికే ఇచ్చేస్తాను.
1: ఇది అన్యాయం.
0: మీరు చూపించిన దానికన్నానా?
2: ఇదేమిటి నాన్న ఇలా నిర్ణయించుకున్నారు?
0: కుక్కకాటుకి చెప్పు దెబ్బంటే ఇదే మరి.
2: ప్లీజ్ నాన్నగారు, మీ నిర్ణయాన్ని మార్చుకోండి.
0: మార్చుకునేదైతే అది నిర్ణయం ఎలా అవుతుంది?
1: అయితే మేము మా పిల్లలు ఏం కావాలి?
0: కట్టకట్టుకొని గంగలో దూకండి.
2: నాన్నగారు, మీ నిర్ణయం మార్చుకొని మమ్మల్ని కనికరించండి.
0: ఈ నక్క వినయాలు, కుక్క బుద్ధులు ఇప్పుడేమీ పనిచేయవు. నా ఆస్తిని ఏం చేయాలో, ఎవరికివ్వాలో నాకు తెలుసు, కానీ ఇక దయచేయండి.
3: నానా, ఎవరితో మాట్లాడుతున్నావు? ఓ, అన్నయ్యలు వదనలు ఎప్పుడొచ్చారు? ఇంట్లోకి పదండి.
1: ఇప్పుడే, ఇక్కడే కడుపు నిండిపోయింది. ఇంకా ఇంట్లోకి కూడానా?
4: పదండి, ఇంకా ఇక్కడే నిల్చున్నారే, జరిగింది చాలదా?
3: వదిన, ఏం జరిగింది?
4: ఇంకేం జరగాలమ్మా, మీ నాన్నకు నువ్వొక్కదానివే పుట్టావంట, అందుకని ఆయన ఆస్తులంతా నీకే ఇస్తారంట.
3: నాకా? అర్థం కాలేదన్నయ్యా.
5: అర్థం కాకపోతే ఆయన్నే అడుగు. పోదాం పదండి.
3: ఆగండి నాన్న, చెప్పండి ఏం జరిగింది?
0: చేసిన దానికి తగిన శాస్తే జరిగిందమ్మా.
3: అంటే?
0: అదేనమ్మా, నన్ను ఆదరించని వీళ్ళకి నా ఆస్తిలో వాటా లేదన్నాను. ఇంకెలాగనమంటావమ్మా, తండ్రి బాగోగులు పట్టించుకొని ఈ పిల్లలకు తండ్రి ఆస్తులు కావాలనా? అదేమన్నా వీళ్ల తాతలు సంపాదించిందా? రాత్రి పగలు చెమటోడ్చి నేను సంపాదించింది, దాన్ని నా ఇష్టమైన వాళ్ళకిచ్చుకుంటాను.
3: కొడుకుల కంటేనా?
0: కూతుళ్ళు కూడా కొడుకులతో సమానమనే రోజులు వచ్చేశాయమ్మా, అందుకే నన్ను ఆదరిస్తున్నా, నీకిచ్చేస్తాను.
3: నాకా?
0: అవునమ్మా, నీకే.
3: వద్దు నాన్న, కొడుకులు ఇంటి పేరుని వారసత్వాన్ని నిలబెడతారు.
0: బతికుండగానే గుక్కెడు మంచినీళ్ళివ్వని ఈ నా కొడుకులా ఇంటి పేరు నిలబెట్టేది?
3: వద్దు నాన్న, ఆడపిల్లకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపినప్పుడే పుట్టింటి వారి ఆస్తులు హక్కులు సంక్రమించినట్టే. ఇప్పుడు ఆస్తి అంతస్తులు నాకెందుకు నాన్న?
0: తండ్రిగా నేనిస్తున్నప్పుడు వద్దంటావెందుకమ్మా?
3: నాతో పాటు ఇద్దరన్నయ్యలు పుట్టారు కదా, వారిని కాదని నాకిస్తానంటాం భావ్యం కాదు నాన్న.
0: చూడమ్మా, నా ఆస్తిని మూడు భాగాలు చేసి నీతో పాటు వీళ్ళకి ఇస్తా.
1: అడుగో ప్రకాశం మావయ్య.
2: రామావయ్య రండి.
6: చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు రా జగన్నాథం.
0: ఓ, నువ్వా ప్రకాశం? ఏమిట్రా ఇలా వచ్చావు?
6: నీ కొడుకుల్ని ఫాలో అవుతూ వస్తున్నానరా, నా గురి తప్పలేదు, చివరికి నీ దగ్గరకే వచ్చి ఆగారు.
3: రండి మావయ్య గారు.
6: అమ్మా విశాల, పేరుకు తగినట్టే నీ మనసు కూడా విశాలమైందమ్మా. తండ్రి ప్రేమగా ఆస్తి ఇస్తానన్నా వద్దని తృణీకరించిన నీ ఔదార్యం ఉంది చూసావు, అది చాలా గొప్పదమ్మా.
3: థ్యాంక్స్ మావయ్య.
6: ఒరే జగన్నాథం, నీ నిర్ణయం అందరూ హర్షించేలా ఉందిరా.
0: నిజమేరా ప్రకాశం, ఆడపిల్లలైనంత మాత్రాన వారిని వంటింట్లోనే కూర్చోబెట్టి ఇదే నీ ప్రపంచం అనే వాదానికి నేను పూర్తిగా వ్యతిరేకంరా.
6: నిజమేరా.
0: ఆడపిల్లలైనంత మాత్రాన వాళ్ళు ఎందులోనూ తీసిపోరు. ఒక రకంగా చెప్పాలంటే పెళ్లి కానప్పుడు పుట్టింటికి, పెళ్ళైన తరువాత అత్తారింటికి పేరు తీసుకొస్తారు. అలాంటి ఆడపిల్లకు ఆస్తిలో వాటా ఇస్తే తప్పేమిటి?
6: అంతా నీలా ఆలోచిస్తే ఈ సమాజంలో అశాంతి అలదడి లేకుండా ప్రశాంతంగా ఉంటుందిరా. ఒరే అబ్బాయిలు, విన్నారుగా మీ నాన్న నిర్ణయం, దీనికి మీరేమంటారు?
5: అనండి, కాస్త ఆగితే అది పోతుందేమో.
2: ఒప్పుకుంటా మామయ్య.
4: మీకు మళ్ళీ చెప్పాలనా? అనండి.
2: నాకు ఇష్టమే మామయ్య.
6: చూడండి అల్లుళ్ళు, పెద్దవాళ్ళంటే మనకు పెద్ద దిక్కు అన్న విషయాన్ని మీరు మర్చిపోతున్నారు.
2: మామయ్య, ఇక నుంచి మేము నాన్నగారిని గౌరవంగా చూసుకుంటాం.
5: అవును బాబాయ్, పెద్దవాళ్ల విలువ ఇప్పుడే తెలిసొచ్చింది.
4: ఇంకా మామయ్య గారి సలహాలు సూచనల్ని పాటించి మా కుటుంబాల్ని వృద్ధిలోకి తెచ్చుకుంటాం బాబాయ్.
3: రండి మామయ్య, రాకరాక మా ఇంటికి వచ్చారు అన్నయ్యలు వదనలు, అందరూ రండి.
6: శభాష్.
7: మీరు ఇంతవరకు కూతురుంటే చాలు నాటకం విన్నారు. రచన శ్రీ ఆవుల వెంకటరమణ. ఇందులో జగన్నాథం, శ్రీ వారణాసి ఉదయ భాస్కరమూర్తి, రాజారావు, డాక్టర్ ఎస్ వెంకటేశ్వరరావు, రంగారావు, శ్రీ వీరన్రెడ్డి శ్రీధర్ రెడ్డి, ప్రకాశం శ్రీ జంపాల వెంకయ్య, విశాల శ్రీమతి ఎన్ఏఎం లక్ష్మి, శాంతమ్మ శ్రీమతి సిహెచ్ విజయదుర్గ, కాంతం శ్రీమతి ఎల్ పద్మావతి పాల్గొన్నారు. నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందేశ్వరరెడ్డి. పర్యవేక్షణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్. ఈ నాటకం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. ముందుగా క్రిమినల్ చిత్రానికి ఎంఎం కీరవాణి పాడిన పాట వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ కార్యక్రమం. మరి ఈ క్విజ్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలంటే 0866248881 ఈ నెంబర్కు నేను అడిగే ప్రశ్నలకి ఆన్సర్స్ని వాట్సాప్ చేయండి. యువలయ క్విజ్ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మరి మీరందరూ సిద్ధంగా ఉన్నారా యువలయలో పార్టిసిపేట్ చేయాలని? మరి ప్రశ్నలతో నేను కూడా రెడీగా ఉన్నాను. మరి ఈనాటి యువలయ కార్యక్రమంలో మీకోసం వస్తున్న మొదటి ప్రశ్న జాగ్రత్తగా వినండి. మీ అందరికీ తెలిసిన ప్రశ్న అడుగుతున్నాను. రవి సీతను చూపిస్తూ ఈ విధంగా అన్నాడు. ఏ విధంగా అంటే, ఆమె నా తల్లి భర్త యొక్క తల్లికి కుమార్తె అని చెప్పాడు. ఏమండి అర్థమైందా? రవి సీతను చూపిస్తూ ఏమన్నాడంటే, ఆమె నా తల్లి భర్త యొక్క తల్లికి కుమార్తె అన్నాడు. అయితే సీత రవికి ఏమవుతుంది? వీళ్ళిద్దరి మధ్య ఉన్న బ్లడ్ రిలేషన్ ఏమిటి? ఓకేనా? ప్రశ్న అర్థమైతే సెండ్ చేయండి 0866248881 నెంబర్కి ఆన్సర్ని. ప్రశ్న ఒకసారి మీకోసం, రవి సీతను చూపిస్తూ ఏమన్నాడంటే, ఆమె నా తల్లి భర్త యొక్క తల్లికి కుమార్తె అని చెప్పాడు. అయితే సీత రవికి ఏమవుతుంది? వీళ్ళిద్దరి మధ్య ఉన్న బ్లడ్ రిలేషన్ ఏమిటో చెప్పండి. ఈలోగా మీకోసం పాట వినిపిస్తాను. మన ఊరి కథ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట.

స్పష్టంగా అన్నాడు, ఆమె నా తల్లి భర్త యొక్క తల్లికి కుమార్తె అని చెప్పాడు. అయితే సీత రవికి ఏమవుతుంది, వీళ్ళిద్దరి మధ్య ఉన్న బ్లడ్ రిలేషన్ ఏమిటి అని అడిగాను. అయితే ఆన్సర్స్ చాలామంది పంపించారు, అది కరెక్టా కాదా అనేది చదువుదాం. ముందుగా మనకి పంపించారు పండా లలితాదేవి శ్రీధర్ బాబు బాపట్ల నుంచి, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత భాస్కరని సత్యనారాయణ అరుణకుమారి ఒంగోలు నుంచి, ఓకేనండి రాశారు కానీ కొంచెం బ్లడ్ రిలేషన్ అన్నాను కదా, తెలిస్తే రాయండి. ఓకే రైట్ ఆన్సర్ శ్యామ్.

అరుణకుమారి ఒంగోలు నుంచి. ఓకేనండి, రాశారు కానీ కొంచెం బ్లడర్ లేషన్ అన్నాను కదా, తెలిస్తే రాయండి. ఓకే, రైట్ ఆన్సర్ శ్యామ్ నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ శుభ సాయంత్రం అంటున్నారు, మీకు కూడా శుభ సాయంత్రం అండి. వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. రాధ కమ్మ నుంచి రైట్ ఆన్సర్ నెక్స్ట్ పంపించారు. ఎవరంటే నెల్లూరు జిల్లా ఎనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య సుభాష్ని ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ చేశారు. ఇంకా తర్వాత చూద్దాం. గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ని. ఇక తర్వాత చూద్దాం. అంగర్ కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి పంపించారు గుడ్ ఈవినింగ్ అంటున్నారు, మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఓకే, రైట్ ఆన్సరే. కొంచెం ఆన్సర్కి ఇంకొంచెం జత చేస్తే మీ ఆన్సర్ని కరెక్ట్ మొత్తం కరెక్ట్ అవుతుంది. ఇక డాక్టర్ కేవీ రావు తణుకు నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్. రమేష్ దొంతి అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. హనుమంతు ఒంగోలు నుంచి, ఓకే వెరీ గుడ్, కరెక్ట్గా రాసి పంపించారు. నెక్స్ట్ చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్ల వంచ గ్రామం నుంచి వేముల పరశురాములు పద్మ రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం. దైదా భిక్షం వెంకటి వీరు నల్గొండ జిల్లా నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఎవరు పంపించారంటే శుభ సాయంత్రం అంటున్నారు, మీకు కూడా శుభ సాయంత్రం అండి. విజయవాడ నుండి కృష్ణకిరణ్ వైష్ణవి పంపించారు. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, మీ ప్రశ్నకు మా సమాధానం అంటూ రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం. సుదర్శన్ శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం. విజయ్ కైలాష్ సాయి శ్రీనివాస్ అనంతపురం నుంచి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత ఆకురాతి రామకృష్ణ రాజలక్ష్మి చిన్న అమీరన్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. కారంచేడు తెలగ్గా పాలెం నుండి వెంకటేశ్వర్లరెడ్డి జ్యోతి ఫ్యామిలీ మెంబర్స్ రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని పంపించారు రైట్ ఆన్సర్ని. ఇంకా రేణుక గోపరాజు కడప నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం. వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్, ఓకే రైట్ ఆన్సర్, వెరీ గుడ్. తర్వాత సోమరాధన్ జనార్దన్ రావు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ పంపించారు మనకి దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల్ నుంచి రైట్ ఆన్సర్, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి, బాగుంది. తర్వాత రామ్ వీరంపల్లి నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం. మహేష్ కృష్ణ సత్తెనపల్లి నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. తర్వాత నాగమణి ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం. వీరెవరంటే పెసర్లంక విలేజ్ కొల్లూరు మండలం నుంచి పంపించారు అరవధనలక్ష్మి సాంబశివరావు పంపించారు రైట్ ఆన్సర్ రాశారు, వెరీ గుడ్ అండి. నెక్స్ట్ చూద్దాం. గుడ్ ఈవినింగ్ చెప్పారు వారు, మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. నెక్స్ట్ పంపించారు ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత పెమ్మరాజు లలిత కుమారి తణుకు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. హాయ్ శుభ సాయంత్రం అంటున్నారు, మీకు కూడా శుభ సాయంత్రం అండి. తర్వాత శుభ సాయంత్రం వీరు చెప్తున్నారు, మీకు కూడా శుభ సాయంత్రం. లలిత మల్లిక సత్తుపల్లి నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. శరణ్య అండ్ శశికళ ఆదోని నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. వీరు గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. తర్వాత పివై విజయశేఖర్ నంద్యాల నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం. నేదునూరి కళ్యాణ్చారి రిత్విక్ వీరు నాగర్ కర్నూలు జిల్లా నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం. అన్నెపు రవి రేవతి తెక్కలి శ్రీకాకుళం నుంచి పంపించారు రైట్ ఆన్సర్, ఓకే. తర్వాత చూద్దాం. ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు పంపించారు రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాశారు కానీ కొంచెం రాంగ్ ఆన్సర్ రాశారు మీరు. తర్వాత స్వీటీ నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. చూద్దాం. తర్వాత పాలెంపోలే యాళగడ్డ నంద్యాల జిల్లా నుంచి అహోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ రాసి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. ఇంకా తర్వాత దస్తగిరి సంధ్య యాస్మిన్ వీరు కడప జిల్లా నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. తర్వాత జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్లి నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం. ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందకాయపల్లె గ్రామం నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ చేశారు. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని.
తర్వాత పంపించారు మనకి ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శన చిరువల్లంక నుంచి పంపించారు రాంగాన్ సార్.

నెక్స్ట్ చూద్దాం. నాగన్న, కళావతి వీరు అనంతపురం నుంచి పంపించారు. ఓకేనండి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక చూద్దాం, వీరు రాసి పంపించారు పేర్లు అయితే మలై నుంచి సంతోష్ కుమార్, నిత్య సంతోషిణి. ఓకే, వీరు రాసి పంపించారు, కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేశారు, సూపర్గా ఉంది, వెరీ గుడ్ అండి. చాలా ఉన్నది, చాలా లైన్స్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు అన్నీ చదవలేను, కాకపోతే బాగుంది, మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం చాలా బాగుంది. తర్వాత చూద్దాం, సుబ్రహ్మణ్య పెత్తనపల్లి కర్ణాటక నుంచి పంపించారు, రెండు ఆన్సర్లు రాశారు మీరు, ఏదో ఒకటే సెండ్ చేయండి మళ్ళీ. తర్వాత చూద్దాం, తర్వాత ఆత్మూరి మురళి లక్ష్మి భట్టిపురం నుంచి రాసి పంపించారు, మీరు కూడా రెండు ఆన్సర్లు రాశారు, ఒకటే కరెక్ట్. చూద్దాం తర్వాత, గట్టుప్పల్ నుండి చక్రపాణి పంపించారు రైట్ ఆన్సర్ని, వెరీ గుడ్ అండి. తర్వాత నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద, రాంగ్ ఆన్సర్. తర్వాత హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష్ సుప్రియ పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఇంకెవరంటే వేలవర్తిపాటి సత్యనారాయణ అండ్ జయలక్ష్మి వీరు పంపించారు, సికింద్రాబాద్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, చిలుక నారాయణ అనసూయ నిజామాబాద్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, లతా సుహాస్ హోస్కోట్ నుంచి రైట్ ఆన్సర్. ఇక తర్వాత బత్తిని రవికుమార్ వజ్రపు కొత్తూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ మంచిర్యాల నుంచి చంద్రమొగలి పద్మరాణి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, భోగానందుని వెంకటేశ్వరరావు చేతన్ మార్టూర్ నుంచి ఫస్ట్ ఒక ఆన్సర్ రాశారు, తర్వాత ఒక ఆన్సర్ చేశారు, ఏది కరెక్ట్ మీరు ఆలోచించి మళ్ళీ పంపించండి. తర్వాత చూద్దాం, శ్రీరామదాసు అంజాచారి వీరు తిప్పర్తి నుంచి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత ఎం ప్రతాప్ పాటియా జంక్షన్ విశాఖపట్నం నుంచి పంపించారు, ఓకే, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, మనకి పంపించారు మాణిక్యాలరావు సత్యవతి దుర్గాడ నుంచి, మీరు కూడా రెండు ఆన్సర్లు చేశారు, ఒకటే కరెక్ట్. తర్వాత చూద్దాం, నెల్లూరు జిల్లా ధగర్ధర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య వెంకటేశ్వర్లు పంపించారు, ఓకే. తర్వాత ఎస్ రేవతి రాజశేఖర్ వీరు వేదాయపాల నుంచి పంపించారు, కాకపోతే రైట్ ఆన్సర్ని, ఓకేనా. ఇక తర్వాత చూద్దాం, దంపూర్ బలరాం రెడ్డి సుగుణమ్మ వీరు పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుంచి సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని పంపించారు, ఓకేనండి, రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్ పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత మొహమ్మద్ ఇనాయతుల్లా అష్రాతుల్లా కామారెడ్డి నుంచి పంపించారు, ద ఆన్సర్ ఈజ్ అంటూ రైట్ ఆన్సర్ చేశారు, ఓకే. తర్వాత నల్గొండ నుంచి దైడ త్రివేణి చిన్మయి పంపించారు, ఓకే, రైట్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం, పండా లలితాదేవి శ్రీధర్ బాబు బాపట్ల నుంచి పంపించారు, ఇప్పుడు కరెక్ట్గా బ్లడ్ రిలేషన్ రాసి పంపించారు, ఇందాక కూడా రాశారు కరెక్టే, కాకపోతే ఇప్పుడు రాసింది ఇంకా కరెక్ట్. అంగర కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి ఇప్పుడు మళ్ళీ వీరు కూడా అంతే రైట్ ఆన్సర్ చేసి పంపించారు. చూద్దాం, రాజన్న సిరిసిల్ల జిల్లా చిర్రవంచ గ్రామం నుండి వేములు పరశురాములు పద్మ రాశారు, కానీ రాంగ్ ఆన్సర్ తీశారు. సత్యరెడ్డి ఫ్రేమ్ మనపర్తి, ఓకే, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, వీరెవరంటే గంపెర్ల ప్రమీలాదేవి ప్రకాశం నుంచి రాసి పంపించారు, తర్వాత ఆన్సర్ రాంగ్ ఆన్సర్ చేశారు. గోపిశెట్టి చంద్రిక కనిగిరి నుంచి రాశారు, ఓకే, రైట్ ఆన్సర్. సర్విశెట్టి సుబ్బరామయ్య చీరాల నుంచి రాసి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎమ్మురహరి యశోద పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, ఇంకెవరు పంపించారంటే నాగప్రసన్న సుచరిత ఒంగోలు నుంచి, ఓకే రండి, రైట్ ఆన్సర్. తర్వాత చిత్తూరు నుంచి నరేంద్రరెడ్డి స్వరూప ఫ్యామిలీ మెంబర్స్ రాశారు రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, చెన్నకేశ్వరరావు అత్తి నుంచి పంపించారు, ఓకేనండి, రైట్ ఆన్సర్. తర్వాత కారంచేడు మండలం తెలగపాలెం నుండి వెంకటేశ్వరరెడ్డి జ్యోతి మళ్ళీ పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం,
నాగార్జున లక్ష్మి.

మీరు అనంతపురం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం. ఎంసీ రెడ్డి అనంతపురం నుంచి రాశారు, సగం వరకే కరెక్ట్ ఆన్సర్ రాశారు, మిగతా మీరు రాసింది రాంగ్ ఆన్సర్. ఓకేనా? తర్వాత శేషాద్రి నెల్లూరు నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. చూద్దాం. రేడియో ఇప్పుడే ఆన్ చేశాను, క్వశ్చన్ వినలేదు అని రాస్తున్నారు. ఇక మళ్ళీ మనకి పంపించారు సుబ్రహ్మణ్య పెత్తనపల్లి కర్ణాటక నుంచి, రైట్ ఆన్సర్ని వెరీ గుడ్ అని. తర్వాత చూద్దాం. రాచర సుబ్రహ్మణ్యం సరిపల్లి నుంచి పంపించారు, అది లేదా ఇది లేకపోతే ఎట్లా, ఏదో ఒకటే ఆన్సర్ ఉంటుంది కదా, తెలిస్తే రాసి పంపించండి, లేకపోతే నేను చెప్పేస్తాను. ఇక చూద్దాం. కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు మీరు. నెక్స్ట్ చూద్దాం. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ రాసి మళ్ళీ పంపించారు మనకి. తర్వాత నెల్లూరు నుంచి వీరు రామకృష్ణయ్య ఎనమడుగు నుంచి పంపించారు, ఇందా పంపించారు కదా రైట్ ఆన్సర్ని. ఓకేనండి. తర్వాత భోగానందని వెంకటేశ్వరరావు చేతన్ మార్టూర్ నుంచి మళ్ళీ పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద పంపించారు, ఇప్పుడు రైట్ ఆన్సర్ని. ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్ల నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఫణిరాజ్ నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎం ప్రతాప్ ఐటీఎస్ జంక్షన్ విశాఖపట్నం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. వీరెవరంటే బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి, రాంగ్ ఆన్సర్ మళ్ళీ. తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి వేమల పరశురాములు పద్మ పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి పంపించారు, మళ్ళీ రాంగ్ ఆన్సరే. తర్వాత చూద్దాం. ఓకే, పంపించారు మనకి దంపూర్ బలరామ్ రెడ్డి సుగుణమ్మ ఈనమడుగు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నేను అడిగాను ప్రశ్న, రవి సీతను చూపిస్తూ ఏమన్నాడంటే, ఆమె నా తల్లి భర్త యొక్క తల్లికి కుమార్తె అని చెప్పాడు. అయితే సీత రవికి ఏమవుతుంది అని ప్రశ్న అడిగాను. వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న బ్లడ్ రిలేషన్ ఏమిటంటే మేనత్త మేనల్లుడు. ఓకేనా? తండ్రికి సహోదరి, అక్క లేదా చెల్లి, ఎవరైనా మనకి మేనత్త అవుతారు కదా. అదండి ఆన్సర్. చాలామంది ట్రై చేశారు, అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. నెక్స్ట్ ప్రశ్నలోకి వెళ్ళిపోద్దాం. పెన్ను పేపర్ రెడీగా పెట్టుకోండి. ఈజీ ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని, పెద్దగా కష్టపడేది ఏం లేదు దీనిలో. 1 మినిట్ లోపే మీరు ఆన్సర్ చేసేలాగా నేను అడుగుతున్నాను, రాసుకోండి. 8 సంవత్సరాల క్రితం రవి వయస్సు 8 సంవత్సరాలు. ఓకేనా? 8 సంవత్సరాల క్రితం రవి వయస్సు 8 సంవత్సరాలు. అయితే 8 సంవత్సరాల తర్వాత రవి వయస్సు ఎంత? అర్థమైంది ప్రశ్న. 8 సంవత్సరాల క్రితం రవి వయస్సు 16 సంవత్సరాలు. అయితే 8 సంవత్సరాల తరువాత రవి వయస్సు ఎంత? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకు ఆన్సర్ తెలిస్తే వెంటనే సెండ్ చేయండి 0868628812.

ఓకే, వెల్కమ్ బ్యాక్ టు యువలయ్య. నేను ప్రశ్న అడిగాను, 8 సంవత్సరాల క్రితం రవి వయస్సు 8 సంవత్సరాలు, అయితే 8 సంవత్సరాల తర్వాత రవి వయస్సు ఎంత అని అడిగాను. అయితే మొదటి ప్రశ్నకి చాలామంది రైట్ ఆన్సర్ చెప్పారు. ఓకే అండి, రెండో ప్రశ్న కూడా ఆన్సర్ తెలిస్తే పంపించండి. ఆకురాతి రామకృష్ణ రాజరశ్మి చిన్నమరణ నుంచి పంపించారు రెండో ప్రశ్నకి సమాధానం కరెక్ట్గా. ఇక తర్వాత కావ్యశ్రీ గుంటూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ భాస్కర్ని సత్యనారాయణ ఒంగోలు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. శ్యామ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, తెలగపాలెం నుండి వెంకటేశ్వర్లెడ్డి జ్యోతి పంపించారు రైట్ ఆన్సర్. మీ సొంతగా మీరే ఆలోచించి ఆన్సర్ చేయండి. ఫణిరాజ్ నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఎలా వచ్చిందో కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. నెల్లూరు జిల్లా ఎనుమడుగు నుంచి చెబ్రోల్ రామకృష్ణయ్య సుభాషిని ఫ్యామిలీ మెంబర్స్ రాసి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. తరువాత ఎం మురహరి యశోద నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి రాశారు, కాకపోతే కొంచెం రాంగ్ ఆన్సర్ చేశారు. కొంతవరకు కరెక్ట్గానే వచ్చారు, తర్వాత రాంగ్ ఆన్సర్ చేశారు. ఓకే అండి, తర్వాత చూద్దాం, మీరు రాసి పంపించారు, కాకపోతే మీ ఊరు పేరు కూడా రాసి పంపించండి మీ ఆన్సర్తో పాటు.

నెక్స్ట్ ఎవరంటే మనకి పంపించింది రామ్ వీరంపల్లి నుంచి, రైట్ ఆన్సర్. తర్వాత మీరు చీర్లవంచ గ్రామం నుంచి వేముల పరశురాములు పద్మ పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, మధుసూదన్ రెడ్డి పాపినేనిపాల నుంచి, రైట్ ఆన్సర్. తర్వాత రమేష్ దొంతి అనంతపురం నుంచి, రైట్ ఆన్సర్. ఇక తర్వాత పంపించారు అంగర కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి, రైట్ ఆన్సర్ చేశారు. నాగమణి ఒంగోలు నుంచి, రైట్ ఆన్సర్. తర్వాత మాణిక్యాలరావు దుర్గాడ్ నుంచి, రైట్ ఆన్సర్ చేశారు. హనుమంతు ఒంగోలు నుంచి ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి, రైట్ ఆన్సర్ చేశారు. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత పెసర్లంక విలేజ్ నుంచి పంపించారు అరవ ధనలక్ష్మి సాంబశివరావు, ఓకేనండి, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, మనకి పంపించారు వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి, ఓకే, రైట్ ఆన్సర్, ఎక్స్ప్లెయిన్ చేశారు వారు. ఇంకా చూద్దాం, తర్వాత డాక్టర్ కేవీ రావు తణుకు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. రాధా కమ్మన్ నుంచి, రాంగ్ ఆన్సర్. తర్వాత చూద్దాం, పండా లలితాదేవి శ్రీధర్ బాబు బాపట్ల నుంచి, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ రేణుకా గోపరాజు కడప నుంచి, రైట్ ఆన్సర్ చేశారు. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, రాంగ్ ఆన్సర్. ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఇంకా తర్వాత వీరు ఎవరంటే డాక్టర్ శ్రీనివాస్ సమల గజ్వేల్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్, గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. తర్వాత చూద్దాం, విజయ్ కైలాష్ సాయి శ్రీనివాస్ అనంతపురం నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. డంపూర్ బలరామ్ రెడ్డి శ్రీగుణమ్మ ఇనమడుగు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, స్వీటీ నెల్లూరు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ నెల్లూరు జిల్లా చెన్నూరు నుంచి వనం శేషయ్య వెంకటేశ్వర్లు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత మనకి పంపించారు ఎవరంటే సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, వీరెవరంటే శ్రీరామదాసు అంజాచారి తిప్పర్త నుంచి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ మొహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రాతుల్లా పంపించారు కామారెడ్డి నుంచి, రైట్ ఆన్సర్ చేశారు. నాగేంద్రప్ప బుడేవు కర్ణాటక నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి మళ్ళీ మనకి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు, వెరీ గుడ్. ఇక తర్వాత చూద్దాం, బొడ్డు ఓంకార్ అండ్ గౌరీ రామానగర్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ శ్రీనివాస్, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ వీరెవరంటే చిలకమర్రి నరసింహాచార్యులు హైదరాబాద్ నుంచి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, రైట్ ఆన్సర్ని. వీరు చింతాడ అనన్యశ్రీ, అంతేనండి, శ్రీకాకుళం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, సత్తెనపల్లి నుంచి విజయ మహేష్, తర్వాత మహేశ్వరి పంపించారు, ఓకేనండి, కాకపోతే రైట్ ఆన్సర్ ఏమిది. తర్వాత చూద్దాం, చిత్తూరు నుండి నరేంద్రారెడ్డి స్వరూప పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ యాడికి నుంచి ఎస్ చిదంబరరావు సరస్వతి, రాంగ్ ఆన్సర్. తర్వాత భోగానందుని వెంకటేశ్వరరావు చేతన్ మార్టూర్ నుంచి, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి పంపించారు, రెండు ఆన్సర్లు రాశారు, రైట్ ఆన్సర్ ఏదో మీరే రాసి కనుక్కొని పంపించండి. సోమనాథన్ జనార్దన్ రావు నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత దయదా భిక్షం వెంకటి వీరు మిర్యాలగూడ నుంచి, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిలి నుంచి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ చూద్దాం, రాచల సుబ్రహ్మణ్యం సరిపల్లి నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి, రైట్ ఆన్సర్. సుబ్రహ్మణ్య పెత్తనపల్లి కర్ణాటక నుంచి, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్, రైట్ ఆన్సర్ రాసి పంపించారు. వీరు ఫస్ట్ ప్రశ్న కూడా రైట్ ఆన్సర్ కొంచెం ఆలస్యంగా పంపించారు, ఆయన రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం, ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత దినేష్ ప్రకాశం జిల్లా నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. ఎం రావు ఒంగోలు నుంచి, రాంగ్ ఆన్సర్ చేశారు. అనంతపురం నుంచి అనురాధ, రైట్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం, మీరెవరంటే గంపర్ల దీప్తి గచ్చిబౌలి నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, థ్యాంక్ యూ అంటున్నారు, ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక తర్వాత హాయ్ నమస్తే గుడ్ ఈవినింగ్ అంటున్నారు, నమస్తే అండి. వీరు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల పంపించారు, ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శన్ చిరువల్లంక నుంచి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, హ్యాపీ కాలనీ హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ నుంచి దడా త్రివేణి చిన్మయి పంపించారు, రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య యాస్మిన్ కడప నుంచి, ఓకేనండి, రైట్ ఆన్సర్. తర్వాత

చిలక నారాయణ అనసూయ నిజామాబాద్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. మంజులత పాపినేనిపాల్ నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. కేశవరావు అత్తిల నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఎలా వచ్చిందో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. తర్వాత నాగన్న కళావతి, వీరు అనంతపురం నుంచి, ఓకే రైట్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు, వెరీ గుడ్. తర్వాత డాక్టర్ కేవీరావు తణుకు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. తర్వాత వీరెవరంటే రొంపిచర్ల రాఘవాచార్యులు అరుణకుమారి, ఏలూరు జిల్లా నుంచి, పెద్దపాడు మండలం అక్కడి నుంచి పంపించారు. కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. వీరెవరంటే ఎస్ రేవతి రాజశేఖర్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, ఆత్మూరి మురళి లక్ష్మీ భట్టిప్రోల్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత మనకి పంపించారు ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, మార్కాపురం శివాజీ నగర్ నుండి మస్తాన్ వలీ ఫాతిమా, రాంగ్ ఆన్సర్. తర్వాత సతిరెడ్డి ఫ్రమ్ అనపర్తి, ఓకే కాకపోతే రాంగ్ ఆన్సర్ అండి మీది, ఓకే. తర్వాత చూద్దాం, జి చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత నాగప్రసన్న సుచరిత ఒంగోలు నుంచి రాశారు, వెరీ గుడ్ రైట్ ఆన్సర్. తర్వాత ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్ చేశారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద ఎక్స్ప్లెయిన్ చేశారు రైట్ ఆన్సర్ని, ఓకే. తర్వాత నాగార్జున లక్ష్మి అనంతపురం నుంచి రాశారు రైట్ ఆన్సర్. పండా లలితాదేవి శ్రీధర్ బాబు బాపట్ల నుంచి ఇప్పుడు రైట్ ఆన్సర్ రాసి పంపించారు. నెక్స్ట్ చూద్దాం, మల్లిక్ లలిత సత్తుపల్లి నుంచి, రాంగ్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం, పాలెంపోలయ్య అళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి అహోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మి వీరంతా రాసి పంపించారు ఫ్యామిలీ మెంబర్స్, రైట్ ఆన్సర్ని. ఇక విజయ్ కైలాష్ సాయి శ్రీనివాస్ అనంతపురం నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. దైదా భిక్షం వెంకటి మిర్యాలగూడ నుంచి ఇప్పుడు రైట్ ఆన్సర్ రాసి పంపించారు. రాచల సుబ్రహ్మణ్యం సర్పల్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ లతా సుహాస్ హోస్కోట్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తెల నుంచి రాశారు రైట్ ఆన్సర్ చేశారు. ఆర్ఎన్విఎన్ మూర్తి శ్రీదేవి ఏలూరు జిల్లా నుంచి రాసి పంపించారు, కాకపోతే ఓకేనండి రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శన్ సిరోల్ నుంచి రాశారు ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఇంకెవరంటే పివై విజయశేఖర్ నంద్యాల నుంచి రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, వీరెవరంటే ఎడమాడుగు నుంచి రామకృష్ణయ్య, అంతేనండి ఓకే రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, గుంపర్ల అరుణ కుమార్ లండన్ నుంచి రాసి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్ని. తర్వాత ఇంకెవరు రాశారంటే రాధా కమ్మర్ నుంచి, మీరు ఎందుకు రాంగ్ ఆన్సర్ రాశారు, ఈజీగానే ఉంది కదా ప్రశ్న. తర్వాత సర్వీశెట్టి సుబ్బరామయ్య చీరాల నుంచి రాసి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, క్వశ్చన్ రిపీట్ ప్లీజ్ అని అడుగుతున్నారు, చూద్దామండి. తర్వాత వీరెవరంటే తెలగపాలెం నుండి వెంకటేశ్వర్ రెడ్డి జ్యోతి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్ పంపించారు, ఓకే ఇప్పుడు రైట్ ఆన్సర్ చేశారు. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నుంచి థ్యాంక్ యూ అంటారు, మీకు కూడా థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ చూద్దాం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుంచి సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. ఇంకా చాలామంది టైప్ చేస్తున్నారు. 8 సంవత్సరాల క్రితం రవి వయస్సు 8 సంవత్సరాలు అయితే 8 సంవత్సరాల తరువాత రవి వయసు ఎంత అని అడిగాను. ఇంకా మనకి పంపిస్తున్నారు, చూద్దాం ఆన్సర్ని. వీరెవరంటే ఎస్ రేవతి రాజశేఖర్ నెల్లూరు నుంచి పంపించారు కదా, ఎక్స్ప్లెయిన్ చేశారు, ఓకే అండి వెరీ గుడ్ రైట్ ఆన్సర్ని. ఇంకా తర్వాత ధన్యవాదాలు అంటున్నారు, మీకు కూడా ధన్యవాదాలు అండి. తర్వాత చూద్దాం, మల్లేశ్వరరావు శాంభవి వీరు ఉప్పులూరు గ్రామం నుంచి ఇప్పుడే పార్టిసిపేట్ చేశారు రైట్ ఆన్సర్, ఓకేనండి. తర్వాత చూద్దాం, హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష్ సుప్రియ రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత వర్షం వస్తోంది నెట్వర్క్ లేదు అని రాసి పంపించారు, ఓకేనండి. రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి, ఓకే ఆన్సర్ నేను చెప్తాను, ఓకే మీరు రైట్ ఆన్సర్ రాసి పంపించారు. తర్వాత చూద్దాం, వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్ పంపించారు రైట్ ఆన్సర్, ఓకేనండి. 8 సంవత్సరాల క్రితం రవి వయసు 8 సంవత్సరాలు అయితే 8 సంవత్సరాల తర్వాత రవి వయసు ఎంత అని అడిగాను, 24 సంవత్సరాలు అండి, 324 అదే ఆన్సర్, ఓకేనా. చాలా సింపుల్గా ఉంది కదా. చాలామంది కంగ్రాచులేషన్స్ అండి, పార్టిసిపేట్ చేశారు, ఆన్సర్స్ రాసి పంపించారు, అందరు కంగ్రాచులేషన్స్. ఇక మూడో ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. కొంచెం పెన్ను పేపర్ రెడీగానే ఉంది కదా, రాసుకోండి ఆన్సర్ని, క్వశ్చన్ని, ఓకేనా. ఏంటంటే 6 7 11

పదకొండు ఇరవై. ఓకేనా, ఆరు ఏడు పదకొండు ఇరవై, సిక్స్ సెవెన్ లెవెన్ ట్వంటీ. ఈ సిరీస్లో తర్వాత వచ్చే సంఖ్య ఎంత? అర్థమైందా ప్రశ్న? అర్థమైందా? ఆరు ఏడు పదకొండు ఇరవై ఈ సిరీస్లో తర్వాత వచ్చే సంఖ్య ఎంత? కొంచెం ట్విస్ట్ ఇచ్చారు ఈ ప్రశ్న, తెలిస్తే రాసి పంపించండి, ట్రై చేయండి, రాకపోతే నేను చెప్తాను. ఆరు ఏడు పదకొండు ఇరవై ఈ సిరీస్లో తర్వాత వచ్చే సంఖ్య ఎంత? తెలిస్తే రాసి పంపించండి. సున్నా ఎనిమిది ఆరు ఆరు రెండు నాలుగు ఎనిమిది ఎనిమిది ఎనిమిది ఒకటి రెండు నెంబర్కి. అయితే రెండో ప్రశ్నకి ఆన్సర్స్ ఇంకా చాలామంది పంపిస్తున్నారు. యాడికి నుంచి రంగం వెంకటస్వామి పంపించారు రైట్ ఆన్సర్ని. భద్రాద్రి రాంపూర్ నుంచి గట్ల సతీష్ సుమలత మళ్ళీ పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. కోనప్పరెడ్డి రమేష్ బాబు పంపించారు, వీరు ఎక్కడి నుంచి అయితే రాసి పంపించలేదు కాకపోతే రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, వీరు వేలవర్తిపాటి సత్యనారాయణ జయలక్ష్మి రాశారు రైట్ ఆన్సర్ని. ఓకే, మూడో ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. మనకి పంపించారు వరగంటి బదిరి విషయాల నెల్లూరు నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత నెల్లూరు జిల్లా ఎనమడుగు నుంచి చెబ్రోలు రామకృష్ణయ్య సుభాష్ని పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత కారంచేడు మండలం తెలగపాల నుండి వెంకటేశ్వర రెడ్డి జ్యోతి రాంగ్ ఆన్సర్ చేశారు. ఇంకా చాలామంది టైప్ చేస్తున్నారు, త్వరగా రాసి పంపించండి. కావ్యశ్రీ గుంటూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. ఎక్స్ప్లెయిన్ చేయండి, సిక్స్ సెవెన్ లెవెన్ ట్వంటీ ఈ సిరీస్లో తర్వాత వచ్చే సంఖ్య ఎంత అని అడిగాను, తెలిస్తే రాసి పంపించండి. శ్యామ్ నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక వీరు ఎవరంటే గుడ్ ఈవినింగ్ చెప్తున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. పెసరలంక విలేజ్ నుంచి పంపించారు ఆరాధనలక్ష్మి సాంబశివరావు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి చదవండి అని చెప్తున్నారు, నేను చదివాను, మీరు రైట్ ఆన్సరే పంపించారు. ఇది రెండో ప్రశ్నకి. మూడో ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. తర్వాత చూద్దాం, వీరు ఎవరంటే సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, వీరు ఎవరంటే ఫణిరాజు నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. మనకి పంపించారు వేలవర్తిపాటి సత్యనారాయణ ఫ్రమ్ రాశారు, అంతవరకే ఆన్సర్ కూడా రాసి పంపించండి. ఇక తర్వాత చూద్దాం, నాగమణి ఒంగోలు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. డాక్టర్ కేవీ రావు తణుకు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. రామ్ వీరంపల్లి నుంచి రాశారు రైట్ ఆన్సర్. రాధా కమ్మ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. అనంతపురం నుంచి అనురాధ పంపించారు రైట్ ఆన్సర్ని. ఓకే, తర్వాత సోమనాథన్ జనార్దన్ రావు నెల్లూరు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, వీరెవరంటే నల్గొండ నుంచి దయడ త్రివేణి చిన్మయి రాశారు రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, వీరెవరంటే నెల్లూరు జిల్లా నుంచి మనం శేషయ్య వెంకటేశ్వర్లు పంపించారు రాంగ్ ఆన్సర్. తర్వాత చూద్దాం, పండా లలితాదేవి శ్రీధర్ బాబు బాపట్ల నుంచి రైట్ ఆన్సర్ చేశారు. మూడో ప్రశ్నకి జవాబు మూడో ప్రశ్న అని రాశారు కానీ భాస్కరన్ సత్యనారాయణ అరుణకుమారి ఒంగోలు నుంచి అయితే ఆన్సర్ అయితే ఏం సెండ్ చేయలేదు. ఓకే, తర్వాత చూద్దాం, గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి, బాగున్నారు అని అడుగుతున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్. భారతి కిషోర్ అనంతపురం నుంచి రైట్ ఆన్సర్ రాసి పంపించారు, ఓకే అండి వెరీ గుడ్. తర్వాత చూద్దాం, ఎస్ఎస్శ్రీ స్నేహశ్రీ నెల్లూరు నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత మనకి పంపించారు భోగానందన్ వెంకటేశ్వరరావు చేతన్ మార్టూర్ నుంచి రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, నాగన్న కళావతి వీరు రాశారు అనంతపురం నుంచి, ఓకే రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్. ఇంకా ఎవరు పంపిస్తున్నారు అంటే చూద్దాం, వీరు ఎం రావు ఒంగోలు నుంచి రాసి పంపించారు, ఓకే ఫస్ట్ ప్రశ్న రైట్ ఆన్సర్ రాశారు, రెండో ప్రశ్నకి ఇరవై నాలుగు రైట్ ఆన్సర్ రాశారు, కాకపోతే మూడో ప్రశ్నకి రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, మీరు కృష్ణా జిల్లా మచిలీపట్నం నుండి కోనపరెడ్డి రమేష్ బాబు పంపించారు రైట్ ఆన్సర్ని. ఇంకా టైప్ చేస్తున్నారు చాలామంది, తొందరగా పంపించండి. మల్లేశ్వరరావు శాంభవి పులూరు గ్రామం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. స్వీటీ నెల్లూరు నుంచి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్. తర్వాత రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి నుంచి రైట్ ఆన్సర్ చేశారు. రమేష్ దొంతి అనంతపురం నుంచి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, వీరు ఒంగోలు నుండి దిట్టకుర్తి సుబ్బారావు పంపించారు రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ ఇంకా ఎవరంటే
హాయ్ గుడ్ ఈవినింగ్ అంటున్నారు, మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఓకే, కాకపోతే

పేరు ఊరు ఆన్సర్ అయితే ఏమీ లేవు. తర్వాత నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురారి యశోద పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి, రైట్ ఆన్సర్. తర్వాత జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. దంపూర్ బలరాం రెడ్డి సుగుణమ్మ ఓకే ఇనమడుగు నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. వెరీ గుడ్ అండి, ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు ఓకే. తర్వాత చూద్దాం, సుచరిత నాగప్రసన్న ఒంగోలు నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకెవరు రాసి పంపించారంటే నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం మనకి పంపించారు.

వెల్కమ్ బ్యాక్ టు యువలయ. మనకి ఆన్సర్స్ నేను చాలామంది పంపిస్తున్నారు, చూద్దాం. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత రమేష్ బాబు రుద్రంపేట అనంతపురం నుంచి, కాకపోతే రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ సుజన్ కార్తీక్ శారద, వీరు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత ఎవరు పంపించారంటే పెసర్లంక విలేజ్ నుంచి ఆరాధన లక్ష్మి సాంబశివరావు పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి. తర్వాత వీరు చిలకమర్రి నరసింహాచార్యులు హైదరాబాద్ నుంచి రాసి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, కానీ కాకపోతే కొంచెం రాంగ్ ఆన్సర్ రాశారు. తర్వాత హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష్ సుప్రియ పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ గనకలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక రాష్ట్రం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి రాంగ్ ఆన్సర్. తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుంచి కట్ల సతీష్ సుమలత పంపించారు, రైట్ ఆన్సర్. ఎం ప్రతాప్ ఐటీ జంక్షన్ విశాఖపట్నం నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీకామేశ్వరి శ్రీనివాస్ పంపించారు, రైట్ ఆన్సర్ని. మహమ్మద్ ఇనేతుల్లా ఇష్టాతుల్లా కామారెడ్డి నుంచి రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, వీరు యాడికి నుంచి ఎస్ చిదంబరరావు సరస్వతి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, చిత్తూరు నుండి నరేంద్రరెడ్డి స్వరూప, రైట్ ఆన్సర్. తర్వాత సోమనాథన్ జనార్దన్ రావు నెల్లూరు జిల్లా నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. దయదా భిక్షం వెంకటి మిర్యాలగూడ నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, వీరు కారంచేడు తెలగపాలెం నుండి వెంకటేశ్వర రెడ్డి జ్యోతి పంపించారు, కాకపోతే ట్రై చేశారు, రాంగ్ ఆన్సర్ అండి, వెరీ గుడ్. తర్వాత చిలక నారాయణ అనసూయ నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. గంపర్ల శాన్విక ప్రకాశం జిల్లా కందుకూరు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. భద్రాద్రి రాంపూర్ నుంచి సంతోష్ కుమార్ సుమలత రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందికాయపల్లె గ్రామం నుంచి రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ రైట్ ఆన్సర్ని. లతా సుహాస్ హోస్కాట్ నుంచి రైట్ ఆన్సర్. తర్వాత వీరు ఓకే ఎక్స్ప్లెయిన్ చేశారు, బదరి విశాల నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ని. తర్వాత ఎస్ రేవతి రాజశేఖర్ నెల్లూరు నుంచి ఎక్స్ప్లెయిన్ చేశారు, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, మాణిక్యాలరావు సత్యవతి దుర్గాడ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. భారతీ కిషోర్ అనంతపురం నుంచి ఇంకో క్వశ్చన్ వేయండి అని అడుగుతున్నారు. మరి చాలామంది ఆన్సర్స్ పంపించారు కదా, వీళ్ళ పేర్లు చదవాలి కదా. తర్వాత చూద్దాం, వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్ పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెల్లూరు జిల్లా కోవరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి రైట్ ఆన్సర్. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, మొడ్డు ఓంకార్ అండ్ గౌరీ రామానగర్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. చైతన్య శ్రీ నెల్లూరు నుండి రైట్ ఆన్సర్. తర్వాత పెమ్మరాజు లలిత కుమారి తణుకు నుంచి రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. రేణుక గోపరాజు వీరు కడప నుంచి, ఓకేనండి, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు, సూపర్ రైట్ ఆన్సర్ని. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబు సుబాని పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, వీరు ఎవరంటే మంచిర్యాల నుంచి చంద్రమంగళి పద్మరాణి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ భోగానందన్ వెంకటేశ్వరరావు చేతన్ మార్టూర్ నుంచి రైట్ ఆన్సర్. తర్వాత వీరు భోగానందన్ వెంకటేశ్వరరావు చేతన్ మార్టూర్ నుంచి, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు మీరు. తర్వాత చూద్దాం, ఆకురాతి రామకృష్ణ రాజలక్ష్మి చిన్నామరం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి రాంగ్ ఆన్సర్. హనుమంతు ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ సోదామణి వసుంధర ఇనమడుగు నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, పాపినేనిపల్లి నుంచి

నారాయణ సిద్ధయ్య, రైట్ ఆన్సర్. తర్వాత ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శన్ తిరువల్లంక నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. మల్లేశ్వరి మల్లేశ్వరరావు శాంభవి ఉప్పులూరు గ్రామం నుంచి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, రైట్ ఆన్సర్ని. తర్వాత నాగార్జున లక్ష్మి అనంతపురం నుంచి, రైట్ ఆన్సర్. తర్వాత మధుసూదన్ రెడ్డి పాపినేనిపల్లి నుంచి రైట్ ఆన్సర్ చేశారు. వీరు ఎవరంటే అనంత టౌన్షిప్ నుంచి మధుసూదన్ రెడ్డి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, పివై విజయశేఖర్ పంపించారు నంద్యాల నుంచి, రైట్ ఆన్సర్ చేశారు. పాలెం పొలయ్య అలగడ్డ నంద్యాల జిల్లా ఓహోబిలం వెంకటేశ్వర్లు ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిపి పంపించారు, రైట్ ఆన్సర్ని. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. క్వశ్చన్ రిపీట్ అంటున్నారు, సమయం అయితే ఎక్కువగా లేదు. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ పంపించారు, రైట్ ఆన్సర్ని. తర్వాత నెల్లూరు నుంచి వనం శేషయ్య వెంకటేశ్వర్లు రాశారు, రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, చిలకమర్రి నరసింహాచార్యులు హైదరాబాద్ నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత మచిలీపట్నం నుంచి సుధా రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, ఓకే అండి, వెరీ గుడ్, రైట్ ఆన్సర్. తర్వాత మళ్ళీ మనకి పంపించారు నెల్లూరు నుంచి రామకృష్ణయ్య సుభాష్ని ఫ్యామిలీ మెంబర్స్, రైట్ ఆన్సర్ రాశారు. 6, 7, 11, 20 ఈ సిరీస్లో తర్వాత వచ్చే సంఖ్య ఎంత అని అడిగాను, తెలిస్తే వెంటనే రాసి పంపించండి. ఇంకా తర్వాత మనకి రాశారు వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీకాంతశ్రీ శ్రీనివాస్ పంపించారు, రైట్ ఆన్సర్, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు, వెరీ గుడ్ అండి. తర్వాత లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, ఓకే, రైట్ ఆన్సర్. ఇప్పుడు మళ్ళీ రాసి పంపించారు మనకి. పాపినేనిపల్లి నుంచి సూర్యనారాయణ సిద్ధయ్య పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, భాస్కరన్ సత్యనారాయణ అరుణ కుమారి ఒంగోలు నుంచి, ఓకేనండి, రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత వీరెవరంటే హనుమంతు ఒంగోలు నుంచి ఇప్పుడు మళ్ళీ రైట్ ఆన్సర్ రాసి పంపించారు, ఓకేనండి. ఇంకొకరు రాశారు చూద్దాం, నెల్లూరు నుంచి పాలెం పోలయ్య పంపించారు కదా మీరు, రైట్ ఆన్సరే చేశారు, ఓకేనండి. 6, 7, 11, 20 ఈ సిరీస్లో తర్వాత వచ్చే సంఖ్య ఎంత అని అడిగాను, తర్వాత వచ్చే సంఖ్య ఎంత అంటే 36. ఇక్కడ అన్ని స్క్వేర్స్ చేసుకుంటూ వెళ్ళాలి, 6 + 1 = 7 స్క్వేర్, 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ చేసుకుంటూ వెళ్తే ఆన్సర్ వస్తుంది. అందరికీ కంగ్రాచులేషన్స్ అండి, చాలామంది ట్రై చేశారు, అందరూ చాలామంది రాసి పంపించారు, అందరికీ కంగ్రాచులేషన్స్. ఇది ఈనాటి యువలయ, తిరిగి రేపటి యువలయ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.

విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు లయ విన్యాసం కార్యక్రమం. ఈనాటి లయ విన్యాసం కార్యక్రమంలో రూపక తాళంలో శ్రీ గుమ్ములూరి బిఎన్విఎస్ శబరీష్ గారి డోలు వాద్య లయ విన్యాసం వింటారు.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: మీరు విన్న పాట తాత మనవడు చిత్రం కోసం పి సుశీల పాడిన గీతం. సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం రమేష్ నాయుడు. చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట తీన్మార్ చిత్రం కోసం శ్రీరామచంద్ర పాడిన రెహమాన్ గీతం, సంగీతం మణిశర్మ.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: కార్యక్రమంలో తర్వాత పాట తరంగిణి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం జేవి రాఘవులు.

చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట సంపంగి చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, అనురాధ శ్రీరామ్ పాడిన గీతం సంగీతం ఘంటాడి కృష్ణ.

0: ఈనాటి బాలవాణి చిన్నారుల కార్యక్రమంలో అనంతపురం జిల్లా సింగనమల మండలం నాగలగుడ్డం తాండా ప్రాథమిక పాఠశాల చిన్నారులు సమర్పించిన కదంబ కార్యక్రమం.
1: ఈనాటి బాలవాణి కార్యక్రమంలో సింగనమల మండలం నాగులగుడ్డం తాండా ప్రాథమిక పాఠశాల చిన్నారులు సమర్పించు కదంబ కార్యక్రమం. ముందుగా ప్రార్థనా గీతం. జగన్, దుర్గాప్రసాద్, కృష్ణవేణి, సాయిప్రియ.

0: అనేకదంతం బదాన ఏకదంతము స్వాస్మే ఏకదంతము స్వాస్మే.
1: తేనెల తేటల మాటలతో బృందగానం ఆలపించడానికి మన ముందుకు వస్తున్నారు శ్రీను, అనుష, బిందు.

మేరీ క్యూరీ పేరు విన్నారు కదా, ఆమె గురించి వివరాలను మనకు రమ్యశ్రీ అందిస్తానంటోంది. విందామా? విజ్ఞాన శాస్త్ర పరిశోధనలకు నోబెల్ బహుమతి అందుకున్న తొలి మహిళా శాస్త్రవేత్తను నేను. భౌతిక రసాయనిక శాస్త్ర రంగాలలో నోబెల్ బహుమతి సాధించిన ఏకైక మహిళను నేనే. రేడియో పోలియం వంటి నియమ మూలకాలను కొనగడమే కాదు, వాటికి పేరు పెట్టింది నేనే. నా మాతృదేశం పోలాండ్ పేరు మీదుగా పోలోనియం పేరు పెట్టాను. నేను 1867 నవంబర్ 7న పోలాండ్ దేశంలోని వార్సాలో గల మరియా స్కోదౌస్కాలో జన్మించాను. మా అమ్మ పేరు బ్రోనిస్లావా, మా నాన్న పేరు స్కోదౌస్కి. చిన్నప్పటి నుండి ఎంతో కష్టపడి చదువుకున్నాను. నా భర్త పేరు పియరీ క్యూరీ. మీరందరూ ప్రతి విషయాన్ని శాస్త్రీయ పద్ధతిలో ఆలోచిస్తారని నా ఆకాంక్ష. కార్యక్రమంలో ఇప్పుడు విహరింపానిమ్మ విహరింపానిమ్మ అంటూ మన ముందుకు వస్తున్నారు పార్వతీ, లక్ష్మీ, ఇందు.

0: రేడియోను ఎవరు కనుగొన్నారో తెలుసా? ఆ రేడియో గురించి, ఆ రేడియో కనుగొన్న శాస్త్రవేత్త గురించి యువరాజ్ వివరాలను అందిస్తానంటున్నాడు. విందామా?
1: గొప్ప గొప్ప ప్రయత్నాలన్నీ హేళతోనే మొదలవుతాయి అంటాడు ఆయన. పాఠశాలలోనే ఆ కుర్రాడికి విజ్ఞాన శాస్త్రం అన్న విద్యుత్ రంగ పరిశోధక

0: అమితమైన ఇష్టం. శబ్ద తరంగాలను ప్రసారం తరంగాలుగా హెర్ట్జ్ విశ్లేషణ చేస్తున్న కాలం ఆ ఆవిష్కరణ యువకునిపై అమిత ప్రభావాన్ని చూపాయి. అదే ఊపుతో తంత్రి యంత్రం కనుగొన్నాడు. యాంటీనా, ట్రాన్స్మీటర్, టెలిగ్రాఫిక్ సింఫోనీల అనుసంధానంతో ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి సమాచారం పంపగలిగాడు. అతని ప్రయోగ ఫలితమే రేడియో ఆవిష్కరణ. అతడే మార్కొని 1909 నోబెల్ బహుమతి కూడా అందుకున్నాడు.
1: రేడియో గురించి వివరాలు విన్నాము కదా, మరి మీరందరూ ప్రతిదినం రేడియో కార్యక్రమము వినాలి, తెలిసిందా? ప్రతిరోజు మనం మన పాఠ్యాంశాలను కూడా రేడియో ద్వారా వింటున్నాము కదా. ఆచావుటవు సారే రాన్ మరాఠీ బృందగానాన్ని ఆలపించడానికి వస్తున్నవారు జగన్, దుర్గాప్రసాద్, బ్రహ్మశ్రీ, రాజశేఖర్.

0: खेत कल्याणचा राजा साथी लाऊ पनाला प्राण।
1: ఆధునిక చిత్రకళ ఆద్యుడెవరో తెలుసా? ఆ వివరాలను చరణ్ అందిస్తానంటున్నాడు.
2: తన పోరాట పట్ల నుంచి కాదు, ఇతరుల వైఫల్య నుంచి కూడా పాఠశాలు నేర్చుకోవడం వివేకవంతుడు లక్షణం అంటుడు ఒక ప్రసిద్ధ చిత్రకారుడు. చిన్నాటి నుండి బొమ్మలు గీయడం అంటే ఎంతో ఇష్టం. ఇతని తండ్రి కూడా చిత్రకారుడే. చిన్నాడు బొమ్మలు వేస్తానంటే తండ్రికి ఆజ్ఞాపించిన కొడుకు ప్రావీణ్యం చూసి చిత్రకళను నేర్పసాగాడు. అతడే తరువాతి కాలంలో ప్రపంచ ప్రసిద్ధ ఆధునిక చిత్రకారుడయ్యాడు. అతడే పాల్బో పికాసో. ఇతని జన్మదినం అక్టోబర్ 25 ప్రపంచ చిత్రకారుడు దినోత్సవంగా కూడా జరుపుకుంటారు.
1: మరి వివరాలను విన్నారు కదా, మరి మీరు చక్కని బొమ్మలెన్నో గీస్తారు కదూ. జానపద గీతం సంబరాల రాంబాబు అంటూ ఆలపించడానికి మన ముందుకు వస్తున్నారు నాగేంద్ర దుర్గాప్రసాద్.

0: సామాన్లు కొనుక్కున్నాడు.
1: మీ అందరికీ మిత్రులున్నారు కదా, మరి దుర్గా ప్రసాద్ తనకు గల ప్రియమిత్రుని గురించి వివరాలు తెలుపుతానంటున్నాడు, విందామా?
2: ఐ ఆమ్ దుర్గా ప్రసాద్, ఐ ఆమ్ 10 ఇయర్స్ ఓల్డ్, ఐ హావ్ మెనీ ఫ్రెండ్స్, బట్ చరణ్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, హీఈస్ ఆఫ్ మై ఏజ్, వి గో టు ద సేమ్ స్కూల్, వి ఆర్ ఆల్సో ఇన్ ద సేమ్ క్లాస్, వి సిట్ టుగెదర్ ఇన్ ద క్లాస్, వి హెల్ప్ ఈచ్ అదర్, హీ లైక్ స్టోరీస్, ఐ లైక్ డ్రాయింగ్, వి బోత్ లైక్ కార్టూన్ షోస్ ఆన్ టెలివిజన్.
1: అనంత కరువు గురించి అందరికీ తెలిసిందే, ఆ విషయాన్ని పాట రూపంలో తెలపడానికి మన ముందుకు వస్తోంది రమ్యశ్రీ.
3: ఆకశంబు చూచి ఆశలు నడుగంటు, చూడ్పుల భూమిపై చూపు వారు, ఎండిన పంటలు ఎండనే నిలుచుండి, కన్నీరు నవనిపై గార్చువారు, బక్క ఎద్దుల గట్టి డొకగను పింప, పాతాల గంగపైకెత్తువారు, భార్య బిడ్డల వీడి బతుకు జీవుడాయంచు పారిపోయేదమని బలుకువారు, ఒక పూటకు కూటికి చిక్కకుండా ఎన్నమో రముడా అని అరుచువారు. నకటా వరా రైతు సోదరుల నేడు క్షమదేవత జిహ్వాగ్ర సీమ జిక్కి.
1: అనంత కరువును పాట రూపంలో విన్నారు కదూ. పరిశుభ్రమైన పరిసరాలే ఆరోగ్యానికి హేతువులు. స్వచ్ఛ భారత్ అంటూ మన ముందుకు వస్తున్నారు శ్రీను, అనూష, రమ్య.

చచ్చేవాళ్ళ పరిశుభ్రత చేసి చూపరా, ఒక్క ఒక్క నీటి బొట్టు వరిసి పట్టరా, ఇంకొడు గుంతలు త్రవ్వి

ట్రావెలింగ్ ట్రావెలింగ్ ఆంగ్ల గీతాన్ని వినిపించడానికి ఇందు పార్వతి లక్ష్మీ యువరాజ్.

ప్రయాణ సాధనాల గురించి, వాటిలో విహరించే విధానం గురించి తెలుసుకున్నారు కదా. అందమైన దాన చక్కని గీతాన్ని ఆలపించడానికి సురేష్, యోగేంద్ర, యశ్వంత్ వస్తున్నారు.

0: చాలా చక్కగా ఆలపించారు కదూ. చెట్లను పెంచితే ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. మరి చెట్లను నాటుతారు కదా. బతుకమ్మ బతుకమ్మ జానపద గీతాన్ని శ్రీను అనుష బిందు ఆలపిస్తారు.
1: బతుకమ్మ ఉయ్యాలు, శ్రీ గౌరీని పూజ ఉయ్యాలు.

ఈ పాటను ఎక్కువగా తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా వింటున్నాము. చిన్న చిన్న చిన్నారులు వచ్చారు, వారు అంకెల గీతాన్ని ఆలపిస్తూ ఉంటున్నారు. విందామా? ఈ చిన్నారులు శ్రావణి, చైతన్య, మోక్షిత్.

0: వేకప్ వేకప్ అంటూ దుర్గా ప్రసాద్, జగన్, చరణ్, నాగేంద్ర వస్తున్నారు. ఏమి చెబుతారో విందామా?
1: Wake up, please get up and come and play.

0: మరి ఉదయమే మీరంతా త్వరగా లేచి బాగా చదువుకుంటారు కదూ. గౌతమ బుద్ధుని గురించి వివరాలు చెబుతానంటున్నాడు, వస్తున్నాడు నాగేంద్ర, విందామా?
1: ఇతరులను జయించడం కంటే తనను తాను జయించడం కష్టతరం. కొందరు సమాజాన్ని సమాజ పరిస్థితులను బట్టి సక్రమంగా జీవిస్తూ సమాజాన్ని ముందుకు నడుపుతారు. మరికొందరు పుడుతూనే సమాజ సేవ చేస్తారు. ఇంకొందరు సమాజాన్ని మార్చి మంచి మార్గంలో పెట్టడానికే పుడతారు. ఈ మూడవ తరానికి చెందిన వ్యక్తి అతడు. అతడు పుట్టినప్పుడే భవిష్యత్తు

0: లో ఈ బాలుడు పెరిగి పెద్దయ్యాక దైవిక సంబంధంలో విషయాల్లో అగ్రగౌడు అవుతాడని ప్రపంచానికి మార్గనిర్దేశం చేస్తాడని చెప్పారు. యొక్క వయసులోనే కుటుంబాన్ని వదిలి ప్రపంచంలో ప్రజల కష్టాలకు కారణాలకు కనుక్కున్నాడు అతడే గౌతమ బుద్ధుడు.
1: ఇప్పుడు కార్యక్రమంలో మై ఫ్యామిలీ తన కుటుంబం వివరాల గురించి ఆంగ్లంలో చెప్పడానికి మన ముందుకు వస్తున్నాడు జగన్.
2: ఐఆమ్ జగన్. ఐఆమ్ ఎ స్టూడెంట్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్. వీఆర్ 80 పీపుల్ ఇన్ అవర్ ఫ్యామిలీ. దే ఆర్ మై ఫాదర్, మదర్, టూ సిస్టర్స్, గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్, మై లిటిల్ బ్రదర్, మై సెల్ఫ్. మై ఫాదర్ ఇస్ ఏ ఫార్మర్, మై మదర్ ఇస్ ఏ కూలీ. మై ఫాదర్ అండ్ మదర్ హెల్ప్ మీ విత్ మై స్టడీస్. మై గ్రాండ్ మదర్ లవ్లీ మీ వెరీ మచ్. She often tells me funny stories.
1: కార్యక్రమంలో చివరిగా బంజారా బృందగానం పాడడానికి రమ్య, సాయి, ప్రియ, వసంత వస్తున్నారు. విందామా?

శ్రోతలు, ఇంతవరకు బాలవాణి చిన్నారుల కార్యక్రమంలో అనంతపురం జిల్లా సింగనమల మండలం నాగలగుడ్డంతాండ ప్రాథమిక పాఠశాల చిన్నారులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు.

శ్రోతలు లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం దిల్లీ కేంద్రం నుండి.

0: Present on the occasion. Following the inauguration, Prime Minister Modi and French President Macron visited the exhibition and interacted with startup founders, researchers and investors participating in the event. INS Sharada has successfully concluded its visit to Colombo, Sri Lanka. The Ministry of Defense said the visit further strengthened maritime cooperation and friendship between India and Sri Lanka. The visit featured a series of professional training and sporting engagements with the Sri Lankan Navy. The Ministry further said that the visit underscored the enduring maritime partnership between India and Sri Lanka and reaffirmed their shared commitment to regional maritime cooperation and security in line with the vision of Mahasagar. The Indian Embassy in Oman said that an Indian-flagged mechanized sailing vessel, Virat 1, carrying 14 Indians, experienced an engine failure off the coast of Oman. In a social media post, the embassy informed that in a closely coordinated and ongoing rescue operation at sea, 11 of the 14 crew members of the vessel have been rescued and taken on board by MV Jabal Ali 9. The embassy added that the rescue operation of the remaining members will be completed shortly. Sources said that the vessel sank because of mechanical failure. The government has debunked a WhatsApp message circulating online that falsely claims applications are being accepted for free laptops under the National Student Laptop Scheme 2026. The fact-check unit of the Press Information Bureau, PIB, has clarified that this claim is fake and the government has not announced any such scheme. In cricket, India will begin their ICC Women's T20 World Cup campaign against arch-rivals Pakistan in a Group A match at its Bastion in Birmingham this evening. The match is scheduled to start at 7 p.m. Indian time. Women in blue have dominated this rivalry in Women's T20 internationals, winning 13 of the 16 matches against Pakistan. In the upcoming week, domestic markets are expected to take directions from a series of high-impact global events and key domestic economic data releases. Investors will closely track the U.S. Federal Reserve's policy meeting outcomes, the Bank of Japan's interest rate decision, developments around the potential U.S.-Iran peace agreement, and movements in crude oil prices. Market participants will also watch India's wholesale inflation data for May, along with other key macro indicators, including employment figures, import-export data and the country's foreign exchange reserves. And with that, we end this news bulletin.
1: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడు దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
2: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
1: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.
3: అక్కా, జాబ్ దొరికింది.
4: అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పటిక బోలిడంత షాపింగ్?
3: అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్.
4: ఆకురా కుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా?
3: ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది.
4: ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు.
3: కానీ అక్క,
4: చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడు పొదుపు చేసుకో. కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు.
3: అక్క, పార్టీ నాది, బడ్జెట్ నీది.
4: నిన్ను
5: ఆర్బీఐ చెబుతుంది
6: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అభివృద్ది సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. విజయనగరం జిల్లాలో రిలయన్స్ డేటా సెంటర్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, జీడిగింజల ఇండస్ట్రీ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. సైక్లింగ్తో ఆరోగ్యానికి, పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ శంఖప్రత బాగ్చి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, ఎలాంటి అడ్డంకులు లేవని రాష్ట ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఈ మేరకు సంబంధిత వీడియోను సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మంత్రి పంచుకున్నారు. వర్షాలు కురుస్తున్నప్పటికీ రాజధాని ప్రాంతంలో నిరంతరాయంగా నిర్మాణ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అమరావతి పనులు ప్రస్తుతం టాప్ గేర్లో సాగుతున్నాయని, రాజధాని అభివృద్ది విషయంలో ప్రభుత్వం ఎక్కడా వెనకడుగు వేయట్లేదని, ప్రణాళికాబద్దంగా ముందుకు

0: సాగుతున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. రాజధాని నిర్మాణంలో ఇకపై ఆగడం అనే మాటకు చోటు లేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. నిర్మాణ పనుల వేగం మరింత పెరిగిందని, ఇది నవ్యాంధ్ర భవిష్యత్తుకు బలమైన పునాదవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అభివృద్ది సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం మేడపాడు గ్రామంలో ఈరోజు ఆయన 2,39,00,000 రూపాయల విలువగల పలు అభివృద్ది పనుల ప్రారంభోత్సవ శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, అన్ని గ్రామాలను సమానంగా అభివృద్ది చేస్తున్నామని, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడమే తమ ధ్యేయమని అన్నారు. సైక్లింగ్తో ఆరోగ్యానికి, పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి అన్నారు. విశాఖపట్నంలో ఈరోజు నిర్వహించిన సండేస్ ఆన్ సైకిల్ ర్యాలీని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, సైక్లింగ్తో శారీరక, మానసిక ఆరోగ్యం లభిస్తుందని, కాలుష్యం తగ్గించవచ్చని అన్నారు. సైకిల్ వినియోగానికి అందరూ ప్రాధాన్యత ఇవ్వాలని పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి పేర్కొంటూ,
1: సైక్లింగ్ చేస్తే బాడీ ఫిట్గా ఉంటుంది, మెంటల్ హెల్త్ స్ట్రెస్ తగ్గిపోతుంది. మన వైజాగ్లో సైక్లింగ్ ట్రాక్స్ రావాలి. ఈ సైక్లింగ్ ఈ సంస్కృతి వైజాగ్లో ఇంకా పెరగాలి. ప్రతి స్కూల్, ప్రతి కాలేజ్, ప్రతి యూనివర్సిటీ చిన్నప్పటి నుండి సైక్లింగ్ నేర్పించాలి. లెట్ వైజాగ్ బి ద సైక్లింగ్ క్యాపిటల్ ఆఫ్ ఏపీ అండ్ సౌత్ ఇండియా అండ్ ఇండియా. మనం సైక్లింగ్ ప్రోత్సహించమని కోరుకుంటున్నాం.
0: పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా రేపు జలరక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో కలెక్టర్ ఈరోజు దృశ్య మాధ్యమ విధానంలో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని నీటి వనరులు, చెరువుల పరిరక్షణే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు. ప్రతి మండలంలోని ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుని జలరక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించాలని, తహసీల్దార్, ఎంపీడీఓ తప్పనిసరిగా గ్రామంలో చెరువులను సందర్శించాలని సూచించారు. చెరువుల హద్దుల గుర్తింపుపై తహసీల్దార్లు, ఎంపీడీఓలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. జిల్లాలో జలధార, జలహారతి కార్యక్రమాలతో పాటు జలరక్షణ పనులను కూడా సమాంతరంగా వేగవంతం చేయాలన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూటమి ప్రభుత్వం పాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ది పథంలో దూసుకుపోతోందని ఎంఎస్ఎంఈ, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. విజయనగరం జిల్లాలోని బొండపల్లి మండలం జే గుమడాంలో ఈరోజు నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం ఉత్తరాంధ్ర అభివృద్ది కోసం అనేక చర్యలు చేపట్టిందన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపామని, అనకాపల్లిలో నూతన స్టీల్ ప్లాంట్ నిర్మాణం, భోగాపురం ఎయిర్పోర్టు సాధన, వైజాగ్లో గూగుల్ వంటి సంస్థలను రప్పించామని చెప్పారు. విజయనగరం జిల్లాలో రిలయన్స్ డేటా సెంటర్తో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, జీడిగింజల ఇండస్ట్రీ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. యోగా అభ్యసనను ప్రతి ఒక్కరూ జీవన శైలిలో భాగం చేసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ వై మేఘాస్వరూప్ కోరారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రాజమండ్రి గౌతమిఘాట్లో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా యోగా శిక్షకులు ధ్యానం, రాజయోగ సాధన వలన కలిగే ప్రయోజనాలను వివరించి యోగాసనాలు సాధన చేయించారు. ఈ సందర్భంగా సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులు యోగా చేయడం ద్వారా ఏకాగ్రత, మానసిక స్థైర్యం పెంపొందించుకుని లక్ష్య సాధనలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు. రానున్న 4-5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో కొన్ని ప్రాంతాలు, ఒడిశాలోని అదనపు ప్రాంతాలు, దక్షిణ ఛత్తీస్గఢ్లోని కొన్ని భాగాలకు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ ఐఎండి ఈరోజు అంచనా వేసింది. సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో దక్షిణ తెలంగాణ, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈరోజు బలహీనపడిందని తెలిపింది. మరిన్ని వాతావరణ విశేషాలను వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి

0: రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురు గాలుల గంట ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
1: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం లాంచీలరేవు వద్ద ఈరోజు యనమదుర్రు కాలువలో గుర్రపు డెక్క, నాచు, కిక్కిస తొలగింపు పనులను రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సుమారు 1,50,00,000 రూపాయలతో 32 కిలోమీటర్ల మేర కిక్కిస తొలగింపు పనులను చేపడుతున్నామని తెలిపారు. ఈ పనుల ద్వారా నీటిపారుదల మెరుగుపడి రైతులకు నీటి ఇబ్బందులు తొలగుతాయన్నారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు జూన్ 25 నుండి 29వ తేదీ వరకు 5 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. పాంచరాత్ర ఆగమ సాంప్రదాయాల ప్రకారం నిర్వహించే ఈ మహోత్సవాల్లో పద్మ సరోవర తీరాన అమ్మవారు విశేష పూజలను అందుకుని భక్తజనులను కటాక్షించనున్నారని టీటీడీ ఆ ప్రకటనలో పేర్కొంది. పోలవరం జిల్లా పరిధిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ గ్రీవెన్స్ రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను రేపు ఉదయం 10:30 రంపచోడవరం ఐటీడీఏ సమావేశ మందిరంలో యథావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ శాఖల జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని రంపచోడవరం, చింతూరు డివిజన్ల పరిధిలోని ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారని, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అభివృద్ది సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. విజయనగరం జిల్లాలో రిలయన్స్ డేటా సెంటర్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, జీడిగింజల ఇండస్ట్రీ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: మూడు కాలేజీలలో
3: డోంట్ వరీ,
2: ఫీజ్ చూడు.
4: ఎలా ఉన్నారు?
5: ఏంటి విషయం?
3: ఫీజ్ కోసం టెన్షన్?
5: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్. ఆర్బీఐ అంటుంది.
6: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః కృష్ణప్రసాదోపాధ్యాయః.
7: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈ సాయంత్రం ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు సాయంత్రం 6:30 ఐసీసీ మహిళల ప్రపంచకప్ క్రికెట్ 2026లో భాగంగా ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య బర్మింగ్హామ్ ఎడ్జ్ బాస్టన్లో జరగనున్న క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం. రాత్రి 7:15 క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం కొనసాగింపు ప్రసారమవుతుంది.

ఈరోజు రాత్రి 9:30 క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం కొనసాగింపు ప్రసారమవుతుంది. మ్యాచ్ ముగిసే వరకు రాత్రి 11:00 చిత్రసీమ సినిమా పాటలు, 11:10 12 ఏళ్లు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూస్ సర్వీసెస్ డివిజన్ వారి ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది.

రేపటి ప్రసార వివరాలు. రేపుదయం 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శివపార్వతి భక్తి గీతాలు, 6:30 వినదగుమాట వ్యాఖ్యాత శ్రీ టి జయచంద్రారావు, 6:35 సేద్యపు శుద్ధులు శీర్షికన చూడిగొర్రెల పెంపకంలో మెళకువల గురించి, సిద్ధరాంపురం పశు పరిశోధనా కేంద్రం పశు వైద్యాధికారి డాక్టర్ బి రఘుకిరణ్ నాయుడు గారు అందించే వివరాలు వినవచ్చు.

రేపుదయం 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం నవలా స్రవంతి శీర్షికన పున్నాగపూలు నవల 10వ భాగం వినవచ్చు. రచన శ్రీమతి జలంధర. సృజన సాహితీ కార్యక్రమంలో శ్రీశ్రీ మహాప్రస్థానం సమగ్ర విశ్లేషణ, శ్రీజీ ఓబులపతి గారి ప్రసంగం. అనంతరం భక్తిమాల కార్యక్రమంలో భక్తిగీతాలు వినవచ్చు.

రేపు ఉదయం 8:30 పల్నాడు జిల్లా సమాచార లేఖ. రచన శ్రీ కె శ్రీను. 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు ప్రసారమవుతాయి. రేపు ఉదయం 9:00 పారిశ్రామికవేత్త ముడార్ సుధీర్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ జి నాగేశ్వరరెడ్డి.

9:30 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వినవచ్చు. 10:00 నుండి వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఈ కార్యక్రమాలు రేపు సాయంత్రం 5:00 వరకు కొనసాగుతాయి.

రేపటి మా సాయంత్రం ప్రసారంలో సాయంత్రం 5 గంటలకు లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు 5:30 విను వినిపించు ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం సమన్వయం శ్రీ ఏ హేమంతరాజు. సాయంత్రం 6:30 చిత్రసీమ సినిమా పాటలు ప్రసారమవుతాయి.

రేపు రాత్రి 7:15 పల్లె ప్రాంతాలు. గరుడాచలం వీధి నాటకం వినవచ్చు. వినిపిస్తున్నవారు శ్రీ వి వెంకటప్ప బృందం.

రేపు రాత్రి 8 గంటలకు చిత్రసీమ సినిమా పాటలు ప్రసారమవుతాయి. 8:15 కేంద్ర ప్రభుత్వ 12 ఏళ్ల పాలనపై ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.

రేపు రాత్రి 8:45 చిత్ర జగత్ కార్యక్రమంలో హిందీ సినిమా పాటలు వినవచ్చు. రేపు రాత్రి 9:16 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి 9:30 చిత్రసీమ సినిమా పాటలు ప్రసారమవుతాయి.

రేపు రాత్రి 10 గంటలకు కర్ణాటక సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. 11 గంటలకు చిత్రసీమ సినిమా పాటలు. రేపు రాత్రి 11:10 12 ఏళ్లు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూస్ సర్వీసెస్ డివిజన్ వారి ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి రేపటి మా ప్రసార వివరాలు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:30 కావస్తోంది. ఐసీసీ మహిళల ప్రపంచకప్ క్రికెట్ 2026లో భాగంగా ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య బర్మింగ్హామ్ ఎడ్జ్బాస్టన్లో జరగనున్న క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష ప్రసారం.

0: ट्वेंटी क्रिकेट मैच का आंखों देखा हाल
1: आंखों से वाणी
0: చిత్ర సీమా
1: సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా వినండి. సంధ్యా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పేటూరి గీతం, సంగీతం చక్రవర్తి.
2: ఆఫ్ ది ఐసీసీ ఉమెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ 2026. బిఫోర్ దాట్ లిసన్ టు అ స్పెషల్.

0: కార్యక్రమంలో తర్వాత పాట తొలి ప్రేమ చిత్రం కోసం కృష్ణరాజ్ పాడిన సీతారామ శాస్త్రి గీతం సంగీతం దేవ.
1: India have won the toss today and they're going to have a bat first.

वर्ल्ड कप की बात करें तो दोनों टीमें 8 बार आमने सामने हुई हैं।

ఉంటది, కాదుకూడదంటే గాలి కసుమంటది. ఒప్పుకోవమ్మా తప్పుకోకమ్మా.

0: पसंद किया, उसका फैसला किया। और जो 11 खिलाड़ी आज वो टीम में उतारे गए हैं वो हैं स्मृति मांधना, शेफाली वर्मा,
1: హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం
0: రమీం షమీం నాష్రా సంధు

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఇప్పుడొక లలిత గీతం.
1: இனி தொடர்வது செய்தி சுருக்கம்.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్ ఫ్రాన్స్లోని నీస్లో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. అనంతరం మోదీ స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావా చేరుకుంటారు. మన దేశంలో అంతరిక్షార్థ వ్యవస్థ రానున్న దశాబ్ద కాలంలో ప్రస్తుతం ఉన్న 800 కోట్ల డాలర్ల నుంచి 4,500 కోట్ల డాలర్లకు పెరుగుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. దేశంలో అనేక చోట్ల నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఈరోజు జర్మనీ కురకావ్తో నెదర్లాండ్స్ జపాన్తో తలపడతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఈ సాయంత్రం స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో సంప్రదాయ స్లోవాక్ ఆతిథ్యం లభించనుంది. బ్రాటిస్లావా చేరుకున్న వెంటనే ప్రధానమంత్రి మోదీకి రొట్టె ఉప్పుతో సంప్రదాయబద్దంగా స్వాగతం పలుకుతారు. స్లోవాక్ సంస్కృతి ప్రకారం అతిథులను ప్రముఖులను ఒక రొట్టె ముక్క చిన్న గిన్నెలో ఉప్పుతో స్వాగతించడం అనువైతే ఇందులో బ్రెడ్ సంపదకు చిహ్నంగా నిలిస్తే ఉప్పు విలువ స్నేహం రక్షణకు ప్రతీకగా నిలుస్తుంది. ప్రధానమంత్రికి స్వాగతం పలికేందుకు స్లోవేకియాలోని మజావా ప్రాంతానికి చెందిన ప్రముఖ పిల్లల జానపద బృందం సంప్రదాయ స్లోవాక్ నృత్యాన్ని ప్రదర్శిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్తో నీస్ నగరంలో ఉన్న చారిత్రాత్మక విల్లా కెరీలోస్లో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. రక్షణ, సాంకేతికత, వ్యాపార రంగాలతో పాటు ఇరు దేశాల మధ్య ఉన్న ప్రత్యేక అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించడంపై ఇరుపక్షాల చర్చలు ప్రధానంగా కేంద్రీకరిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ కలిసి నీస్లోని ప్యాలెస్ డస్ ఎక్స్పోజిషన్స్లో భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని కూడా సంయుక్తంగా ప్రారంభించారు. మన దేశంలో వేగంగా విస్తరిస్తున్న ఇన్నోవేషన్ స్టార్టప్ వాతావరణాన్ని ప్రతిబింబించేలాగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. 3 రోజుల పాటు జరిగే భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమం భారతీయ డీప్టెక్ స్టార్టప్లు, ఆవిష్కర్తలు, పరిశోధకులు, పెట్టుబడిదారులను అంతర్జాతీయ ఆవిష్కరణల నిధులతో ఒక తాటిపైకి తీసుకొస్తుంది. ఇందులో అంతర్జాతీయంగా ప్రాధాన్యత కలిగిన 13

కీలక సాంకేతిక రంగాల వ్యాప్తంగా 120 వినూత్న అంకుర పరిశ్రమలు, 20కి పైగా ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎక్సలెన్స్ పాల్గొంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 350 మందికి పైగా పెట్టుబడిదారులు, వెంచర్ క్యాపిటలిస్టులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమం భారతదేశంలో ఉన్న ప్రతిభకు, యూరోపియన్ పెట్టుబడులకు మధ్య ఒక వారధిగా ఎదుగుతోందని, యువ ఆవిష్కర్తలు అంతర్జాతీయ నైపుణ్యంతో అనుసంధానం కావడానికి ఇది కొత్త అవకాశాలు సృష్టిస్తుందని అన్నారు. భారత స్టార్టప్ విప్లవం

0: ఆవిష్కారాలు అభివృద్ధి చేస్తున్నారని మోదీ చెప్పారు.
1: आज भारत में एक स्टार्टअप रिवॉल्यूशन हो रहा है. इस रिवॉल्यूशन में भारत का नौजवान एक नए माइंडसेट के साथ मानवता के हित में समस्याओं के समाधान ढूंढ रहा है और हमारे नौजवानों के वर्ल्ड क्लास सॉल्यूशंस को ग्लोबल स्टेज पर लाने का माध्यम ही है भारत इनोवेट्स.
0: मन దేశంలో ప్రస్తుతం 2 లక్షలకు పైగా స్టార్టప్లు ఉన్నాయని, మానవాళి కోసం సాంకేతికత అనే సూత్రంతో నడిచే మానవ కేంద్రిత ఆవిష్కరణల నమూనాను దేశం ప్రోత్సహిస్తోందని మోదీ చెప్పారు. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య ఉన్న సంబంధాల పటిష్టత గురించి ప్రస్తావిస్తూ, చాలా దేశాలు వ్యాపార వ్యూహాత్మక సహకారంలో నిమగ్నమై ఉన్నప్పటికీ కేవలం కొన్ని సంబంధాలు మాత్రమే ఉమ్మడి దృక్పథం సమాన ప్రయోజనాలతో నడుస్తాయని ప్రధానమంత్రి అన్నారు. భారత్ ఫ్రాన్స్ భాగస్వామ్యం, పరస్పర నమ్మకం, ఉమ్మడి విలువలు భవిష్య దృక్పథంతో కలిసి ఉన్న ఒక పటిష్టమైన సంబంధమని ఆయన అభివర్ణించారు.
1: दुनिया में अलग अलग देश एक दूसरे के साथ व्यापार करते हैं, अलग अलग देशों के बीच स्ट्रेटेजिक पार्टनरशिप भी होती है, लेकिन कुछ रिलेशन ऐसे होते हैं जो शेयर्ड इंटरेस्ट के साथ साथ शेयर्ड विजन से भी ड्राइव होते हैं. भारत और फ्रांस का रिश्ता कुछ ऐसा ही है.
0: ఈ సదస్సును ఉద్దేశించి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్ ప్రసంగిస్తూ, అంతర్జాతీయ ఆవిష్కరణల పవర్ హౌస్గా భారత్ ఎదుగుతున్న తీరును ప్రశంసించారు. చంద్రయాన్ మిషన్ వంటి దేశ విజయాలు భారత సాంకేతిక నైపుణ్యానికి నిదర్శనాలని ఆయన అన్నారు. భారత్ ఆవిష్కరణల రంగానికి, ఫ్రాన్స్ వర్తమాన సాంకేతిక రంగానికి మధ్య భారత్ ఇన్నోవేట్స్ ఒక బలమైన వారధి నిర్మిస్తుందని మాక్రోన్ పేర్కొన్నారు.
2: A country with 1.4 billion inhabitants, a country who pays on know-how and research, knowledge and training as many engineers as Europe and the US combined, more than 1 million per year. So in every respect, a country with research, innovations and frontier models is spearheading global innovation.
0: ఈ కార్యక్రమంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ప్రధాన శాస్త్రీయ సలహాదారు అజయ్ కుమార్ సూద్, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. భారత్ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం 8 నుంచి 9 బిలియన్ డాలర్ల నుంచి రాబోయే దశాబ్దకాలంలో దాదాపు 40 నుంచి 45 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందేందుకు సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, విధానపరమైన సంస్కరణలు, పెరుగుతున్న ప్రైవేట్ భాగస్వామ్యం, వేగంగా విస్తరిస్తున్న ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థే ఈ వృద్ధికి ప్రధాన కారణాలని చెప్పారు. భారత్ అంతరిక్ష రంగంలో వస్తున్న ఈ మార్పు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఒక విస్తృతమైన మార్పును ప్రతిబింబిస్తోందని, సైన్స్ అండ్ టెక్నాలజీ కేవలం ప్రయోగశాలలకే పరిమితం కాకుండా జాతీయ స్పృహలో ఒక భాగమయ్యాయని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. స్వచ్ఛ భారత్, డిజిటల్ ఇండియా, డిజిటల్ హెల్త్, డీప్ ఓషన్ మిషన్, గగన్యాన్ వంటి కార్యక్రమాలు భారత అభివృద్ది ప్రయాణంలో సైన్స్ ఇన్నోవేషన్ను కేంద్రీయ స్థానంలో నిలిపేందుకు సహాయపడ్డాయని జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. ఒమాన్లోని భారత రాయబార కార్యాలయం 14 మంది భారతీయులతో ప్రయాణిస్తున్న విరాట్ 1 అనే భారతీయ పడవ ఒమాన్ తీరంలో చిక్కుకుపోయిన విషయాన్ని వెల్లడించింది. మెకనైజ్డ్ సెయిలింగ్ వెసల్ అయిన ఈ విరాట్ 1 అనే నౌక ఒమాన్ తీరంలో ఇంజన్ వైఫల్యం కారణంగా చిక్కుకుపోయిందని రాయబార కార్యాలయం సోషల్ మీడియాలో తెలియజేసింది. పడవలో 14 మంది సిబ్బందిలో 11 మందిని సురక్షితంగా రక్షించి వేరే నౌకలోకి ఎక్కించినట్లు రాయబార కార్యాలయం తెలియజేసింది. మిగిలిన సిబ్బందిని కూడా కాపాడే ప్రక్రియ త్వరలో పూర్తవుతుందని రాయబార కార్యాలయం తెలియజేసింది. రాబోయే 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన ప్రాంతాలతో పాటు ఒడిశాలోని మరికొన్ని ప్రాంతాలకు, దక్షిణ ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాలకు మరింతగా ముందుకు సాగేందుకు అనుకూలమైన పరిస్థితులున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈరోజు ఈశాన్య ప్రాంతం, అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. మధ్యప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ రాజస్థాన్లో రేపటి వరకు ఈదురుగాలులతో కూడిన ఉరుములతో కూడిన వాతావరణం నెలకొనే అవకాశం ఉందని కూడా వాతావరణ సంస్థ తెలియజేసింది.

ఫీఫా ప్రపంచ కప్ పోటీలో భాగంగా ఈ రాత్రి అమెరికాలోని హ్యూస్టన్లో జరగనున్న గ్రూప్ ఈ పోరులో జర్మనీ జట్టు కురక్కావ్తో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. మరొక మ్యాచ్లో డల్లస్లో జరగనున్న గ్రూప్ ఎఫ్ పోటీలో నెదర్లాండ్స్ జట్టు జపాన్ను ఎదుర్కొంటుంది. భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 1:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈరోజు జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు తమ ప్రపంచ కప్ ప్రచారాన్ని ఘన విజయంతో ప్రారంభించింది. గ్రూప్ డి ఓపెనర్ మ్యాచ్లో టర్కీని 2-0 తేడాతో ఓడించింది. మరొక మ్యాచ్లో ఈ ఉదయం మసచ్యూసెట్స్లో హైటీపై 1-0 తేడాతో స్కాట్లాండ్ విజయం సాధించి గ్రూప్ సిలో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ విజయంతో స్కాట్లాండ్ ప్రపంచ కప్లో గెలుపు కోసం 28 చూస్తున్న నిరీక్షణకు తెరదించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్ ఫ్రాన్స్లోని నీస్లో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. మన దేశంలో అంతరిక్ష అర్థ వ్యవస్థ రానున్న దశాబ్ద కాలంలో 4,500 కోట్ల డాలర్లకు పెరుగుతుందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. దేశంలో అనేక చోట్ల నైరుతి ఋతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలో ఈరోజు జర్మనీ కురకౌతో, నెదర్లాండ్స్ జపాన్తో తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం లలిత సంగీతం ఈనాటి లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి కె మాధురి పాడిన లలిత గీతాలు.

ఈనాటి లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి కె మాధురి గారు పాడిన లలిత గీతాలు ముందుగా వినండి. పాడన నీ ఈ రేయి, రచన ఆచార్య తిరుమల.

0: లలిత సంగీత కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీమతి కె మాధురి గారు పాడిన లలిత గీతాలు విన్నారు.
1: శ్రోతలు ఇంతవరకు లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి కె మాధురి పాడిన లలిత గీతాలు విన్నారు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం రసధుని కార్యక్రమంలో పాత సినిమా పాటలు. కార్యక్రమంలో ముందుగా వినండి బాలభారతం చిత్రం కోసం ఘంటసాల పాడిన గీతం.

శ్రోతలు 101.7 మెగాహెడ్స్ పై ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వింటున్నారు. రసధుని కార్యక్రమంలో తర్వాత పాట బందిపోటు చిత్రం కోసం ఘంటసాల పి. సుశీల పాడిన గీతం.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 8:30 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు.
1: మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు. అనంతరం క్రికెట్ వ్యాఖ్యానాన్ని ప్రైమరీ మరియు ఎఫ్ఎం రేడియో సెట్లలో వినవచ్చు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పివికేం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భారత యువ ఆవిష్కర్తలు సమస్త మానవాళికి ప్రయోజనాలు చేకూర్చే పరిష్కారాలను కనుగొంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గత 12 ఏళ్ల ఎన్డీఏ పాలనలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పౌరులందరికీ అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్యం అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. భారత ఆరోగ్య రంగం అపూర్వమైన పురోగతి సాధించిందని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. వార్తల వివరాలు. భారత యువ ఆవిష్కర్తలు సమస్త మానవాళికి ప్రయోజనాలు చేకూర్చే పరిష్కారాలను కనుగొంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా నీస్ నగరంలో ఈరోజు నిర్వహించిన భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. భారత డిఎన్ఏలోనే ఇన్నోవేషన్ ఉందని, సుస్థిర భవిష్యత్తు, ప్రపంచం మేలు కోసం భారత్ ఆవిష్కరణలు చేస్తోందన్నారు. కృత్రిమ మేధ రంగంలో భారత్కు అపారమైన సామర్థ్యం ఉందని, దేశంలో 2 లక్షలకు పైగా ఉన్న స్టార్టప్లు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు బలాన్నిస్తున్నాయని తెలిపారు. భారత్ ఆవిష్కరణల రంగానికి సహకారం అందించేదిగాను ఆవిర్భవించిందని ప్రధానమంత్రి తెలియజేస్తూ,
1: సాథియో, భారత్ ఇన్నోవేట్స్ ఫర్ అ సస్టైనబుల్ ఫ్యూచర్ అండ్ భారత్ ఇన్నోవేట్స్ ఫర్ ద హోల్ వరల్డ్ ఔర్ యహాన్ ఆప్ సబ్కో 100 125 స్టార్ట్అప్ దిఖ్ రహే హై లేకిన్ భారత్ మే ఐసే 2 లాఖ్ సే జ్యాదా స్టార్ట్అప్ का मेगा पूल है और अब ये सारे स्टार्टअप्स एक नई ऊर्जा के साथ भारत और वर्ल्ड इकोनॉमी की ग्रोथ में कंट्रीब्यूट कर रहे हैं.
0: గత 12 ఏళ్లలో భారత ఆరోగ్య రంగం అపూర్వమైన పురోగతి సాధించిందని కేంద్ర ఆరోగ్య మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ల నుండి వివిధ డిజిటల్ ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాల ద్వారా మునుపెన్నడూ లేని విధంగా నాణ్యమైన వైద్య సదుపాయాలు ఎక్కువ మంది ప్రజలకు చేరువవుతున్నాయని తెలిపారు. వైద్య కళాశాలల విస్తరణ, ఎంబీబీఎస్, పీజీ మెడికల్ సీట్ల పెంపుదల, భవిష్యత్తు కోసం మరింత బలమైన వైద్య సిబ్బందిని ప్రభుత్వం సిద్ధం చేస్తోందని మంత్రి అన్నారు. దేశంలో వైద్య మౌలిక సదుపాయాల విస్తరణను ప్రస్తావిస్తూ, గతంలో కేవలం ఒకే ఒక్కటిగా ఉన్న ఎయిమ్స్ సంస్థల సంఖ్య నేడు దేశవ్యాప్తంగా 23కి పెరిగిందని వెల్లడించారు. ప్రతి పౌరుడికి మెరుగైన ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించడమే ధ్యేయంగా దేశంలో తక్కువ ఖర్చుతో కూడిన, అందరికీ అందుబాటులో ఉండే వైద్య సంరక్షణ వ్యవస్థను భారతదేశం నిర్మిస్తోందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. పౌరులందరికీ అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్యం అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు వేర్వేరు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం దేశవ్యాప్తంగా 100 లక్షల మంది లబ్ధిదారులకు ఉచిత వైద్య సదుపాయాన్ని అందించిందని, ఇప్పుడు దీనిని సీనియర్ సిటిజన్లకు కూడా వర్తింపజేశామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. జన ఔషధి కేంద్రాల ద్వారా నాణ్యమైన మందులను చాలా తక్కువ ధరలకే అందుబాటులోకి తీసుకురావడం వల్ల ప్రజలకు అదనపు వైద్య ఖర్చులు తగ్గాయని తెలిపారు. భారతదేశం నేడు ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలలో కొన్నింటిని ముందుండి

0: కల్పిస్తోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 వేడుకలలో భాగంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా హ్యాబిల్డ్ సంస్థలతో కలిసి ఈరోజు ప్రపంచవ్యాప్త ఆన్లైన్ యోగా కార్యక్రమాలను నిర్వహించింది. యూట్యూబ్ ప్రత్యక్ష ప్రసార యోగా కార్యక్రమంలో అత్యధిక వీక్షకులు పాల్గొన్న కార్యక్రమంగా కొత్త గిన్నెస్ వరల్డ్ రికార్డ్ సృష్టించడమే లక్ష్యంగా జరిగిన ఈ కార్యక్రమంలో 130కి పైగా దేశాల నుండి ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాల్గొన్న వారిని ఉద్దేశించి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ మాట్లాడుతూ, యోగా నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఉద్యమంగా మారిందని అన్నారు. భౌగోళిక, సాంస్కృతిక, భాషా సరిహద్దులను దాటి మానవాళిని ఏకం చేసే శక్తి యోగాకు ఉందనే సందేశాన్ని అందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని అన్నారు. జూన్ 21న జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో ప్రజలందరూ ఉత్సాహంగా పాల్గొని హర్ ఘర్ యోగా హర్ దిన్ యోగా అనే సంకల్పాన్ని ముందుకు తీసుకువెళ్లాలని మంత్రి ప్రతాప్రావు జాదవ్ కోరారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. గత 12 ఎన్డీఏ పాలనలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈరోజు జరిగిన వికసిత భారత్ సంకల్ప సమావేశంలో కేంద్ర మంత్రి పాల్గొని ప్రసంగించారు. గ్రామీణ పారిశుద్ధ్య కార్యక్రమాల కింద 12 కోట్ల మరుగుదొడ్లను నిర్మించామన్నారు. ప్రస్తుతం దేశంలో 58 కోట్ల జన్ధన్ ఖాతాలు ఉన్నాయని, డిజిటల్ లావాదేవీలకు యూపీఐ ఓ నమూనాగా మారిందని పేర్కొన్నారు. కర్ణాటకకు కేంద్ర కేటాయింపుల్లో అన్యాయం జరగడం లేదని, పన్నుల వాటా రూపంలో కర్ణాటక రాష్ట్రానికి 4 లక్షల కోట్ల రూపాయలు అందాయని మంత్రి చెప్పారు. అలాగే 8100 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణానికి 63 వేల కోట్ల రూపాయలు, రైల్వే మౌలిక సదుపాయాల కోసం 7700 కోట్ల రూపాయల కేంద్ర నిధులు రాష్ట్రానికి ఇచ్చామని ఆర్థిక మంత్రి తెలియజేస్తూ,
1: అండ్ ఆల్సో కర్ణాటకస్ బడ్జెటెడ్ డెవల్యూషన్ ఫర్ ద కరెంట్ ఇయర్ 1st April 26 to 31st March 27, just that devolution money from tax collection which comes to Karnataka, 63,000 crore in the current financial year. A single year's transfer equal to 76% of what the state received in 10 full years under the previous dispensation.
0: ప్రజలందరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని కేంద్ర ఆరోగ్య మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పిలుపునిచ్చారు. ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా మంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి పునర్జన్మ ప్రసాదించడానికి రక్తదానం అత్యంత ప్రభావవంతమైన మార్గమని తెలిపారు. రక్తదాన ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, దీనిపై సమాజంలో ఉన్న అపోహలను తొలగించి ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచాలని ఆరోగ్య మంత్రి పేర్కొన్నారు. ప్రతి రక్తదాతకు ఒకరి జీవితంలో మార్పు తీసుకురాగల శక్తి ఉందని మంత్రి అన్నారు. ఒక్కసారి చేసే రక్తదానం రక్తం మార్పిడి అవసరమయ్యే రోగులకు ఎంతో ఆశను ఆసరాను కల్పిస్తుందని మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా వివరించారు. గత 12 దేశంలోని మైనారిటీ వర్గాల జీవితాలు, జీవన ప్రమాణాలు, సమగ్ర పరిస్థితులు గణనీయంగా మెరుగుపడ్డాయని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఒక జాతీయ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఎన్డీఏ ప్రభుత్వం సబ్కా సాథ్ సబ్కా వికాస్ సంకల్పం అభివృద్ధి ఫలాలు సమాజంలోని ప్రతి వర్గానికి చేరేలా చూసిందని పేర్కొన్నారు. మరింత బలిష్టమైన, అందరినీ కలుపుకుని పోయే సమతుల్య భారతదేశం ఇప్పుడు ఒక వాస్తవ రూపం దాల్చిందని, దీనిని దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు తెలుసుకున్నారని స్పష్టం చేశారు. తుర్కియేలోని అంతాల్యాలో ఈరోజు జరిగిన వరల్డ్ కప్ స్టేజ్ 3లో ఆర్చరీ రికవర్ మిక్స్డ్ టీం విభాగంలో భారతదేశానికి చెందిన ధీరజ్ బొమ్మదేవర, కుంకుమ్ మోహోద్ జంట స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఫైనల్స్లో ఈ భారత ద్వయం అద్భుత ప్రదర్శనతో ప్రస్తుత ఒలింపిక్ ఛాంపియన్లైన దక్షిణ కొరియాకు చెందిన ఓయే జిన్ మరియు కిమ్ జే డియోక్లను 5-1 తేడాతో ఓడించి సంచలనం సృష్టించింది. మిక్స్డ్ టీం విభాగంలో ధీరజ్, కుంకుమ్ ఇద్దరికీ ఇదే తొలి వరల్డ్ కప్ స్వర్ణ పతకం. భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతమున్న 8 నుండి 9 బిలియన్ డాలర్ల నుండి రాబోయే దశాబ్దంలో దాదాపు 40 నుండి 45 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందడానికి సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు

0: రోజు తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, విధానపరమైన సంస్కరణలు, పెరుగుతున్న ప్రైవేటు భాగస్వామ్యం, వేగంగా విస్తరిస్తున్న ఆవిష్కరణల వ్యవస్థ ఈ వృద్ధికి ప్రధాన కారణాలని చెప్పారు. స్వచ్ఛ భారత్, డిజిటల్ ఇండియా, డిజిటల్ హెల్త్, డీప్ ఓషన్ మిషన్, గగన్యాన్ వంటి కార్యక్రమాలు భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో సైన్స్ ఆవిష్కరణలను ప్రధాన స్థానంలో నిలబెట్టడానికి సహాయపడ్డాయని మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత యువ ఆవిష్కర్తలు సమస్త మానవాళికి ప్రయోజనాలు చేకూర్చే పరిష్కారాలను కనుగొంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గత 12 ఏళ్ల ఎన్డీఏ పాలనలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పౌరులందరికీ అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్యం అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. భారత ఆరోగ్య రంగం అపూర్వమైన పురోగతి సాధించిందని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, ఇప్పుడొక పాట విందాం.

0: పాట విన్నారు, ఇప్పుడు వినండి. రవ్వల నెక్లెస్ నాటిక రచన శ్రీ ఐతా చంద్రయ్య, నిర్వహణ శ్రీమతి వై సరోజా నిర్మల.
1: రవ్వల నెక్లెస్ నాటిక వింటారు. రచన శ్రీ ఐతా చంద్రయ్య, నిర్వహణ శ్రీమతి ఎల్లంరాజు సరోజ నిర్మల, సహకారం శ్రీ ఎం దక్షిణామూర్తి. వినండి రవ్వల నెక్లెస్ నాటిక వింటారు.
2: అన్నయ్య, అబ్బా పలకం ఏమిట్రా? ఒరే సుందరవన్నయ్య, నిన్నేరా?
3: ఓ నువ్వా చెల్లై?
2: అవునరా, విగ్రహంలా నిలబడి అలా శూన్యంలోకి చూస్తావెందుకు? ఏదైనా దీర్ఘాలోచన?
3: దీర్ఘాలోచన, హ్రస్వాలోచన, అవేవి కా సుజాత. నాన్నగారి షష్ఠి పూర్తి బ్రహ్మాండంగా జరిగింది కదా.
2: అవునవును, పచ్చని పందిట్లో 16 ఏళ్ల బాలాకుమారులా సిగ్గుపడుతూ అమ్మ, 60లో 20 ఏళ్ల కుర్రాడిలా నాన్న దండలు మార్చుకుంటూ ఉంటే మా పిల్లలేమో ఆనందమానందమాయని, మా అమ్మమ్మ పెళ్లి కూతురాయని, మా తాతయ్య పెళ్లి కొడుకాయని అని వాళ్ళను ఆట పట్టిస్తుంటే ఆహా, ఆ దృశ్యం కన్నుల పండుగగా ఉంది కదూ.
3: అంతేకాదు, అమ్మ మెడలో దగదగా మెరిసే రవ్వల నెక్లెస్ అందరినీ ఆకర్షించింది కదూ.
2: ఆకర్షించదు, ఓ ఎకరం పొలం అమ్మి మరీ చేయించాట నాన్న.
3: నువ్వేమో అత్తారింట్లో, నేనేమో ఉద్యోగరీత్యా మరో ఊళ్ళో, ఇక్కడేం జరుగుతుందో మనకు తెలిసావట్లేదు. అయినా ఆ రవ్వల నెక్లెస్ ఈ ఇంటి కోడలకు చెందాల్సిందే కదా.
2: అమ్మో, పెళ్ళాం ద్వారా నగను ఎగరేసుకుపోవాలనుకుంటున్నాడనమాట.
3: ఏంటి మందార పూల ఉన్న నీ మొహం మసిగుడ్లాగా అయిందేంటి చెల్లయ్య?
2: అది కాదురా అన్నయ్య, షష్ఠిపూర్తి కార్యక్రమం దాన ధర్మాలతో ముగుస్తుందట. అందులో ప్రియమైన వస్తువును తప్పకుండా దానం చేయాలట. అమ్మకు అత్యంత ప్రియమైన వస్తువు ఆ రవ్వల నెక్లెసే. ఆ చేసే దానం ఏదో

0: ఇంటి ఆడపడుచును నాకే చేస్తే పుణ్యము పురుషార్థమును.
1: ఓమ్మో, ఆ నగను కొట్టేయాలని ఎత్తువేస్తున్నట్టుంది. ఎత్తుకు పై ఎత్తు వేసి ఆ ఎత్తును చిత్తు చేస్తే సరి. అమ్మకు మీ వదినంటే ప్రాణం చెల్లాయి, సొంత కూతురు కంటే మిన్నగా చూసుకుంటుంది కాబట్టి రవ్వల నెక్లెస్ ని మీ వదినికే ఇస్తుంది. అసలు
0: అందుకేనా అమ్మ అనారోగ్యంతో మంచాన పడ్డప్పుడు 6 నెలల దాకా ఇటువైపు తొంగి చూడలేదు వదిన. పాపం మన ఇంటి పక్క వాళ్లే అమ్మకు సేవ చేశారట.
1: నువ్వు కూడా రాలేదు కదా. మరి నాన్నగారికి యాక్సిడెంట్ అయ్యి చెయ్యి విరిగినప్పుడు నువ్వెక్కడున్నావు తల్లి? కనీసం పలకరించేందుకనే వచ్చావా? పట్నంలో పెద్ద ఆసుపత్రిలో చేర్పించింది నేనే కదా.
0: అయ్యో సంబడం, 1 రూపాయన్నా జేబు నుంచి ఖర్చు చేసావా? నాన్న డబ్బులతోనే వైద్యం చేయించావు కదా, అందులో ఎన్ని మిగుల్చుకున్నావో ఏమో.
1: ఇప్పుడదంతా ఎందుకు గాని? చెల్లై చెల్లై, ఆ నగను మీ వదిన మెడలో స్వయంగా అలంకరించమని అమ్మకు చెప్పేశాను. నువ్వు కూడా ఆ మాట చెప్పే సుజాత, ప్లీజ్. మా తల్లి కదూ.
0: కాదు చెల్లిని, ఆ పప్పులేవి నా దగ్గర ఉడకో. అన్నయ్య, నువ్వు 2 ఆకులు చదివితే నేను 4 ఆకులు చదివాను. ఆడపడుచు లాంఛనాల కింద దాన్ని నాకే ఇవ్వాలని అమ్మని ఎప్పుడో అడిగేశాను, అది నాకే వస్తుంది. చూసి సంతోషించు, అడ్డుపల్ల వేసి చెడ్డ పేరు తెచ్చుకోకు. మా తండ్రివి కదూ.
1: కానే కాదు. అదిగో రామచంద్రమా వస్తున్నాడు, ఆ పెద్ద మనిషిని అడుగుదాం.
0: సరే అడుగు.
2: ఏం దర్రా మీ గొడవ?
0: రా మావయ్య రా, నువ్వు మా నాన్న క్లోజ్ ఫ్రెండ్స్ కదా.
2: అవును, మీ నాన్న రఘురామయ్య, నేను ప్రైమరీ క్లాస్ నుండి 10వ తరగతి దాకా, ఆ తర్వాత కాలేజీలో కూడా క్లాస్మేట్స్మే.
0: అయితే ఆ రవ్వల నెక్లెస్ నాకు చెందాలా మా అన్నయ్యకి చెందాలా మీరే న్యాయం చెప్పండి మావయ్య.
3: వీళ్ళ దొంపల దగా ఈ నగ చేయించి 6 రోజులు కూడా కాలేదు, అప్పుడే ఈ గండ పేరుండాల దృష్టి పడిందా? దానికోసం వీళ్ళకు తగులాటనా?
1: చెప్పండి మావయ్య, ఈ నగ ఈ ఇంటి కోడలికే చెందడం ఆనవైతే కదా.
0: అదేం కాదు, ఈ ఇంటి ఆడపడుచుకే చెందాలి.
1: ఏం కాదు, నా పిల్లానికే చెందుతుంది.
0: నేను అమ్మకి ముద్దులు కూతుర్ని నాకే చెందాలి.
1: నువ్వు ఆగి చెల్లై, నేను అమ్మకి ఆల్రెడీ ప్రామిస్ చేసింది.
2: ఆపండి, ఏమిటి దెబ్బలాట? దాన ధర్మాల కార్యక్రమం ప్రారంభం కాబోతోంది, పదండి. అటు చూడండి, ఊరి జనం అంతా వచ్చారు.
1: ఎంఆర్ఓ ఎంపీటీఓ గారు కూడా ఉన్నారు. సరే మావయ్య, నాన్నగారు గదిలో ఉన్నారు, మీరు నాన్నగారిని తీసుకురండి, మేము ఇట్లా వస్తాం.
4: రా రామచంద్రం, రా, నీకోసమే ఎదురు చూస్తున్నాను రా.
2: వస్తున్నాను రా రాఘవయ్య. ఏమిటి రో, కొత్త పెళ్లి కొడుకు అయిపోయావు. సావిత్రి, కాస్త జాగ్రత్త చెల్లెమ్మా, ఇప్పుడిప్పుడే వీడిని బయటకు వెళ్ళనివ్వద్దు సుమా.
4: అయ్యో బాబోయ్, మీరిద్దరూ కూడబలుక్కొని నా భర్తం పట్టేటట్టున్నారే.
2: సరే కాని చెల్లెమ్మా, మీ కూతురు కొడుకుల దురదృష్టి, అదే దూరదృష్టి, అదిగో ఆ రవ్వల నెక్లెస్ మీద ఉంది. దాన్ని సొంతం చేసుకోవాలని పంతం పడుతున్నారు.
5: అవునన్నయ్య, కోటి కోరికలు చెంగును ముడివేసుకుని ఇంటి కోడలుగా నేను రాలేదు. అటు పుట్టినింటికి ఇటు మెట్టినింటికి మంచి పేరు తెస్తే చాలు అనుకున్నాను. కానీ ఈయనే సావిత్రి, ఓ రవ్వల నెక్లెస్ని మెళ్ళం అలంకరించాలి అన్న కోరిక ఎప్పుడు తీరుతుందో అనేవారు. ఇదిగో ఈ షష్ఠి పూర్తి కానుగా ఆయన ప్రేమతో ఇచ్చిన బహుమానం ఇది. కానీ ఇప్పుడు ఆ కోరిక తీరింది అనుకుంటే, ఇటు కన్న కూతురు అటు కొడుకు, అది నాకు కావాలంటే నాకు కావాలి అంటున్నారన్నయ్య.
4: ఏమిటోరా రామచంద్రం, పిల్లలు ప్రయోజకులు కావాలని తల్లిదండ్రులు అష్ట కష్టాలను అలవోకగా భరిస్తారు. వాళ్లేమో పెరిగి పెద్దవారై బాధ్యతల్ని మరచి హక్కుల్ని పట్టుకు వేళ్లాడతారా?
2: నిజమేరా,
4: పెద్దవాళ్లైన కన్నవాళ్ల ఆటుపోట్లను సెంటిమెంట్లను అవగాహన చేసుకునే వాళ్ళు ఎందరున్నారా ఈ రోజుల్లో? కానీ ఒక్క మాట నిజంరా, షష్ఠి పూర్తి చేసుకుంటున్న మేము ఎంత అదృష్టవంతులంరా. జీవన సంధ్యా సమయంలో దాన ధర్మాలు చేసే అవకాశం అందరికీ లభిస్తుందా రామచంద్రయ్య?
5: అదంతా మీలాంటి ఆప్తుల ఆశీస్సుల ఫలితం అన్నయ్యా.
2: కానీ ఈ దానాలు కనుక ఒక ధర్మ సూక్ష్మం ఉన్నది. దానం అంటే త్యాగం, త్యాగం మోక్ష మార్గంలో నడిపిస్తుంది. అందుకే మనకిష్టమైన వస్తువును ముందు దానం చేయాలంటారు పెద్దలు. ప్రస్తుతం నీకు

0: అత్యంత ప్రియమైన వస్తువు ఏదమ్మా?
1: అన్నయ్య, ఆయనకి ఏది చాలా ఇష్టమో నాకు అదే ఇష్టం. ఇదిగో ఈ రవ్వల్ నెక్లెస్, ముందు దీన్ని దానం చేయమంటావా?
0: అవును చెల్లెమ్మ, కానీ అపాత్ర దానం మాత్రం చేయొద్దమ్మా.
2: సావిత్రి, అపాత్ర దానం మీ అన్నయ్య చెప్పింది అర్థమైందా?
1: అర్థమైందండి, పదండిగ.
0: ఎరా సుందరం, అంతా రెడీయేనా?
3: రెడీ మావయ్య. ఇదిగో ఇక్కడ దానం చేయాల్సిన వస్తువులన్నీ ఉన్నాయి. దానం స్వీకరించాల్సిన వాళ్ళంతా అదుగో. ఎంఓర్ఓ గారు, ఎంపీడీఓ గారు, అయ్యా ప్రిన్సిపాల్ గారు, మీరందరూ ముందుకొచ్చి ఇలా కూర్చోండి.
4: అమ్మా, నాన్న, మీరొచ్చి మహారాజా కుర్చీలో కూర్చోండి.
5: అమ్మా, నువ్వు ఇప్పుడు అప్సర్సలాగున్నావే.
1: చెప్పోవే, నాకు సిగ్గేస్తోంది.
3: ఓ అమ్మో, సుజాత అమ్మను మెచ్చుకు చేసుకుంటోంది. మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మాకెంతో సంతోషంగా ఉంది. షష్ఠీపూర్తి ఉత్సవాలకి ఇది ముగింపు కార్యక్రమం. ప్రత్యక్ష దైవాలైన మా అమ్మా నాన్నగారులకి అభినందనలు తెలుపుతూ నా భార్య, నేను వారికి పాదపూజ చేస్తాం. ఆ తర్వాత దానాలు.
5: అరిరే, నా ఎత్తులు చిత్తైపోయాయే. నేను పాదపూజ చేయొచ్చు కదా.
4: పెద్దలందరికీ నమస్కారం. కని పెంచి విద్యాబుద్ధులు నేర్పి పెళ్లి చేసి పంపించిన తల్లిదండ్రులంటే నాకు అపారమైన గౌరవం. నేను కూడా మా శ్రీవారితో కలిసి మా తల్లిదండ్రుల పాదపద్మాలకు పూజ చేసి తరిస్తా.
5: ఏమండి, రండి, త్వరగా రండి.
2: ఇదేమిటి సావిత్రి, వీళ్ళు మన కూతురు కొడుకులేనా?
1: చూడండి, ఇదంతా ఈ నెక్లెస్ మహిమండి.
2: ఓహో, రవ్వల నెక్లెస్ను దానంగా స్వీకరించాలని పువ్వుల పూజలు చేస్తున్నారా?
0: కూతురు కొడుకు పోటీ పడి పాదపూజ చేస్తున్నారంటే అతి వినయం ధూర్త లక్షణమని ఊరికే అన్నారా? మీ నాన్నకు షష్ఠి పూర్తి చేయాలి అని ప్రస్తావించినప్పుడు కుట్టి పారేశారు కదా.
3: అమ్మయ్యా, పాదపూజ అయిపోయింది. మామయ్య, ఇహ దాన ధర్మాలు ప్రారంభించాలి కదా.
4: ముందు ఆ రవ్వల నెక్లెస్ దానంతో కార్యక్రమం ప్రారంభిస్తే బాగుంటుంది కదా మావయ్య.
0: అవునారా చెల్లెమ్మా. సావిత్రి, ముందు ఆ రవ్వల నెక్లెస్ ను దానం చెయ్యమ్మా.
1: సరే అన్నయ్య.
5: అమ్మ మెళ్ళొంచి రవ్వల నెక్లెస్ తీస్తోంది. అది నాకే ఇస్తుంది. నేనంటే అమ్మకి ఎంతో ప్రేమ.
3: వరవ్వా, రవ్వల నెక్లెస్ వెలుగులు విరజిమ్ముతోంది. దాన్ని తప్పకుండా అమ్మ నాకే ఇస్తుంది, నాకే ఇస్తుంది. చూడు చెల్లై, ఆ రవ్వల హారాన్ని నా భార్య మెడలోనే అలంకరిస్తుంది, చూస్తూ ఉండు.
4: అదేది కాదు, నా మెడలోనే అలంకరిస్తుంది.
3: ఏం కాదు, మీ ఊరి మెడలోనే అలంకరిస్తుంది.
4: నీకేం తెలుసు అమ్మకి నేనంటే ప్రేమ, నాకే ఇస్తుంది. అదేం కాదు, అది ఊరుకో.
0: ఆపండి రా చెల్లెమ్మా. దాన్ని ఎవరికి దానం చేస్తున్నావో, ఎందుకు దానం చేస్తున్నావో ఈ సభలో చెప్పమ్మా.
1: తప్పకుండా చెప్తా అన్నయ్య. మనం అస్తమానం నా ఇల్లు నా పిల్లలు అని ఆలోచించాలా? మనకు జన్మనిచ్చిన ఈ మట్టి, అన్ని వసతులు సమకూర్చి తన ఒడిలో పారాడనిచ్చిన మాతృభూమి రుణం కొంచెమైనా తీర్చుకోవద్దా? మాతృభూమి రక్షణ కోసం మన వీర జవానులు దేశ సరిహద్దుల్లో మంచు కొండల్లో తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్నారు.
3: అబ్బబ్బా, ఎంతకు నువ్వు ఏమంటున్నావమ్మా?
4: ఆ రవ్వ నెక్లెస్ ని ఎవరికి దానం చేస్తున్నావమ్మా?
1: వస్తున్నా వస్తున్నా, అక్కడికే వస్తున్నా.
3: రామ్మా, నా దగ్గరికి రామ్మా.
4: రామ్మా, నా దగ్గరికి రామ్మా.
3: అమ్మా, నా దగ్గరికి రావే.
4: అమ్మా, నా దగ్గరికి రా.
3: అమ్మా, నా దగ్గరికి రామ్మా.
1: ఆగండి, నేను ఎక్కడికి రాను. ఎంఆర్ఓ గారు, దయచేసి మీరు ఇలా రండి. జాతీయ రక్షణ నిధికి ఈ రవ్వల నెక్లెస్ ను మా విరాళంగా స్వీకరించమన్న కోరిక.
0: నాకు ఈరోజు చాలా గర్వంగా ఉందమ్మా. పంచభక్ష పరమాన్నాలతో విందు భోజనం ఆరగించినట్టుగా ఉందిరా రాఘవ.
2: సావిత్రి, ఎంత ఎత్తు ఎదిగిపోయావు సావిత్రి. కేవలం కూతురు కొడుకు అన్న స్వార్థంతో అపాత్ర దానం చెయ్యకుండా నా మనసులోని ఆలోచనను ఆచరణలో పెట్టి నిజమైన అర్థాంగం అనిపించుకున్నావు సావిత్రి. నా జీవితం ధన్యమైంది. నా జీవితం

శ్రోతలింతవరకు రవ్వల నెక్లెస్ నాటిక విన్నారు. రచన శ్రీ ఐతా చంద్రయ్య, నిర్వహణ శ్రీమతి వై సరోజా నిర్మల. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 9 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా వినండి. గజనీ చిత్రం కోసం హరీష్ రాఘవేంద్ర, బాంబే జయశ్రీ పాడిన వెన్నెల కంటి గీతం. సంగీతం హారిస్ జయరాజ్.

కార్యక్రమంలో తర్వాత పాట ఫ్యామిలీ సర్కస్ చిత్రం కోసం ఆర్పి పట్నాయక్, లెలీనా చౌదరి పాడిన కులశేఖర్ గీతం, సంగీతం ఆర్పి పట్నాయక్.

కార్యక్రమంలో తర్వాత పాట పద్మవ్యూహం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్.

శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో పాట వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 10 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో రవి వాసరియ అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి

ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా వినండి. గీతాంజలి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రా బృందం పాడిన

కార్యక్రమంలో తర్వాత పాట ఆదిత్య 369 చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన గీతం, సంగీతం ఇళయరాజా.

శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో పాట వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 11:10 కావస్తోంది. మరి కాసేపట్లో 11 ఏళ్లు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూస్ సర్వీస్ డివిజన్ వారి ప్రత్యేక కార్యక్రమం.

నవల స్రవంతి శీర్షికన పున్నాగపూలు నవల పదవ భాగం వినవచ్చు. రచన శ్రీమతి జలంధర. సృజన సాహితీ కార్యక్రమంలో శ్రీశ్రీ మహాప్రస్థానం సమగ్ర విశ్లేషణ, శ్రీజి ఓబులపతి గారి ప్రసంగం, భక్తిమాల కార్యక్రమంలో భక్తిగీతాలు వినవచ్చు. 8:30 పల్నాడు జిల్లా సమాచార లేఖ. రచన శ్రీ కె శ్రీను. 8:35 చిత్రసీమ. 9:00 పారిశ్రామికవేత్త ముడార్ సుధీర్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ జి నాగేశ్వరరెడ్డి. 9:30 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 10:00 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. రేపు సాయంత్రం 5:00 లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వినవచ్చు. 5:30 విను వినిపించు ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం, సమన్వయం శ్రీ ఎ హేమంతరాజు. 6:30 చిత్రసీమ. 7:15 పల్లె ప్రాంతాలు, ఇందులో గరుడాచలం వీధి నాటకం వినిపిస్తున్నవారు శ్రీ వి వెంకటప్ప బృందం. 7:45 వికసిత్ భారత్ కడప కేంద్రం సమర్పణ. 8:00 చిత్రసీమ. 8:15 కేంద్ర ప్రభుత్వ 12 పాలనపై ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ. 8:45 చిత్రజగత్ కార్యక్రమంలో హిందీ సినిమా పాటలు. రేపు రాత్రి 9:16 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 చిత్రసీమ. 10:00 కర్ణాటక సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. రేపు రాత్రి 11:00 చిత్రసీమ. 11:10 12 పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూస్ సర్వీసెస్ డివిజన్ వారి ప్రత్యేక కార్యక్రమం. ఇవి రేపటి మా ప్రసార వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం నిలయంలో సమయం 11:48. ఇంతటితో ఈనాటి మా సాయంత్రం ప్రసారం సమాప్తం. తిరిగి 101.7 MHz పై రేపు ఉదయం 5:55 మాత్రం